ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెడ్స్ పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 20వ తేదీ, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ నెల 10వ తేదీ బుధవారం. మా ప్రియాతి ప్రేమైన శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 5:55 దాటింది. చరిత్రపుటల్లో ఈరోజు కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ ఇంటర్నేషనల్ డే ఫర్ డైలాగ్ అమాంగ్ సివిలైజేషన్. నాగరికతల మధ్య పరస్పర గౌరవం సంభాషణ కోసం అంతర్జాతీయ దినోత్సవం. ప్రపంచంలో వివిధ దేశాలు, సంస్కృతులు, భాషలు, సంప్రదాయాలు మరియు నాగరికతల మధ్య పరస్పర అవగాహన, గౌరవం, స్నేహభావాన్ని పెంపొందించడమే ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. నాగరికత అంటే కేవలం ఒక దేశ చరిత్ర మాత్రమే కాదు, ఆ దేశ ప్రజల జీవన విధానం, ఆచారాలు, కళలు, సాహిత్యం, విజ్ఞానం, విలువలు మరియు సంస్కృతి అన్నీ కలిపి నాగరికతగా పిలుస్తూ ఉంటారు. ప్రపంచంలో భారతీయ, చైనీస్, ఈజిప్షియన్, గ్రీక్, రోమన్ వంటి ఎన్నో గొప్ప నాగరికతలు ఉన్నాయి. ఇవన్నీ మానవాళి అభివృద్ధికి అమూల్యమైన సేవలను అందించాయి. నేటి ప్రపంచం సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందింది. ఒక దేశంలో జరిగే విషయం క్షణాల్లో ప్రపంచమంతా తెలిసిపోతూ ఉంది. అయినప్పటికీ భిన్నమైన సంస్కృతులు, మతాలు, భాషలు మరియు సంప్రదాయాల కారణంగా కొన్ని అపోహలు, విభేదాలు కూడా ఏర్పడుతున్నాయి. అలాంటి సందర్భాల్లో ఒకరికొకరు పరస్పర సంభాషణ అన్నది ఎంతో ముఖ్యమైనది. అంటే తెలుసుకోవడం ఒక దేశం గురించి, ఇంకొక దేశం, ఆ దేశంలో ఉన్న సంప్రదాయాలు, నాగరికతలు, విలువలను గురించి తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. అంటే భారతదేశం ఈ విషయంలో ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుంది. ఎందుకంటే వసుదైక కుటుంబం అనే భావన మన సంస్కృతిలో గొప్ప సంప్రదాయం. దీని అర్థం ఏంటంటే ప్రపంచమంతా ఒకే కుటుంబం అని. భిన్నత్వంలో ఏకత్వం భారతదేశం యొక్క ప్రత్యేకత. అనేక మతాలు, భాషలు, సంస్కృతులు కలిసిమెలిసి జీవించడం మన దేశ గొప్పతనం. ఈ దినోత్సవం మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది. అదేంటంటే మనం భిన్నంగా ఉండొచ్చు అందరూ, కానీ మన లక్ష్యం మాత్రం ఒకటే, శాంతియుత సమాజంతో కూడినటువంటి అభివృద్ధిని ప్రపంచానికి అందించి నిర్మించడం అనేది. ప్రపంచం వాతావరణ మార్పులు, పేదరికం, యుద్ధాలు, ఆరోగ్య సమస్యలు వంటి అనేక సవాళ్లను ప్రస్తుతం ఎదుర్కొంటుంది. ఈ సమస్యలను ఒక్క దేశం మాత్రమే పరిష్కరించలేదు. అన్ని దేశాలు, అన్ని నాగరికతలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పరస్పర గౌరవం మరియు సంభాషణ ద్వారానే ఈ సవాళ్లను మనం ఎదుర్కోగలుగుతాం. యువత కూడా ఈ విషయంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే ఇతరుల సంస్కృతిని గౌరవించడం, కొత్త విషయాలను నేర్చుకోవడం, భిన్న అభిప్రాయాలను అంగీకరించడం వంటి విలువలను వాళ్ళు కూడా ఇప్పటి నుంచి నేర్చుకోవాలి. సోషల్ మీడియా యుగంలో అపోహలు, ద్వేష సందేశాలు కాకుండా ప్రేమ, స్నేహం మరియు ఐక్యతను ప్రోత్సహిస్తూ ఉండాలి. నాగరికతల మధ్య సంభాషణ వల్ల జ్ఞానం పెరుగుతుంది. ఒక నాగరికతలోని మంచి అంశాలను మరొకరు నేర్చుకుంటారు. దీనివల్ల మానవ సమాజం మరింత అభివృద్ధి చెందుతుంది. విజ్ఞానం, సాంకేతికత, కళలు, సాహిత్యం వంటి రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా సహకారం కూడా దొరుకుతుంది. మతం, భాష, జాతి, ప్రాంతం అనే తేడా లేకుండా ప్రతి వ్యక్తిని గౌరవించాలి అని ముఖ్యంగా చెప్తుందండి. పరస్పర అవగాహనను పెంపొందించుకుందాం. శాంతి, సౌభ్రాతృత్వం మరియు మానవతా విలువలను కాపాడుకుంటూ ఉండాలి అనేసి ఈరోజు మనకు ముఖ్యంగా తెలియచేస్తుంది. ఇది చరిత్రపుటల్లో ఈరోజు. సమయం కూడా 6:00 కావస్తుంది. మరికొద్దిసేపట్లో మనం దేశభక్తి గీతం విందాము.

0: ఇప్పటి వరకు అర్చన కార్యక్రమంలో భక్తి గీతాలు విన్నాము. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం, సమయం 6:30. ఇప్పుడు అక్కిపెద్ది సూర్యనారాయణ శర్మ గారి మాటల్లో సూక్తి సుధ విందాం.
1: చదువుకున్న వారికైనా చదువుకోని వారికైనా ఒక ఉద్యోగం అంటే వృత్తి సంపాదించుకోవడం ముఖ్యం. చదువు కంటే వ్యక్తికి వృత్తి పట్ల అంకితభావం కలిగి ఉండడం ఉద్యోగం పొందడానికి కారణమవుతుంది. దీన్ని తెలియజేసే కథను పరిశీలిద్దాం. విజయరాఘవరావు మంచి వ్యాపార సంస్థను నడుపుతున్నాడు. ఎంతోమంది వ్యాపారస్తులతో అతనికి పరిచయం ఉంది. విజయరాఘవరావు తెలివైన వ్యాపారి. ఆయనకు ఒక గుమాస్తా కావలసి వచ్చాడు. వెంటనే పేపర్లలో ప్రకటన ఇచ్చాడు. ఆ ఉద్యోగానికి చాలా దరఖాస్తులు వచ్చాయి. వాటిలో కొన్నింటిని ఏరి ఇంటర్వ్యూకి పిలిచాడు. అందరినీ ఇంటర్వ్యూ చేసి ఒకడికి ఉద్యోగం ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూ జరిగేటప్పుడు విజయరాఘవరావు స్నేహితుడు కూడా అక్కడ ఉన్నాడు. అతనికి ఆశ్చర్యం కలిగి, పెద్ద చదువులు చదివిన వారిని కాదని, కనీసం 10వ తరగతి కూడా చదివిన వాడిని ఎందుకు తీసుకున్నావు అని అడిగాడు. ఇతను 10వ తరగతి కూడా ఉత్తీర్ణుడు కాలేదు, కాబట్టే ఇతరుని ఎంపిక చేశాను. ఇతర ఉద్యోగాలు కోసం ప్రయత్నం చేయడు, మనం మంచిగా చూస్తే ఇక్కడే ఉంటాడు. అంతేకాదు, ఇతనిలో ఇంకా కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. 1, గదిలోకి వస్తూ శబ్దం కాకుండా తలుపును నిదానంగా వేశాడు, అంటే జాగ్రత్త గలవాడని తెలిసిపోయింది. 2, క్రింద పడేసి ఉన్న పుస్తకాన్ని తీసి బల్ల మీద పెట్టాడు. 3, తలదువ్వుకొని చక్కగా ఉన్నాడు. బట్టలు పాతవే అయినా శుభ్రంగా ఉన్నాయి. మన ఉద్యోగానికి ఇంతకంటే కావలసిన అర్హతలు ఏమిక ఉన్నాయి అని సమాధానం ఇచ్చాడు విజయరాఘవరావు. ఉద్యోగం సంపాదించడానికి పనిలో నేర్పరితనం, ఉత్సాహం, యజమాని పట్ల వినయం, నిజాయితీ ఇవన్నీ కూడా అర్హతలుగా పరిగణించవచ్చు. అలాగే తెలివితేటలు కూడా వ్యాపార బాధ్యతలను నిర్వహించడానికి కారణం అవుతాయి. రామాపురంలో రాజారావు అనే వ్యాపారి ఉన్నాడు. ఆయనకు 2 కొడుకులు. వారిలో ఒకరికి తన వ్యాపార బాధ్యతలు అప్పగించాలని వారికో పరీక్ష పెట్టి, ఆ పరీక్షలో ఎవరు నెగ్గితే వారికి తన వ్యాపార బాధ్యతలను అప్పగించడానికి నిర్ణయించుకున్నాడు. తన 2 కొడుకులను పిలిచి ఇద్దరికీ కొంత డబ్బు ఇచ్చి, ఈ డబ్బుతో ఇంటిని పూర్తిగా నింపగల వస్తువును కొనండి అని వారితో చెప్పాడు. పెద్ద కొడుకు డబ్బు తీసుకుని ఉన్న పడంగా మార్కెట్ వైపుగా వేగంగా వెళ్ళి, మార్కెట్లో ఉన్న వస్తువులలో గడ్డి చాలా చౌకైన వస్తువని అతడు తెలుసుకున్నాడు. తండ్రి ఇచ్చిన మొత్తం డబ్బుతో గడ్డి కొన్నాడు. అయినా ఆ మొత్తం ఇంటిని నింపేందుకు ఆ గడ్డి సరిపోలేదు. 2వ కొడుకు తన తండ్రి అప్పచెప్పిన పని ఎంతో తెలివితేటలతో పూర్తి చేయాలని మనసులో అనుకుని, దాని గురించి బాగా ఆలోచించి, తండ్రి ఇచ్చిన డబ్బులో 1 రూపాయితో కొవ్వొత్తును కొని ఇంటికి వచ్చి గదిలో కొవ్వొత్తి వెలిగించాడు. చూస్తుండగానే కొవ్వొత్తి వెలుగు ఇంటి మొత్తాన్ని నింపేసింది. రాజారావు తన చిన్న కొడుకు తెలివితేటలకు సంతృప్తి చెంది చిన్న కొడుకుకు వ్యాపార బాధ్యతలు అప్పగించి అతనికి తోడుగా సహాయ సహకారాలు అందించమని పెద్ద కొడుకుకు చెప్పాడు. అందుకు కొడుకులిద్దరూ సంతోషించారు. చదువుతో పాటు చిన్నతనం నుంచి మంచి మర్యాద కలిగి ఉన్నవాళ్ళు పెద్ద ఉద్యోగాలు పొందడమే కాక అందరిచేత గౌరవింపబడతారు. విద్యా దదాతి వినయం, వినయాద్యాతి ప్రాప్నుతాం, ప్రాప్నుత్వాద్ ధనమాప్నోతి, ధనాద్ ధర్మం తత సుఖం అని ఆర్యోక్తి. విద్య వినయాన్ని ఇస్తుంది. అలా ఇచ్చేదే సరైన విద్య. దానివలన ఉద్యోగ ప్రాప్తికి అర్హుడవుతాడు. దానివలన నీతి నిజాయితీలతో ధనం సంపాదిస్తాడు. అలా సంపాదించిన ధనాన్ని ధర్మ సాధన కోసం ఖర్చు చేస్తాడు. దానివలన తాను సుఖంగా ఉంటూ సమాజాన్ని కుటుంబాన్ని సుఖపెడతాడు. స్వస్తి.
0: ఇప్పటి వరకు సూక్తి సుధ విన్నాము. ఇప్పుడు పొలం కబుర్లు విందాము.

కోకో పంటలో బెరడు తొలచు పురుగును గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ లో కోకో వాణిజ్య పంట. దీనిని ప్రధానంగా చాక్లెట్లు, ఆహార పానీయాలు, ఔషధాలు వంటి తయారీలో వినియోగిస్తూ ఉంటారు. కోకో మార్వేసీ కుటుంబానికి చెందినది. దక్షిణ అమెరికాలో గల అమెజాన్ నదీ తీరంలో దీని జన్మస్థలంగా చెప్తారు. భారతదేశంలో కోకో 20వ శతాబ్దంలో తొలిదశలో ప్రవేశపెట్టబడింది. మన దేశంలో కేరళ, కర్ణాటక, తమిళనాడు ఇంకా ఆంధ్ర రాష్ట్రాలలో సాగు చేయబడుతుంది. మన రాష్ట్రంలో ఈ కోకో పంటను ప్రధానంగా కోస్తా జిల్లాలలో కొబ్బరి, ఆయిల్ పామ్ ఇంకా వక్క తోటలలో శాశ్వత అంతర పంటగా సాగు చేస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలలో కొబ్బరి తోటలలో అంతర పంటగా కోకో అత్యంత లాభదాయకంగా ఉంది. గాలిలో సుమారు 80 నుంచి 100% తేమ గల ఉష్ణ మండల ప్రదేశాలు, సగటున ఏడాది వర్షపాతం 1250 మిల్లీమీటర్లు ఇంకా 15 నుంచి 39 డిగ్రీల ఉష్ణోగ్రత గల ప్రాంతాలు కోకో సాగుకు అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా మురుగునీటి సదుపాయం గల సారవంతమైన బంకమన్ను ఇంకా గరప నేలల్లో ఈ పంటను సాగు చేసుకోవచ్చు. కోకో పంటను సుమారు 50 రకాల జాతులకు చెందిన పురుగులు ఆశించి ఉత్పత్తిపై ప్రభావం చూపిస్తూ ఉంటాయి. వాటిలో ఆకు తినే గొంగళి పురుగులు, రసం పీల్చే పిండినల్లి, పేనుబంక, బుట్ట పురుగు, ఆకు తినే పురుగులు ప్రధానంగా ఉంటాయి. అయితే 2012 నీలం తుఫాన్ తర్వాత కోకోలో బెరడు తొలచు పురుగు ఉనికిని గుర్తించడం జరిగింది. ఇటీవల కాలంలో ఈ పురుగు ఉధృతి తీవ్రస్థాయిలో ఉంది. ఈ పురుగు కోకోలో మాత్రమే కాకుండా మామిడి, పనస, జామ, ఉసిరి వంటి సుమారు 70 రకాల పంటలు నాశించి ఉత్పత్తిపై ప్రభావం చూపిస్తుంది. ఈ పురుగు ఇండార్ బెల్లా జాతికి చెందింది. ఇతర పంటలలో సాధారణంగా ఇండార్ బెల్లా టెట్టానిస్, ఇండార్ బెల్లా క్వాడ్రినోటాటా పురుగులు ఆశించి నష్టం కలుగజేస్తున్నాయి. మన రాష్ట్రంలో కోకో ఆశించే పురుగు మాత్రం ఇండార్ బెల్లా అబ్లిక్యూ ఫెషియోటాగా గుర్తించడం జరిగింది. బెరడు తులసి పురుగు యొక్క తల్లి పురుగు సాధారణంగా మే నుంచి జూలై నెలలలో కోశస దశ నుండి బయటకు వచ్చి బెరడు వదులుగా ఉన్న ప్రదేశాలలో గుడ్డు పెడతాయి. పిల్ల గొంగళి పురుగులు బెరడును తిని కాండంలోకి తలుచుకుని పోతాయి. పగటిపూట కాండంలో ఉంటూ రాత్రి సమయంలో అవి విసర్జించిన పదార్థాలతో తయారైన గొట్టం వంటి ఆకారంలో ఉన్న వాటి ద్వారా బయటకు వచ్చి బెరడును తింటూ ఉంటాయి. చెట్టు కాండం పైన చూస్తే ఈ పురుగు లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. కొన్నిసార్లు రైతులు ఈ లక్షణాలు గమనించి చెద పురుగులు ఆశించాయనుకుని అపోహపడే అవకాశం ఉంది. దీని గొంగళి పురుగు దశ సుమారు 9 నుంచి 10 నెలల వరకు ఉండటం వలన కాండంపై బెరడును కోల్పోతాయి. కోకో చెట్లలో పూత చెట్ల కాండంపై మాత్రమే ఉంటుంది. ఈ పురుగు ఆశించిన చెట్ల కాండంపై ఉన్న బెరడును కోల్పోవటం వలన సరైన ఆధారం లేక పుష్పగుచ్చాలు రాలిపోయి పిందెలు ఏర్పడే అవకాశం ఉండదు. బెరడు తొలచు పురుగు యొక్క తల్లి పురుగు సాధారణంగా మే నుంచి జూలై నెలలలో విడుదలవుతుంది. ఆడతల్లి పురుగు సాధారణంగా జూన్ నెలలో వదులుగా ఉన్న చెట్టు బెరడులో గుడ్లు పెడుతుంది. ఈ గుడ్డలో 15 నుంచి 25 రోజుల్లో పిల్ల గొంగళి పురుగు విడుదలవుతుంది. గొంగళి పురుగు తొలి దశలో చెట్ల బెరడును తింటూ క్రమేపీ కాండంపై రంధ్రం చేసుకుని లోపల నివసిస్తుంది. ఇవి సాధారణంగా 15 నుంచి 20 సెంటీమీటర్ల రంధ్రాన్ని ఏర్పరుస్తుంది. గొంగళి పురుగు ఉన్న చెట్లపై అవి విసర్జించిన పదార్థాలతో తయారైన గొట్టం వంటి నిర్మాణాన్ని ఏర్పరచుకుని రాత్రి సమయాలలో బయటకు వచ్చి బెరడును తింటూ ఉంటాయి. ఈ దశలో సుమారుగా 9 నుంచి 10 నెలల వరకు జీవిస్తుంది. తర్వాత గొంగళి పురుగు ఏర్పరిచిన రంధ్రంలో కోశస దశగా రూపాంతరం చెంది 15 నుంచి 20 రోజుల్లో తల్లి గొంగళి పురుగు విడుదలవుతుంది. ఈ పురుగు యొక్క జీవితకాలం దశ దాదాపు 1 సంవత్సరం వరకు ఉంటుంది. పురుగుల అన్నింటికెల్లా సుమారు 9 నుంచి 10 నెలల గొంగళి పురుగు దశలో ఉండే ఇండార్ బెల్లా జాతి ప్రథమ స్థానంలో ఉంది. అందువలన ఈ పురుగు ఆశించిన ఎడల కోకో పంటకి చాలా నష్టం కలిగిస్తుంది. కొమ్మ కత్తిరింపులు చేపట్టినప్పుడు కొమ్మల పగుళ్లు, గాయాలు ఏర్పడకుండా జాగ్రత్త పడాలి. ఏదైనా పగుళ్లు ఏర్పడితే బోర్డో పేస్ట్ పూతగా పోయాలి. దీని నివారణకు ఏం చేయాలంటే సెప్టెంబర్ మాసం నుండి తోటలలో పురుగు యొక్క ఉనికిని నిశితంగా గమనించుకుంటూ ఉండాలి. విసర్జించిన పదార్థాలతో ఏర్పడిన గొట్టాన్ని పూర్తిగా తీసివేసి పురుగు రంధ్రాన్ని గుర్తించాలి. పురుగు ప్రవేశించే రంధ్రం గుండా లామిడా సైహలోత్రిన్ 0.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి లేదా క్లోరాంత్ర నిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపిన ద్రావణాన్ని సిరంజి సహాయంతో నింపాలి. ఆ తర్వాత రంధ్రాన్ని తూదితో మూసివేయాలి. పురుగు మందులు వాడకుండా సేంద్రీయ పద్ధతిలో కోకోను పండించే రైతులు పురుగు రంధ్రాన్ని నాఫ్తలినిన్ ఉండల పొడితో నింపి దూదితో మూసివేసి నివారించుకోవచ్చు. సేంద్రియ సాగు చేసే రైతులు పురుగు రంధ్రాన్ని 3 నుంచి 5 మిల్లీలీటర్ల ఆముదం నూనె లేదా కొబ్బరి నూనె, పామాయిల్ నూనె, సిరంజి సహాయంతో రంధ్రాన్ని నింపి తర్వాత దూదితో మూసివేయటం ద్వారా కూడా నివారించుకోవచ్చు. ఇప్పుడు కూరగాయలలో పోషక లోపాల నివారణ గురించి తెలుసుకుందాం.
పంటల పెరుగుదలకు ప్రధాన పోషకాలు ఇంకా సూక్ష్మ పోషకాలు కూడా చాలా అవసరం. పోషక లోపాలు ఉంటే వాటిని సాధ్యమైనంత వరకు నేలలో సంబంధించిన ఎరువులు తగిన మోతాదు వేసుకుని లోపాలను సవరించుకోవాలి. మట్టి నమూనాల పరిశీలన ద్వారా మన రాష్ట్ర భూములలో ఇనుము లోపం దాదాపు 5% గమనించబడింది. ఇనుము లోపం 0 అధికంగా ఉండే నేలల్లో ఇంకా సాగునీరులో కార్బోనేట్లు బైకార్బోనేట్లు అధికంగా ఉండే సందర్భాల్లో కూడా ఉంటూ ఉంటాయి. అయితే శ్రీకాకుళం ఇంకా విజయనగరం జిల్లాల్లో ఇనుము లోపం పెద్దగా ఉన్నట్టుగా కనిపించలేదు. అయితే జింకు లోపం మన రాష్ట్రంలో ఒక మోస్తరుగా విస్తరించింది. విశాఖపట్నంలో 20%, తూర్పుగోదావరిలో 15%, పశ్చిమగోదావరిలో 38% జింకు లోపం ఉంది. ఇక ప్రధాన పోషకాల గురించి తెలుసుకుంటే ఈ పోషకాలు 1 ppm కంటే ఎక్కువగా మొక్కలు వాటి అవసరాల కోసం వినియోగించుకుంటాయి. వీటిని ప్రధాన పోషకాలు అంటారు. నత్రజని, భాస్వరం, పొటాష్, కార్బన్, ఆక్సిజన్, హైడ్రోజన్ ని ప్రధాన పోషకాలుగా చెప్పవచ్చు. ఇక నత్రజని గురించి తెలుసుకుంటే నత్రజని లోపం వల్ల కాండం పసుపు రంగులోకి మారుతుంది. ముదురు ఆకులు ఆకుపచ్చగా మారి క్రమేణా ఎండిపోతాయి. టమోటా పంటలో నత్రజని లోపం వలన లేత కాండం పసుపు రంగులోకి మారుతుంది. నత్రజని లోపం వలన కూరగాయ పంటలలో పూతరాలటం ఎక్కువగా జరుగుతుంది. కాలీఫ్లవర్ ఇంకా క్యాబేజీ పంటలలో ఆకులు ఎరుపు, గులాబీ ఇంకా నారింజ రంగులోకి మారుతాయి. అందుకని పంటకి తగిన మోతాదులో నత్రజని అందించాలి. కాయగూర పంటలు తొందరగా కోలుకోవడానికి యూరియా 35 grams లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక భాస్వరం లోపం గురించి తెలుసుకుంటే భాస్వరం లోపం వలన కూరగాయలలో కాండం సన్నగా ఇంకా మొక్క ఎదుగుదల ఆశించినట్టుగా ఉండదు. టమాటా పంటలో భాస్వరం లోపించడం వలన మొక్కలు సన్నగా బలహీనంగా ఉండి కిందకు వేలాడుతూ ఉంటాయి. కాయలు పిండి దశలోనే రాలిపోతూ ఉంటాయి. ఇంకా చిక్కుడు, పాలకూర, క్యారెట్ వంటి పంటలలో

0: భాస్వరం యొక్క లోపాలు తొందరగా కనబడుతూ ఉంటాయి. ఇక పొటాషియం గురించి తెలుసుకుందాం. పొటాషియం మొక్కలకు నీటి ఎద్దడి కలిగినప్పుడు తట్టుకుని నిలబడే శక్తి ఇస్తుంది. పొటాషియం లోపం వలన మొక్కల ఎదుగుదల ఆశించినట్టుగా ఉండదు. ఈ పోషక లోపం వలన కొమ్మలు ఇంకా ఆకుల సంఖ్య తగ్గుతూ ఉంటాయి. ఆకు అంచు భాగం మాడిపోయినట్టుగా అవుతుంది. మిరపలో ఈ పోషక లోపం ఎక్కువగా ఉంటే ఆకులు మిరప పంటలో పండిపోయి పసుపు రంగులోకి మారుతాయి. చిక్కుడు పంటలో ఆకులు చుట్టుకుపోయి ఆకు పరిమాణం తగ్గుతుంది. మొక్కలు తొందరగా కోలుకోవడానికి లీటర్ నీటికి 5 గ్రాముల పొటాషియం 2-3 సార్లు పిచికారీ చేసుకోవాలి. ఇక కాల్షియం గురించి తెలుసుకుందాం. కాల్షియం లోపం వలన మొక్కలు ఎదిగే భాగాలపై ప్రభావం చూపిస్తుంది. లేత ఆకులు పెరగకుండా ఒక టీ కప్పు మాదిరిగా లోపలికి ముడుచుకుపోతాయి. దీనినే కప్పింగ్ అంటారు. ఆకులు క్రమేణా నల్లగా మారుతాయి. టమాటా పంటలో కాల్షియం లోపం వలన కాయ పగుళ్లు, కాయ తయారు కావడంలో లోపాలను గమనించుకోవచ్చు. ఈ పోషక లోపం అధిగమించడానికి 3-5 గ్రాముల కాల్షియం సల్ఫేట్ లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక మెగ్నీషియం గురించి తెలుసుకుంటే, ఈ పోషక లోపం వలన ముదురు ఆకులు పత్రహరితాన్ని కోల్పోతాయి. ఆకుల ఈనలు పత్రహరితాన్ని కోల్పోయి క్రమేణా ఆకు మొక్కలకు వేలాడుతూ కనిపిస్తుంది. చిక్కుడు పంటలో ఆకులు ముందుగా గోధుమ రంగు మచ్చలు ఏర్పడి తర్వాత ఆకు మొత్తం పత్రహరితాన్ని కోల్పోతుంది. ఈ లోపాన్ని అధిగమించడానికి 2 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ ను లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక ఇనుము గురించి తెలుసుకుందాం. ఇనుము ధాతు లోపం వలన మొక్కల పెరుగుదల సరిగ్గా ఉండదు. ఆకులు ఈనలు పత్రహరితాన్ని కోల్పోయి ముందుగా లేత ఆకులు పత్రహరితాన్ని కోల్పోయి ముదురు ఆకులు తర్వాత పత్రహరితాన్ని కోల్పోవడం జరుగుతుంది. ఆకుల సంఖ్య కూడా తగ్గుతుంది. ఇనుము లోపాల సవరణకు 2 గ్రాముల ఫెర్రస్ సల్ఫేట్ లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. కాలీఫ్లవర్ పంటల్లో మాలిబ్డినం ఇంకా బోరాన్ లోపం ఎక్కువగా కనపడే అవకాశం ఉంది. ఈ
1: ఇప్పటి వరకు పొలం కబుర్లు విన్నారు ఆకాశవాణి సింహపురి FM.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మరికొద్దిసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు. 6:45 విజయవాడ కేంద్రం నుంచి, అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది శాంతి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తారు. గత 12 ఏళ్లలో భారత్ వేగంగా అభివృద్ది చెందిన ఆర్థిక శక్తిగా మారిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. తెలంగాణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. రైతుల భూ హక్కుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ఆయన పలు కీలక సమావేశాల్లో పాల్గొంటారు. భారత మండపంలో నిర్వహించే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. ఈ సమావేశంలో ఎన్డీఏ కూటమికి సంబంధించిన అంశాలపై చర్చలు జరగనున్నాయి. రేపు రాష్టపతి భవన్లో జరిగే నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశానికి ముఖ్యమంత్రి హాజరవుతారు. ఈ సమావేశంలో రాష్టాభివృద్ది, కేంద్ర రాష్ట సంబంధిత అంశాలపై చర్చలు జరగనున్నాయి. సమావేశాల అనంతరం ముఖ్యమంత్రి ఢిల్లీ నుంచి బయలుదేరి అమరావతికి చేరుకుంటారని అధికారులు తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, ఆంధ్ర

0: ఆంధ్రప్రదేశ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్తో కలిసి నిన్న దర్శించుకున్నారు. అనంతరం కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, గత 12 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ వేగంగా అభివృద్ది చెందిన ఆర్థిక శక్తిగా ఎదిగిందని, ప్రపంచంలోని అనేక దేశాలు వివిధ సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ భారత్లో ఇంధన స్థిరత్వం ఉందని పేర్కొంటూ,
1: Today it is the day the Prime Minister Narendra Modi ji has completed his 4399 day in office as the Prime Minister. This is a big time and I also completed under his leadership. What revolution, what change Honorable Prime Minister has brought in last 12 years. No problem for the diesel, petrol, it is happening. But in India, under the leadership of Prime Minister, we have managed it so well. Today, with all these crises, we are the fastest growing economy in the entire world. I pray Lord Bala
0: అనంతరం ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి సూర్యఘర్ యోజనను ఆంధ్రప్రదేశ్లో సమర్థవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాల సాధనకు డేటా ఆధారిత పాలనపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట స్థూల ఉత్పత్తి లక్ష్యాలు, పనితీరు సూచికలపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, 2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట, జిల్లా, మండల స్థాయిల్లో కీలక పనితీరు సూచికలను మెరుగుపరచాలని ఆదేశించారు. అనంతరం నిర్వహించిన ఆర్టీజీఎస్ సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్టంలో ప్రభుత్వ సేవలను మరింత సులభంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రత్యేక మొబైల్ యాప్ను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. మనమిత్ర వేదిక ద్వారా అందుబాటులో ఉన్న ఆన్లైన్ ప్రభుత్వ సేవలపై ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. తెలంగాణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, తెలంగాణ ప్రాజెక్టులకు తాను ఎప్పుడూ అడ్డుపడలేదని, వాస్తవాలను ప్రజల ముందుంచాలని సూచించారు. ఆదిలాబాద్ విమానాశ్రయం నిర్మాణం, మెట్రో 2వ దశ విస్తరణ, మూసీనది అభివృద్ది వంటి కీలక ప్రాజెక్టులు ముందుకు సాగుతున్నాయని చెప్పారు. రాష్టాభివృద్దికి అవసరమైన నిధులు, పరిపాలనా సహకారం అందిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే రైతులకు మద్దతుగా భారీ స్థాయిలో ధాన్యం కొనుగోలు చేపట్టామని కిషన్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి మరింత ప్రోత్సాహం కలిగించేలా సెప్టెంబర్ 10వ తేదీ నుంచి 12 వరకు విశాఖపట్నంలో 41వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ ఐఏటీఓ వార్షిక సదస్సు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక అథారిటీ, ఐఏటీఓ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సమక్షంలో ఈ ఒప్పందంపై ఇరుపక్షాల మధ్య సంతకాలు జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ,
2: విశాఖపట్నం చాలా సుందరమైనటువంటి ప్రదేశం. అక్కడ ఉన్నటువంటి సముద్ర తీరం కానివ్వండి, పక్కన అరకు వ్యాలీ, లంబసింగి, ఇవన్నీ చూస్తే అదొక అద్భుతమైనటువంటి ప్రదేశంగా ఉంది. దాంతోపాటు ఈ మధ్యకాలంలో సెంట్రల్ గవర్నమెంట్ ఐడెంటిఫై చేసినటువంటి మన ప్రాంతాల్లో విశాఖపట్నాన్ని కూడా ప్రత్యేకంగా వాళ్ళు తీసుకోవడం జరిగింది. మనకు పర్యాటక రంగం అభివృద్ధి చెందితే ఆటోమేటిక్ గా ఆర్థిక పరమైన అభివృద్ధితో పాటు ఈ సదస్సు వల్ల మరిన్ని కొత్త మంది వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి, తద్వారా ఇక్కడ పర్యాటక రంగం అభివృద్ధి చెందడం మాత్రమే కాకుండా ఉపాధి కల్పన కూడా జరగడానికి అవకాశం దొరుకుతుంది అనేటువంటి
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రైతుల భూ హక్కుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథి అన్నారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమాను గ్రామంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో రాష్ట రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు మంత్రి నిన్న పంపిణీ చేశారు. భూముల రీసర్వే పూర్తయిన ప్రతి రైతుకు ఆధునిక సాంకేతికతతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలు అందిస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ,
3: వివాదాలతో, ఇది సరిహద్దు తగాదాలతో, తప్పు సర్వే నెంబర్లు పడ్డాయి, వాళ్ళు ఆక్రమించుకున్నారు అనే రకరకాల సమస్యలతో నిత్యం ఆందోళనలో ఉండే ప్రజలకి భరోసా కలిగించే విధంగా పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చే కార్యక్రమం చేశామని చెప్పేసి మనం చేస్తాం. వచ్చే సంవత్సరం మార్చి కల్లా సాధ్యమైనంత వరకు ప్రభుత్వ పరిధిలో పరిష్కరించగలిగిన రెవెన్యూ సమస్యలన్నింటినీ తప్పకుండా పరిష్కరించాల్సిందే అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు రెవెన్యూ శాఖ అధికారులని, మంత్రి కూడా ఆదేశించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం.
0: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాద ఘటనపై కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సమగ్ర విచారణ చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కోరారు. విశాఖపట్నంలో నిన్న ఆయన మాట్లాడుతూ బాధిత కార్మిక కుటుంబాలకు ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని కోరారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతా ప్రమాణాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. జనగామ జిల్లా చిల్పూరు మండలంలోని పల్లగుట్ట గ్రామంలో విద్యుత్ ఉప కేంద్రాల ప్రారంభోత్సవం శంకుస్థాపన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందన్నారు. రబీ సీజన్లో రికార్డు స్థాయిలో 72 లక్షల టన్నులకు పైగా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట వ్యాప్తంగా కొత్త విద్యుత్ ఉప కేంద్రాల ఏర్పాటు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన విద్యుత్ సరఫరా మరింత మెరుగుపడుతుందని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు మరింత విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా రాయలసీమ జిల్లాల్లో ఈరోజు రేపు ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ బీబీజీ రామ్జీ పథకం కోసం 95,692 కోట్ల రూపాయలను కేటాయించినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అభివృద్ది పనులు నిరంతరాయంగా కొనసాగేందుకు ఈ నిధులు విడుదల చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రాల వారీగా ఆంధ్రప్రదేశ్కు 7,707 కోట్ల రూపాయలు, తెలంగాణకు 3,825 కోట్ల రూపాయలు కేటాయించినట్లు వెల్లడించారు. వర్జీనియా పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు లభించేలా, కొనుగోళ్లు వేగవంతమయ్యేలా కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం చర్చలు జరుపుతున్నామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. వర్జీనియా పొగాకు రైతులు కొనుగోలు సంస్థల సమన్వయంతోనే మార్కెట్ స్థిరత్వానికి సాధ్యమవుతుందని అన్నారు. ఎగుమతిదారులకు వడ్డీ లేని రాయితీ కల్పించాలన్న ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని తెలిపారు. అంతర్జాతీయ పరిస్థితులు, రవాణా వ్యయాల పెరుగుదల కారణంగా రైతులు అన్ని గ్రేడ్ల పొగాకును ఒకేసారి మార్కెట్కు తీసుకురావాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తారు. గత 12 ఏళ్లలో భారత్ వేగంగా అభివృద్ది చెందిన ఆర్థిక శక్తిగా మారిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. తెలంగాణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. రైతుల భూ హక్కుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు.

0: यावत् जातः येन श्रीमोदी भारतस्य इतिहासे सर्वाधिकावधि पर्यन्तं निर्वाचित प्रधानमन्त्री अभवत् एतस्मिन् अवसरे वैश्विक नेतारः प्रधानमन्त्रिणे नरेन्द्र मोदिने शुभकामनाः प्रदत्तवन्तः श्रीलंकायाः राष्ट्रपतिः अनुरा कुमार दिसा नायक एकस्मिन् पत्रे लिखितवान् यत् एषा उपलब्धिः न केवलं मोदी वर्यस्य कार्यकालस्य वर्षाणां प्रमाणमस्ति अपितु विश्वस्य बृहत्तमस्य लोकतन्त्रस्य जनानां तस्य नेतृत्वे पुनः पुनः स्थापितस्य विश्वासस्य प्रमाणमस्ति एतदतिरिच्य पापुआ न्यूगिनी देशस्य प्रधानमन्त्री जेम्स मायापे त्रिनिदाद टोबैगो देशस्य प्रधानमन्त्री कमला प्रसाद विसेसर च प्रधानमन्त्री नरेन्द्र मोदी वर्याय शुभकामनाः अयच्छताम् राष्ट्रीय जनतांत्रिक संयुत्याः उपवेशनमेकम् अद्य नवदिल्ल्याम् आयोजयिष्यते यत्र अस्याः संयुत्याः प्रशासनस्य द्वादश वर्षपूर्त्यवसरे तथा प्रधानमन्त्रिणः नरेन्द्र मोदिनः दीर्घसमयपर्यन्तं निर्वाचित प्रधानमन्त्री भवितुम् उपलक्ष्ये उत्सवः भविष्यति प्रधानमन्त्रिणं मोदिनं भाजपा दलस्य शीर्षनेतृत्वं च समेत्य संयुत्याः सर्वे घटकाः उपवेशने भागं ग्रहीष्यन्ति इति आशास्यते एतस्मिन् उपवेशने अनया संयुत्या शासितानां सर्वेषां द्वाविंशति राज्यानां केन्द्रशासित प्रदेशानां च मुख्यमन्त्रिणम् उपमुख्यमन्त्रिणं च समेत्य सर्वेषां घटकानां नेतारः अपि सम्मिलिताः भविष्यन्ति प्रधानमन्त्री नरेन्द्र मोदी ह्यः कुवैत देशस्य प्रमुखेण शेख मिशाल अल अहमद अल जबर अल सबाह इत्यनेन सार्धं दूरभाषेण संवादम् अकरोत् उभौ नेतारौ पश्चिमैशियायां परिवर्तित सुरक्षा परिस्थितिम् आलक्ष्य परस्परं विचार विनिमयं कृतवन्तौ प्रधानमन्त्रिणा क्षेत्रे विवर्धित आततिपूर्ण विषये गंभीरा चिन्ता प्रकटिता तथा कुवैतस्य सार्वभौमिक प्रादेशिक अखण्डतां विरुध्य विहिताक्रमणान् प्रति भारतस्य प्रतिज्ञा पुनः प्रतिपादिता असौ शान्तिः स्थैर्यस्य च पुनः स्थापनार्थं चिन्तां न्यूनीकर्तुं संवादं पारस्परिक सहभागिताञ्च दृढयितुं पुनरपि आह्वानम् अकरोत् विदेशमन्त्री डॉ एस जयशंकरः अद्यारभ्य बुल्गेरिया फिनलैंड देशयो द्विदिवसीय आधिकारिक यात्रायां भविष्यति विदेशमन्त्रालयेनोक्तं यत् डॉ जयशंकरः बुल्गेरिया देशस्य स्वीय यात्रावधौ तत्रत्य नेतृत्वेन सह मेलनं करिष्यति तथा स्व समकक्षेण सह चर्चां विधास्यति इति वार्ताः
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 7 గంటలు ఈనాటి ప్రసార విశేషాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమంలో ముందుగా సింహపురి సమాచారం తెలుసుకుంటాము. అనంతరం స్వరార్చన, తర్వాత విరిసిన పూలు అనే కథానిక వింటాము. రచన మరియు సమర్పణ శ్రీ అవ్వారు శ్రీధర్ బాబు గారు. తర్వాత బయోటెక్నాలజీ రంగంలో ఆధునిక పోకడల గురించి జి నవీన లావణ్య లతగారి ప్రసంగం విందాము. అనంతరం కొన్ని లలిత గీతాలు. 8:35 డాక్టర్ గారి సలహాలు కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ ఆబిద్ హుసేన్, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. 9:00 హలో అభిరుచిలో ఫోన్ ద్వారా లిజనర్స్ కోరినటువంటి పాటల్ని ప్లే చేయడం జరుగుతుంది. 9:30 హలో అభిరుచిలో వాట్సాప్ ద్వారా లిజనర్స్ కోరినటువంటి పాటల్ని ప్లే చేయడం జరుగుతుంది. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాల రిలే ఉంటుంది. 5:00 ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్ర సాయంకాల ప్రసార విశేషాల వివరాలు తెలుసుకుంటారు. 5:05 వనితావాణి కార్యక్రమంలో పోషకాహారం, పిల్లల పెంపకంలో జాగ్రత్తల గురించి తెలుసుకోవడంతో పాటుగా మహిళలు మెచ్చే సినిమా పాటలు కూడా ప్రసారమవుతాయి. 5:30 యువత రంగం కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారం, యువత స్వయం ఉపాధి అవకాశాల గురించి తెలుసుకోవడంతో పాటు యువత మెచ్చే సినిమా పాటలని కూడా

వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక తెలుసుకున్నాక 3వ మనిషి కథానిక వింటారు. రచన మరియు సమర్పణ శ్రీమతి పాతూరి అన్నపూర్ణ గారు. అనంతరం పాలిథిన్ వాడకం వల్ల వచ్చే దుష్ప్రయోజనాల గురించి తెలుసుకుంటారు. తర్వాత కొన్ని జానపద పాటలు. 7:00 అలనాటి మధుర గీతాన్ని వింటారు. 7:15 పాడి పంటలు కార్యక్రమంలో రక్తహీనత కారణాలు, నివారణ, పోషకాహారం గురించి కేవీకే గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ సుజాత గారి ప్రసంగం వింటారు. తర్వాత పొలం కబుర్లు, అలాగే జానపద పాటలు. 8:00 హలో అభిరుచిలో ఫోన్ ద్వారా లిజినెస్ కోరినటువంటి వాట్సాప్ మెసేజెస్ ద్వారా లిజినెస్ కోరినటువంటి పాటల్ని వింటారు. 8:15 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు వినడం జరుగుతుంది. 11:45 కార్యక్రమాల ముగింపు ఉంటుంది. ఇవి ఇవాల్టి ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్ర ప్రసార విశేషాల వివరాలు.

మనోరంజని శ్రోతల మనస్సులను రంజింపజేసే కార్యక్రమం ఈ మనోరంజని. ఈ కార్యక్రమం ద్వారా శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటలు ప్రసారమవుతాయి. ఈ మనోరంజని కార్యక్రమం ప్రతి శుక్ర, శని, ఆది మంగళవారాలలో ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తప్పక వినండి మనోరంజని.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజుతో దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి 2 రోజుల పాటు బల్గేరియా, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో భారత ఔషధ రంగం వేగంగా పురోగమిస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజుతో దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. 2014 మే 26న మోదీ తొలిసారిగా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1952 మే 13న దేశ తొలి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 1964 మే 27 వరకు సేవలందించిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును ప్రధానమంత్రి మోదీ అధిగమించారు. ప్రధానమంత్రిగా పండిట్ నెహ్రూ పదవీకాలం 4398 రోజులు కాగా, 2014 మే 26 నుండి నేటి వరకు ప్రధానమంత్రి మోదీ నిరంతర పదవీకాలం 4399 రోజులకు చేరింది. దీంతో భారతదేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం సేవలందించిన ప్రధానమంత్రిగా మోదీ నిలిచారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, అలాగే దేశంలో అత్యంత సుదీర్ఘకాలం సేవలందించిన ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించిన నేపథ్యంలో ఉత్సవాలు జరుపుకోవడానికి ఈరోజు న్యూఢిల్లీలో ఎన్డీఏ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ప్రధానమంత్రి మోదీతో పాటు బీజేపీ అగ్రనాయకత్వం, కూటమిలోని అన్ని భాగస్వామ్య పక్షాల నాయకులు హాజరవుతారు. కూటమిలోని భాగస్వామ్య పార్టీల నేతలతో పాటు ఎన్డీఏ పాలిత ప్రాంతాలైన 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. వివిధ జాతీయ అభివృద్ది కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల సమీక్షతో పాటు 2047 నాటికి భారత్ను అభివృద్ది చెందిన దేశంగా మార్చాలనే ప్రభుత్వ దార్శనికతపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి 2 రోజుల పాటు బల్గేరియా, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటిస్తారు. డాక్టర్ జయశంకర్ బల్గేరియా పర్యటనలో ఆ దేశ విదేశాంగ మంత్రితో చర్చలు జరుపుతారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. తరువాత ఫిన్లాండ్ పర్యటనలో భాగంగా అక్కడ జరిగే 14వ కుల్తారంత టాక్స్ సదస్సులో డాక్టర్ జయశంకర్ పాల్గొంటారు. ఈ ఏడాది ఈ సదస్సును పరివర్తనలో ప్రపంచ, ప్రాంతీయ, స్థానిక దృక్పథాలు అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. ఈ పర్యటనలో మంత్రి ఫిన్లాండ్ విదేశాంగ మంత్రితో కూడా సమావేశాలు నిర్వహిస్తారు. దేశ సరిహద్దుల గుండా జరిగే సరుకు రవాణా, ప్రయాణికుల రాకపోకలను డిజిటలైజ్ చేసే వినిమయ్ ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ డిజిటల్ ప్లాట్ఫామ్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న న్యూఢిల్లీలో ప్రారంభించారు. ప్రస్తుతం విమానాశ్రయాలు, ఓడరేవుల్లో ఉన్న అధునాతన డిజిటల్ వ్యవస్థల తరహాలోనే మన ల్యాండ్ పోర్టులను కూడా తీసుకురావడానికి ఇది సహాయపడుతుంది. ఈ ప్లాట్ఫారం ద్వారా అన్ని ల్యాండ్ పోర్టుల కార్యకలాపాలను ఒకే వ్యవస్థ కిందకి తీసుకొస్తారు. దీనివల్ల లాజిస్టిక్స్, నియంత్రణ సమాచారాన్ని సురక్షితంగా రియల్ టైంలో పంచుకోవడానికి వీలవుతుంది. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ పారదర్శకత, సమర్థత, సాంకేతిక సంస్కరణలపై ప్రభుత్వం పెట్టిన శ్రద్ధ వల్ల భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదిగిందని చెప్పారు.
1: हमारी स्मार्ट बॉर्डर की संकल्पना में लैंड पोर्ट अथॉरिटी का बहुत बड़ा योगदान आने वाले. ये जो लैंड पोर्ट मैनेजमेंट सिस्टम और स्मार्ट बॉर्डर की संकल्पना, ये दो मिलकर एक प्रकार से अभेद और सुरक्षित बॉर्डर का निर्माण करेंगे, इसमें मेरे मन में कम से कम कोई शंका नहीं.
0: आकाशवाणी वार्ता వింటున్నారు. ప్రపంచవ్యాప్తంగా నాణ్యమైన అందుబాటు ధరల్లో ఆరోగ్య సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో భారత ఔషధ రంగం వేగంగా పురోగమిస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన ఔషధ రంగంపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో మాట్లాడుతూ మంత్రి, నాణ్యత, విశ్వసనీయతతో కూడిన ఔషధాలను ఈ రంగం అందిస్తోందన్నారు. భారతీయ పరిశ్రమలకున్న నాణ్యతా ప్రమాణాలు, ఉత్పాదకత సామర్థ్యాల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో మన మందులకు విస్తృత ఆదరణ లభిస్తోందన్నారు. పరిశోధనలు, ఆవిష్కరణలు, అధునాతన సాంకేతికతలు, విలువైన ఉత్పత్తులపై ఈ రంగం చూపిస్తున్న శ్రద్ధను మంత్రి వివరించారు. భారత్లో పెట్టుబడులు పెట్టడానికి, ఉత్పత్తులను తయారు చేయడానికి భాగస్వామ్యం వహించడానికి అంతర్జాతీయ కంపెనీలను ఆయన ఆహ్వానించారు. ఒక ఆవిష్కర్తగా, తయారీదారుగా తక్కువ ధరల్లో మందులను సరఫరా చేసే నమ్మకమైన దేశంగా, అధునాతన ఆరోగ్య సంరక్షణ సాంకేతికతల్లో భాగస్వామిగా ప్రపంచానికి సేవ చేయడానికి భారత్ సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో సుమారు $14 బిలియన్గా ఉన్న భారత ఫార్మా ఎగుమతులు 2025-26 నాటికి దాదాపు $31 బిలియన్లకు పెరిగాయని, మన దేశ మందులు 200 కంటే ఎక్కువ దేశాల్లోని రోగులకు అందుతున్నాయని గోయల్ తెలియజేశారు. జాతీయ మానవ హక్కుల సంఘం ఎన్హెచ్ఆర్సీ నిన్న న్యూఢిల్లీలో డిజిటల్ అరెస్ట్ స్కామ్ల నుండి మానవ హక్కుల పరిరక్షణ అనే అంశంపై బహిరంగ చర్చ నిర్వహించింది. ఈ సందర్భంగా ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్ జస్టిస్ వి. రామసుబ్రహ్మణ్యన్ మాట్లాడుతూ

0: మని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 21వ తేదీన జరగనున్న నీట్ పరీక్ష ఏర్పాట్లను సమీక్షించేందుకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా నిన్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో సమావేశమయ్యారు. దేశవ్యాప్తంగా ఈ పరీక్షను ఎటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా నిర్వహించడానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుండి పూర్తి మద్దతుంటుందని జేపీ నడ్డా హామీ ఇచ్చినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో బీహార్, కేరళ, మాహే, కొంకణ్, గోవా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, తెలంగాణ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. సిక్కిం, పశ్చిమ బెంగాల్లోని కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు మరింత విస్తరించాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని, ఒడిశాలో రాబోయే 2 రోజుల్లో ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుండి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ వైపు సజావుగా మారడానికి వీలుగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 95,592 కోట్ల రూపాయల తాత్కాలిక బడ్జెట్ కేటాయింపును ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ నూతన చట్టం 1 జూలై నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. న్యూఢిల్లీలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ది శాఖ మంత్రులతో నిర్వహించిన వర్చువల్ సమావేశానంతరం కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ విషయం వెల్లడించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజుతో దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి 2 రోజుల పాటు బల్గేరియా, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో భారత ఔషధ రంగం వేగంగా పురోగమిస్తోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:15. శుభోదయం సింహపురి కార్యక్రమానికి స్వాగతం.

0: శుభోదయం. సింహపురి కార్యక్రమంలో ఇప్పుడు సింహపురి సమాచారం తెలుసుకుందాము. అంతకన్నా ముందు
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్ని అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్.

0: Call 1-800-420-2233.
1: శుభోదయం. సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం తెలుసుకుందాము. నెల్లూరులోని 11 KV తడికల బజార్ ఫీడర్ పరిధిలో విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా రాజగోపాలపురం, రామచంద్రాపురం, రాఘవ స్కూల్ పరిసర ప్రాంతాల్లో బుధవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం శ్రీధర్ తెలిపారు. వినియోగదారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని, అత్యవసర విభాగం వారు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ సోమవారం నెల్లూరులో విక్రమసింహపురి విశ్వవిద్యాలయం 10, 11 మరియు 12 స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు విచ్చేశారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్ వద్ద మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కలెక్టర్ హిమాన్షు శుక్లా, పలువురు ఎమ్మెల్యేలు మరియు యూనివర్సిటీ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల నియామకాలకు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు గడువును మరో వారం రోజులు పొడిగించారు. విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలో 48 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఈ నెల 15 లోపు ఆన్లైన్ దరఖాస్తును పూర్తి చేసి ఈ నెల 22వ తేదీలోపు రిజిస్టర్ పోస్ట్, స్పీడ్ పోస్ట్ లేదా కొరియర్ ద్వారా విశ్వవిద్యాలయానికి పంపాలని సూచించారు. నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైభవ్ నందన్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి సోమవారం సంతపేటలోని ధోబీఘాట్ను సందర్శించారు. రజక వృత్తికి అవసరమైన మౌలిక వసతులను పరిశీలించి అధికారులకు సూచనలు జారీ చేశారు. అలాగే కమిషనర్ నందన్ అధికారులతో కలిసి పాత మున్సిపల్ కార్యాలయం ప్రాంగణంలోని హెడ్ వాటర్ వర్క్స్ను సందర్శించారు. వాటర్ హెడ్ ఓవర్ ట్యాంక్ నుంచి సేకరించిన తాగునీటి శాంపిల్ను పీపీఎం కిట్ల ద్వారా నాణ్యతా పరీక్షలు నిర్వహించి పరీక్ష అనంతరం నీటి రంగు, వాసనను పరిశీలించి తాగిన తర్వాత కమిషనర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఎవరైనా చికెన్ వ్యర్థాలు రవాణా చేస్తే వారిపై రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని బుచ్చి సిఐ శ్రీనివాసరావు హెచ్చరించారు. ఆయన మాట్లాడుతూ, తాను బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చికెన్ వేస్ట్ తరలింపులపై 16 కేసులు నమోదు చేసి 20 వాహనాలను సీజ్ చేశామన్నారు. వ్యర్థాలను వాడితే ఆక్వా రైతుల గుంతలను కూడా సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఇవి ఇవాల్టి సింహపురి సమాచారం. శుభోదయం సింహపురి కార్యక్రమంలో స్వరార్చన విందాము. అంతకన్నా ముందు,
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఇప్పుడు విరిసిన పూలు అనే కథానిక విందాము. రచన మరియు సమర్పణ శ్రీ అవ్వారు శ్రీధర్ బాబు గారు.
4: సింహపురి ఎఫ్ఎం కేంద్రం. శ్రీ అవ్వారి శ్రీధర్ బాబు గారు మనకు అందించిన కథానిక
5: నా కథ పేరు విరిసిన పువ్వు. హాస్పిటల్ గది మందుల వాసనతో నిండి ఉంది. గదిలోని కిటికీ పక్కన ఉన్న చెట్టు ఏమాత్రం కదలకుండా గంభీరంగా లోనికి తొంగి చూస్తున్నట్టు ఉంది. గది లోపల కూర్చున్న ముసలాయన మాదిరిగా ఆ పెద్ద ఆయనకి 70 ఏళ్ళు ఉండొచ్చు. బెడ్ మీద కాలికి కట్టు కట్టించుకొని పడుకొని ఉన్న యువకుని వైపు అలాగే గంభీరంగా చూస్తున్నాడు. ఏడుస్తున్న ఆ యువకుని అమ్మతో, ఏమీ కాలేదు కదా, 2 నెలల్లో నడుస్తాడు, ఏమీ కాదు అంటూ భర్త బయటికి తీసుకెళ్లాడు. నీరసంగా ఉన్నాడేమో ఆ యువకునికి నర్సు సెలైన్ పెట్టి వెళ్ళింది. అప్పుడు 3 గంటలు. బయట తిరిగే వాళ్లపై ఎండ కాస్త కోపంగానే ఉంది ఆ పెద్ద ఆయన మనసులాగా. ముసలాయనకి ఉదయం జరిగిన విషయం గుర్తుకొచ్చింది. హడావిడిగా తయారైపోతున్న మనవడు సుభాష్తో జెండా వందనానికి కాలేజీకి పోతున్నావా అని అడిగాడు. ఆ అబ్బాయి ఇంజనీరింగ్ 3వ సంవత్సరంలో చదువుతూ ఉన్నాడు. కాదు, మా ఫేవరెట్ హీరో సినిమా ఈరోజే విడుదల, మొదటి షో చూడాలి. అబ్బో, అక్కడ చాలా పనులున్నాయి, కటౌట్కి పాలు కూడా పోయాలి అంటూ వెళ్తున్న మనవడి వైపు ఆశ్చర్యంగా చూశాడు తాత. జెండా పండుగ కంటే హీరో సినిమా మొదటి షో ముఖ్యమా అని కూడా కోపం వచ్చింది. అప్పటికే సుభాష్ వెళ్ళిపోయాడు.

పెద్దాయనకి తన అమ్మ చెప్పిన సంఘటన జ్ఞాపకం వచ్చింది. ఆ దృశ్యాలు ఎప్పుడూ కళ్ళ ముందు కనిపించి హృదయాన్ని మెలిపెడుతూనే ఉంటాయి. ఆ జ్ఞాపకాల గురించి మనవుడికి సమయం చూసి చెప్పాలి అని చాలాసార్లు అనుకునేవాడు. ఇప్పుడు ఆ సమయం వచ్చిందనిపించింది. కట్అవుట్ పైకి ఎక్కి పాలు పోస్తూ జారి కింద పడ్డ వాడిని హాస్పిటల్కి మోసుకొచ్చారు. ఎక్స్రే తీస్తే మోకాలు కింద భాగం ఉన్న పైన ఉన్న ఎముక విరిగినట్లు చూపించింది. డాక్టర్ కట్టుకట్టాడు. ఇచ్చిన మత్తు దిగిపోయినట్లుంది. ఇప్పుడే కళ్ళు తెరిచి పరిసరాలను భయంగా చూస్తున్నాడు సుభాష్. కాళ్ళు కదిలించిపోయి నొప్పితో అమ్మా అన్నాడు. వాడి మొహంలో చూస్తూ నొప్పిగా ఉందా అన్నాడు తాతయ్య. అవునంటట్లు తలూపాడు సుభాష్. తప్పదు, కొన్ని రోజులు భరించాల్సిందే చెప్పాడు. కొద్దిసేపు ఆ గది మౌనంతో స్నేహం చేసింది. కాళ్ళు కదిలించకుండా అలాగే పడుకొని ఉండాలంటే బోర్ కొడుతుంది సుభాష్. ఏదో వెతుకుతున్నట్లు చెయ్యి అటు ఇటు తిప్పుతూ నా సెల్లు ఏది తాతయ్య అని అడిగాడు. మీ నాన్న తీసుకెళ్లాడు, ఏం బోర్ కొడుతుందా అవునన్నట్లు తలూపాడు సుభాష్. నీకు చాలాసార్లు చెబుదామని నీకు తీరిక లేక నేను చెప్పలేకపోయినా ఒక సంఘటన చెప్తాను విను, బోరు కూడా తగ్గుతుంది అనుకుంటా అన్నాడు. ఏమిటన్నట్టు చూశాడు సుభాష్. మా అమ్మ స్వయంగా చూసిన సంఘటన ఒకటి నాకు చిన్నప్పుడు చెప్తుంది, అదే చెప్తాను అన్నాడు తాతయ్య అతని మొహంలోకి చూస్తూ. ఆమె చెప్పిన విషయాలు వరుసగా జ్ఞాపకం రాగా బాధగా నిట్టూర్చి చెప్పటం మొదలుపెట్టాడు. అప్పుడు ఉప్పు సత్యాగ్రహం ముమ్మరంగా సాగుతున్న రోజు. గాంధీ మహాత్ముడు శబర్మతి నుండి దండి పాదయాత్రలో వెళ్ళి ఉప్పు తయారు చేసి శాసనోల్లంఘన ప్రారంభించారు. మహాత్ముడు ఒక దృఢ నిశ్చయంతో ప్రజలందరికీ ఒక విషయం ప్రబోధించారు. మనం చేసేది సత్యాగ్రహం. ఎవరూ పోలీసులపై ప్రతిఘటించకూడదు, తిరగబడకూడదు, దెబ్బలు తగిలినా చెయ్యి ఎత్తకూడదు. ఈ మాటలు స్వాతంత్రోద్యమకారులు మంత్రంలా జపించినట్లున్నారు. ఒక ప్రదేశంలో సరోజినీ నాయుడు గారి ఆధ్వర్యంలో ఉప్పు సత్యాగ్రహం ప్రారంభమైంది. ఉప్పు తయారీ చేయాలని స్వాతంత్ర సమరయోధులు పూనుకున్నారు. వారు ఉప్పు మడికి కాస్త దూరంలో తాత్కాలిక గుడిసెలు వేశారు. వారికి నర్సింగ్ చేయడానికి మా అమ్మ లాంటి వాళ్ళు రెడ్ క్రాస్ ట్యాగ్ తగిలించుకొని కొంతమంది అక్కడ ఉన్నారు. వందల కొద్దీ పోలీసులు ఉప్పు మడి దగ్గరే ఉన్నారు. వారి చేతిలో కొనలకు స్టీల్ తాపడం చేసిన 5 అడుగుల దుడ్డు కర్రలు ఉన్నాయి. కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా వింటున్నాడు సుభాష్. దెబ్బలు తగులుతాయి, రక్తాలు కారుతాయి, అయినా మనం ప్రతిఘటించకూడదు అంటూ ఉద్యమకారులతో ముందే ప్రతిజ్ఞ చేయించారు సరోజినీ నాయుడు. ఉప్పు తయారీకి వారు ముందుకెళ్తుంటే పోలీసులు దుడ్డు కర్రలతో శరీరంపై ఎక్కడ పడితే అక్కడ బాతున్నారు. తలలు పగులుతున్నాయి, బూటుకాలుతో కడుపులోనూ కడుపు కింద తంతున్నారు. ఉద్యమకారులు బాధతో కేకలు వేస్తున్నారు. కొందరు కింద పడి తనకలాడుతున్నారు. దుడ్డు కర్రలతో తల మీద మోదేసరికి ఖనేల్ ఖరేల్ అంటూ శబ్దం వస్తుంది. ఒక్కొక్కరు 2-3 నిమిషాలకే నేల కొరుగుపోతున్నారు. అయినా మరికొందరు వచ్చి వారితో కలుస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఏ స్వాతంత్ర సమరయోధులు కూడా పోలీసులపై తిరుగుబాటు చేయలేరు. చెప్తున్న తాత మొహం ఉద్వేగంగా ఊగిపోయింది. సుభాష్ ఆశ్చర్యంగా తాత వైపు చూస్తున్నాడు. మా అమ్మతో పాటు వచ్చిన రెడ్ క్రాస్ సభ్యులు తలలు పగిలిపోయిన పడిపోయిన వారిని సేవా శిబిరానికి తీసుకెళ్లి కట్టుకడుతున్నారు. వారిని తీసుకుపోయే దుప్పటి రక్తంతో తడిచిపోతున్నాయి. అమ్మ చెప్పింది వారికి ఒక పక్క కట్లు కడుతున్నా ఆ స్థితి చూడలేక కడుపులో దేవినట్లయి అనేక సార్లు వాంతులు చేసుకున్నదట. సరోజినీ నాయుడు అరెస్టుతో ఆ దమనకాండ ఆగింది. వారిని చూశాక అమ్మ కూడా నిశ్చయించుకుంది, ఎలాగైనా మన జెండాని మన దేశ హృదయంపై నాటాలని. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని జైలుకు కూడా వెళ్ళి వచ్చింది. విడుదలైన తర్వాత చాలా సంవత్సరాలకు కూడా బూటు కాళ్ళ దెబ్బలు తగిలిన దవడ నొప్పి ఇంకా తగ్గలేదు. కానీ అమ్మ ఏమాత్రం బాధపడలేదు. స్వాతంత్రోద్యమంలో నేను కూడా పాల్గొన్నానని గర్వపడ్డాను. మనవుడు కళ్ళల్లోంచి కన్నీళ్లు కారి దిండు తడుస్తుంది. అక్కడ వాళ్ళు తిన్న దెబ్బలకి నాకు తగిలిన దెబ్బలకి ఎంత తేడా ఉంది అని ఆలోచిస్తే సుభాష్కు సిగ్గు వేస్తుంది. కొనసాగించాడు తాత. ఈ సంఘటన మచ్చుకు మాత్రమే,
ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఎందరో జీవితాలు త్యాగం చేస్తే స్వాతంత్రం వచ్చింది. మీ ఇంటికి వచ్చి నిన్నే బానిసను చేసి బాధిస్తుంటే ఎలా ఉంటుంది చెప్పు. ఎన్నో బాధలు ఓర్చి అహింస ఆయుధంతో సంపాదించిన స్వాతంత్రం ఇది. సంవత్సరాలు గడిచే కొలది ఆ త్యాగాన్ని మర్చిపోయి కొంతమంది స్వాతంత్రం ఫలితాలని దుర్వినియోగం చేస్తున్నారు. స్వాతంత్ర పోరాటాన్ని గుర్తించుకోకుండా బాధ్యతారహితంగా మసిలే వాళ్ళకి ఈ దేశంలో నివసించడానికి హక్కుందా ఆవేశంతో అన్నాడు తాత. చల్లని చేయి తాతయ్యం తాకి, నన్ను క్షమించు తాతయ్య, నన్ను నేను మార్చుకుంటాను అన్నాడు సుభాష్. ఆ మాటలకు ఆవేశంతో నిబద్ధతతో మెలగాలి, సమాజ శ్రేయస్సుకు పాటుపడాలి, ఉన్నత వ్యక్తిత్వం కలిగి ఉండటమే ఈనాటి యువత దేశానికి స్వాతంత్ర సమరయోధులకి ఇచ్చే గౌరవం అంటూ ప్రేమతో మనవడి తలాన్ని నిమిరాడు. తప్పకుండా తాతయ్య, ఇక నుండి అలాగే ఉంటా, సుభాష్ నవ్వుతూ అన్నాడు. విరిసిన పువ్వు పరిమళిస్తుంది, బాధ్యత నెరిగిన యువకుడు ఆ దేశానికి ఉపయోగపడతాడు అని అనుకుంటూ సంతృప్తిగా నవ్వాడు తాత. ఆమోదిస్తున్నట్లు కిటికీ పక్కన చెట్టు తలూపుతూ గాలిని లోనికి పంపింది. ఆ గాలి చల్లగా ఉంది తాత మనవళ్ళ హృదయాలలాగే. ధన్యవాదాలు.

ఇప్పటి వరకు విరిసిన పూలు అనే కథానిక విన్నాము. రచన మరియు సమర్పణ శ్రీ అవ్వారు శ్రీధర్ బాబు గారు. ఇప్పుడు శుభోదయం సింహపురి కార్యక్రమంలో బయోటెక్నాలజీ రంగంలో ఆధునిక పోకడల గురించి జి నవీన లావణ్యలత గారి ప్రసంగం విందాము.

టెక్నాలజీ యొక్క పరిణామం గత శతాబ్ద కాలంలో ఏ విధంగా జరిగిందో చూద్దాం. మొదటగా 1900 హంగేరియన్ శాస్త్రవేత్త కార్ల్ ఎరిక్ బయోటెక్నాలజీ అన్న పదాన్ని నామకరణం చేశారు. 1928 స్కాటిష్ బ్యాక్టీరియాలజిస్ట్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ యాంటీబయాటిక్ ను కనుగొన్నారు. 1943 కెనడియన్ శాస్త్రవేత్త ఓస్వాల్ థియోడార్ మరియు యావరీ సైంటిస్టులు డిఎన్ఏని జెనెటిక్ మెటీరియల్గా కనుక్కున్నారు. 1953 జీవశాస్త్రవేత్తలు వాట్సన్ మరియు క్రిక్లు డిఎన్ఏ యొక్క డబుల్ హెలిక్స్ నిర్మాణాన్ని రూపొందించారు. 1969 ఎంజైమ్ చరిత్రలో మొదటగా ఇన్విట్రో ఎంజైమ్ సింథసిస్ని కనుక్కున్నారు. 1983 మొట్టమొదటి ట్రాన్స్జెనిక్ ప్లాంట్ జన్యు మార్పిడి మొక్కను ప్రదర్శించారు. 1997 మొట్టమొదటి క్లోన్డ్ యానిమల్ డాలీ అనే గొర్రెపిల్లను మాంసం మరియు ఊలు ఉత్పత్తికై తయారు చేశారు. 1998 మన శరీరంలో 30,000 కంటే ఎక్కువగా ఉన్న జన్యువులను గుర్తించడానికి కావలసిన మానవ జన్యుపటం అనగా హ్యూమన్ జీనోమ్ మ్యాప్ యొక్క డ్రాఫ్ట్ రూపొందించడం జరిగింది. 2010 వెంటీరియర్ ఇన్స్టిట్యూట్ నుంచి క్రెయిగ్ పరిశోధకుల బృందం మొదటి సింథటిక్ సెల్ను రూపొందించారు. 2013 ప్రపంచవ్యాప్తంగా చూపు కోల్పోయిన వారికి ఆశాజనకంగా మొదటి బయోనిక్ ఐను యుఎస్లో ఉత్పత్తి చేశారు. 2020 బయోటెక్నాలజీ ఆవిష్కరించిన సార్స్ కోవిడ్2 మహమ్మారికి వ్యతిరేకంగా చేసిన పోరాటం సఫలీకృతమైంది. దీన్ని అడ్డుకోవడంలో బయోటెక్నాలజీ రంగం చేసిన పరిశోధనలు ఎంతో ఉపయోగపడ్డాయి. ఇప్పుడు మనం బయోటెక్నాలజీ ఉపయోగాలు మరియు అప్లికేషన్స్ చూద్దాం. బయోటెక్నాలజికల్ ఆవిష్కరణలు ఇప్పటికే మన దైనందిన జీవితంలో భాగంగా ఉన్నాయి మరియు ఇతర రంగాలలో అంటే ఫార్మసీ మరియు సూపర్ మార్కెట్లలో కూడా దాని యొక్క రోల్ ఏంటి అనేది కనుక్కోవడం జరిగింది. అదనంగా కోవిడ్-19 మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటంలో బయోటెక్నాలజీ చేసిన ఆవిష్కరణలు చాలా ముఖ్యమైనవి, ఎందుకంటే అవి వైరస్ యొక్క జన్యువును అర్థం చేసుకోవడానికి మరియు యాంటిజెన్స్కు వ్యతిరేకంగా మన శరీరం యొక్క రక్షణ యంత్రాంగం ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడంలో సహాయపడ్డాయి. దీనివల్ల వ్యాధి కారకాలను నిరోధించడంలో మరియు కలిగి ఉండడంలో భవిష్యత్ సమాజంలో బయోటెక్నాలజీ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. కానీ ఇది అనేక అప్లికేషన్స్లో ఒకటి మాత్రమే. మరి వివిధ రంగాల్లో బయోటెక్నాలజీకి సంబంధించిన కొన్ని అప్లికేషన్స్ ను చూద్దాం. మెడికల్ ఫీల్డ్, ఇన్సులిన్ అభివృద్ధి, గ్రోత్ హార్మోన్, మాలిక్యులర్ ఐడెంటిటీ అండ్ డయాగ్నోస్టిక్స్, హెపటైటిస్ బి వంటి జన్యు చికిత్సలు మరియు టీకాలు బయోటెక్నాలజీ యొక్క కొన్ని మైలురాళ్లు అని చెప్పుకోవచ్చు. మరియు జెనెటిక్ ఇంజనీరింగ్తో దాని అనుబంధం వలన చాలా తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో క్లిష్టమైన పరీక్షలను నిర్వహించగల సామర్థ్యం కారణంగా బయోటెక్నాలజీని వ్యాధుల నిర్ధారణలో కూడా ఉపయోగించవచ్చు. పరిశ్రమల రంగం, బయోటెక్నాలజీతో చేతులు కలిపి స్మార్ట్ మెటీరియల్స్ యొక్క విప్లవం ఇప్పుడే ప్రారంభమైంది. ఇది సులభంగా అధోకరణం చెందగల ఉత్పత్తులను తయారు చేయగల ప్రధాన ప్రయోజనం. ఇటువంటి ఉత్పత్తులు పర్యావరణానికి ఉపయోగపడతాయి, ఎందుకంటే విధ్వంసం సమయంలో తక్కువ వ్యర్థాలను ఉత్పత్తి చేస్తాయి, బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్స్ లాగానే. ఆహారంలో, ఫుడ్ బయోటెక్నాలజీలో ఇప్పుడు చెప్పిన జన్యుపరంగా మార్పు చెందిన ఆహారాలకు అదనంగా వెమా, వాటర్ ఎఫిషియంట్ మేజ్ ఆఫ్రికా అనే బయోటెక్నాలజీ ఉత్పత్తులకు ధన్యవాదాలు. ఇది కరువులకు నిరోధత కలిగిన ఒక పంట. ఇది ఆఫ్రికాలో ఆకలితో పోరాడంలో అవసరమైన కొన్ని కీటకాలను నిరోధించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. పర్యావరణంలో బయోరెమిడియేషన్ ప్రక్రియల ద్వారా పర్యావరణ పునరుద్ధరణకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సూక్ష్మజీవులు, శిలీంధ్రాలు, మొక్కలు మరియు ఎంజైమ్ల యొక్క ఉత్ప్రేరక లక్షణాలు కలుషితమైన పర్యావరణ వ్యవస్థలను పునరుద్ధరించడానికి ఉపయోగపడతాయి. ఇంద్రధనస్సు యొక్క చారల్ వలె బయోటెక్నాలజీ అనువర్తనాలు కూడా సాధారణంగా 7 రంగులు లేదా పరిశోధన మరియు అభివృద్ధి ప్రాంతాలుగా వర్గీకరించబడ్డాయి. ఈ విభాగంలో ఏమున్నాయో మనం ఒక్కొక్కటి చూద్దాం. రెడ్ బయోటెక్నాలజీ, బయోటెక్నాలజీ ఇన్నోవేషన్ ఆర్గనైజేషన్ BIO ప్రకారం యాంటీబయాటిక్స్, రీజనరేటివ్ థెరపీ మరియు కృత్రిమ అవయవాల ఉత్పత్తి వంటి ఎక్కువ టీకాలు మరియు మందుల అభివృద్ధికి ఉపయోగపడింది. ఇది ఆరోగ్య శాఖ యొక్క బాధ్యత. గ్రీన్ బయోటెక్నాలజీ,
ప్రపంచవ్యాప్తంగా 13 మిలియన్ల కంటే ఎక్కువ మంది రైతులు తెగుళ్లతో పోరాడడానికి మరియు పంటలను పోషించడానికి సూక్ష్మజీవులు మరియు కరువు ఇంకా మంచు వంటి విపరీత వాతావరణ పరిస్థితులకు వ్యతిరేకంగా వాటిని బలోపేతం చేయడానికి గ్రీన్ బయోటెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. వైట్ బయోటెక్నాలజీ పారిశ్రామిక శాఖ పరిశ్రమను మరింత సమర్థవంతంగా మరియు స్థిరంగా చేయడానికి, తయారీ ప్రక్రియలను మెరుగుపరచడానికి, జీవ ఇంధనాలు మరియు ఇతర సాంకేతికలను అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది. ఎల్లో బయోటెక్నాలజీ ఈ శాఖ ఆహార ఉత్పత్తిపై దృష్టి సారిస్తుంది. ఉదాహరణకు, ఇది వంట నూనెల్లో సంతృప్త కొవ్వుల స్థాయిలను తగ్గించడానికి పరిశోధనను నిర్వహిస్తుంది. ఉత్పత్తులను జన్యుపరంగా మెరుగుపరచడం దీని యొక్క ప్రధాన విధి. తద్వారా ఆహారం యొక్క అధిక పరిమాణం లేదా నాణ్యత పెరుగుతుంది. బ్లూ బయోటెక్నాలజీ ఇది ఆక్వాకల్చర్, సౌందర్య సాధనాలు మరియు ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులను పొందేందుకు సముద్ర వనరులను దోపిడీ చేస్తుంది. పర్యావరణ స్థాయిలో సముద్ర జాతులు మరియు పర్యావరణ వ్యవస్థలను సంరక్షించడం దీని యొక్క లక్ష్యం. అదనంగా ఇది కొన్ని మైక్రో ఆల్గల నుండి జీవ ఇంధనాలను పొందేందుకు విస్తృతంగా ఉపయోగించే శాఖ. గ్రే బయోటెక్నాలజీ దీని ఉద్దేశ్యం బయోరెమిడియేషన్ ప్రక్రియల ద్వారా కలుషితమైన సహజ పర్యావరణ వ్యవస్థల పరిరక్షణ మరియు పునరుద్ధరణ. గోల్డ్ బయోటెక్నాలజీ దీన్నే బయోఇన్ఫర్మాటిక్స్ అని కూడా పిలుస్తారు. ఇది జీవ సంబంధ సమాచారాన్ని పొందడం, నిల్వ చేయడం, విశ్లేషించడం మరియు వేరు చేయడం, ముఖ్యంగా డిఎన్ఏ మరియు అమైనో ఆమ్ల శ్రేణులకు సంబంధించింది. ఈ టైపాలజీలకు సంబంధిత రంగులతో మరో 4 ఉపవర్గాలు ఇటీవల జోడించబడ్డాయి. బ్రౌన్ బయోటెక్నాలజీ ఈ పర్యావరణాల యొక్క వృక్షజాలం మరియు జీవ వైవిధ్యాన్ని పెంచే అధిక నిరోధక మొక్క జాతులను చేర్చడానికి శుష్క మరియు ఎడారి నేలల ప్రయోజనాన్ని పొందే లక్ష్యంతో ఇది గ్రీన్ బయోటెక్నాలజీ నుంచి ఆవిర్భవించింది. పర్పుల్ బయోటెక్నాలజీ ఈ శాస్త్రం యొక్క చాలా అంశాల యొక్క చట్టపరమైన అధ్యయనంతో ఇది వ్యవహరిస్తుంది. అవి మేధో సంపత్తి, పేటెంట్లు మరియు జీవులతో కూడిన ప్రక్రియల జీవ భద్రతకు దగ్గర సంబంధం కలిగి ఉంటాయి. ఆరెంజ్ బయోటెక్నాలజీ ఇతర శాఖలకు ఆసక్తి కలిగించే సమాచారాన్ని వ్యాప్తి చేయడం ఇందులో ఒక బాధ్యత. బయోటెక్నాలజీలో కొత్త పురోగతితో విద్య మరియు శాస్త్రీయ వ్యాప్తి రెండిట్లోనూ ఇది నిర్వహించబడుతుంది. బ్లాక్ బయోటెక్నాలజీ మానవ రంగంపై దాడి చేయడానికి తారుమారు చేయగల సూక్ష్మజీవులపై అన్ని పరిశోధన పనులు ఇందులో ఉంటాయి. దీని ప్రధాన కార్యకలాపాలు జీవయుద్ధం మరియు బయోటెర్రరిజానికి సంబంధించినవి. ఇప్పుడు మనం బయోటెక్నాలజీ యొక్క ప్రయోజనాలు, అప్రయోజనాలు ఏంటో చూద్దాం. బయోటెక్నాలజీ యొక్క ప్రయోజనాలు ప్రత్యక్షమైనవి, కానీ అదే సమయంలో పర్యావరణం, ఆరోగ్యం మరియు నైతికతపై దాని ప్రతికూల ప్రభావాల గురించి కొందరు హెచ్చరిస్తున్నారు. బీఐఓ యొక్క ప్రయోజనాలు ఏంటి అంటే, ఇది కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను 52% తగ్గిస్తుంది, నీటి వినియోగాన్ని ఆప్టిమైజ్ చేస్తుంది, రికాంబినెంట్ డిఎన్ఏ వంటి పద్ధతుల వల్ల వ్యర్థాలు మరియు రసాయనిక ప్రక్రియలను తగ్గిస్తుంది, ఇది వైద్య నిర్ధారణను మెరుగుపరుస్తుంది, ఇన్ఫెక్షన్ రేట్ను తగ్గిస్తుంది, మందుల యొక్క దుష్ప్రభావాలను తగ్గిస్తుంది మరియు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పురోగతికి బయోటెక్నాలజీ అనుకూలంగా ఉంటుంది, ఇది ఆరోగ్యకరమైన మరియు స్థిరమైన వ్యవసాయానికి అనుకూలంగా ఉంటుంది. బయోటెక్నాలజీ వలన మరింత పోషకమైన టాక్సిన్ మరియు ఎలర్జిక్ రహిత ఆహారాన్ని అందిస్తుంది. పురుగుమందులు మరియు రసాయనాల వినియోగాన్ని బయోటెక్నాలజీ పరిమితం చేస్తుంది. పేదరికం మరియు ఆకలిని తగ్గించడంలో సహాయం చేస్తుంది. బయోటెక్నాలజీ యొక్క లక్ష్యాల్లో ఒకటి ఎక్కువ భూమిని సాగు చేయడానికి మరియు ఎక్కువ ఆహారాన్ని ఉత్పత్తి చేయడానికి వీలు కల్పించడం. బయోటెక్నాలజీ వలన ప్రమాదాలు ప్రయోగశాల ఆహారాల విస్తరణ పంట వైవిధ్యాన్ని అంతం చేస్తుంది. ఇది పర్యావరణ వ్యవస్థల సమతుల్యతను కూడా ప్రభావితం చేస్తుంది. ప్రమాదాలలో ఊహించని ఎలర్జీలు, జీవుల విషప్రయోగం మరియు ప్రయోగశాల నుంచి తప్పించుకునే మార్పు చేయబడిన బ్యాక్టీరియా ఉంటాయి. క్లోనింగ్ మానవ జన్యు యొక్క మార్పు మరియు సహాయక పునరుత్పత్తి నైతిక చర్చ మరియు సామాజిక వివాదానికి సంబంధించిన అంశాలు. కూలీలు, చిన్న రైతుల తగ్గుదల పెరిగిన దిగుబడి అంటే తక్కువ మంది కార్మికులు అవసరమని మరియు అధిక ధర చిన్న భూ యజమానులు ప్రయోజనాలను పొందకుండా నిరోధిస్తుంది. బయోటెక్నాలజీ యొక్క అప్లికేషన్స్ మన దైనందిన జీవితంలో ఎన్నో విధాలుగా ఉన్నాయి.
అయితే ప్రస్తుత కాలంలో విద్యార్థులు సైన్స్ ఫీల్డ్లోకి ప్రవేశించాలంటేనే చాలా భయపడుతున్నారు. ఇంటర్లో బైపీసీ తీసుకుంటే మెడిసిన్ తప్ప వేరే అవకాశం లేదనుకుంటున్నారు. కానీ బైపీసీ తర్వాత డిగ్రీలో బయోటెక్నాలజీ అధ్యయనం చేయడం వలన ఎన్నో ప్రయోజనాలున్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్నో స్కాలర్షిప్స్, ఫెలోషిప్స్, ఇంటర్న్షిప్స్, సమ్మర్ ఫెలోషిప్స్ రూపంలో బయోటెక్నాలజీ అధ్యయనం చేసే యూజీ, పీజీ మరియు పీహెచ్డీ విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. దీనివలన విద్యార్థులు దేశవ్యాప్తంగా పేరుగాంచిన సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్, సిసిఎంబి, ఎన్ఐఐ, ఐసర్ లాంటి సంస్థల్లో రీసెర్చ్ ట్రైనింగ్ పొందే అవకాశం ఉంది. ఈ రంగంలో మహిళలకు కూడా ఎన్నో అవకాశాలున్నాయి. కావున విద్యార్థులందరూ ఇలాంటి అవకాశాలను ఉపయోగించుకుని బయోటెక్నాలజీ రంగంలో మరిన్ని మైలురాళ్లు దాటడానికి మరియు దేశ పురోగతిలో భాగమవుతారని ఆశిస్తున్నాను.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
2: ఇప్పుడు కొన్ని లలిత గీతాలు విందాం.

శ్రద్ధ గీతాలు వింటూ ఉన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం మరి కొద్దిసేపట్లో 8 గంటలకు సమాచార్ ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుంచి, అలాగే 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: offered by India's democratic system. During Prime Minister Modi's tenure, nearly 250 million Indians moved out of multidimensional poverty, and people saw a rapid expansion of digital public infrastructure, large-scale infrastructure development, improvements in welfare delivery, and broad-based socio-economic progress. During this period, India has strengthened its position as the world's fastest growing major economy, concluded major trade agreements with leading economies, and emerged as a more influential voice on global issues, including development, technology, climate action, and the priorities of the Global South. Anupam Mishra, Akashwani News, Delhi.
1: World leaders have congratulated Prime Minister Narendra Modi on becoming India's longest serving elected Prime Minister of the country. We have a report.
2: World leaders have hailed Prime Minister's transformative governance, his advocacy for the Global South, and his vision of an inclusive and economically dynamic India. President of Sri Lanka, Anuradha Kumar Dissanayake, in a letter said that the milestone is a testament not only to Mr. Modi's years in office, but also to the trust and confidence that the people of the world's largest democracy have repeatedly placed in his leadership. He also highlighted India's remarkable economic and social transformation and noted that Prime Minister Modi's vision has inspired many beyond India's borders, including Sri Lanka. Prime Minister of Papua New Guinea, James Marape, in a personal video message, described Prime Minister Modi as a role model and an example of leadership.
3: Hello and greetings from Papua New Guinea to my friend Prime Minister Modi. Congratulations on reaching a historic milestone, the longest continuous Prime Minister of the great country of India. You have now surpassed the record as the longest serving Prime Minister of India. India remains a friend of Papua New Guinea. You personally have come here. I give respect to you as a senior leader of the Global South, and I am happy that you have now a whole record as the longest serving Prime Minister of India.
2: Further, Prime Minister of Trinidad and Tobago, Kamala Prasad Bisesar, also highlighted Prime Minister Modi's journey from humble beginnings to leading a nation of 1.4 billion people across three terms and underscored India's significant achievements in foreign policy, economic growth, infrastructure, and socio-economic development. With Anupam and Rishu's report, Chirag Jha, Akashwani News, Delhi.
1: A meeting of the National Democratic Alliance, NDA, will be held in New Delhi today to celebrate its government completing 12 years and Prime Minister Narendra Modi becoming the longest continuously serving elected Prime Minister of India. Our correspondent has more details on the meeting.
4: All constituents of the alliance beside the top leadership of the BJP, including Prime Minister Modi, are expected to attend the meeting. The NDA meeting will also be attended by chief ministers and deputy chief ministers of all 22 NDA-governed states and union territories, besides the leaders of all alliance constituents. The meeting will focus on reviewing various national development programs, infrastructure programs, and the Modi government's vision to transform the nation into a developed country by 2047. With Anupam Mishra, Priya Mondal, Akashwani News, Delhi.
1: The centre has unveiled 1.25 lakh crore rupees push for rural development in the country. Union Rural Development Minister Shivraj Singh Chauhan said that the central government has already allocated 30,000 crore rupees under MG Narega. He said in addition to this, an interim allocation of 95,692 crore rupees has been released to states and union territories. With this, the total allocation will exceed 1.25 lakh crore rupees. Mr. Chauhan said this after chairing a virtual meeting of state rural development ministers regarding the implementation of Viksit Bharat Ji Ram Ji. The act will come into force across the country with effect from 1st of next month. This is Akashwani giving you the news. For quick news updates round the clock, follow us on our X handle at AI News Alerts. And for details of these stories and more, log on to our website www.newsonair.gov.in and download the News on AIR app. Welcome back. You're listening to Morning News. India has undergone a remarkable transformation driven by the principles of Sabka Saath, Sabka Vikas, Sabka Vishwas and Sabka Prayas under the visionary leadership of Prime Minister Narendra Modi in the last 12 years. During this period, the Modi government carried out many flagship initiatives for the welfare and empowerment of the poor, the farmers, women and the youth. Akashwani News brings you a special feature on the government's efforts over the last 12 years across key sectors. Today, we focus on the measures taken by the government towards empowerment of the youth. A report.
5: In the past 12 years, the government has given focus to the youth power of the nation. India's next generation reforms have now turned into a reform express with youth power at its core. Young Indians are central to building a developed India and shaping the country's future across sectors. More than 12 crore new entrepreneurs have received PM Mudra Yojana loans, giving wings to the dreams of youth. The government is empowering youth to drive employment and self-reliance, and youth becoming job creators, not job seekers. A female entrepreneur from Raipur in Chhattisgarh, Isha Patel, shared her inspiring journey from cooking at home to establishing a successful cafe business.
6: Many young people feel that they lack funding, but often they are not aware of the various government schemes available to support them. My suggestion would be to do some research on these opportunities. For example, there are schemes like Mudra loan and the PM EGP loan, along with several other loans that are available without requiring collateral.
7: Business kariyo aur jitna chahe utna grow kar sakte hain.
5: More than 60 lakh youth have been benefited under the PM Viksit Bharat Rozgar Yojana. Over 1.6 crore youth have been trained under PM Kaushal Vikas Yojana. A growing pool of skilled talent is powering the Make in India initiative. 12 lakh appointment letters distributed through Rozgar Melas, turning employment dreams into reality. More than 2.2 lakh startups generated over 23 lakh job opportunities and 16 lakh innovation projects developed by students, providing a powerful foundation to the startup ecosystem. An entrepreneur Shilpa from Warangal in Telangana said, Startup India initiative is catalyzing startup culture and building a strong and inclusive ecosystem for innovation and entrepreneurship.
8: Namaste, my name is Shilpa and I'm from Warangal. Startup India is a commendable idea which is giving a platform to lot of youngsters with new business plans, new business ideas. And if you observe, you can see lot of new business coming up on this platform which we have never seen before. So Modi ji, I know there are a lot of things to talk about, but these are the things that I personally wanted to talk about.
5: Under the PM Setu scheme, 60,000 crore rupees allocated for the modernization of 1,000 ITIs, equipping youth with industry-ready skills. The country's youth power, with government's support, is bringing a new dawn for India. With Anupam Mishra, Saklan Akhtar, Akashwani News, Delhi.
1: A series of programs will be organized today in Prime Minister Modi's hometown, Vadnagar in Gujarat, to mark his 12 years of successful governance, focusing on public participation to support the vision of a Viksit Bharat. Our correspondent is sharing details about these programs.
9: The historic town of Vadnagar is witnessing a series of special events today to celebrate the 12 years of Prime Minister Narendra Modi's successful governance. To mark the occasion, district administration has arranged a magnificent Maha Aarti and lighting of 10,000 lamps at the historic Shamishta Lake in the evening. Parallelly, a series of programs have been organized at the revered Hatkeshwar Temple by state BJP unit with a cleanliness drive and felicitation of sanitation workers. Aparna Khunt, Akashwani News, Ahmedabad.
1: The U.S. military has launched strikes against Iran in response to the downing of a U.S. Army Apache helicopter off the Oman coast. U.S. officials said the helicopter was brought down by an Iranian drone and the two pilots were rescued. Now let's go live to our West Asia correspondent for details.
10: Explosions were reported across several locations along Iran's southern coast, including Sirik, Bandar Abbas, Qasem, Jask, and Kohimbark. State media said two water storage tanks in Sirik's Bemani district were damaged, disrupting local drinking water supplies. Iranian Foreign Minister Abbas Araghchi warned that Tehran would leave no attack or threat unanswered, saying United States had tested Iran's resolve. Meanwhile, on the Lebanese front, a ceasefire reached only days ago is showing signs of collapse. Israel carried out strikes on southern Lebanese port city of Tyre on Tuesday after issuing an evacuation order covering the entire city for the first time. According to Lebanese Health Ministry, at least 8 people were killed in the attack. The latest fighting has further strained the U.S. brokered ceasefire between Israel and Iran, which remains formally in place despite repeated violations. The widening violence risks pushing any prospect of a lasting peace further out of reach as Tehran continues to link developments in Lebanon and Gulf to the broader regional confrontation. This is Vinod Kumar for Akashwani News from Dubai.
1: In men's cricket, India A defeated Sri Lanka A by 8 runs in a close contest in the opening clash of Tri-Nation A series at the Rangiri Dambulla International Stadium in Sri Lanka yesterday. Opting to bat first, India scored 277 for 6 in stipulated 50 overs, riding on Rituraj Gaikwad's 101 runs. Skipper Tilak Varma also scored 60 runs. In reply, Sri Lanka fell short of just 8 runs as they got bundled out for 269 runs with 7 balls remaining. India A will next face Afghanistan A tomorrow on the same venue. And now for a look at today's newspapers, it's over to Shagun Chopra.
11: Thank you, Saira. Newspapers have widely noticed Prime Minister Narendra Modi's 12 years in office. Modi completes 12 years, BJP hails transformation, writes Hindustan Times, while the Indian Express headlines, NDA turns 12 today, meets to mark Modi crossing Nehru stint. In an age of quick commerce taking precedence in every household, the Economic Times informs, Zepto pips Instamartin orders, but lacks Blinkit. Newspapers also carry a picture of vehicles driving through the Zojila tunnel, Asia's longest connecting the Kashmir Valley to Ladakh, following its breakthrough ceremony at Minamark in Ladakh on Tuesday. And finally, Financial Express writes about Apple's digital assistant. Siri jumps on AI bandwagon in more personal avatar. And with that, it's back to you, Saira.
1: Thanks, Shagun. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Modi becomes longest serving elected Prime Minister of India. World leaders hail Prime Minister Modi's transformative governance and advocacy for Global South. NDA to meet in New Delhi today to celebrate PM Modi's achievements and completion of 12 years of government. Centre unveils 1.25 lakh crore rupees rural development push. New framework under Viksit Bharat Jiramji to roll out from 1st July. US military launches strikes against Iran in response to downing of Army Apache helicopter off Oman coast. And in cricket, Rituraj Gaikwad's century helps India A beat Sri Lanka A by 8 runs in tri-series opener in Dambulla. For details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a great day.
12: आकाशवाणी से पेश है खबरनामा आदाब खबरनामे के साथ मैं आसिया मेमुना
13: आकाशवाणी
14: येलूर जिल्ला समाचार लेख येलूर जिल्लालो नेर नियंत्रण चर्यलु भूसेकरण पै जेसी समीक्षा పల్స్ పోలియోపై శిక్షణ ప్రపంచ పర్యావరణ దినోత్సవం వసతిగృహ పరిశీలన రైళ్లలో తనిఖీలు జిల్లా కలెక్టర్ సమీక్ష తదితర అంశాలతో కూడిన ఏలూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. ఏలూరు జిల్లా వ్యాప్తంగా నూజివీడు పోలవరం జంగారెడ్డిగూడెం ఏలూరు సబ్ డివిజన్లలో జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిశోర్ ఆదేశాల మేరకు ఫేస్ వాష్ అండ్ గో పల్లెనిద్ర వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ నేర నియంత్రణ చర్యలు చేపడుతున్నారు. ప్రతిరోజు వాహనాల తనిఖీలు డ్రంక్ అండ్ డ్రైవ్ ఓపెన్ డ్రింకింగ్పై ప్రత్యేక నిఘా ఉంచుతూ నేరాలను అరికట్టేందుకు పోలీసులు చర్యలు చేపడుతున్నారు. రాత్రి సమయంలో నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో విస్తృతంగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. అక్రమ రవాణా నివారణ కోసం వాహనాల తనిఖీలు అనుమానిత వ్యక్తుల పరిశీలన ముఖ్య ప్రదేశాల్లో నిఘా కొనసాగిస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు అనుమానాస్పద విషయాలను గమనిస్తే వెంటనే 112 లేదా ఈగల్ సెల్ టోల్ ఫ్రీ నంబర్ 1972కు సమాచారం అందించాలని పోలీసులు సూచిస్తున్నారు. జాతీయ రహదారుల నిర్మాణానికి భూములు అందించిన రైతులకు పరిహారాన్ని వెంటనే అందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో జాతీయ రహదారి భూసేకరణ నిర్మాణ పనుల ప్రగతిపై అధికారులతో జేసీ సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారి NH365BB జీలుగుమిల్లి నుండి పట్టిసీమ రహదారి పనులకు సంబంధించి రైతులకు చెల్లించవలసిన నష్టపరిహారం మొత్తము విడుదల చేయవలసిందిగా జాతీయ రహదారి సంస్థ అధికారులను ఆదేశించారు. నష్టపరిహారం పొందిన వారి నుండి భూమిని స్వాధీనం చేసుకుని రోడ్డు కాంట్రాక్టర్కు అప్పగించాలని సంబంధిత తహసీల్దార్ను జేసీ ఆదేశించారు. రోడ్డు నిర్మాణ పనులు వేగవంతం చేసి నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయాలన్నారు. ఈ నెల 28వ తేదీన నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమం సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ యు శోభ వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఏలూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ సమావేశ మందిరంలో పల్స్ పోలియో నిర్వహణపై వైద్యాధికారులకు ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శోభ మాట్లాడుతూ పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లాలో ఉన్న మొత్తం 164874 మంది 5 సంవత్సరాలలోపు చిన్నారులకు చేరే విధంగా సమర్థవంతంగా అమలు చేయాలని, ఏ ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలు పొందకుండా మిగిలిపోకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు చేపట్టిన అమ్మ కోసం ఒక మొక్క అనే కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లా నూజివీడు మండలం బత్తులవారిగూడెం నగరవనంలో మొక్కలు నాటే కార్యక్రమంలో రాష్ట కిసాన్ మోర్చా అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మనిషి జీవనానికి ప్రకృతి మూలాధారమని, ప్రకృతి లేకుండా మన ఉనికి అసాధ్యమని, మనకు ప్రాణవాయువును అందించే చెట్లు భూమికి ఆభరణాలని, ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరుతో ఒక మొక్కను నాటి దాన్ని సంరక్షించడం ద్వారా ప్రకృతికి నిజమైన సేవ చేసిన వారమవుతామని అన్నారు. ప్రస్తుత ప్రపంచం వాతావరణ మార్పులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, నీటి కొరత వంటి అనేక పర్యావరణ సవాళ్లను ఎదుర్కొంటోందని, ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చెట్ల పెంపకమేనని అన్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం శ్రీలక్ష్మి ఏలూరులోని పత్తేబాదలోని పట్టణ నిరాశ్రయుల వసతి గృహాన్ని సందర్శించి వసతి గృహంలో సభ్యులకు అందిస్తున్న ఆహార పదార్థాల నాణ్యత, పరిసరాల పరిశుభ్రత, కనీస సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందడం కోసం సంబంధిత అధికారులకు అర్జీ చేసుకోవడానికి వైద్యం, ఇతర అవసరాలకు సహాయకులుగా పారా లీగల్ వాలంటీర్లను నియమిస్తామని, వీరు వృద్ధులకు సహాయకులుగా పనిచేస్తారని, ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఇప్పటి వరకు ఏలూరు జిల్లా సమాచార లేఖను విన్నారు. మరికొన్ని కొత్త వార్తా విశేషాలతో జూలై నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన ఏవిఎస్ ప్రసాద్, ఏలూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
13: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8:35.
15: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
16: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
15: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
16: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
15: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
13: ఇప్పుడు డాక్టర్ గారి సలహాలు కార్యక్రమం విన్నాము. కార్యక్రమంలో డాక్టర్ ఎర్రవరపు శ్రీనివాసరావు గారు హోమియో వైద్యులతో పరిచయం విందాము. పరిచయకర్త సయ్యద్ ఆబిద్ హుసేన్, నిర్వహణ శ్రీతమనం నాగేశ్వరరావు.
17: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం డాక్టర్ గారి సలహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో భాగంగా మనతో ఎర్రవరపు శ్రీనివాసరావు గారు ఉన్నారు, హోమియో వైద్యులు. మరి వారితో మాట్లాడి స్కిన్ అలర్జీస్, అలాగే సోరియాసిస్ ఇవన్నీ కూడా ఎందుకు వస్తాయి, దీనికి కారణాలేంటి, చికిత్స విధానం గురించి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం అండి.
18: నమస్కారం అండి.
17: డాక్టర్ గారు, ప్రధానంగా స్కిన్ అలర్జీస్ తీసుకుంటే ఎలాంటి స్కిన్ అలర్జీస్ వస్తాయి?
18: స్కిన్ అలర్జీస్ యాక్చువల్గా ర్యాష్ లాగా వస్తుందండి. కొంతమందికి సింపుల్ ర్యాష్ లాగా ఉంటుంది, కొంతమందికి అర్టికేరియల్ ర్యాష్ లాగా వస్తుంది. అంటే ఒత్తిడి పడిన దానివల్ల, స్కిన్లో ఒత్తిడి పడిన దానివల్ల కొంతమందికి ర్యాష్ ఉంది, దాన్ని అర్టికేరియల్ ర్యాష్ అంటారు. అది స్కిన్ డిసీజెస్ అన్నీ కూడా ఫలానాది కారణం అనేది ఉండదండి. అన్నీ కూడా స్కిన్లో కొంత ఇమ్యూనిటీ తగ్గిన దానివల్ల వచ్చేటువంటి డిసీజెస్. స్కిన్లో సోరియాసిస్ అని వస్తుంది. సోరియాసిస్ అంటే యాక్చువల్గా అది కూడా ఆటో ఇమ్యూన్ డిజార్డర్.
17: ఆకాశవాణి సింహపురి.
18: లేయర్స్ లాగా వైట్ పొట్టు లాగా తయారవడం, దీంట్లో రకరకాల సోరియాసిస్ అంటారు. వాటిని ప్లాంటార్ సోరియాసిస్ అని, అరిచేతులు అరికాళ్ళల్లో వచ్చేది, స్కాల్ప్ మీద వచ్చేది అంటే తలలో వచ్చేటువంటి దాన్ని స్కాల్ప్ సోరియాసిస్ అని, జాయింట్స్లో వచ్చేటువంటి సోరియాసిస్. సో ఏదైనా కూడా దీని లక్షణాలు ఎట్లా ఉంటాయంటే, దానిపైన ఆ స్కిన్ మల్టిపుల్ లేయర్స్ తయారవుతాయి. ఆ లేయర్స్ రాలడం, పొట్టులాగా రాలుతూ ఉండడం, మళ్ళీ తయారవడం, ఇది కొంత జల ఎక్కువగా ఉండడం, నవ్వు పెట్టడం, సో కొన్ని పదార్థాలు తీసుకున్నప్పుడు పెరగడం, కొన్ని రకాల అంటే నిద్ర లేకపోయినా లేకపోతే ఇమ్యూనిటీ తగ్గిన ఎక్కువగా ఆలోచించిన ఇట్లాంటివి జరిగినప్పుడు ఇది పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. జల పెరుగుతుంది ప్లస్ ఈ ప్యాచెస్ ఇంక్రీజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇంకొకటి ఎగ్జిమా అని వస్తుందండి, అది ఎక్కువగా జాయింట్స్లో బ్యాక్ సైడ్ వస్తూ ఉంటుంది. ఎక్కడైతే మనం ప్రెషర్ పాయింట్స్ ఉంటాయో ఒత్తుకుంటాయో బాడీలో వాటి అక్కడ ఆ ఏరియాస్లో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, వాటిని ఎగ్జిమాటిస్ ప్యాచెస్ అంటారు. యాక్చువల్గా ఈ ఎగ్జిమా కూడా మనకు సోరియాసిస్లా కనపడుతుంది చాలా వరకు చాలా మందికి, బట్ ఎగ్జిమా డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఎక్కువగా కొంతకాలం జెల్ ఉంటుంది, తర్వాత అది ఆగిపోతుంది, ఓన్లీ బ్లాక్గాను కొంత ఏదో ఒక ప్యాచ్ లాగో అటు కనపడుతూ ఉంటుంది. ఈ ఈ ఎగ్జిమా కానీ సోరియాసిస్ కానీ స్కిన్ డిసీజెస్ ఏవైనా సరే వీటికి సంబంధించి హోమియోపతిలో మంచి మందులు ఉన్నాయండి, ఇబ్బంది ఏం లేదు. ఈ బేసిక్గా వీళ్ళకి ఇమ్యూనిటీని పెంచేదానికి మనం మందులు ఇవ్వాలి. ఫస్ట్ ఇమ్యూనిటీని పెంచుతూ ఈ ఇచ్చింగు ఆ ర్యాష్ ఎక్కువగా పెరగకుండా ఉండేదానికి రకాల మందులు, కొన్ని రకాల మందులు మనం అప్లై చేయాల్సి ఉంటుంది. సో అవి ఇచ్చిన దానివల్ల కంట్రోల్ అవుతుందండి.
19: రైట్ సార్. అలాగే ఈ సోరియాసిస్ అన్నారు కదా, సోరియాసిస్లో సాధారణంగా అంటే ఒకసారి వస్తే చర్మవ్యాధి తగ్గదని చాలామంది అంటూ
18: ఉన్నారు కదా,
19: హోమియోలో శాశ్వత పరిష్కారం అనేది ఉందా?
18: ఉన్నాయండి, కంప్లీట్గా 100% తగ్గిపోతుంది దీంట్లో. ఇది కూడా ఒక క్రానిక్ డిసీజ్ లాగా మనం ట్రీట్ చేయాలి. యాక్చువల్గా సోరియాసిస్ అనేది స్కిన్ డిసీజ్ కాదండి. అది
19: అసలు ఎందుకు వస్తుందండి ఇది?
18: సోరియాసిస్ అనేది ఒక ఇమ్యూనిటీ తగ్గిన దానివల్ల ఆటో ఇమ్యూన్ డిజార్డర్, ఇది స్కిన్ మీద కనపడుతుంది. దీనికి రిలేషన్ అంతా కూడా మైండే.
19: ఓకే,
18: మనకి మైండ్కి కంప్లీట్గా రెస్ట్ ఇకపోయినా లేకపోతే ఎక్కువగా ఆలోచన ఉన్నా కొంతకాలం మైండ్ ట్రామాలోకి వెళ్తున్నారు కొంతమందికి. అంటే ఇప్పుడు ఏదైనా సమస్య కావచ్చు, ఒక వర్క్ సమస్య కావచ్చు, ఒక మ్యారేజ్ సమస్య కావచ్చు, ఒక ఒక ఫ్యామిలీ సమస్య కావచ్చు, ఫైనాన్షియల్ సమస్య కావచ్చు, అది కంటిన్యూగా మైండ్లో కొంతకాలం రన్ అవుతూ ఉంటుంది వాళ్ళకి. ఎప్పుడైతే మనిషికి అలా కంటిన్యూగా రన్ అవుతుందో అది ఆ బ్రెయిన్ ట్రామాలోకి వెళ్ళి ఇమ్యూనిటీని డ్రాప్ అయిపోతుంది. మనకు ఉండేటువంటి అంటే ఇమ్యూనిటీ తగ్గిపోవడం ఎందుకు తగ్గిపోతుంది అంటే ఆ ఒక రకమైన ఫీలింగ్స్ వస్తాయి వాళ్ళకి. ఒక రకమైన ఫీలింగ్ అంటే నేను లో అయ్యాను, తగ్గిపోయాను, అంటే అందరికన్నా కూడా పక్కన వాళ్ళకన్నా కూడా నేను తగ్గాను, లేకపోతే నా బాడీ తగ్గిపోయింది, నా బాడీలో శక్తి లేదు, నేను పోరాడలేకపోతున్నాను, ఇలాంటి ఫీలింగ్స్ వచ్చినప్పుడు ఇమ్యూనిటీ డ్రాప్ అవుతుందండి. ఇమ్యూనిటీ ఎప్పుడైతే డ్రాప్ అవుతుందో అది ఒక ఆర్గాన్ మీద చూపిస్తుంది. అలాగా సోరియాసిస్ అనేది మైండ్ డిసీజ్. యాక్చువల్గా ఈ మనం ఎట్లా దాన్ని డిఫరెన్షియేట్ చేయొచ్చు అంటే, యాక్చువల్గా సోరియాసిస్ ఉన్న పేషెంట్స్ ఎప్పుడైతే నిద్ర తగ్గుతుందో, అంటే ఏదైనా ఫంక్షన్స్ ఒక 2-3 రోజులు కంటిన్యూగా నిద్ర లేకుండా ఉండడం, అట్లాగా నిద్ర తగ్గుతుందో, లేకపోతే ఒక చిన్న సిచ్యువేషన్ వచ్చి ఒక 2 రోజులు ఎక్కువ ఆలోచించాల్సి వస్తుందో, ఆ టైంలో ఇచ్చింగ్ పెరుగుతుంది, ప్యాచెస్ పెరుగుతుంది. సో డెఫినెట్గా వాళ్ళకి ఆ లక్షణాలు కనపడతాయి. ఒకరోజు స్ట్రైన్ అయితే ఎక్కువగా ఇప్పుడు జర్నీ చేయాల్సి వచ్చింది, ఒక 2-3 రోజులు ఎక్కడన్నా జర్నీ చేస్తూ ఉన్నారు, డెఫినెట్గా వాళ్ళకి ఇచ్చింగ్ పెరుగుతుంది, ప్యాచెస్ పెరుగుతుంది, ప్యాచెస్ సైజ్ కూడా పెరుగుతాయి. సో వీటిని బట్టి మనం ఐడెంటిఫై చేయొచ్చు ఇది మైండ్ డిసీజ్ యాక్చువల్గా. సో మైండ్ ప్రెషర్ లేకుండా అంటే ఆ పీరియడ్ జరిగిపోయింది, అంటే ఒక పీరియడ్లో వాళ్ళకి ఆ ప్రెషర్ పడింది, అది ఎస్టాబ్లిష్ అయింది, డిసీజ్ ఎస్టాబ్లిష్ అయింది. ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఈ డిసీజ్ని మాత్రం క్యారీ ఆన్ చేస్తూనే ఉంటుంది. అంటే వచ్చింది అది డిసీజ్ ఎస్టాబ్లిష్ అయ్యింది బాడీలో, అది బాడీ దాన్ని క్యారీ ఆన్ చేస్తూనే ఉంటుంది ఆ పీరియడ్ అయిపోయినా కూడా. అంటే ఇప్పుడు ఒక ఒక సమస్య, ఫైనాన్షియల్ సమస్య వచ్చింది, ఆయన ఒక 1 ఇయర్ బాగా స్ట్రెస్ అయ్యాడు, ఆ స్ట్రెస్ అయిన పీరియడ్లో తర్వాత ఒక కొంత కొన్ని రోజులకి ఇది కనపడింది, అది కంటిన్యూ అవుతుంది, ఇంకా కంటిన్యూగా జీవితాంతం ఉంటుంది. మళ్ళీ మనం ఏం చేసినా కూడా దానికి సంబంధించి ఎన్ని మందులు వాడినా ఏమి అప్లై చేసినా పోదు అది. దానికి మనం చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ బాడీలో ఇమ్యూనిటీని పెంచేదానికి ప్రయత్నం చేయాలి.
19: ఓకే,
18: ఇమ్యూనిటీని పెంచేదానికి ఓన్లీ మెడిసిన్స్ ఒకటే ఇమ్యూనిటీని పెంచవండి. ఇప్పుడు కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్, ఒక సైడ్ నుంచి డాక్టర్ సైడ్ నుంచే కాకుండా ఫ్యామిలీ సైడ్ నుంచి కూడా సపోర్ట్ చాలా అవసరం. సో ఫ్యామిలీ ఎప్పుడు కూడా ఇమ్యూనిటీ పెరిగేదానికి ఫ్యామిలీ సైడ్ నుంచి, ఎందుకంటే వాళ్ళకి ధైర్యాన్ని శరీరానికి ప్లస్ మనసుకి రెండింటికి ధైర్యాన్ని ఇచ్చి మేము ఉన్నాము వెనకాల అని ఫ్యామిలీ కానీ ఒక మనిషి కానీ ఎవరో ఒకళ్ళు ఇవ్వకపోతే ఇమ్యూనిటీ పెరగదండి. వాళ్ళకి అంటే ఇప్పుడు వాళ్ళ స్కిన్ అంతా కూడా ప్యాచెస్ గా ఉండి రాలుతూ ఉంటుంది
19: బోటిలో,
18: పక్కన వాళ్ళంతా అసహించుకోవడం, వాళ్ళని అవాయిడ్ చేయడం, దూరంగా పెట్టడం, వాళ్ళ వస్తువులు వాడకపోవడం, ఏదో

0: అలాంటి బిహేవియర్ చేయకూడదు.
1: వస్తుంది వాళ్ళ వస్తువు మనం వాడినందువల్ల
0: రాదు,
1: సోరియాసిస్ అంటుకునే
0: డెఫినెట్ గా రాదు, 100% రాదు. అది కమ్యూనికబుల్ డిసీజ్ కాదు, అది ఎవరికి అంటుకోదు. కాబట్టి మనం భయపడి అంటే కనపడినప్పుడు డెఫినెట్ గా అది ఒక రకమైన, ఇంట్లో వాళ్ళందరూ ఒక రకమైన యాక్వర్డ్ సిచ్యువేషన్లోకి వెళ్తారు. వెళ్ళినప్పుడు వాళ్ళని అవాయిడ్ చేయడం, మాట్లాడకపోవడం, సరిగా మాట్లాడకపోవడం, ప్రతిదానికి వాళ్ళని నీకు ఇది ఉంది నువ్వు రావద్దు ఫంక్షన్స్కి రావద్దు అని అట్లాగా అవాయిడ్ చేయడం, ఇలాంటివి నేను చాలా చూశాను నేను. సో ఫ్యామిలీ సైడ్ నుంచి సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. డెఫినెట్గా ఏదో ఒక ప్రెషర్ బ్యాక్ సైడ్ ఉండడం వల్ల ఆయనకి వచ్చింది. వచ్చిన తర్వాత ఇప్పుడు కంటిన్యూ అయ్యేది దీనివల్ల, ఎందుకంటే ఆయనకి ఇంకా ఆ ప్రెషర్ పోలా, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రెషర్ ఒకటి స్టార్ట్ అయింది. దీనివల్ల పక్కన వాళ్ళు ఇతన్ని అవాయిడ్ చేయడం,
1: దానివల్ల మరింత
0: పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఫస్ట్ వాళ్ళకి వాళ్ళతో ఫ్రీగా ఉండాలా, ధైర్యం చెప్పాలా, తర్వాత మెడిసిన్స్ వాడాలా, తర్వాత డాక్టర్ కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ చేయాలా. ఇవి చేసిన దానివల్ల మెడిసిన్స్ ఒక్కటే వాళ్ళకి సరిపోదండి.
1: రైట్, మెడిసిన్స్ వాడామనుకోండి, ఎన్ని రోజుల్లో సోరియాసిస్ నుంచి పరిష్కారం దొరుకుతుంది, శాశ్వత పరిష్కారం దొరుకుతుందా సోరియాసిస్?
0: సోరియాసిస్ 100% తగ్గుద్దండి హోమియోపతిలో, ఒకటి. రెండవది ఏంటంటే ఒక సోరియాసిస్ అనేది ఒక స్కిన్లో కొన్ని లేయర్స్లో ఎస్టాబ్లిష్ అవుతుందండి, డీపర్ లేయర్స్లో ఎస్టాబ్లిష్ అవుతుంది. అవి ఎంత డీప్గా డీప్ సీటెడ్గా మైండ్లో కానీ స్కిన్లో కానీ ఎస్టాబ్లిష్ అయింది అనేది మనం ఐడెంటిఫై చేయగలగాలి. వాళ్ళు చెప్పేటువంటి సిమ్టమ్సు, ఆయన అతనికి రిపిటీషను, మళ్ళీ మళ్ళీ వచ్చేటువంటి ఇచ్చింగు, వీటిని బట్టి మనకి ఏ లేయర్స్లో ఉంది, ఎంత డీప్గా ఉంది డిసీజ్ అనేది తెలుస్తుంది. ఆ డీప్నెస్ ఆఫ్ ది డిసీజ్ను బట్టి, ఆ లోతును బట్టి ఆ టైం పీరియడ్ అనేది పడుతుంది. సో డెఫినెట్గా అప్పర్ లేయర్లో ఉండేటువంటి డిసీజెస్ కూడా ఫాస్ట్గా రికవర్ అయిపోతాయి, 6 to 8 months రికవర్ అవుతాయి. డీపర్ లేయర్స్లో ఉండేటువంటి డిసీజు డెఫినెట్గా కొంత టైం పడుతుంది, కానీ ఎట్లాంటి డిసీజ్ అయినా సరే ఒక 3-4 years కంప్లీట్ క్యూర్ అవుతుంది. ఇది యాక్చువల్గా జీవితాంతం బాధపడుతుంటారు, ఒక 3 years అనేది 4 years అనేది వాళ్ళకి చాలా తక్కువ పీరియడ్.
1: సో మందులు అయితే ఖచ్చితంగా కంటిన్యూగా వాడాలి,
0: కంటిన్యూగా వాడాలి,
1: 4 years రికవరీ అవుతుంది. అలాగే డాక్టర్ గారు, ప్రధానంగా ఇటువంటి వ్యాధుల్లో చెప్పుకోవాలంటే మనకు తామర బొల్లి కూడా చెప్పుకుంటూ ఉంటారు. తామర పరిస్థితి ఏంటి?
0: తామర అనేది ఒక ఫంగల్ డిసీజ్ అండి, ఇది కూడా స్కిన్లో కొన్ని లేయర్స్లో ఎస్టాబ్లిష్ అవుతాయి. బొల్లి అనేది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అండి, అది వైట్ ప్యాచెస్ డెవలప్ అవుతాయి. యాక్చువల్గా మెలనిన్ సెల్స్ అని స్కిన్లో ఒక సెల్స్ ఉంటాయండి, మెలనిన్ సెల్స్ అని. ఆ మెలనిన్ సెల్స్ ఏం చేస్తాయంటే చనిపోతాయి. మన బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ ఏం చేస్తుందంటే అది ఫారిన్ బాడీ అనుకొని ఆ సెల్స్ని మన బాడీలో ఉండేటువంటి యాంటీబాడీసే చంపేస్తాయి. సో అవి మెలనిన్ సెల్స్ని మళ్ళీ మనం ఎస్టాబ్లిష్ చేస్తున్న, తయారు చేసుకోవడానికి శక్తిని ఇస్తున్నా, మెడిసిన్స్ ఇస్తున్నా కూడా అవి మళ్ళీ మన బాడీలో ఉండేటువంటి సెల్సే చంపేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఇది ఒక కంటిన్యూ ఒక పోరాటం, దానివల్ల వాళ్ళకి చాలా డిలే అవుతుంది. బట్ చాలామందికి చిన్న చిన్న ప్యాచెస్ ఉండే వాళ్ళందరికీ చాలా వరకు రికవర్ అవుతుంది. అంతా ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళకంటే ఒళ్ళంతా ఉండే వాళ్ళకి మాత్రం చాలా రేర్ తగ్గేది, మాత్రం ఒళ్ళు తగ్గేది. బట్ కొంతవరకు మనము హోమియోతో మనం దాన్ని తగ్గించవచ్చు.
1: తామర పరిస్థితి ఏంటండి?
0: తామర ఒక ఫంగల్ డిసీజ్ అండి, అది ఫంగస్ పోవడానికి ఫస్ట్ ఆయింట్మెంట్స్ కానీ క్రీమ్స్ కానీ ఇవన్నీ కూడా, ఇప్పుడు మనకి పాచి లాంటిదండి ఫంగస్ అంటే, ఒక పాచి లాంటిది.
1: ఓకే,
0: నా రీసెర్చ్లో నేను ఇచ్చిన మెడిసిన్స్లో కానీ నాకు తెలిసినటువంటి నాలెడ్జ్ల ప్రకారం ఫంగల్ ఇన్ఫెక్షన్స్కి ఎక్కువ క్రీమ్స్ వాడకూడదండి. మనం ఇప్పుడు ఇంట్లో పాచి పెరుగుతుందంటే డెఫినెట్గా అక్కడ ఏదో వాటర్ ఉంటేనే పెరుగుతుంది, డ్రైనెస్ ఉండే దగ్గర ఎక్కడ పాచి పెరగదు. సో మనం స్కిన్కి మళ్ళీ దాన్ని వెట్నెస్ని ఇవ్వకూడదు, ఆ అవకాశాన్ని ఇవ్వకూడదు. ఎక్కువగా డ్రైగా ఉంటేనే ఇది తొందరగా తగ్గుద్ది. లోపల నుంచే మనం దాన్ని పోయేదానికి మనం మెడిసిన్స్ ఇవ్వాలి. దాంట్లో స్పోర్స్ ఇంకా దాంట్లో ఆ స్కిన్లో కొంత ఎస్టాబ్లిష్ చేసి పెట్టుంటాయి అవి. అందువల్ల వాళ్ళకి నాకు ఇది ఆల్రెడీ మొత్తం పోయిందంటే తగ్గిపోయింది, మళ్ళీ రిపీట్ అయింది 1 year తర్వాత అని చెప్తుంటారు. ఎందుకంటే ఆ లేయర్స్లో ఆ ఫంగస్ స్పోర్స్ ఉంటాయండి, ఆ స్పోర్స్ ఉండి మళ్ళీ ఎస్టాబ్లిష్ అవుతుంది. మళ్ళీ ఎప్పుడైతే వెట్ కంటిన్యూగా వెట్ అయిందో, స్వెట్ అక్కడ ఆ ఏరియాస్లో చేరిందో, లేకపోతే ఇంకేదన్నా మనం చేసే పని ఆ వెట్లో చేసే పని అట్లాంటి వాటికి ఎక్స్పోజ్ అయ్యాడో, డెఫినెట్గా మళ్ళీ అది తయారయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో దీనికి మెయిన్గా సన్లైట్, డ్రైనెస్ ఇవి మెయింటైన్ చేసిన దానివల్ల హోమియోపతి మెడిసిన్స్, కొన్ని ఫంగస్కి సంబంధించిన మెడిసిన్స్ ఉన్నాయి, అవి వాడిన దానివల్ల లోపల నుంచి తీసేయవచ్చండి. వాటిలో ముఖ్యమైనవి బ్యాసిలినమ్ అని ఉంటుంది, వైరలినమ్ అని ఉంటుంది. సో కొన్ని

0: కాళ్ళ ట్యూబర్క్యులర్ ఫంగస్ ఉంటాయి. సో ఈ డ్రగ్స్ వాడిన దానివల్ల మనం ఆ జలని తగ్గించవచ్చు, లోపల నుంచి తీసేయవచ్చండి దీన్ని.
1: రైట్ డాక్టర్ గారు, సన్లైట్ అని మాట్లాడారు, ఎందుకంటే సమ్మర్ వస్తుంది ఎండాకాలంలో. సో ఎండాకాలం సంబంధించి సమ్మర్లో వచ్చేటువంటి చర్మ వ్యాధుల గురించి తెలియజేస్తారా?
0: యాక్చువల్గా పెద్దవాళ్ళకి సన్లైట్కి ఎక్స్పోజ్ అయిన దాని వల్ల ఈ క్రాక్స్ లాగా ఫామ్ అవుతుందండి, దాంట్లో సన్న గుళ్ళల్లాగా తయారవుతాయి, ఇచ్చింగ్ వస్తుంది. సో దానికి సంబంధించి మాయిశ్చరైజర్స్ యూజ్ చేసుకోవడం తప్పేం లేదు, పాల మేగడ. సో సన్లైట్కి ఎక్కువగా ఎక్స్పోజ్ అయిన దానివల్ల ర్యాషెస్ వస్తాయండి కొంతమందికి. ఆ ర్యాషెస్ తగ్గేదానికి ముందు బాగా హైడ్రేట్ చేయాలండి, వాటర్ బాగా ఎక్కువ తీసుకోవాలి. తర్వాత ఈ ఇచ్చింగ్ తగ్గేదానికి గాను మనం ఏదన్నా వ్యాజిలిన్ లాంటివి మాయిశ్చరైజర్స్ మైల్డ్గా అప్లై చేయాలి చాలా పల్చటి లేయర్స్లో. సో దానివల్ల కొంత కంట్రోల్ అవుతుందండి.
1: రైట్ డాక్టర్ గారు, మహిళలకు ప్రధానంగా ఈ మొటిమలు అనేది ప్రధాన సమస్యగా మారిపోతుంది, దీనికి సంబంధించి హోమియోలో చికిత్స ఉందా?
0: మొటిమలు అనేది యాక్చువల్గా మన ఫేస్లో ఉండేటువంటి కొన్ని రకాల మేబోబియన్ గ్లాండ్స్ అన్నీ ఉంటాయండి. ఆ గ్లాండ్ ఎప్పుడు ఆయిల్ సెక్రెట్ చేస్తూ ఉంటుంది.
1: అంటే చాలామందికి తక్కువ ఉన్నా కూడా చాలామందికి ఎక్కువ ఉంటాయి, అవి తగ్గవు.
0: అవును. సో ఆ ఆయిల్ యాక్చువల్గా ఫేస్లో ఆ ఆయిల్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ మనం ఏం చేస్తామంటే ఏదో క్రీమ్స్ అప్లై చేయడమో లేకపోతే పౌడర్ వేయడమో అట్లాంటివి చేసిన దానివల్ల ఆయిల్ పోర్స్ క్లోజ్ అయిపోతాయి, దాని యొక్క రంధ్రాలు మూసుకుపోయి అక్కడి నుంచి ఇది లోపల ఇన్ఫెక్షన్ చేరి ఆ సెల్స్ ఆ గ్లాండ్స్ ఇన్ఫ్లేమ్ అయ్యి వచ్చేటువంటి ప్రాబ్లం ఇది. ఫీమేల్స్ అనే చెప్పలేము, ఆ మగపిల్లల్లో కూడా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఫేస్ వాష్ చేసుకోవడం, ఎక్కువ క్లీన్ చేసుకోవడం, ఇప్పటికప్పుడు ఆ పోర్స్ని క్లీన్ చేసి బయటికి వచ్చేటట్టుగా చేయగలిగితే మొటిమలు రావడం చాలా వరకు ఆగుతుందండి. దాంతో మనకు మెడిసిన్ ఎక్కువగా ఉన్నప్పుడు, ఆ తయారవడం ఎక్కువగా ఉన్నప్పుడు మనం మెడిసిన్స్ వాడుకొని దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అలా ఎక్కువగా తయారవుతున్నాయి మొటిమలు అంటే ఆ గ్లాండ్స్ ఎక్కువ మూసుకుపోతున్నాయని అర్థం. మనం మెడిసిన్స్ లోపల నుంచి ఇస్తే ఆ యాంటీబయాటిక్ ఎఫెక్ట్ లాగా ఉంటుంది, దానితో బయటకు వచ్చేస్తుంది అది. తర్వాత మనం దాన్ని క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఎక్కువగా, అంటే మామూలుగా 2-3 సార్లు క్లీన్ చేసేవాళ్ళు 5-6 సార్లు చేయాలి, అట్లా ఎక్కువ ఉండేవాళ్ళు.
1: రైట్ డాక్టర్ గారు, అలాగే స్కిన్ డిసీజెస్ ఉండేవాళ్ళు కొన్ని రకాల ఆహార పదార్థాలు తినకూడదు అంటారు. ఇటువంటి స్కిన్ డిసీజెస్ ఒకవేళ వస్తే ఎలాంటి ఆహార పదార్థాలు తింటే మంచిది, అంటే ఏమి తినవచ్చు ఏమి తినకూడదు?
0: అది ఇండివిజువల్ని బట్టి ఉంటుందండి. ఒక్కొక్క ఎవరి ఒక్కొక్కళ్ళకి కొంతమందికి గోంగూర వంకాయ పడదంటారు, అంటే వాళ్ళు తిన్నప్పుడు ఇచ్చింగ్ పెరుగుతుంది. కొంతమందికి ప్రోటీన్ తింటే పెరుగుతుంది. యాక్చువల్గా ప్రోటీన్ చాలా మంచిది, స్కిన్కి ప్రోటీన్ ఎంత అందితే అంత మంచిది. కానీ కొంతమందికి నాన్ వెజ్ తిన్నప్పుడు ఈచింగ్ పెరిగింది, నాకు ప్యాచెస్ పెరిగింది అంటారు. సో ఎవరికైతే ఆ పదార్థం అలర్జెటిక్గా అనిపిస్తుందో వాటిని అవాయిడ్ చేయడం కరెక్ట్. కొంతమందికి గార్డెన్లో తిరిగితే ఆ పోలెన్ వల్ల ఈచింగ్ పెరుగుతుంది. సో అంతేగాని అందరూ ఇవి తినకూడదు, అందరూ ఇవి తినాలి అనేది పర్టికులర్గా లేదండి, అసలు ఎక్కడ లేదు. అసలు ఆహార పదార్థాలు వీటి వల్ల ఈ డిసీజెస్ వచ్చేది లేదు, ఆహార పదార్థాల వల్లే ఇవి పెరిగేది లేదు. ఎవరి ఇండివిజువల్గా ఎవరి బాడీని బట్టి వాళ్ళకు ఉంటుంది.
1: సో మొత్తానికి స్కిన్ అలర్జీస్కి హోమియోలో అయితే మెరుగైన చికిత్స విధానం అందుబాటులో ఉందంట.
0: మంచి మెడిసిన్స్ ఉన్నాయండి. క్రానిక్ డిసీజెస్కి చాలా బాగుంటుంది వాటిని తగ్గ, అంటే క్రానిక్ డిసీజెస్ అని ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే ఇవి వేరే మార్గాల్లో మనం తగ్గించుకోవడానికి చాలా తక్కువ అవకాశం. సో హోమియోపతిలో 100% మనం క్రానిక్ డిసీజెస్కి, క్రానిక్ స్కిన్ డిసీజెస్ కానీ ఆర్థరైటిస్ కానీ ఇవి కంప్లీట్గా క్యూర్ చేసుకోవడానికి మంచి ప్లాట్ఫామ్ అండి.
1: రైట్ డాక్టర్ గారు, చాలా ధన్యవాదాలు ఈరోజు స్టూడియోకి వచ్చి స్కిన్ డిసీజెస్ గురించి అలాగే దాన్ని తగ్గించుకోవడం ఎలా అనేటువంటి విషయంపై చక్కగా వివరించారు. ఇది ఇవాళ డాక్టర్ గారి సలహాలు కార్యక్రమం. వచ్చే వారం మరో డాక్టర్ గారితో డాక్టర్ గారి సలహాలు కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.
0: నమస్కారం అండి.
2: ఇప్పటి వరకు డాక్టర్ ఎర్రవరపు శ్రీనివాసరావు గారు హోమియో వైద్యులతో పరిచయం విన్నాము. పరిచయకర్త సయ్యద్ అబిద్ హుసేన్, నిర్వహణ శ్రీ తమ్మనం నాగేశ్వరరావు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు.

ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహాపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901084415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. ఇవాళ మనం మరికొద్దిసేపట్లో హలో అభిరుచి స్టార్ట్ కాబోతుంది. అంతకన్నా ముందు ఒక స్పెషల్ ఉందండి. సో మనం సాంగ్స్ ప్లే చేసుకోవాలి కాబట్టి ఇవాళ స్పెషల్ ఏంటంటే నందమూరి బాలకృష్ణ గారి యొక్క బర్త్డే ఇవాళ. సో ఆబ్వియస్లీ మనం ఆయనకు సంబంధించినటువంటి పాటలు మ్యాక్సిమం వింటాము. బాలకృష్ణ అంటే అది జస్ట్ ఒక పేరు, ఒక మనిషి మాత్రమే కాదు, ఎంతోమంది ఫ్యాన్స్కి అదొక ఎమోషన్. చాలా బాగా కనెక్ట్ అయిపోతారు ఆయన ఫ్యాన్స్ రియల్లీ. చాలా డెడికేటెడ్గా అండ్ చాలా హోల్ హార్టెడ్గా ఉంటారేమో అనిపిస్తుంది. వాళ్ళ తండ్రి గారి యొక్క వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ దాదాపుగా 50 సంవత్సరాలుగా సినీ పరిశ్రమలో ఉంటూ విజయవంతమైనటువంటి సినిమాల్ని మనకు ఎన్నో అందించారు. చిన్న వయసులో తాతమ్మ కళ అనే ఒక సినిమాతో సినీ రంగ ప్రవేశాన్ని చేశారనమాట. తర్వాత మంగమ్మ గారి మనవడు, ఆదిత్య 369, వాట్ ఏ మూవీ అండి. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సుల్తాన్, వంశానికొకడు, బంగారు బుల్లోడు, ఇలా చాలా సినిమాలు, సింహ, లెజెండ్, అఖండ, భగవద్కేసరి, రీసెంట్గా వచ్చినటువంటి మూవీస్లో కూడా ఆయన ప్రజల్లో నిలిచిపోయారు. ఇటీవలే భారత ప్రభుత్వం కూడా తన సినీ సేవను గుర్తించి పద్మభూషణ్ పురస్కారాన్ని కూడా అందించారు. ఏమాత్రం ఎనర్జీ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆ పవర్ కానీ తగ్గకుండా ఇప్పటికి కూడా మూవీస్లో కంటిన్యూ అవుతూ ఉన్నారు బాలకృష్ణ గారు. సో ఆయన బర్త్డే సందర్భంగా మనం అయితే ఫస్ట్ అంటే డ్యాన్స్ చేయడం అన్నది ఒక ఆర్ట్ అంటారు కదా, ఆ ఆర్ట్ని బాగా చూపిస్తారు బాలకృష్ణ గారు. సూపర్ డూపర్ స్టెప్స్ ఇప్పటి హీరోస్లో ఎరగదీసి వేసేయలేకపోయినా కూడా తనకున్నటువంటి యాటిట్యూడ్ ఆ స్టైల్తో ఆ స్టెప్స్నన్నింటినీ బాగా మేనేజ్ చేస్తారని చెప్పొచ్చు. సో అఖండ 2 సినిమాలోని ఒక ఫాస్ట్ బీట్ సాంగ్. సో ఆయన ఎలా డ్యాన్స్ చేసి ఉంటారో ఆలోచిస్తూ పాట వినేద్దాం.

అఖండ టూ తమన్ మ్యూజిక్లో వచ్చినటువంటి ఒక సూపర్ సాంగ్ బాలకృష్ణ గారి బర్త్డే సందర్భంగా విన్నాము. హలో అభిరుచి కూడా స్టార్ట్ చేసుకుందాము. సుల్తాన్ సినిమాలోని పాట విందాం. మీరైతే కాల్ చేసేయండి 0861233100 నెంబర్కి కానీ 0861233102 నెంబర్కి కానీ.

0: ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో,
1: నమస్తే మేడం. నమస్తే మేడం. హలో.
0: హలో, నమస్తే అండి. ఎవరు?
1: ఆదరం భాష మేడం, బాలాజీ.
0: ఓకే, చెప్పండి భాష గారు. ఏ సినిమా పాట?
1: మన నందమూరి బాలకృష్ణ జన్మదిన శుభాకాంక్షలతో ముద్దుల మామయ్య కానీ ఏదో ఒకటి సాంగ్ చేసేయండి మేడం.
0: ముద్దుల మామయ్య సాంగ్ కావాలా? ఓకే అండి,
1: ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ. అంతకంటే ముందు ఇది విందాం.

0: వందలకి 300 మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థి.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: ఈ కథ ఒక ఫోటోగ్రాఫర్ ఇంకా తన మనసులోని మాటది. ఓ లవ్లీ, వెల్ డన్, బిజినెస్ లోన్ అప్రూవ్ అయింది. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో అదే లోన్తో. నో లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైంకి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం ఫోటోనైనా తీ. మీరెవరు?
6: ఆర్బీఐ అంటోంది.
5: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.

0: నెక్స్ట్ కాలర్తో మాట్లాడేద్దాం. హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు?
1: ధనలక్ష్మీపురం నుంచి సయ్యద్ జాకిర్ మేడం. బాగున్నారా మేడం?
0: బాగున్నాను జాకిర్ గారు, చెప్పండి ఏ మూవీలో పాట విందాం?
1: ఈరోజు బాలకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన జీవితంలో బిగ్గెస్ట్ హిస్ట్ హిట్ అయిన సినిమా సమర్ సుమారెడ్డి. ఆ సినిమా నుంచి అందాల ఆడబొమ్మ వినిపించండి. యాత్రా సహాయకారి వారం బాగుంది మేడం. అంత ముందు చేసిందే కదా మేడం అది. హలో, ఇప్పుడు యాత్ర అది ఇది ఈ సంగతి మీకు తెలుసా? కార్యక్రమం చేశారు కదా, అంత ముందు వచ్చిందే కదా అది.
0: మేబీ వచ్చి ఉంటుందని మళ్ళీ బాగుంటుందని ప్రోగ్రామ్ అంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్. ఓకే, పాట విందామా?

0: நெக்ஸ்ட் காலர். ஹலோ,
1: హలో మేడం.
0: నమస్తే అండి, ఎవరు?
1: నమస్కారం మేడం, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్,
1: నా పేరు లక్ష్మయ్య.
0: ఓకే,
1: నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం సతాపూర్ నుంచి మేడం మాట్లాడు. సతాపూర్ నుంచి లక్ష్మయ్య మాట్లాడుతాను
0: మేడం. ఓకే అండి, చెప్పండి, ఏ సినిమాలో పాట విందాం?
1: ఇలా బాలకృష్ణ గారు పుట్టిన సందర్భంగా నాకు లారీ డ్రైవర్ సినిమాలో నుంచి పాడుకోవాలి మేడం. దానిలో బలయ్య బలయ్య గుండెల బలయ్య పాట ఉంది మేడం, ఆ పాడుకోవాలి మేడం.
0: ఓకే అండి,
1: మా కూడా కోరుతున్న సభ్యులే మేడం.
0: చెప్పండి.
1: సతాపూర్ నుండి బాలీశ్వరమ్మ, భరతసింహ, శివశంకరు, భరతసింహ, యమున, లుమిన్ కుమారు, సిద్ధార్థ, స్వామి, పెన్నెల తేజ, చేతన్ సింహ, ఇక్ర సింహ, అధీర, చివర్ణ, ఇంత మేడం అందరి గురించి మేడం.
0: అందరూ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి కోసం వచ్చేస్తుంది, వినిద్దామా?
1: థ్యాంక్ యూ మేడం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో,
3: నమస్తే మేడం.
2: నమస్తే అండి, మీ పేరు? ఓకే అండి, చెప్పండి, ఏ సినిమాలో పాట విందాం?
3: మంగమ్మ గారి సినిమా.
2: ఓకే, చెప్పండి.
3: గౌరవ్
2: ఓకే అండి, వినిద్దామా?
3: థ్యాంక్ యూ మేడం.

0: సభలు సమావేశాలు,
1: ప్రకటనలు, ప్రచారాలు,
0: వేడుకలు, ఉత్సవాలు,
1: పర్యటనలు, ప్రశంసలు,
0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకు అందించే సమాచార వేదిక
0: ఈ వారం మన నెల్లూరు.
1: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి FM కేంద్రం 102.7 MHz పై.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీకందిస్తుంది చిత్ర జగత్ కార్యక్రమం. కార్యక్రమంలో హిందీ చిత్రాల నుండి గీతాలు వింటారు. ప్రతి శుక్రవారం ఉదయం 9:30 మీ ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రంలో వినండి చిత్ర జగత్.
1: మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా?
2: తెలీదు.
1: బటర్ఫ్లైస్ మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పు.
2: తెలీదు.
1: పూరి గుడిలో దేవుడి బొమ్మలు దేంతో చేశారో తెలుసా?
2: తెలీదు.
1: ఎల్లోరా గుహలు ఎక్కడున్నాయో చెప్పు చూద్దాం.
2: తెలీదు తెలీదు తెలీదు. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు?
3: తను ఈ మధ్య ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో ఈ సంగతి మీకు తెలుసా ప్రోగ్రామ్ వింటూ ఉంది.
1: అందులో మనకి తెలియని ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు బాబాయ్.
3: మీరు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా వినండి ఈ సంగతి మీకు తెలుసా. ప్రతి సోమవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 6:30 మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు 102.7 MHz మీద. ఇప్పటి వరకు హలో అభిరుచి ఫోన్ ద్వారా లిజనర్స్ కోరినటువంటి సాంగ్స్ని ప్లే చేశాము. మరికొద్దిసేపట్లో హలో అభిరుచి వాట్సాప్ మెసేజెస్ ద్వారా ప్లే చేయబోతున్నాము. మీకు నచ్చినటువంటి పాటల్ని ఎఫ్ఎంలో వినాలి అనుకుంటే 7901084415 నెంబర్కి మెసేజ్ చేయండి. మీకు నచ్చిన పాటల్ని అందరం వినేద్దాం.
4: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
6: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
7: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
8: మీరెక్కడి నుంచైనా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.
9: నెల్లూరు నుంచి ఆరాధ్య మహేంద్ర కోరుతున్నారు, బాలకృష్ణ గారి బర్త్డే సందర్భంగా ఏదైనా ఒక మంచి పాట ప్లే చేయండి అని. తప్పకుండా అండి, మీకోసం మీ ఫ్యామిలీ మెంబర్స్ కోసం వినేద్దామా?

కోవూర్ నుంచి చరణ్, మన్విత, సురేష్ అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు అండ్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కోసం సమరసింహారెడ్డి సినిమాలోని సాంగ్ కావాలి అని విష్ చేస్తున్నారు. తప్పకుండా అండి, వినేద్దాం.

0: ఒక్క శ్రీ చైతన్య నుండి.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: నెక్స్ట్ మెసేజ్ అండి. మా కోసం బాలకృష్ణ గారు నటించిన ఏదైనా సాంగ్ ప్లే చేయండి అని హైదరాబాద్ నుంచి విశాల్, కౌశల్ అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ కోరుతూ ఉన్నారు. తప్పకుండా అండి, వినిద్దాం. చెన్నకేశవరెడ్డి సినిమాలోని సాంగ్.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
3: మన కోసం చాలా మెసేజెస్ వచ్చినాయండి, ఒకసారి చూద్దాము. ధర్మక్షేత్రం సినిమాలోని పాట కావాలి అని సీఎం రోడ్ ఆటోనగర్ నిజామాబాద్ నుంచి షేక్ అబ్దుల్ అలీ, నిగూర్ పర్విన్, ఉదయభాను, మీనా సత్యం, శారదా సుధీర్, శోభా శ్రీధర్, రవి సునీత్ కోరుతున్నారు. అలాగే ఆదిత్య 369 సినిమాలోని పాట కావాలి అని కావలి నుంచి రాస్తున్నారు మస్తానయ్య, అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ టైలర్స్ అందరూ కలిసి. ఓకే అండి, గుడ్ మార్నింగ్, హలో, వాట్సాప్ అభిరుచి అంటున్నారు. డిక్టేటర్ సినిమాలోని సాంగ్ కానీ బలేవాడు బాసు సినిమాలోని సాంగ్ కావాలి అంటున్నారు. కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, గంగాధర్ శ్రీనివాస్, పున్న వెంకటేశం. ఓకే, కథానాయకుడు నందమూరి బాలకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మువ్వ గోపాలుడు సినిమాలోని సాంగ్ కావాలి అంటూ ఉన్నారు. పెద్దాపురం మండలం పెద్దాపురం గ్రామం నుంచి ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తులు గుప్త గారు, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్, రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ. హాయ్, గుడ్ మార్నింగ్, నెల్లూరు ఎఫ్ఎం. ముహూర్త బలం చిత్రం నుంచి పాట కావాలి అంటూ ఉన్నారు. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోలు శివదాసరెడ్డి, తిరుపతమ్మ, రమణమ్మ, బ్రహ్మానందరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా శ్రీమతి పుట్టినరోజు సందర్భంగా రాజశేఖర్ గారు నటించిన తలంబ్రాలు సినిమాలోని పాట కావాలి అంటున్నారు రాజశేఖర్ రాజు, బీబీనగర్. నందమూరు బాలకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వీరసింహారెడ్డి సినిమాలోని పాట అంటూ ఉన్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి, పూజ, దిలీప్, అన్విత. మగధీర సినిమాలోని పాట అంటూ ఉన్నారు నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. గుడ్ మార్నింగ్ కావ్యశ్రీ గారు అంటున్నారు ధనలక్ష్మీపురం నుంచి జాకిర్ గారు. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఏదైనా మంచి పాట వాళ్ళ ఫ్రెండ్స్ అందరి కోసం అంటూ ఉన్నారు. థ్యాంక్ యూ అండి ఫర్ ఈ సంగతి, మీకు తెలుసా ప్రోగ్రామ్ గురించి రాశారు. రేసుగుర్రం సినిమాలోని పాట కావాలి అంటూ ఉన్నారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకీరాజు. హాయ్, గుడ్ మార్నింగ్, మై డియర్ నెల్లూరు ఎఫ్ఎం అంటూ ఉన్నారు ఆలగడ్డ నుంచి పాలెం పోలయ్య గారు. మెగాస్టార్ చిరంజీవి గారు, నాట్య మయూరి భానుప్రియ నటించిన స్టేట్ రౌడీ సినిమాలోని పాట కావాలి అని కోరుతున్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరి కోసం. హాయ్, నమస్తే, గుడ్ మార్నింగ్ మేడం, మాకు జెమిని సినిమాలోని పాట కావాలి, ప్రసారం చేయండి అంటూ ఉన్నారు సోమనాథం జనార్దన్ రావు, వనజమ్మ, వెంకట భావన, తాటిపర్తి గ్రామం, నెల్లూరు జిల్లా నుంచి. నమస్తే మేడం. శుభారెడ్డి కడప జిల్లా చెన్నూరు మండలం నుంచి రాస్తున్నారు క్రిమినల్ సినిమాలోని పాట కావాలి అని. హలో, గుడ్ మార్నింగ్ అంటూ ఉన్నారు పైసా వసూల్ సినిమాలోని పాట కావాలి అని నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కోరుతున్నారు. గుడ్ మార్నింగ్ ఆకాశవాణి సింహపురి వారికి, నందమూరి బాలకృష్ణ గారి బర్త్డే స్పెషల్ సందర్భంగా మా కోసం ముద్దుల మావయ్య సినిమాలోని సాంగ్ కావాలి అంటూ ఉన్నారు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి. ఆల్రెడీ ఈ సాంగ్ ప్లే అయిపోయిందండి. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలోని పాట కావాలి అని ఎం ప్రతాప్, ఐటీ జంక్షన్, విశాఖపట్నం నుంచి కోరుతున్నారు. హలో, హాయ్, నమస్తే, సింహపురి ఎఫ్ఎం డైరెక్టర్ గారికి, తమ్మనం నాగేశ్వరరావు గారికి, అలాగే టెక్నీషియన్స్ అందరికీ శుభాకాంక్షలు అంటూ ఉన్నారు. బుచ్చిరెడ్డిపాలెం నుంచి తబలా మస్తాన్ గారు రాస్తూ ఉన్నారు. కలిసి వచ్చిన అదృష్టం సినిమాలో నుంచి పాట కావాలి వాళ్ళ ఫ్రెండ్స్ అందరి కోసం అంటూ ఉన్నారు. తప్పకుండా అండి. మరి ఇప్పుడైతే మనకు వచ్చిన అన్ని మెసేజెస్ యా మ్యాక్సిమం చదివాం, ఇంకోటి వచ్చింది. ఈరోజు షో చాలా బాగుంది మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి, నరేష్ మెసేజ్ చేశారు. ఆదిత్య 369 సినిమాలోని పాట వినేద్దాం.

సూపర్ సాంగ్స్ విన్నారు కదా, దాని గురించి కూడా మెసేజెస్ వస్తూ ఉన్నాయి. సో హ్యాపీ అండి. గుడ్ మార్నింగ్ బికేఎస్ మేడం గారు, బాలకృష్ణ గారి బర్త్డే సందర్భంగా మంచి పాటలు వినిపించారు, థ్యాంక్ యూ అని నాకు కొన్ని బొకేలు కూడా పంపించారు ప్రసాద్ గారు ఎల్ఎస్సి కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి, థ్యాంక్ యూ అండి. మరికొద్దిసేపట్లో ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాల రిలే ఉండబోతుంది, విని ఆనందించండి. నేను కావ్యశ్రీ సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.

0: ಆಕಾಶವಾಣಿ
1: ఆయుష్మాన్ భారత్ పథకంపై ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు.
2: శ్రోతలకు నమస్కారం. పేద ధనిక తారతమ్యం లేకుండా దేశవ్యాప్తంగా 70 ఏళ్లు పైబడిన వారందరికీ కేంద్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయల ఉచిత వార్షిక ఆరోగ్య బీమా సదుపాయాన్ని కల్పిస్తోంది. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకం కింద అన్ని సామాజిక ఆర్థిక వర్గాలకు చెందిన వృద్ధులకు వైద్య బీమా లభిస్తుంది. ఆయుష్మాన్ భారత్ పథకం గురించి వివరించేందుకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధనేని యామిని శర్మ గారు ఈరోజు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సాధనేని యామిని శర్మ గారు.
3: నమస్కారం అండి.
2: మేడం, అసలు ఆయుష్మాన్ భారత్ పథకం అంటే ఏమిటి, దాని గురించి తెలియచేయండి.
3: నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇటు దేశంలోని అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలని అలాగే అభివృద్ధి ఫలాలను అందిస్తూనే ఉన్నారు. అందులో పేద వర్గాల ప్రజలకి అలాగే ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాల ప్రజలకి ఉచితంగా ఆరోగ్యాన్ని అందించాలి అన్న లక్ష్యంతో 2018 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభించినటువంటి స్కీమ్ ఆయుష్మాన్ భారత్. దీంట్లో ఏంటంటే ఈ స్కీమ్లో పేద ప్రజలు ఎవరైతే ఉంటారో వారికి కొన్ని 100 రకాలైనటువంటి మెడికల్ ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయంటే చికిత్సలు, అవి ఇటు ప్రభుత్వ ఆసుపత్రిలో కానీ అలాగే ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా వారు ఉచితంగా వైద్య సహాయం పొందే అవకాశం ఉంది.
2: యామిని గారు, అసలు ఆయుష్మాన్ భారత్ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, దాని గురించి తెలియచేయండి.
3: అంటే పిఎంజేఏవై ప్రధానమంత్రి జన ఆయుష్మాన్ భారత్ ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిధులు సమకూర్చేటటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్సూరెన్స్ పథకం అని అనుకోవచ్చు మనం, అతిపెద్ద ఆరోగ్య బీమా లేదా భరోసా పథకం అనుకోవచ్చు. ఇది భారతదేశంలోని ప్రభుత్వం మరియు ప్రైవేట్ ఎంపానల్డ్ ఏదైతే రిజిస్టర్డ్ ఆసుపత్రులు ఉంటాయో వాటన్నిటి ద్వారా ముఖ్యంగా ఏంటంటే టార్గెట్ కేంద్ర ప్రభుత్వానికి వచ్చేటప్పటికీ టైర్ 2 అంటే 2వ శ్రేణి అలాగే 3వ శ్రేణి సిటీలు, చిన్న చిన్న నగరాలు అంటాం కదా, అక్కడ పెద్దగా మంచి ఆధునికమైనటువంటి వైద్యము ఇదివరకు గతంలో అందుబాటులో లేదు. పిహెచ్సిలు ఉండేవి కానీ అంతకు మించినటువంటి వైద్య సహకారం అనేది ఉండేది కాదు. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం పథకం కూడా ఒకటి గ్రామీణ ప్రాంతాలు అంటే ఈ టైర్ 2 టైర్ 3 అని అంటాం కదా, ఇటువంటి నగరాలకు కూడా ఎక్కువగా ప్రజలకి లబ్ధి పొందించే విధంగా ఈ పథకం ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య పథకం ఇది, మన దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించింది ఏంటంటే ముఖ్యంగా ఇందులో బెనిఫిట్ కవర్ అంటే ఈ పథకం ద్వారా ఏమవుతుందంటే వైద్య పరీక్ష, చికిత్స మరియు సంప్రదింపులు అంటే టెస్ట్లు అంటాం కదా, టెస్ట్లు అలాగే మనకి ట్రీట్మెంట్, కన్సల్టేషన్ ఇవన్నమాట. తర్వాతనేమో ఆసుపత్రిలో చేరడానికి ముందు ఏవైతే ప్రీ కన్సల్టేషన్ కానివ్వండి, ప్రీ అడ్మిషన్కి ఏది సంబంధించిందో దానికంతే సంబంధించిన ఖర్చులు కానీ, లేదా ఇప్పుడు ఔషధాలు అంటే మందులు మరియు వైద్యానికి సంబంధించినటువంటి ఇప్పుడు వస్తువులు వాడుతుంటారు, అవి కూడా బిల్లులు ప్రైవేట్ ఆసుపత్రులు వేస్తారు మనకి. సిరంజ్ దగ్గర నుంచి పెద్ద కాటన్ వరకు కూడా అన్ని వాళ్ళు విడిగా వేస్తారు మనకి. అటువంటి వైద్య చికిత్సకు సంబంధించినటువంటి పరికరాలు కానీ వస్తువులు, వినియోగ వస్తువులు ఏవైతే ఉంటాయో అవి, అలాగే దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఇంటెన్సివ్ అండ్ నాన్ ఇంటెన్సివ్ 2 ఉన్నాయన్నమాట.

0: ఇంటెన్సివ్ నాన్ ఇంటెన్సివ్ కేర్లు, అలాగే రోగ నిర్ధారణ మరియు ప్రయోగశాలలో పరీక్షలు ఏవైతే ఉంటాయో అవి. అలాగే వసతికి సంబంధించి అంటే ఇన్ని రకాల బెనిఫిట్స్, ఇన్ పేషెంట్ అంటాం కదా, అంటే ఓపీ మాత్రమే కాకుండా ఇన్ పేషెంట్ సర్వీసెస్ కూడా ఆయుష్మాన్ భారత్ లో కవర్ అవుతుంది. చికిత్స సమయంలో కొంతమందికి ఎక్స్ట్రీమ్ ఎమర్జెన్సీలు తలెత్తుతూ ఉంటాయి, అంటే కొంచెం చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉండి ఇంకా చికిత్స భారంగా మారేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎంతటి భారమైనటువంటి సిచ్యువేషన్ అయినా ఒకసారి చికిత్స అంటే మొదలు పెడితే దానికి సంబంధించిన ఖర్చు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ఈ ఆరోగ్య బీమా ఏదైతే ఉందో దీనికి సంబంధించి కవర్ అయ్యేటటువంటి అంశాలు అన్నమాట. దీని ద్వారానే మనం అర్థం చేసుకోవచ్చు, ప్రీ కన్సల్టేషన్ దగ్గర నుంచి పోస్ట్ చికిత్స వరకు కూడా ఇదంతా ఎంటైర్ ప్రాసెస్లో ఉన్నటువంటి ఇంక్లూడింగ్ మెడిసిన్స్తో సహా, మెడిసిన్ కానీ ఫుడ్ కానీ ఇవన్నీ కూడా ఆయుష్మాన్ భారత్ ద్వారా కవర్ అయ్యేటటువంటి అవకాశం మనకి ఉంది.
1: మేడం, ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఏ ఏ చికిత్సలు అందిస్తారంటారు?
0: ఇప్పుడు మనకి ఏదైతే సాధారణంగా మనము ప్రైవేట్ ఆసుపత్రిలో గనక, అంటే మనకి ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్లో ఒకవేళ ఉదాహరణకు కొన్ని కంపెనీలు ఇస్తుంటాయి, వాటి ద్వారా ఏంటంటే ఏదైనా ఇన్సిడెంట్ లేదంటే మనకి ఏదైనా జబ్బు వచ్చింది అనుకోండి, మనం వెళ్ళినప్పటి నుంచి ఆ సర్జరీ వరకు కూడా, ఆ తర్వాత పోస్ట్ సర్జరీ ఏదైతే ఉంటుందో అటువంటివన్నీ కూడా ఎలా అయితే మనకి ఆ ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఇస్తుందో, అలాగే ఆయుష్మాన్ భారత్ ద్వారా కూడా వైద్య పరీక్షలు ఇనీషియల్ గా ఏదైనా ఐడెంటిఫై చేయాలని అనుకోవడానికి, అంటే ఎవరికి ఏమైనా ఇబ్బందిగా ఉందనుకోండి చూపించుకోవడానికి వెళ్ళినప్పుడు చేసేటటువంటి వైద్య పరీక్షలు, ఆ తర్వాత ఆసుపత్రులు చేరినప్పుడు ఉండేటటువంటి ఇన్ రూమ్ ఉంటాయి కదా, అంటే రూమ్ రెంట్లని లేదంటే డాక్టర్ విజిట్స్ అని చెప్పని ఇట్లాంటివి, తర్వాత చికిత్సలు కన్సల్టేషన్స్, ఆ తర్వాత మళ్ళీ హాస్పిటలైజ్ అవ్వడానికి ప్రీ కన్సల్టేషన్ ఏదైతే ఉంటుందో ముందుగా మనం వెళ్తూ ఉంటాం కదా, అంటే ఒకసారి వెళ్ళి చూపించుకొని తర్వాత డాక్టర్ ఏదైనా పలానా తేదీ నాడు వచ్చి అడ్మిట్ అవ్వండి ఇట్లాంటివి ఉంటాయి కదా, అలాంటి ప్రీ కన్సల్టేషన్ ఏవైతే ఉంటాయో ఆ ఖర్చులు, అలాగే నాన్ ఇంటెన్సివ్ కేర్, మళ్ళీ ఇంటెన్సివ్ కేర్ కూడా మనం ఐసీయూ అంటుంటాం కదా, మళ్ళీ మందులు కూడా, సో మందులు అలాగే ఇతరత్ర ఖర్చులు, మళ్ళీ డయాగ్నోస్టిక్స్ ల్యాబొరేటరీ సర్వీసులు, ల్యాబ్స్లలో కనుక ఏమైనా ఇవి ఉంటాయి పరీక్షలు చేస్తారు కదా టెస్టులు అలాంటివి, అలాంటివి రూమ్ అకామిడేషన్లు, ఆ తర్వాతనేమో అవసరమైతే కనుక ఇంప్లాంట్ ఏదైనా అవయవానికి సంబంధించి ఇంప్లాంట్ సేవలు, ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే ఆసుపత్రి ఉన్నటువంటి రోగికి అవసరమైనటువంటి ఆహారాన్ని కూడా అందిస్తారు, మంచి పౌష్టికాహారము, ఆ తర్వాత చికిత్స సమయంలో ఏదైనా క్లిష్ట సమస్యలు తలెత్తుతూ ఉంటే గనక అటువంటివి, మళ్ళీ ఆపరేషన్ అయిపోయిన తర్వాత లేదా డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత 15 రోజుల పాటు వరకు కూడా వైద్యపరమైనటువంటి ఖర్చులు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ సంబంధించి కూడా ఇందులో మనకి చికిత్సను అందించారు. ఓవరాల్గా ఇప్పుడు మనకి ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏవైతే ప్రీ కన్సల్టేషన్ దగ్గర నుంచి పోస్ట్ డిశ్చార్జ్ వరకు ఏవైతే ఉంటుందో, అంటే డిశ్చార్జ్ అయిన తర్వాత, అలానే ఇక్కడ కూడా డిశ్చార్జ్ అయిన తర్వాత 15 రోజుల వరకు ఈ మొత్తం పీరియడ్లో అయ్యేటటువంటి వైద్య పరీక్షలు కానీ వైద్య చికిత్స కానీ మందులు కానీ ఆహారం కానీ ఇటువంటివన్నీ కూడా ఆయుష్మాన్ భారత్ ద్వారా ప్రభుత్వం భరిస్తుందన్నమాట.
1: మేడం, అసలు ఆయుష్మాన్ భారత్ పథకం పొందటానికి ఎవరు అర్హులు, అలాగే వారు అర్హత పొందటానికి ఎలాంటి ధృవపత్రాలు సమర్పించాలి?
0: ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో లేదా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆర్థికంగా వెనకబడినటువంటి వారు లేదంటే పేద వర్గాల వారు, వారికి ఈ ఆయుష్మాన్ భారత్ పథకం వర్తిస్తుందండి. దీనికి సంబంధించి అంటే వివిధ రకాల వృత్తుల్లో ఉన్నటువంటి, ఇప్పుడు చేతి వృత్తులు ఉంటారు అటువంటి వారందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుంది. దీని ద్వారా ఏంటంటే సంవత్సరానికి 5 లక్షల రూపాయలు, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఒక సంవత్సరానికి ఒక మనిషికి 5 లక్షల రూపాయల వరకు కూడా ఈ ఆయుష్మాన్ భారత్ ద్వారా లబ్ధి చేకూరుతుంది. దీనికి సంబంధించిందంటే రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన కింద నమోదు చేయించుకున్న వారు కూడా ఆయుష్మాన్ భారత్ కిందకు వస్తారు. అలాగే మనం అర్హత మనకి ఉందో లేదని చెక్ చేసుకోవడానికి కూడా దీనికి అవకాశం ఉంది. మనము అసలు ముందంటే ఎక్కడెక్కడ ఏ ఆసుపత్రిలో ఈ ఆయుష్మాన్ భారత్ వర్తిస్తుందని కూడా తెలుసుకోవడానికి వెబ్సైట్ ఉంది. దాన్ని అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత అందులో మన రాష్ట్రము అలాగే మన జిల్లా క్లిక్ చేసిన తర్వాత హాస్పిటల్ లిస్ట్ వస్తుంది, జిల్లాల వారీగా ఆయుష్మాన్ భారత్ ఉన్నటువంటి ఆసుపత్రి లిస్ట్ వస్తుంది. ఇందులో ఉన్నది ఏంటంటే ప్రైవేట్లో కూడా చేయించుకోవచ్చు, సో ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో పేర్లు వస్తాయి. మనం దాన్ని ఎంపిక చేసుకున్న తర్వాత అందులో ఉన్నటువంటి మెడికల్ స్పెషాలిటీ, అంటే ఇప్పుడు గుండెకి సంబంధించిందా లేదా లివర్కి సంబంధించిందా లేదా కాళ్ళు కనో ఎముకల కనో, ఇలాగా మనం స్పెషాలిటీని కూడా ఎంచుకోవచ్చు అనమాట. ఆ తర్వాత ఒక క్యాప్చా కోడ్ అని ఇస్తారు, అంటే వెరిఫికేషన్ లా అక్కడ వెబ్సైట్లో ఇచ్చినప్పుడు అది ఎంటర్ చేస్తే మనకి ఏ ఆసుపత్రి ఉందో దాని పేరు వచ్చేస్తుంది. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే మనం అలా ఎంటర్ చేస్తున్నప్పుడు మనం చేయాల్సిందల్లా మన మొబైల్ నెంబర్ అంటే అది అడుగుతుంది అనమాట మొబైల్ నెంబర్. ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇచ్చిన తర్వాత ఇందా నేను చెప్పినట్టుగా ఎన్ని ఆసుపత్రులు ఉన్నాయి, ఏమేమి స్పెషాలిటీలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకి వెబ్సైట్ లో వచ్చేస్తుంది. లేదంటే గనక మనకి ఎంపానెల్డ్ హెల్త్ కేర్ ప్రొసీజర్ అని చెప్పనంటే వాళ్ళు కూడా జిల్లాకు వాళ్ళు ఉంటారు, వాళ్ళని కూడా మనం సంప్రదించవచ్చు. ఇది కూడా కాకపోతే ఆయుష్మాన్ భారత్ సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ ఉంది 1455555 లేదా 1800115565 కూడా ఫోన్ చేసి మనము లబ్ధి అంటే అర్హత ఉందో లేదో కూడా తెలుసుకోవచ్చు. అలాగే ఆసుపత్రి ఎక్కడెక్కడ ఉన్నాయన్న డీటెయిల్స్ కూడా తీసుకోవచ్చు. దానికి నమోదు చేయించుకోవాలంటే ఏదైనా సరే గుర్తింపు కార్డు భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇచ్చినటువంటి ఏదైనా గుర్తింపు కార్డు లేదా ఆధార్ కానీ పాన్ కార్డు కానీ, అలాగే మనకు కావాల్సింది మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవి కూడా ఉండాలి, ఇంటి అడ్రస్. ఒకవేళ వెనుకబడిన వర్గాల వారు ఉంటే కనుక వాళ్ళకి సంబంధించిన కాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే కుల ధృవపత్రం ఉంటుందో అది, లేదంటే ఆదాయ ధృవపత్రము, లేదా కుటుంబ స్థితిగతులను తెలిపేటటువంటి ఎనీ ఇన్కమ్ సర్టిఫికేట్, ఇవి స్టాండర్డ్ గా ఉండేటటువంటిది. మనం ఇంకా ఎక్కువగా కావాలని అనుకుంటే ఇందా చెప్పిన టోల్ ఫ్రీ నెంబర్కి చేసుకోవచ్చు అనమాట. దీనికి అర్హులు అని తెలిసిన తర్వాత కార్డు ఇస్తారు, ఆయుష్మాన్ భారత్ కార్డు ఇస్తారు. ఈ కార్డు జారీ చేసే ముందు మీ ఆధార్, అంటే కార్డు వాళ్ళు ఇష్యూ చేయడానికి ముందు మన దగ్గర ఒరిజినల్ ఆధార్ చెక్ చేసుకుని, ఆధార్ కానీ ఏదైనా సరే అడ్రస్ ఐడెంటిటీ చూసుకొని దాన్ని పరిశీలించిన తర్వాత అప్పుడు మనకి కార్డు ఇష్యూ చేస్తారు. చేసిన తర్వాత మనకి ఆసుపత్రిలో ఇందాక చెప్పినట్టుగా ఏదైనా చికిత్స కావాలని అనుకున్నప్పుడు ఆయుష్మాన్ భారత్ సంబంధించిన కయాస్క్లు ఉంటాయి, అంటే చిన్న చిన్న ప్రతి ఆసుపత్రిలో ఒక మనిషి కూర్చొని ఉంటాడు, అంటే గొడుగులాగా పెట్టుకుని కూర్చొని ఉంటాడు అనమాట టేబుల్ వేసుకొని. సో అతని దగ్గరకైనా వెళ్ళి తెలుసుకోవచ్చు, లేదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కార్డు ఇచ్చి మాకు ఇలా ఉందని అంటే వాళ్ళు కూడా మనల్ని ఆసుపత్రిలో చికిత్స కోసం ఎన్రోల్ చేస్తారనమాట. ఈ పథకం కింద ఆడవాళ్ళు, వృద్ధులు అందరూ కూడా, ఇటీవల కాలంలోనే నరేంద్ర మోదీ గారు 80 సంవత్సరాలు పైబడిన వ్యక్తులు వృద్ధులందరికీ కూడా ఈ పథకాన్ని వర్తింప చేస్తూ తీసుకొచ్చినటువంటి నిర్ణయం. సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో దేశవ్యాప్తంగా కొన్ని కోట్లాది మంది సీనియర్ సిటిజన్ దీని ద్వారా లబ్ధి పొందుతూ ఉన్నారు ఇప్పటికీ, వారందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు.
1: చాలా హెల్ప్ఫుల్,
0: ఎందుకంటే ఇవాళ రేపు సంపాదించే దాంట్లో అత్యధిక శాతము పిల్లల వైద్యానికి లేదంటే విద్యకే ఖర్చు అవుతుంది. అంటే మనిషి సగటు మనిషికి తనకి వైద్య ఖర్చులు మితిమీరిపోతున్నాయి. పేద మధ్యతరగతి కుటుంబాలకు అసలు వైద్య సహాయం అందే పరిస్థితి లేదు. గవర్నమెంట్ ఆసుపత్రిలో ఇప్పుడిప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా మెరుగవుతుంది. గడిచిన కొన్ని సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ని కూడా చాలా పెంచారు గతంతో పోల్చుకుంటే. 10 ఏళ్లకు ముందు గవర్నమెంట్ ఆసుపత్రులు ఎలా ఉన్నాయి, అక్కడ ఎక్విప్మెంట్స్ ఎలా ఉన్నాయి, మందులు నాణ్యమైనటువంటి మందులు ఉండేవి కాదు. ఇప్పుడు చూస్తే కనుక మనకి నాణ్యమైన మందులు దొరుకుతున్నాయి, మంచి చికిత్సలు దొరుకుతున్నాయి, అలాగే వందలాది చికిత్సలు కూడా ఇటువంటి ఆయుష్మాన్ భారత్ ద్వారా పేద ప్రజలందరికీ కూడా ఉచితంగానే వైద్య సహాయం అందించడం అనేది ఇప్పటివరకు దాదాపు 10 కోట్ల మందికి పైగా ఇందులో ఆయుష్మాన్ భారత్ లో కూడా రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. దాని ద్వారా లబ్ధి కూడా పొందడం అనేది జరిగింది. ఏదేమైనా సగటు మనిషికి చాలా మంచి ఊరటనిచ్చేటటువంటి ఒక సంక్షేమ పథకం ఆయుష్మాన్ భారత్ అని మనం చెప్పుకోవచ్చు.
1: యామిని గారు, ఆయుష్మాన్ భారత్ పథకంలో సుమారు ఎన్ని రకాల వ్యాధులకు చికిత్స అందిస్తారు?
0: ప్రజెంట్ అయితే గనక 1393 రకాలైనటువంటి చికిత్సలకి అందిస్తున్నామండి. కాకపోతే దీనికి సంబంధించిందంటే ఆయుష్మాన్ భారత్ పథకం కింద కవర్ చేయబడేటటువంటి వ్యాధులు ఏవైతే ఉంటాయంటే కంటి శుక్లం గాని, లేదంటే ప్రసూతి, లేదు నవజాత శిశువులు అంటే డెలివరీస్ అట్లాంటివి ఏవైతే ఉంటాయో అవి, తర్వాత శిశు సంరక్షణ, ఎంఆర్ఐ మరియు అంటే పీటీ స్కానింగ్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా, అటువంటి రోగ నిర్ధారణ కూడా మనకి పరీక్షలు కవర్ అవుతాయి. కానీ ఇందులో పరీక్షలు కవర్ అవ్వనివి ఏవైతే ఉన్నాయంటే ఇప్పుడు కాస్మెటిక్ సర్జరీ అంటే ఏదైతే కొంచెం శరీరానికి అందానికి సంబంధించినవి ఏవైతే ఉంటాయో అవి ఆయుష్మాన్ భారత్ కింద కవర్ అవ్వవు. ఉదాహరణకి దంత విధానాలు కానీ, లేదంటే కనుక మేజర్ ఆర్గాన్ ఇంప్లాంటేషన్స్ కానీ, లేదా ఊబకాయము, వంద్యత్వము, మానసిక అనారోగ్యము, ఇటువంటివి ఆయుష్మాన్ భారత్ ద్వారా కవర్ కానివి. మిగతా ఇందా చెప్పినట్టుగా దాదాపు 1990కి పైగా అన్ని రకాలుగా మిగతావన్నీ కవర్ అవుతాయి. ఇప్పుడు ఇందా చెప్పినట్టు కాస్మెటిక్ ఇవన్నీ మామూలు ప్రైవేట్ ఇన్సూరెన్స్ లో కూడా కవర్ కావు.
1: యామిని శర్మ గారు, ఈ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్ళడానికి ఇటు అన్ని రాష్ట్రాలు కానీ కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తున్నాయంటారా?
0: ఇంత మంచి లక్ష్యంతో ఏర్పాటు చేయబడినటువంటి కార్యక్రమం ఏదంటే పథకం ఉందో, కానీ దీన్ని కూడా రాజకీయ దురుద్దేశంతో చేయాలని చెప్పని కొన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు పేద ప్రజలకు అందించే సహకారాన్ని

0: పెట్టినదైనా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టినదైనా కేవలం అది ప్రజల కోసమే అని చెప్పని అర్థం చేసుకుని కేంద్రం ఇచ్చేటటువంటి సహకారం అయితే ఉందో అది ప్రతి రూపాయి ఒడిసి పెట్టుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండాలి. కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పుడు 10 కోట్ల కుటుంబాలు రిజిస్టర్ అయినాయి, ఇంకొక 10 కోట్ల కుటుంబాలకు ఇవ్వడానికి కూడా కేంద్ర ప్రభుత్వానికి అభ్యంతరం ఏమీ లేదు.
1: ఆయుష్మాన్ భారత్ కు సంబంధించి ఎన్నో విషయాలు మా శ్రోతలకు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు యామిని శర్మ గారు.
0: ధన్యవాదాలు అండి.
2: ఆయుష్మాన్ భారత్ పథకంపై ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. అతిథి సాధినేని యామిని శర్మ, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వ్యాఖ్యాత కేరాణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రావోయే అతిథి శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం ఇప్పుడు వినబోతున్నారు. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట ముద్దుల మావయ్య చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ, పి సుశీల పాడిన పాట. రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ గ్రామం నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్, అబేద, ఆయేషా వీరందరి కొరకు మేరకు ఈ పాఠం.

రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకుంటున్న చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట పెడన వీరభద్రపురం శ్రోతలు వీర కనకారావు, పార్వతి వీరి కోరిక మేరకు సమరసింహారెడ్డి చిత్రానికి ఉదిత్ నారాయణ్ చిత్ర పాడిన పాట. సంగీతం మణిశర్మ.

ఇద్దమైలారం శ్రోతలు సహస్ర, వర్షశ్రీ, అంకిత్, హర్షిత్ వీరి కోరిక మేరకు చైతన్య చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటున్నారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుంచి బొమ్మిదేవి లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్ వీరి కోరిక మేరకు ముద్దుల మేనల్లుడు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటున్నారు.

విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ శ్రోత ఎం ప్రతాప్ కోరిక మేరకు ఏ మాయ చేసే విచిత్రానికి కార్తీక్ శ్రేయ ఘోషల్ పాడిన పాట, రచన అనంత శ్రీరామ్, సంగీతమయ్య రెహమాన్.

రాబోయే అతిథి కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట చంటి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. కోరిన శ్రోతలు, కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం మోరిపోలం గ్రామం నుండి పంతాటి శ్రీనివాసరావు, గంగాభవాని ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరి కోరిక మేరకు ఈ పాట.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
3: శ్రీకాకుళం జిల్లా వజ్రపు కుర్తూరు శ్రోతలు రవికుమార్ కోరిక మేరకు లంకేశ్వరుడు చిత్రానికి మనో ఎస్ జానకి పాడిన పాట వింటున్నారు. దాసరి నారాయణరావు రచన.

తెలుగు సాహితీ మణిదీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం గుర్తు చేసుకుందాం కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా వినబోతున్న పాట అల్లుడు సీను. ఈ చిత్రానికి కార్తీక్ హరిణి గానం చేశారు. గీతరచన భాస్కర్ భట్ల రవికుమార్.

కార్యక్రమంలో తరువాత తొలి ప్రేమ ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి.

మీరు విన్న పాట వరుడు చిత్రానికి కార్తీక్ గీతామాధురి గానం చేశారు. గీత రచన వేటూరి. కార్యక్రమంలో తరువాత బృందావనం చిత్రానికి కార్తీక్ సుచిత్ర పాడిన పాట వింటారు. గీత రచన అనంత శ్రీరామ్.

కార్యక్రమంలో చివరిగా మళ్లీ మళ్లీ ఇది రాని రోజు. ఈ చిత్రానికి కార్తీక్ చిన్మయి శ్రీపాద పాడిన పాట, గీత రచన సాహితీ.

సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యంలో సూత్రధారులు ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ పాడిన పాట వింటారు.

0: సిరిసిరి మువ్వ ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. గీత రచన వేటూరి.
1: చణన చణన నాదంలో ఝళిపించిన పాదంలో జగము తలదరిస్తుంది, పెదవి పలకరిస్తుంది గజ్జగాల్లో.

కార్యక్రమంలో చివరిగా గృహప్రవేశం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట వింటారు. గీత రచన గోపి.

మీరింతవరకు లాహిరి లాహిరిలో కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ

0: ఈరోజుతో దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. దేశంలో సీఎన్జీ గ్యాస్ కొరత ఏమీ లేదని కేంద్ర పెట్రోలియం సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి స్పష్టం చేశారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి 2 రోజుల పాటు బల్గేరియా, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటిస్తారు. ఫిలిప్పీన్స్లో సంభవించిన తీవ్ర భూకంపంలో 37 మంది మరణించగా దాదాపు 500 మంది గాయపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజుతో దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. 2014 మే 26న మోదీ తొలిసారిగా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1952 మే 13న దేశ తొలి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 1964 మే 27 వరకు సేవలందించిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును ప్రధానమంత్రి మోదీ అధిగమించారు. ప్రధానమంత్రిగా పండిట్ నెహ్రూ పదవీకాలం 4398 రోజులు కాగా, 2014 మే 26 నుండి నేటి వరకు ప్రధానమంత్రి మోదీ నిరంతర పదవీకాలం 4399 రోజులకు చేరింది. దీంతో భారతదేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం సేవలందించిన ప్రధానమంత్రిగా మోదీ నిలిచారు. నరేంద్ర మోదీ దేశంలోనే అత్యంత సుదీర్ఘకాలం సేవలందించిన ప్రధానమంత్రిగా నిలిచినందుకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ చారిత్రాత్మక మైలురాయి అనేది కేవలం అధికారంలో ఉన్న సమయాన్ని సూచించేది మాత్రమే కాదని, దేశాభివృద్ది ప్రయాణంలో ఒక విప్లవాత్మక యుగానికి ప్రతిబింబమని పేర్కొన్నారు. భారతదేశంలో అత్యంత సుదీర్ఘకాలం సేవలందించిన ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ నిలవడంపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా స్పందిస్తూ, ఈ మైలురాయి భారత ప్రజాస్వామ్య బలానికి, ప్రజల నమ్మకానికి ప్రతీక అని కొనియాడారు. దేశ ప్రగతి, సుపరిపాలన, వికసిత్ భారత్ సంకల్ప సాధన దిశగా మోదీ నాయకత్వం ఇలాగే ముందుకు సాగాలని లోక్సభ స్పీకర్ ఆకాంక్షించారు. నరేంద్ర మోదీ భారతదేశంలో అత్యంత సుదీర్ఘకాలం సేవలందించిన ప్రధానమంత్రిగా నిలిచినందుకు అమిత్ షా, డాక్టర్ ఎస్ జయశంకర్, పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్, శివరాజ్ సింగ్ చౌహాన్తో సహా పలువురు కేంద్ర మంత్రులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి మోదీ ఈ 12 ఏళ్ల పాలన దేశ గౌరవాన్ని పెంచడం, సాంస్కృతిక పునరుజ్జీవం, దాస్య మనస్తత్వం నుండి దేశాన్ని విముక్తి చేయడం కోసం సాగిందని అమిత్ షా అన్నారు. మోదీ నాయకత్వం, దార్శనికత, జాతీయ అభివృద్ది పట్ల ఆయనకున్న నిబద్ధతపై దేశ ప్రజల నమ్మకానికి, విశ్వాసానికి ఈ ఘనత ప్రతిరూపమని డాక్టర్ జయశంకర్ పేర్కొన్నారు. గడిచిన 12 ఏళ్లలో ప్రధానమంత్రి మోదీ నాయకత్వం భారతదేశ అభివృద్ది పదాన్ని మార్చివేసే విప్లవాత్మక సంస్కరణలను తీసుకొచ్చిందని గోయల్ అన్నారు. మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ కాలంలో సాహసోపేతమైన సంస్కరణలు అందించిందని, పలు కార్యక్రమాలను అమలు చేసిందని సీతారామన్ పేర్కొన్నారు. 4399 రోజుల ఈ ప్రయాణం ఒక సాధికార, సంపన్న, అభివృద్ది చెందిన, స్వయం సమృద్ద భారతదేశ నిర్మాణంలో ఒక సువర్ణ అధ్యాయమని శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. కేంద్ర పెట్రోలియం సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి, పర్యావరణ, అడవులు, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, సంస్కృతి పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ కూడా ప్రధానమంత్రి మోదీకి అభినందనలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యంత సుదీర్ఘకాలం సేవలందించిన ప్రధానమంత్రిగా అవతరించిన సందర్భాన్ని పురస్కరించుకుని బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా, ఢిల్లీ మంత్రులు ఈరోజు న్యూఢిల్లీలోని ఒక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులతో నితిన్ నబిన్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి మోదీ నాయకత్వం దేశవ్యాప్తంగా సరికొత్త చరిత్రను సృష్టించిందని పేర్కొన్నారు. ఈ అద్భుతమైన నాయకత్వంలోనే 25 కోట్ల కుటుంబాలు పేదరికం నుండి విముక్తి పొందాయని ఆయన చెప్పారు.
1: పిచ్చే 12 సాలో జో ఉన్నోనే కై కీర్తిమాన్ బనాయే వో సబ్సే బడా విషయ్ ఆజ్ హమారా గరీబ్ హమారా పరివార్ కే ముఖ్య ధారా కే సాథ్ జోడ్ కర్ కామ్ కర్ రహా హై, దేశ్ కే వికాస్ మే కామ్ కర్ రహా హై. ఆజ్ హమారా యువా పూరీ తరహ్ సే ఉత్సాహ్ కే వాతావరణ్ మే, మై మాన్తా హూ కే 2013-14 కా జో సమయ్ థా ఏక్ నిరాశా కా వాతావరణ్ మే జో హమారా యువా థా, ఆజ్ హమారా యువా అప్నే ఆప్ కో ఉత్సాహ్ ఔర్ ఉమీద్ ఔర్ ఆకాంక్షాఓ కే సాథ్ మోదీ కే సాథ్ చల్నే కో తయార్.
0: ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా మాట్లాడుతూ, ప్రధానమంత్రి మోదీ తన జీవితాన్ని ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా దేశ సేవకే అంకితం చేశారని పేర్కొన్నారు.
2: మోదీజీని లగాతార్ దేశ సేవా మే అప్నా జీవన్ అర్పిత్ కియా. దేశ సేవా మే జిన్హోనే ఏక్ దిన్ భీ బినా కోయి అవకాశ లియే దేశ్ కా మాన్ సమ్మాన్ ఔర్ స్వాభిమాన్ బఢానే కా కామ్ కియా ఔర్ ఉన్కా జో యోగ్దాన్ వికసిత్ భారత్ కే లియే హై దేశ్ కా హర్ నాగరిక్ ఆజ్ దిల్ కీ గహరాయి సే ఉస్కే లియే ధన్యవాద్ కర్నా చాహతా.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశంలో సీఎన్జీ కొరతేదీ లేదని కేంద్ర పెట్రోలియం సహజ వాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి స్పష్టం చేశారు. ఇళ్లకు పైప్డ్ న్యాచురల్ గ్యాస్ సరఫరాను ప్రభుత్వం విస్తరిస్తోందని, ఎల్పీజీ కనెక్షన్లను పీఎన్జీ కనెక్షన్లుగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి చెప్పారు. ప్రస్తుత ప్రపంచ పరిస్థితులను ఆసరాగా చేసుకుని కొందరు కృత్రిమ కొరతను సృష్టిస్తూ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ లాభపడాలని చూస్తున్నారని పేర్కొన్నారు. అటువంటి చర్యలకు పాల్పడే వారిపై ప్రభుత్వం తక్షణ కఠిన చర్యలు తీసుకుంటుందని మంత్రి చెప్పారు.
3: గ్లోబల్ సిచ్యువేషన్ కా ఫాయిదా ఉఠాకే కుచ్ లోగోనే ఆర్టిఫిషియల్ షార్టేజెస్ కర్నే కీ కోషిష్ కీ హై. ఏక్దమ్ హమ్నే ఉస్పే క్రాక్ డౌన్ కర్ దియా. కోయి కమీ నహీ హై, నా సీఎన్జీ కీ కమీ హై, నా పైప్ గ్యాస్ జో లోగో కే ఘరో మే జా రహే హై. ఇన్ఫాక్ట్ ఎల్పీజీ కే హమ్ కన్వర్ట్ కర్ రహే హై ఇంటూ పీఎన్జీ కనెక్షన్.
0: విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈ రోజు నుండి 2 రోజుల పాటు బల్గేరియా, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటిస్తారు. డాక్టర్ జయశంకర్ బల్గేరియా పర్యటనలో ఆ దేశ విదేశాంగ మంత్రితో చర్చలు జరుపుతారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. తరువాత ఫిన్లాండ్ పర్యటనలో భాగంగా అక్కడ జరిగే 14వ కుల్తారంత టాక్స్ సదస్సులో డాక్టర్ జయశంకర్ పాల్గొంటారు. ఈ ఏడాది సదస్సును పరివర్తనలో ప్రపంచ, ప్రాంతీయ, స్థానిక దృక్పథాలు అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. ఈ పర్యటనలో మంత్రి ఫిన్లాండ్ విదేశాంగ మంత్రితో కూడా సమావేశం నిర్వహిస్తారు. గ్రామీణాభివృద్దిని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం 1.25 లక్షల కోట్ల రూపాయల భారీ ఉద్దీపనను ప్రకటించింది. ఉపాధి హామీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 30,000 కోట్ల రూపాయలు కేటాయించిందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. దీనికి అదనంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 95,692 కోట్ల రూపాయల మధ్యంతర కేటాయింపులను విడుదల చేసినట్టు ఆయన చెప్పారు. ఫిలిప్పీన్స్లో 7.8 తీవ్రతతో భూకంపం వల్ల 37 మంది మరణించగా దాదాపు 500 మంది గాయపడ్డారు. 32,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు. శిథిలాల కింద ఎవరూ చిక్కుకోకుండా చూడ్డానికి రక్షణ సిబ్బంది నిన్న దక్షిణ ఫిలిప్పీన్స్ వ్యాప్తంగా కూలిపోయిన, తీవ్రంగా దెబ్బతిన్న భవనాల్లో గాలింపు చర్యలు చేపట్టింది. గడిచిన కొన్ని దశాబ్దాల్లో ఆ దేశంలో వచ్చిన అత్యంత తీవ్రమైన భూకంపాల్లో ఇదొకటి. కాగా ప్రాణాలతో ఉన్న వారిని గుర్తించేందుకు, ప్రాణ నష్టాన్ని అంచనా వేసేందుకు గాలింపు బృందాలు తనిఖీలు జరుపుతున్నాయి. ఈ భూకంప కేంద్రం మిండనావో తీవ్రానికి సమీపంలో ఉంది. సముద్రంలో గరిష్టంగా 1.4 మీటర్ల ఎత్తున అలలు ఎగిసి పడుతుండటంతో సునామీ వస్తుందనే భయంతో వేలాది మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి పరుగులు తీశారు. ప్రముఖ సినీ దర్శకుడు భారతీ రాజా ఈరోజు చెన్నైలో మరణించారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. భారతీ రాజా దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా వెండి తెరకు, గ్రామీణ ముగ్ధత్వానికి సహజమైన అందాలను పరిచయం చేసిన దర్శకుడిగా సుపరిచితులు. సినిమా పరిశ్రమలో ఒక నూతన ధోరణిని సృష్టించిన ఆయన పరిశ్రమలోనే ఒక అగ్రగామి వ్యక్తిగా నిలిచారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజుతో దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. దేశంలో సీఎన్జీ గ్యాస్ కొరతేదీ లేదని కేంద్ర పెట్రోలియం సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి స్పష్టం చేశారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి 2 రోజుల పాటు బల్గేరియా, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటిస్తారు. ఫిలిప్పీన్స్లో సంభవించిన తీవ్ర భూకంపంలో 37 మంది మరణించగా దాదాపు 500 మంది గాయపడ్డారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
4: धार्मिकल कार्यक्रमम

0: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో ముందుగా నారసంచుల తయారీ, స్వయం ఉపాధి కల్పనపై ఆకుల సావిత్రీదేవి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు.
1: నమస్కారం ఆకుల సావిత్రీదేవి గారు.
2: నమస్కారం సార్.
1: సావిత్రీదేవి గారు, మీరు విశాఖపట్నంలో పర్యావరణ హితంగా నారసంచులు తయారీ, అలాగే వాటి వాడకం గురించి ఓవైపు అవగాహన కల్పిస్తూ, మరోవైపు కొందరు మహిళలకు స్వయం ఉపాధి కలిగే విధంగా ఎంత కృషి చేస్తున్నారు, అభినందనీయులు. దీని నేపథ్యం ఒకసారి చెప్పండి. అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది, ఎప్పటి నుంచి దీన్ని ప్రారంభించారు, మరి మహిళలకు స్వయం ఉపాధిగా అంటే ఏ రకంగా వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుంది, ఆ వివరాలు చెప్పండి.
2: మాది యాక్చువల్గా రాజమండ్రి సార్. 10 ఇయర్స్ అవుతుంది వైజాగ్ వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి. అప్పుడు వర్క్స్ అవి చేయించేవాళ్ళం, స్కూల్ కాస్ట్యూమ్స్ అని పిల్లలకి వర్క్స్ అవి. యాక్చువల్గా మన ఎయిమ్ ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళలకి కొన్ని ఫ్యామిలీస్కి మనం ఎంతవరకు ఉపయోగపడగలం, వాళ్ళకి ఎలా సహాయపడగలుగుతాం అన్నది మన కాన్సెప్ట్. అందరు చాలామంది ఇళ్లలో హస్బెండ్స్ మీద డిపెండ్ అయ్యి సఫర్ అవుతున్న లేడీస్ చాలామంది ఉంటారు కదా, వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఎంతవరకు మనం ఉపయోగపడగలం అన్నది కాన్సెప్ట్ అన్నమాట. అలా స్టార్ట్ చేసినప్పుడు నేను ఎన్జిఓ ఆర్గనైజేషన్తో వర్క్ చేస్తున్నాను సార్. చాలా అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేసాము అప్పుడు, ప్లాస్టిక్ అవేర్నెస్ గురించి, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ గురించి, రోడ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్, ఇవన్నీ వాళ్ళతో తిరిగి ఇవన్నీ చేస్తుండగా నాకు అనిపించింది అప్పుడు. సో మనం ఉమెన్ కోసం చేసి ప్లస్ ఎన్విరాన్మెంట్, ప్రజెంట్ మనం ఎంత ఫేస్ చేస్తున్నామో ఎన్విరాన్మెంటల్ వైజ్, మన హెల్త్ ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా ప్లాస్టిక్ యూజ్ చేసి దాన్ని సరిగా యూటిలైజ్ చేయకపోవడం వల్ల మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నదాన్ని ఐడియాలో ఉంచుకుని, ప్లస్ మన కొన్ని ఫ్యామిలీస్కి మనం ఎలాగ చేయాలనుకున్నాం కదా, ఎకో ఫ్రెండ్లీ చేస్తే బాగుంటుందని అలా స్టార్ట్ చేయడం జరిగింది సార్. నాకు ఇన్స్పిరేషన్ అయితే ఆ ఎన్జిఓ ఆర్గనైజేషన్స్, వాళ్ళతో చేయడం వల్ల నేను ఆ వర్క్ స్టాప్ చేసి దీనిలోకే స్టార్ట్ చేసాము. అప్పటి నుంచి కూడా మనం లేడీస్ని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మనం ట్రైనింగ్ కూడా ఇస్తాము. మన దగ్గరికి వచ్చి చేయలేకపోతే కూడా ఇంటికి పట్టుకెళ్ళి వాళ్ళు చేసుకునే అవకాశం కూడా మన దగ్గర ఉంది, అలా కూడా మనం ప్రొవైడ్ చేస్తాం వాళ్ళకి వర్క్.
1: సుమారుగా అంటే ఎంతమంది ఇందులో మహిళలు, శ్రామిక మహిళలు అనుకుందాం మనం,
2: అదే
1: ఎంతమంది ఇందులో ఈ నారసంచులు తయారు చేసేటువంటి విషయంలో?
2: ప్రజెంట్ నార అండ్ క్లాత్ రెండు కూడా చేస్తున్నాము సార్. చేసే దాంట్లో ప్రజెంట్ మన దగ్గరకు వచ్చి చేసేవాళ్ళు 10 మెంబర్స్ ఉన్నారు. మనం వర్క్ ఇస్తే చేయడానికి 30 మెంబర్స్ ఉన్నారండి. ఇదే విధంగా ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇనిషియేటివ్ తీసుకుని అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేసింది, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ చేయమని మోడీ గారు కూడా చెప్పారు కాబట్టి ఆటోమేటిక్గా అందరూ కూడా యూజ్ చేయడం స్టార్ట్ చేశారండి. ఇంతకు ముందే చాలా బెటర్, ఇప్పుడు వాడకం అనేది చాలా బాగా పెరిగింది. ప్రతి ఒక్కళ్ళు గిఫ్టింగ్ కానీ, మ్యారేజ్ పర్పస్ కానీ, వాళ్ళ బిజినెస్ ప్రమోషన్ కానీ అన్నిటికీ కూడా ఇవి యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఆటోమేటిక్గా ఇలాగే ప్రతి ఆర్గనైజేషను, ప్రతి ఒక్క ఇండివిజువల్, ప్రతి మనిషి కూడా ఇనిషియేటివ్ తీసుకుని చేస్తే ఖచ్చితంగా మేము 30 మంది పైగా కూడా మేము ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలం, దాంతోపాటు పర్యావరణకు కూడా మేము హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం అన్నది మా ప్లానింగ్ సార్.
1: అంటే తయారు చేసేటువంటి మహిళలు వాళ్ళు కూడా అంటే మామూలుగా మార్కెటింగ్ చేస్తూ ఉంటారు మీరు, ఈ నారసంచులు లేదా క్లాత్ బ్యాగ్స్ వాడకం వల్ల ఈ రకమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి, ఇది పర్యావరణానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని కాస్త చెప్పి అవగాహన కల్పించడం లాగా వీళ్ళు పాల్గొంటుంటారండి?
2: వాళ్ళకి కూడా చెప్తుంటాం సార్, దీనివల్ల యూజ్ ఏంటి, మనం వేరే వర్క్ చేయడం వల్ల యూజ్ ఏంటి, ఇవి చేయడం వల్ల ఉపయోగాలు ఏంటి, అసలు డిఫెక్ట్స్ ఏమున్నాయి, మన ఫ్యూచర్ జనరేషన్ అసలు ఎలా ఉండాలి, వాళ్ళకి మనం ఎంతవరకు హెల్ప్ఫుల్ అవ్వగలం, ఇవన్నీ కూడా మనం ఎడ్యుకేట్ చేస్తాం వాళ్ళకి మన దగ్గరకు వచ్చినప్పుడే. సో వాళ్ళు కూడా నేనున్నా లేకపోయినా కూడా వాళ్ళు చెప్పగలుగుతారు వచ్చిన వాళ్ళకి.
1: మహిళ సాధికారత దిశగా వాళ్లకు స్వయం ఉపాధిగా కూడా ఇది పనికొస్తుంది అని చెప్పారు, వాళ్ళకు ఒక ఉపాధి కల్పించిన వారు అవుతున్నారు మీరు, వాళ్ళ స్పందన ఎట్లా ఉంది, వాళ్ళు తృప్తిగానే ఉన్నారా, పర్వాలేదు అనిపిస్తుందా వాళ్ళకి?
2: పర్వాలేదు సార్, అదే నేను చెప్తున్నాను కదా సార్, ఇప్పుడు ఇంకా కూడా తమ వంతు సాయం చేస్తూ ప్రతి ఒక్కరు ఇనిషియేటివ్ తీసుకుని యూజ్ చేయడం స్టార్ట్ చేసి ప్రతి ఒక్క కంపెనీ కానీ, ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ కానీ, హోటల్స్ కానీ, అని ఆర్గనైజేషన్స్ కానీ, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కానీ, వీళ్ళందరూ కూడా చేంజ్ అయ్యి మనం కూడా కన్వర్ట్ అవ్వాలి. ప్లాస్టిక్ యూసేజ్ మంచిదే కానీ దాన్ని మనం కరెక్ట్గా యూజ్ చేయకపోవడం వల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం కదండి. సో అందరూ ఇనిషియేటివ్ తీసుకుంటే డెఫినెట్లీ మనం ఇంకా వాళ్ళకి బెటర్గా కూడా మనం చేయగలుగుతాం లేడీస్కి.
1: మామూలుగా ఆర్డర్స్ అవి వస్తుంటాయండి, ఈ నార బ్యాగులు
2: కొద్ది కొద్దిగా వస్తున్నాయి అండి, ఇప్పుడు
1: ప్రమోట్ బాగానే చేస్తున్నారు,
2: చేస్తున్నాం బాగానే.
1: తర్వాత అండి, ఇప్పుడు ఈ సంచుల తయారీ వాడకం పరంగా ప్రజల నుంచి స్పందన ఎట్లా ఉందండి?
2: ఇంతకుముందు మీరు చాలా బెటర్గా ఉంది సార్. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా అది యూజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మెయిన్లీ అసలు మన వాతావరణ కాలుష్యం ఎంత అవుతుంది యూజ్ చేయడం వల్ల. మనకి పూర్వకాలంలో అంతా కూడా గుడ్డ సంచులు ఇవే యూజ్ చేసేవారండి. అసలు ఎక్కడ మనకి ప్లాస్టిక్ అనేది లేదు. మళ్ళీ మనం అంతా ఓల్డెన్ డేస్కి వెళ్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఎందుకు యూజ్ చేయాలి, మనం సొసైటీ మనమే ఎందుకు పాడు చేసుకోవాలన్న ఇదిలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇనిషియేటివ్ తీసుకుని బాగానే సపోర్ట్ చేస్తున్నారు మీ ఫోన్ మీద. ఫ్యూచర్లో కూడా ఇంకా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం.
1: అట్లాగే మరి మీరు ఈ ప్లాస్టిక్ వాడకం యొక్క నష్టాలు, దానివల్ల కలిగేటువంటి దుష్ప్రభావాలు ఏమన్నీ వివరిస్తూ ఈ నార సంచులు అలాగే క్లాత్ బ్యాగ్స్ ఇలాంటి వాడకం గురించి అవగాహన కల్పిస్తూ ఇంత చేస్తున్నారు కదా, చక్కగా మొత్తం నగరం అంతా కూడా పరిశుభ్రంగా ఉంచుతూ ముందుకెళ్తున్నారు. అందరికి తెలిసినటువంటి విషయం, మరి ప్రభుత్వ సహకారం ఎలా ఉంది?
2: మేమందరూ ఇంకా బాగా చెయ్యాలి అంటే ఇంకా గవర్నమెంట్ సపోర్ట్ కావాలి. ఇనీషియల్గా మాకు అంత ఎక్కువ సపోర్ట్ ఏం లేదు, కానీ మేము స్టార్ట్ చేసింది ఇండివిజువల్గా మాతో మేము స్టార్ట్ చేసిందే.
1: అట్లాగే మరి దీన్ని ఇంకొంచెం అభివృద్ధి పరచాలంటే ఇప్పుడు ఎంతో మంది కొంతమంది మహిళలు దీని మీద ఉపాధి పొందుతూ ఉన్నారు, ఇంకాస్త ఎక్కువగా ఎవరున్నా కూడా కోరుకునేదే అది. ఇంకా కొంత దీని మీద కొంచెం బ్యాంకు రుణాలు లాగా తీసుకోవడం, ముద్రా లోన్ లాంటివి ఇలాంటివి ఉన్నాయి మనకి ఎలాగూ, అట్లా ఏదైనా మీరు ఆలోచన ఉందా అండి? కొంచెం దీన్ని డెవలప్ చేస్తూ ఇంకో నలుగురికి ఉపాధి కల్పించిన వారు అవుతారు కదా మహిళలకు చాలా మందికి, దాన్ని డెవలప్ చేయడం కోసంగా
2: మహిళలకు కూడా ఏమిటంటే సార్, ఇప్పుడు చదువుకోకపోతే మేమేం చేయలేమేమో, అసలు ఏమి ఉపయోగపడలేమేమో అన్న ఫీలింగ్ లో కూడా చాలా మంది ఉండిపోతారు. సో లేడీస్ అలా ఫీల్ అవ్వాల్సింది అసలేం లేదు. ఎడ్యుకేషన్కి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఎలా ఎడ్యుకేషన్ లేకున్నా కూడా వాళ్ళు వచ్చి హ్యాపీగా చేసుకోవచ్చు. రాని వాళ్ళు కూడా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా మా దగ్గరకు వస్తే మేము ట్రైనింగ్ ఇస్తాము ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది. సో వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు లీడ్ చేసుకుంటూ వాళ్ళు ఇంకొక కొద్ది మందికి ఉపయోగపడే విధంగా కూడా వాళ్ళు తయారవ్వచ్చు.
1: భవిష్యత్ ప్రణాళిక ఏమిటి, ఫ్యూచర్ ప్లాన్?
2: అన్ని ఆర్గనైజేషన్స్ మొత్తం అందరూ కూడా మాకు బాగా సపోర్ట్ చేస్తే, ఇప్పుడు మేము సపోర్ట్ చేస్తున్న 10-15 మంది మహిళలకే చేయగలుగుతున్నాం కాబట్టి అందరూ సపోర్ట్ చేస్తే మాకు వర్క్ ఖచ్చితంగా పెరుగుతుంది. పెరగడం వల్ల మేము 30 మంది పైనే ఎంప్లాయ్మెంట్ ఇస్తూ అటు ఎన్విరాన్మెంట్ కూడా హెల్ప్ఫుల్ అవ్వాలన్నది మా కాన్సెప్ట్.
1: ఇప్పుడు మీరు పనిచేసే ప్రాంతం అది కూడా స్వచ్ఛత విషయంలో, మరి పర్యావరణ పరిరక్షణ విషయంలో మీరేమైనా తగు విధంగా దాని మీద శ్రద్ధ పెడుతున్నారా? మీ పరిసరాలు శుభ్రంగా ఉండాలి, మరి అదేవిధంగా చుట్టుపక్కల వాళ్ళకి చెప్పాలి. ఎంతమంది అయితే ఇందులో స్వయం ఉపాధిగా ఈ నార సంచుల తయారీలో మహిళలు, శ్రామిక మహిళలు ఉన్నారో వాళ్ళు వాళ్ళకై ఈ స్వచ్ఛత విషయంలో అవగాహన కలిగి ఉండాలి. అట్లా
2: వాళ్ళకి మనం ఎడ్యుకేట్ చేస్తూనే ఉంటాం సార్. మనకి ప్రతి ఒక్కరికి మనం చెప్తేనే కానీ వాళ్ళు బ్రెయిన్లో వాళ్ళు యాక్టివేట్ అవ్వదు. అది ఉన్నా కూడా వాళ్ళు ఈజీగా తీసుకుంటారు. సో మనం ప్రతి ఒక్కటి కూడా మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ, మన దగ్గరకు వచ్చే వాళ్ళని కూడా మనం ఎడ్యుకేట్ చేస్తూ, వాళ్ళు చెప్పే వాళ్ళకి కూడా దీనివల్ల మేము ఇది చేస్తున్నాము, దీనివల్ల ఇవి యూజెస్ ఉన్నాయి అని చెప్పగలిగేటట్టు మనం వాళ్ళని తయారు చేసడం అనేది మనం జరుగుతుంది.
1: మీ పరిసరాలు కూడా ముందు శుభ్రంగా చూసుకోవాలిగా.
2: అది ఎప్పుడు మేము చేస్తూనే ఉంటాం సార్.
1: మరి ముడి సరుకు ఇదంతా మీరు దిగుమతి చేసుకోవడం అవన్నీ ఎలా చేస్తున్నారండి?
2: అదంతా మనం కోల్కతా నుంచి, విజయవాడ నుంచి మనకు ఆర్డర్స్ బట్టి, మనకున్న ఆర్డర్స్ బట్టి క్వాంటిటీ, మనకి ఎన్ని డేస్లో కావాలి, ఎంత టైం కావాలి, దాన్ని బట్టి మనం తెప్పించుకోవడం అవుతుంది ఈరోడ్ నుంచి అంతా కూడా.
1: దానికి మరి పెట్టుబడి ఇంత, మరి ఇంతమంది పని చేస్తున్నారు, వాళ్ళకి ఉపాధిగా ఇంత ఇవ్వాలి, మొత్తం మీద ఎంతో కొంత మనకు కూడా ఏదో లాభాపేక్ష, అంటే మనకు ఎంతవరకు సరిపడా కావాలో అంతవరకు ఇదంతా చూసుకుంటూ అంటే బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారా?
2: ఆల్రెడీ మనం లోన్ తీసుకున్నాం సార్, లోన్ తీసుకునే చేస్తున్నాము. ఫర్దర్ ఇంకా గవర్నమెంట్ సపోర్ట్, అందరి సపోర్ట్ వల్ల ఎక్కువ మందికి ఉపాధి కల్పించి చేయాలన్నది మాకు ఉద్దేశం.
1: ఇప్పుడు చేస్తున్నటువంటి, ఇప్పుడు తయారు చేసేటువంటి నార సంచులు అలాగే క్లాత్ బ్యాగ్స్ క్వాలిటీ ఇంకా పెంచుతూ అందరిని ఆకట్టుకునే విధంగా చెప్పారు, ఉపయోగాలు ఎలాగూ చెప్పారు, మరి ఇంకొంచెం స్పందన వచ్చే విధంగా ఆలోచిస్తున్నారండి?
2: జనరల్ బ్యాగ్స్ లా కాకుండా అండి, యాక్చువల్లీ నాకు డిజైనింగ్ అనేది చాలా నాకు ఇష్టమైనది కాన్సెప్ట్. సో డిఫరెంట్ నేను మోడల్స్ డిజైన్ చేస్తాను. డిజైన్ చేస్తే ఆటోమేటిక్గా కస్టమర్ అట్రాక్ట్ అవుతారు. హై అఫీషియల్స్ కూడా నార్మల్ సింపుల్ బ్యాగ్స్ పట్టగాలంటే నామోషి ఫీల్ అవడం ఇవన్నీ ఉంటాయి సొసైటీలో. సో వాళ్ళకి తగ్గట్టుగా మనం డిజైన్ చేసి ఆ కాన్సెప్ట్లో కూడా మనం తీసుకెళ్తున్నాం. డిఫరెంట్ మోడల్స్ తయారు చేసి మార్కెట్లోకి తీసుకెళ్లేలాగా.
1: చాలా ధన్యవాదాలు సావిత్రిదేవి గారు, నమస్కారం అండి.
2: థ్యాంక్ యూ.
0: ఇంతవరకు నారసంచుల తయారీ, స్వయం ఉపాధి కల్పన అనే అంశంపై ఆకుల సావిత్రిదేవి గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు. కార్యక్రమంలో తరువాత శేష ప్రశ్న శ్రీ అట్టాడ అప్పలనాయుడు గారి కథానికి వింటారు.
3: నిన్న ఇదే వేళకు కనుమరుగవుతోన్న మలిపొద్దును చూస్తున్నాడు ముత్యాలనాయుడు. పొడిచే తొలిపొద్దును, మలిగే మలిపొద్దును జీవితంలో చాలాసార్లు చూశాడు. వానముసురులో వేకువజారిన వేళ, ఇళ్ల ముంజూర్లలో చేలగట్ల మీద నాగావళి నది నీటిలోన తడితడి పొద్దు పొడుపు చూశాడు. శీతగాలు లేవో వేచగా మోరలెత్తి అరిచే లేగదోడల గంగడోళ్ల మీద, రెక్కలగొట్టుకు గూళ్ళకెగిరే సకల పక్షిరాసుల రంగుల రెక్కల మీద, వరి కంకుల మీద జారిపోయే వెలుగురేఖల మలిపొద్దును చూశాడు. కొన్నిసార్లు ఈ దృశ్యాలు అనిర్వచనీయమైన అనుభూతిని కలిగించాయి. కొన్నిసార్లు ఏ అనుభూతిని కలిగించని రోజువారీ దృశ్యాలనిపించాయి. నిజానికి పశుపక్ష్యాది జీవరాశి తొలిపొద్దును మలిపొద్దును ప్రతిరోజు నిత్య నూతనంగా అనుభవిస్తాయి. చూస్తుండగానే ఒక్కో వెలుగు కిరణాన్ని భూమి మీద నుంచి తీసుకుపోయింది మలిపొద్దు. భూమి మీద చీకటి పరుచుకుంది. ముత్యాల నాయుడు నిట్టూర్చాడు. అది తొలిపొద్దు మలిపొద్దు ఎరుగని ఓ పట్టణంలోని ఏసీ కళ్యాణ మంటపం. కళ్యాణ మంటపం పూర్తిగా నిండిపోయింది. సహోద్యోగులు, మిత్రులు, బంధువులు వచ్చారు. ముత్యాల నాయుడు కొడుకు, కూతురు వస్తామన్నారు కానీ రాలేకపోయారు. సాయంత్రం 6:30 అయింది. భార్యతో సహా ముత్యాల నాయుడు వేదికపై ఉన్నతాసనం మీద ఆసీనుడయ్యాడు. ముత్యాల నాయుడి పదవీ విరమణ సందర్భంగా వీడ్కోలు సభ. సభాధ్యక్షులు కార్యక్రమ వివరాలను చెప్పి సభను విజయవంతం చేయాల్సిందిగా సభను కోరారు. అధ్యక్షులు, 4-5 వక్తలు, సంస్థ అధికారి చేతుల మీదుగా పదవీ విరమణ సంబంధిత పత్రాల సమర్పణ, సన్మానం, ముత్యాల నాయుడి ప్రతిస్పందన, అనంతరం విందు, ఇది కార్యక్రమం. రేపటి నుంచి తను విశ్రాంత ఉద్యోగి. పొద్దున్నే నాగలి భుజాన వేసుకు ఒక రైతు బయలుదేరినట్టు, పొద్దున్నే వల భుజాన వేసుకుని సముద్రం మీదకు ఒక జాలరి బయలుదేరినట్టు, తను తన ఉద్యోగ బాధ్యతల్ని భుజాన వేసుకుని బయలుదేరనక్కర్లేదు. శాశ్వతంగా మలిగిపోయే పొద్దుతనం. ముత్యాల నాయుడు మనసంతా నిన్నటి మలిపొద్దు దృశ్యం మీదనే ఉంది. నాయుడు గారు అంచెలంచెలుగా పదోన్నతులు పొందారు. జిల్లాస్థాయి అధికారిగా ఎదిగారు. అలుపెరుగని సేవ చేశారు. నేడు వృత్తి నుంచి విరమణ పొందుతున్నారు. తొలిపొద్దు నుంచి మలిపొద్దు దాకా వెలుగు కిరణాల ప్రయాణాన్ని వివరించారు అధ్యక్షుల వారు. వృత్తి జీవితంలో తమ తమ అనుభవాలను, నాయుడి సహచర్యాన్ని కళ్ళకు గట్టినట్టు వివరిస్తున్నాడు ఒక వక్త. వక్తలను కార్యక్రమ ఎజెండాను దృష్టిలో పెట్టుకుని సమయపాలన చేయవలసిందిగా మొరపెడుతున్నాడు అధ్యక్షుడు. సమయపాలన సృష్టి ధర్మం కాదని, సమయాన్ని వృధాగానో అన్యథాసక్తంగానో ఖర్చు చేయటంలో సృష్టిలో ఏ జీవరాశికి తీసిపోమని వక్తలు వక్కానిస్తున్నారు. ముత్యాల నాయుడు ఉపన్యాసాలు వింటూనే ఎప్పటివో తన జీవితంలో కొన్ని జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయాడు. వ్యవసాయ కుటుంబంలో పుట్టుక, రెల్లుగడ్డి పైకప్పుల పూరిళ్ల వాసలు, వ్యవసాయాధార వృత్తుల కులాల ఇండ్లు, వ్యవసాయ గ్రామం, 2-3 కోమట్ల ఇళ్ళు, శివాలయ పూజారి ఇళ్ళు, ఏ తరానిదో ఒక చల్లని రావి చెట్టు, మొదలు చుట్టూ కట్టిన రచ్చబండ, రామాయణ భారత భాగవత పారాయణాలు, ఏవేవో జ్ఞాపకాలు. ముత్యాల నాయుడికి బాల్యంలో బడి అగ్గొట్టినందుకు అప్పారావు మాస్టారు అరటి చోరుతో కొట్టిన దెబ్బలు గుర్తొచ్చాయి. ఆహార పంటలు పొలానికి ఆహ్వానించేవి. ఆ రోజు వేరుశనగ కాయలు నింపిన గరిసెబండి చూసి గబగబా ముత్యాల నాయుడు తన చేతిలోని పలకా పుస్తకాన్ని గడపలో పడేసి బండెక్కాడు. బండితోలే పాలేరు వారిస్తున్నాడు కూడా, అయినా వినిపించుకోలేదు. పాఠశాలకు వెళ్తున్న అప్పారావు పట్నాయక్కి ఈ దృశ్యం కనిపించింది. అతనికి విపరీతమైన కోపం వచ్చింది. ఆ రోజుల్లో పాఠశాలకు విద్యార్థుల హాజరే తక్కువ. పేదల పిల్లలు అసలు రారు. పెద్ద, చిన్న, మధ్యతరగతి రైతుల పిల్లలు, వ్యవసాయేతర కులాల పిల్లలే విద్యార్థులు. వీరిలోనూ గైర్హాజరంటే కోపం నశాలానికెక్కేది మాస్టర్కి. దానికి తగ్గట్టు కొందరు తల్లిదండ్రులు, మాస్టరు గుంటలకి బీపులు చీరియండి, పర్లేదు, 4 అచ్చరం ముక్కలాళ్ళ నాలుకల మీద పలకాల, లెక్కాడొక్కలాళ్ళు తెలుసుకోవాలా అని అనేవారు. ఆ ఆగ్రహంతో పండ్లు కొరుగుతూ వీధిలో వెదకసాగారు. దండన సాధనం కోసం అరటి చోరు కనిపించింది, అందుకున్నారు. ముత్యాల నాయుడు వీపు చీరేసేవారే. పాలేరు వలన వాతలతో ఆగారు మాస్టారు. తల్లిదండ్రులు వీపు మీద వాతలకేవో ఉపశమనాలు చేశారు. కానీ ముత్యాల నాయుడు గుండెలో పడిన భయం అనే ముద్రను మాత్రం ఉపశమనం చేయలేకపోయారు. పెద్దలు, ఉపాధ్యాయులు, అధికారులు, అపరిచితులు ఎవరిని చూసినా భయం వేసేది ముత్యాల నాయుడికి. బహుశా ఈ భయమే తనను బడి ఎగ్గొట్టకుండా బుద్ధిగా చదువుకునేట్టు చేసిందేమో, బ్రతుకు బాగుపరిచిందేమో, బహుశా ఈ భయమే అంచెలంచెలుగా తనను ఉద్యోగంలో ఎదిగించిందేమో. భయం మానవుణ్ణి అదుపు చేస్తుందా? ఎన్నో రూపాల్లో భయం మనుషుల చుట్టూ ఆవరించినట్టు అనిపించింది ముత్యాల నాయుడికి. ఇప్పటికీ భయావరణలోనే నా ఉన్నాను అని అనుకున్న ముత్యాల నాయుడికి ఆలోచనలాగినాయి. వృత్తి జీవితంలోని కష్టసుఖాల గురించి మాట్లాడుతున్నాడు మరో వక్త. ముత్యాల నాయుడు పశు వైద్యుడు, మానవ వైద్యుడు కావాలనుకున్నాడు కానీ కాలేకపోయాడు. మనిషికి చికిత్స చేసి రోగం నయం చేస్తే డబ్బిస్తారు, కృతజ్ఞత చూపుతారు, ఎదురైనప్పుడల్లా నమస్కరిస్తారు. అదే పశువులకు చికిత్స చేస్తే ఇవేవీ లభించవు. సరికదా, పశువుకి ఎదురుపడినప్పుడు మనం పరాకుగా ఉంటే కాలు జాడించి కృతజ్ఞత చూపుతుంది. వక్త ఉపన్యాసానికి శ్రోతల చప్పట్లు. ముత్యాల నాయుడికి అటువంటి కృతజ్ఞతలు ఎన్నెంది ఉంటాయో, జోకాడు వక్త. ముత్యాల నాయుడు భార్య ముసిముసిగా నవ్వింది. పశు సంవర్ధక శాఖ పాలనా విభాగం ఆదేశాలు, బడ్జెట్ కేటాయింపులు, ఆచరణలో లోటుపాట్లు, ఉద్యోగుల కష్టనష్టాల వివరాలతో జనరంజకంగా ఉపన్యసిస్తున్నాడు వక్త. ఆయన ఉద్యోగ సంఘ నాయకుడు. ముత్యాల నాయుడు ఆ వక్త ఉపన్యాసంలోని కృతజ్ఞత గురించి ఆలోచించసాగాడు. పశువులు కృతజ్ఞత తెలుపలేవు కానీ ఆ పశువుల్ని పెంచే రైతులు, కూలీలు, వారి ఆదరణ, ఆప్యాయత తన వృత్తి జీవితమంతా కనిపించింది. అంతకుమించి ఒక పాడి ఆవు రోగాన్ని నయం చేసినప్పుడు, ఒక దుక్కి పశువును బాగు చేసినప్పుడు, ఒక పాల వెల్లువ, పంటల రాసులు కనిపించేవి. ఆ పాడి, ఆ పంట ఆ పశుపోషకుడి కోసం మాత్రమే కాదు కదా, లోకానికి అందుతుంది కదా. స్వయంగా తాను సృష్టికర్తను కాలేకపోయినా పరోక్షంగా సృష్టికర్తలకు సహకరిస్తున్నానన్న భావన గుండెల్లో నిండేది. ఆ తృప్తికి మించి లేదనుకునేవాడు ముత్యాల నాయుడు. జీవితానికి సార్థకత ఉండాలి. వృత్తి, ప్రవృత్తి ఆ సార్థకతను కలిగించాలి. వృత్తి ఒక గోరువంక, ప్రవృత్తి ఒక నెలవంక. వృత్తికి రిటైర్మెంట్ ఉంటుంది కానీ ప్రవృత్తికి ఉండదు. మరో వక్త కవి గాబోలు కవితాత్మక ఉపన్యాసం సాగుతోంది. వృత్తి సంగతి సరే, ప్రవృత్తి వ్యక్తిలో ఎలా ఏర్పడుతుంది, ఎలా కొనసాగుతుంది, మానవ ప్రవృత్తి సామూహికమా వ్యక్తిగతమా, ముత్యాల నాయుడి మనసులో ప్రశ్నలు. వక్త దగ్గర సమాధానాలు లేవు. చాలామంది వక్తలు సంభాషిస్తారు, సమాధానాలు చెప్పరు. ముత్యాల నాయుడు తన గురించి ఆలోచించుకున్నాడు. తనకి ఈనాడు వృత్తి, ప్రవృత్తి వేరువేరుగా లేవు, అన్నీ వృత్తితోనే. అప్పటికే గ్రామాలన్నిటా పరిచేస్తుడు కావటానా, అనేకులు తమ పశువుల చికిత్స కోసం నాయుడు చుట్టూ తిరగటానా, ఇక వృత్తి, ప్రవృత్తి ఒక్కటే అనుకున్నాడు. అలాగే కొనసాగాడు. శేష జీవితం కూడా సాఫీగా శాంతి సౌభాగ్యాలతో అష్టైశ్వర్యాలతో కొనసాగాలని ఒక వక్త కోరుకున్నాడు. శేష జీవిత కొనసాగింపే ప్రశ్నగా ఉంది ముత్యాల నాయుడికి. పిల్లలు, బంధువులు, స్నేహితులు శేష జీవితం మీద శేష ప్రశ్న వేయటమే. పూర్తిగా మీరు తీసేసుకున్నా ఓకే, ఇచ్చేస్తాను, లేదు పార్ట్నర్గా ఉండమంటే ఉంటాను, కానీ ఇది మాత్రం మూత పడకూడదు, మరొకటి చేతులు పడకూడదు, మీ చేతిలోనే ఇవి నడవాలా, నా కోరిక ఇది. ఒక వారం 10 రోజులుగా సత్యబాబు ప్రపోజల్ పెడుతూనే ఉన్నాడు. సత్యబాబుకి కోళ్ల ఫారం ఒకటి, గేదెల ఫారం ఒకటి ఉన్నాయి. సత్యబాబు ఈ 2 వ్యాపారంలో ఎదగటానికి పునాది వేశాయవి. వ్యాపారంలో ఎదుగుతున్న కొద్దీ సమాజ సేవ చేయాలన్న ఉబలాటం మొదలవుతుంది వ్యాపార శ్రేణుల వారికి. ఆ ఉబలాటం తీరటానికి రాజకీయాల్లోకి వెళ్ళాలి. రాజకీయాలు ఈ రోజుల్లో పెద్ద పెద్ద చొక్కాలు, సుర్వాలు, పెద్ద పెద్ద కార్లు, బంగ్లాలు, పెద్ద పెద్ద బంధుబలగాలు గాక పెద్ద పెద్ద మొత్తంలో ధనరాశులు ఉన్న వాళ్లతో నిండిపోయాయి. సత్యబాబుకి పెద్ద పెద్ద చొక్కా, సుర్వాలు ఉన్నాయి. పెద్దలు నిర్మించి వదిలివెళ్లిన భవంతి ఉంది, బంధుబలగం ఉంది. రాజకీయాల్లోకి రావడానికి కావలసిన అర్హతలన్నీ ఇంచుమించుగా ఉన్నాయి, ధనరాశులే తక్కువగా ఉన్నాయి. ఈ కోళ్ళు, గొర్రెలు, గేదెలతో ధనరాశులు అంత స్పీడుగా పెరగవని, సారా బిజినెస్సు, ఇసుక ర్యాంపు కాంట్రాక్టు, ఇంకా అటువంటి మరికొన్ని కాంట్రాక్టుల్లో స్పీడ్ డెవలప్మెంట్ ఉంటుందని గ్రహించుకొని అటువైపు మరలే ప్రయత్నంలో ఉన్నాడు. అలాగని తనకు పునాది వేసిన ఈ కోళ్ల ఫారం, గొర్రెల ఫారం వదలాలంటే మనసు పీకుతుంది. ముత్యాల నాయుడికి ఆ సత్యబాబు ప్రపోజల్ ముందు నచ్చింది. కానీ రైతుల ఇళ్ల చుట్టూ కళ్ళాల్లోనా పొలాల్లోనా తిరుగాడే కోళ్ళు, గొర్రెలు, గేదెలు, సకల రైతు సహచర జీవులను ఆ రైతుకి, ఆ పరిసరాలకి దూరంగా పోషణ చేయటం ఆయనకి ఎందుకో నచ్చలేదు. పోని మా దగ్గరికి వచ్చేయండి నాన్న, ఏమీ చెయ్యొద్దు, హాయిగా కూర్చోండి, మీ పెన్షన్ చాలును, చాలకుంటే మా సంపాదనుంది, కన్నబిడ్డల ప్రపోజలు. ఏమీ చేయకుండా కూర్చోవడం, దేనికోసం ఎదురు చూస్తూ కూర్చోవడం, ముత్యాల నాయుడు మనసు బాధతో మూలిగింది. బ్రతుకు చివరి మెట్టు మీద ఉన్నట్టు అనిపించింది. ఆ మెట్టు మించి పడిపోవడం ఒకటే మిగిలిన కర్తవ్యంగా కనిపించింది. సభాధ్యక్షుల ముగింపు ఉపన్యాసం. ముత్యాల నాయుడిది నిండైన జీవితం, పిల్లలు ప్రయోజకులు హాయిగా శేష జీవితం గడిపేస్తారు అని దీవించి సన్మాన కార్యక్రమాన్ని ఆరంభించారు. తడితడి పూలదండలు, తడిలేని కరస్పర్శలు, శాలువాలు, ఫోటో పూజలు, అభినందనల వాన కురిసింది. లోపల ఎన్నెన్నో కదలాడినాయి గుండెల్లో. పల్లె, బాల్యము, చదువు, ఉద్యోగము, పెళ్ళి, కుటుంబం అయిపోయినట్లేనా, చక్రం తిరిగేసినట్లేనా, ఈ తిరుగాటలో ఎన్ని పోగొట్టుకున్నాను, ఏవి పొందాను, ముత్యాల నాయుడు మనసు మూలిగింది. ఏవో మాట్లాడతాడనుకున్నారు అందరూ. ముత్యాల నాయుడు అందర్నీ చూస్తూ రెండు చేతులు ఎత్తి నమస్కరించాడు. అదే అతని ప్రతిస్పందన. ఎవరైనా ఎప్పటికైనా లోకానికి నమస్కరిస్తూ మౌన నిష్క్రమణ కావలసిందే. సభ ముగిసింది. అక్కడికి వారం రోజుల తర్వాత ముత్యాల నాయుడు భార్యతో సహా పిల్లల దగ్గరకు వెళ్ళాడు. అదో మహానగరం. అనేక ప్రాంతాల, రాష్ట్రాల, దేశాల ప్రజలు ఏదో ఉపాధితో జీవించే నగరం. కిక్కిరిసిన జనసమూహమే గాని అందరూ ఒంటరులే. నగరం రోడ్లను చూస్తే ఏవో కలువురాని నదులు వాటి కవిగా ఎటేటో ప్రవహిస్తున్నట్టుంటాయి. పట్టపగలు ఏ రోడ్డు దగ్గర నిల్చున్నా చీకటిలో తెలియని నది ఒడ్డున నిల్చున్నట్టుంటుంది ముత్యాల నాయుడికి. నగరంలోని సంపద సౌకర్యాలు చూస్తే వాటికి ఏనాడు నోచుకోని పల్లెసీమలు గుర్తొస్తాయి. మహానగరంలో వారం గడిచింది. రోజు సాయంత్రం మూడేళ్ల మనవడితో షికారు వెళ్ళటం, పార్కులో కాసేపు కూర్చోవటం, తాతా మనవళ్ళు తరగని ఊసులాడుకోవటం, ఎగిరే విమానాన్ని, వెలిగే విద్యుత్ దీపాన్ని, కదిలే వాహనాన్ని, నిలువని మనుషుల్ని, ఎవరిని చూసినా ఏదో ఉత్సుకతతో ఏదో ప్రశ్న వేసేవాడు మనవడు. పార్కుకు వెళ్లే దారిలో ఒక పెద్ద భవంతి ఉంది. అది ఆ వీధిలోని భవంతులన్నిటిలోకి పెద్దది, ఖరీదైనది. దాన్ని చూసి మనవడు ప్రశ్నలు. అంత బిల్డింగ్ ఎవరిది? అందులో మనుషులే ఉంటారా? ఉంటే కనిపించరేం? కార్లు, కుక్కలు తప్ప మరొక అలికిడి లేని ఆ భవంతి గురించి ప్రశ్నించేవాడు. ముత్యాల నాయుడికి ఏమి చెప్పాలో తోచేది కాదు. తాత, అది చంద్రముఖి బిల్డింగ్. నేను బోవ తినకపోతే అమ్మ ఆ బిల్డింగులోకి తీసుకెళ్లి వదిలేస్తుంది అంట, అది తెలుసా అని బిల్డింగ్ బోగట్టా చెప్పాడు. నువ్వు కానీ మందులు వేసుకోకపోయినా నానమ్మ నిన్ను ఆ బిల్డింగులోనే వదిలేస్తుందట అని కూడా చెప్పాడు మనవడు. ముత్యాల నాయుడికి నవ్వు వచ్చింది. కొన్ని పదాలు స్పష్టంగా, కొన్ని నత్తిగా, కొన్ని కత్తిరించి కబుర్లు కబుర్లుగా మాట్లాడే మనవడు ముద్దొచ్చాడు. ఎత్తుకొని ముద్దు పెట్టాడు. రోజు ఇలా గడిపేస్తే చాలు కదా, మనవడి మురిపాల మొహంలోకి చూస్తూ తృప్తి పొందబోయాడు ముత్యాల నాయుడు. బాల్యానికి, వృద్ధాప్యానికి కొన్ని పోలికలేవో తెలిసొస్తున్నాయి ముత్యాల నాయుడికి. మనవడితో పార్కు వైపు నడుస్తూ సరిగ్గా ఆ బిల్డింగ్ దగ్గరే ఆగాడు. నిన్నటిదాకా మూసిన తలుపుల భవంతి ఈరోజు తెరిచి ఉంది. భవంతి ముందర పెద్ద గేటు తీసి ఉంది. పిల్లలు, పెద్దలు ఎవరెవరో లోపలికి వెళ్తున్నారు, లోపల నుంచి బయటకు వస్తున్నారు. సందడి సందడిగా ఉంది. తాతయ్య, చంద్రముఖి బిల్డింగ్ నిండా ఎందరున్నారో చూడు, వాళ్ళని వాళ్ళమ్మా నాన్నలు అందులో వదిలేస్తారా అని ప్రశ్నించాడు మనవడు. ముత్యాల నాయుడికి ఆశ్చర్యం వేసింది. మనవడిని తీసుకుని ఆ భవంతి గేటు ముందరకు నడిచాడు. ఆ భవంతి గేటుకి ఇరువైపులా ఒక స్త్రీ, ఒక పురుషుడు నిల్చున్నారు. నిండైన విగ్రహాలు, వింత కాంతి వార కళ్ళల్లో. సంపూర్ణ ఊరడింపునిచ్చే దరహాసాలతో, రండి రండి, వచ్చేవాళ్ళు మీకోసం, అందరికోసం ఒక ఉపయోగ వస్తువు తీసుకుని రావాలి, ఉపయోగ వస్తువుతో వచ్చేవారికే ప్రవేశార్హత అని ఆహ్వానిస్తున్నారు. ముత్యాల నాయుడికి క్షణకాలం ఇదంతా ఏదో మాయ అనిపించింది. భవంతి లోపల ఏముంది? ఆ ఉన్నదేదో తమకేమి ఉపకరిస్తుంది? ఉపకరిస్తుందో లేదో ముందుగా ఒక ఉపయోగ వస్తువు తాము తేవడమేమిటి? ఈ షరతేమిటి? ఈ ఆహ్వానమేమిటి? అంతా ఏదో మాయ, మర్మం, మోసం అని అనుకున్నాడు. కొద్దిసేపు మనసు గింజలాట తర్వాత ఏదో అడగాలనిపించి, అవును, తిరిగి వెళ్ళిపోయినప్పుడు మేము తెచ్చే ఉపయోగ వస్తువుని మేము తీసుకుపోవచ్చా అని ద్వారపాలకులను ప్రశ్నించబోయాడు ముత్యాల నాయుడు. ఆశ్చర్యంగా అక్కడ ఏ ద్వారపాలకులు లేరు. సంశయంగా అలా నిల్చుండిపోయాడు ముత్యాల నాయుడు. ముత్యాల నాయుడిని చూస్తూ మనవడు,
0: ఇంతవరకు శ్రీ అట్టాల అప్పలనాయుడు గారి కథానికి విన్నారు. కార్యక్రమంలో చివరిగా కార్మికుల సంక్షేమ గీతం వింటారు.

ఇంతవరకు కార్మికుల సంక్షేమ గీతం విన్నారు. కార్మికుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు. ముందుగా వినబోతున్న పాట భీమిలి కబడ్డీ జట్టు. ఈ చిత్రానికి కార్తీక్ చిన్మయీ శ్రీపాద గానం చేశారు. గీత రచన వనమాలి,

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 1:20 కావస్తుంది. మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. యువత వినూత్నంగా ఆలోచిస్తూ సవాళ్లను అధిగమించి విజయాలు సాధించాలని పిలుపునిచ్చిన రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 4399 రోజులను పూర్తి చేసుకున్న సందర్భంగా అభినందనలు తెలిపిన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామన్న గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్న మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. ఇక వార్తల్లోని వివరాలు. యువత వినూత్నంగా ఆలోచించారు.

0: స్తూ సవాళ్లను అధిగమించి విజయాలు సాధించాలని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ సూచించారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో నిర్వహించిన స్నాతకోత్సవ కార్యక్రమంలో గవర్నర్ ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 52 మంది విద్యార్థులకు బంగారు పతకాలు, 12,000 మందికి పైగా విద్యార్థులకు పట్టాలను అందజేశారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ,
1: I deem it a privilege and honor to preside over the 63rd to 68th combined annual convocation of Sri Venkateshwara University Tirupati, one of the premier citadels of higher education and research in India since its establishment in 1954. As rightly said, this is second biggest university in our state. Rather, it is a celebration of knowledge, perseverance, discipline, aspirations and achievement.
0: ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 4,399 రోజులను పూర్తి చేసుకోవడంపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రజా సంక్షేమం, దేశాభివృద్ది మధ్య సమతుల్యతను పాటిస్తూ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ మరింత బలమైన, సురక్షితమైన, ఆత్మవిశ్వాసంతో కూడిన దేశంగా ఎదిగిందని పేర్కొన్నారు. అత్యంత సుదీర్ఘకాలం పనిచేసిన ఎన్నికైన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించిన మోదీకి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున అభినందనలు తెలిపారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఎక్స్ వేదికగా స్పందిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాలలో విశేష పురోగతి సాధించిందని పేర్కొన్నారు. జాతీయ భద్రత, ఆర్థికాభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు, మౌలిక వసతుల విస్తరణలో కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలు దేశ ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించాయని తెలిపారు. మరొకవైపు, వరుసగా అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసినందుకు గాను నరేంద్ర మోదీని అభినందిస్తూ కేంద్ర మంత్రివర్గం తీర్మానాన్ని ఆమోదించింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని భూగర్భ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. చిత్తూరు జిల్లా కాణిపాకంలోని శ్రీ వరసిద్ది వినాయక స్వామివారిని మంత్రి ఈరోజు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గత రెండేళ్లలో మౌలిక సదుపాయాలు, సాగునీరు, పరిశ్రమలు, ఉపాధి కల్పన వంటి రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించామని పేర్కొన్నారు. రాయలసీమను అన్ని రంగాల్లో అభివృద్ది పదంలో నడిపించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొంటూ,
2: అన్ని ఇబ్బందులు ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని మరి 2 సంవత్సరాలు కూడా పూర్తి చేసుకున్నాం. చాలా అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా సూపర్ 6 గానీ, అలాగే వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ లో 25% మనకు రావడం అనేది ఇది చాలా సుపరిణామం. ముఖ్యంగా ఈ రాయలసీమ ఏరియాలో వాటర్ తీసుకురావడానికి మరి ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కృషి కానీ, యుద్ధ విమానాలు తయారు చేసే కర్మాగారం కూడా పుట్టపర్తి రావడం, ఇవన్నీ కూడా రాయలసీమ ఏరియాలో, అట్లాగే తిరుపతి చుట్టుపక్కల శ్రీ సిటీలో ఇవన్నీ కూడా చాలా పరిశ్రమలు వస్తున్నాయి. డెఫినెట్ గా రాయలసీమ ఒక రతనాల సీమగా మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా మారుతుంది. అలాగే అన్ని జిల్లాలు కూడా సమగ్ర అభివృద్ధి చెందబోతోంది.
0: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో ప్రజలు, అధికారులు, విద్యార్థులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. విజయనగరం జిల్లాలోని శ్రీ రాజమన్నార్ గోపాలస్వామి దేవాలయంలో నిర్వహించిన ఆలయ యోగాలో జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొని యోగాసనాలు వేశారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరిలో నిర్వహించిన సామూహిక యోగా కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు కె వెంకట ప్రసాద్ పాల్గొన్నారు. కడపలోని క్రికెట్ స్టేడియంలో నిర్వహించిన కుటుంబ యోగా కార్యక్రమంలో 1,000కి పైగా కుటుంబాలకు చెందిన 4,000 మంది పాల్గొని ఆసనాలు వేశారు. శ్రీకాకుళంలోని కార్గిల్ పార్కులో నిర్వహించిన ప్రత్యేక యోగా శిబిరంలో జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ ఉద్యోగులు పాల్గొన్నారు. అలాగే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ,
3: క్రమబద్ధమైన జీవితం గడపడానికి, మనసుకి శరీరానికి కోఆర్డినేషన్ కోసం ఏవైతే మన యోగ పురుషులు, ఋషులు, మునులు, మహానుభావులందరూ కొన్ని వేల సంవత్సరాలుగా ఒక క్రమబద్ధమైన జీవితం గడపడం కోసం మానవ సమాజానికి, ప్రపంచానికి అందిన ఆ గొప్ప ప్రక్రియ యోగ ప్రక్రియ, ప్రజల్ని జాగృతం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి కార్యక్రమాన్ని ప్రత్యేకంగా మొదలెట్టారు. అందరికి యోగాంధ్ర శుభాకాంక్షలు.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పారిశ్రామిక అభివృద్దికి అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎన్ఎండి ఫరూక్ సూచించారు. నెల్లూరులో నిర్వహించిన జిల్లా అభివృద్ది సమీక్ష కమిటీ సమావేశంలో మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డితో కలిసి ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ది పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు త్వరతగతిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక మౌలిక సదుపాయాల అభివృద్దికి ప్రాధాన్యత ఇస్తోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు బైపాస్ రోడ్డులో సుమారు 8,61,00,000 రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్ పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ ప్రజల ప్రైవేట్ భాగస్వామ్యం P4 విధానంలో సాలూరును అభివృద్ది చేయనున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ
4: ఐలవ్ సాలూరు వెనక్కి 32 అడుగులు ఆంజనేయ స్వామి విగ్రహం పెడుతున్నాం. దాని ముందు ఒక పార్క్ పెట్టాలని అనుకున్నాం. అదంతా కూడా P4 విధానంలోనే. అలాగే మేము మళ్ళీ గాంధీ పార్క్ కూడా ఒక చక్కగా తయారు చేయాలి, వాకింగ్ ట్రాక్ తయారు చేయాలని అనుకున్నాం. అది కూడా P4 విధానంలో పెట్టుకుంటున్నాం. మీరు మేము మొత్తం అందరం కలిసి మనం సాలూరు నియోజకవర్గాన్ని, అలాగే సాలూరు మున్సిపాలిటీని ముందుగా అభివృద్ది చేయాలి. మాకు డంపింగ్ యార్డ్ కూడా ఆ ప్రాబ్లం లేకుండా అది కూడా క్లియర్ చేసుకుంటున్నాము. కాబట్టి అందరూ కూడా ఇక్కడ ఉన్న సోదరి సోదరీమణులు అందరూ మన ఊరిని మనం డెవలప్ చేసుకోవడానికి మీ అందరి సహకారం కావాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ.
0: విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రమాద ఘటన బాధితులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు పరామర్శించారు. ఈ సందర్భంగా మృతి చెందిన కార్మిక కుటుంబాలతో పాటు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉక్కు కర్మాగారం ప్రమాద ఘటన బాధితులను అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఉక్కు కర్మాగారం కార్మికుల సమస్యలు, ఉద్యోగ భద్రత అంశాలపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్లో ఆయుష్ వైద్య విభాగం ప్రజలకు అందుబాటులోనికి వచ్చిందని ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అహమ్తేమ్ శాంతా సింగ్ తెలిపారు. ఎయిమ్స్ ఆవరణలో నూతనంగా నిర్మించిన ఆయుష్ వైద్య విభాగాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ అహమ్తేమ్ శాంతా సింగ్ మాట్లాడుతూ ఆధునిక వైద్య విధానాలతో పాటు సాంప్రదాయ భారతీయ వైద్య విధానాలను సమన్వయం చేస్తూ సమగ్ర ఆరోగ్య సంరక్షణ అందించాలనే లక్ష్యంతో ఆయుష్ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే ఎయిమ్స్ మంగళగిరి ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందిస్తోందని, ఇకపై ఆయుష్ విభాగం ద్వారా కూడా మరింత విస్తృతమైన వైద్య సేవలు అందుబాటు రానున్నాయని పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు పారిశ్రామిక అభివృద్ది కీలకమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా అన్నారు. విజయవాడలోని రతన్ టాటా హబ్లో నిర్వహించిన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, MSME సామర్థ్యాల పెంపు కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఈ కామర్స్, GST, ట్రేడ్ మార్కులు, డిజిటల్ మార్కెటింగ్, వ్యాపార అభివృద్ది వ్యూహాలతో పాటు ప్రభుత్వ పథకాలు, మార్కెట్ అవకాశాలపై అవగాహన కల్పించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యువత వినూత్నంగా ఆలోచిస్తూ సవాళ్లను అధిగమించి విజయాలు సాధించాలని పిలుపునిచ్చిన రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 4,399 రోజులను పూర్తి చేసుకున్న సందర్భంగా అభినందనలు తెలిపిన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామన్న గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వనితావాణి మహిళల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా వాణిజ్య ప్రకటనలు.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: అక్క, జాబ్ దొరికింది.
5: అరే వా, కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పటిక బోలిడ్ అంత షాపింగ్?
4: అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్.
5: ఆగురా కుమారా, సాలరీ కంటే ముందే ఖర్చులా?
4: ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది.
5: ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు.
4: కానీ అక్క,
5: చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడు పొదుపు చేసుకో. కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు.
4: అక్క, పార్టీ నాది, బడ్జెట్ నీది.
6: RBI చెబుతుంది,
7: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
8: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా గర్భవతుల్లో తరచుగా ఎదురయ్యే సమస్యలు, ఆయుర్వేద వైద్యంలో పరిష్కారాలు డాక్టర్ కొండా పూర్ణరాజేశ్వరి గారితో పరిచయం వింటారు.
9: డాక్టర్ కొండా పూర్ణరాజేశ్వరి గారు నమస్కారం అండి.
10: నమస్తే అండి.
9: డాక్టర్ పూర్ణరాజేశ్వరి గారు, మీరు ఆయుర్వేద వైద్య నిపుణులుగా వైద్య సేవలు అందిస్తున్నారు కదా.
10: అవునండి.
9: ముఖ్యంగా గర్భవతులు కొందరు కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. కారణాలు ఏమైనప్పటికీ వాళ్లకు ఉండేటువంటి వ్యక్తిగతమైనటువంటి ఆర్థిక సమస్యలు కావచ్చు, అవగాహన లేమి కావచ్చు, కొన్ని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి సరి అయినటువంటి అవగాహన లేక నాటు వైద్యాలు, నాటు చిట్కాలు ఇలాంటివి కూడా పాటిస్తూ ఉండటం, అట్లాగే కాన్పు సమయంలో మంత్రసానితో కాన్పు చేయించుకోవాలి, ఇప్పుడు దాదాపుగా లేదు. ప్రభుత్వం అన్ని రకాల సహకారం అందిస్తోంది, ఆసుపత్రిలోనే కాన్పు చేసే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన నిజంగా ఒక అమృత తుల్యం లాంటిదని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. అయితే డాక్టర్ గారు, కన్సీవ్ అయిన మొదటి నెల నుండి ప్రసవం అయ్యే వరకు వీళ్ళు అసలు ఎలాంటి సమస్యలు ఏదైనా ఎదుర్కొనే అవకాశం ఉంటుందా? అసలు సమస్యలు అనేది పక్కన పెట్టినా వాళ్ళు ఆరోగ్యకరంగా మంచి ఆహారం తీసుకోవాలి, చక్కటి వ్యాయామం చేయాలి, ఆనందకరంగా ఉండాలి ఇలా చెబుతుంటారు డాక్టర్ గారు. సో మొట్టమొదట కన్సీవ్ అయిన నెల నుండి ఎలాంటి సమస్యలు అంటే అంటుంటారు, గర్భం నిలవలేదండి, అబార్ట్ అయిందండి, ఇవి కూడా వింటుంటామండి. ఇట్లా అసలు మొదటి నెల నుంచి ప్రసవం అయ్యే వరకు ఏ రకమైన సమస్యలు సాధారణంగా వస్తుంటాయి, దానికి కారణాలు ఏమై ఉంటాయి చెప్పండి ముందు.
10: గర్భవతుల గురించి ఆయుర్వేద పరిరక్షణ అనేది చాలా మంచి టాపిక్. అయితే ఒక్క విషయం, ఒక స్త్రీగా నేను చాలా గర్వించదగ్గ ఒక విషయం మాత్రం ముందుగా అది చెప్పాకే మిగిలింది స్టార్ట్ చేస్తే బాగుంటుంది. సృష్టికి ప్రతిసృష్టి చేయగలిగినటువంటి అవకాశం భగవంతుడు స్త్రీకి మాత్రమే ఇచ్చాడు. సో ప్రతిసృష్టి చేయాలంటే ఎవరి వల్ల కాదు, ఒక స్త్రీమూర్తి వల్లనే అవుతుంది. సో అందుచేత ఈ గర్భిణీ పరిచర్య అనేది ఆయుర్వేదంలో చాలా ముఖ్యమైనటువంటి విషయం. అలాగే ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి విహారం చేయాలి, ఎటువంటి ఔషధాలు చేసుకోవాలనేది చాలా స్పష్టంగా, చాలా కూలంకుషంగా, చాలా చక్కగా ఆయుర్వేద శాస్త్రంలో చరకాచార్యుల వారు, సుశ్రుతాచార్యుల వారు, హారిత సంహితాచార్యుల వారు, కాశ్యప సంహిత, అష్టాంగ హృదయం వీటన్నిటిలో కూడా చాలా వివరంగా చాలా చక్కగా చెప్పబడింది. 5,000 సంవత్సరాల నాటి క్రిత ఆయుర్వేదంలో మాసానుమాస పరిచర్య అని చెప్పేసి గర్భిణీ పరిచర్య గురించి చాలా చక్కగా వివరించబడింది. అందులో మనకేంటంటే షోడశోపచారాలు అనేవి మన భారతీయ సంస్కృతిలో ఒక భాగం. సో ఈ గర్భిణీ పరిచర్యలోనే మనకి 3-4 షోడశోపచారాలు రావడం అనేది చాలా విశిష్టమైనటువంటి విషయం. అంటే మన జీవితం అంతా కలుపుకుంటే 16 ఉపచారాలు, షోడశోపచారాలు చేస్తే అందులో 4 వరకు మనకి అమ్మాయి ప్రెగ్నెన్సీకి ముందు నుంచి డెలివరీ అయ్యే లోపల 4 కార్యక్రమాలు జరుగుతాయి. 4 ఉపచారాలు చేస్తున్నా అంటే ఎంత అవసరమైనది అనేది ఎంత స్పష్టంగా చెప్పారనేది మనం అర్థం చేసుకోవాలి. సో షోడశోపచారాల్లో ఫస్ట్ ఏంటంటే గర్భాధాన కార్యక్రమం. అంటే మ్యారేజ్ అయిన వెంటనే గర్భాధాన కార్యక్రమం అని చెప్పేసి పిల్లలిద్దరికీ కూడా అసలు గర్భిణీ రావడానికి ఎలా వస్తుంది, ఎలాగా అవకాశం ఉంది, తర్వాత ఆ టైంలో మనం దేవతలను కూడా పిలిచి వాళ్ళ చేత వీళ్ళని దీవింపచేసి మనందరూ పెద్దవాళ్ళందరూ కూడా వాళ్ళకి కొబ్బరి బొండాలు పళ్ళు అని స్వీట్స్ అన్ని ఇచ్చి పెద్దవాళ్ళ దీవెనలు తీసుకోవడం అంత చక్కగా మన భారతీయ సాంప్రదాయంలో ఉన్నాయి. అలాగే గర్భాధాన కార్యక్రమం తర్వాత షోడశోపచారంలో గర్భిణీ పరిచర్య కూడా వస్తుంది. గర్భిణీ పరిచర్యలో తర్వాత సీమంతం కార్యక్రమం కూడా ఉంటుందండి. సో అదేంటంటే మనకి తల మీద ఇక్కడ సీమని అని ఒక ధమని ఉంటుంది, దాని మీద భర్త ఇలాగ చేతితో ఇలా ప్రెస్ చేయడం వలన స్త్రీకి ఒక రకమైనటువంటి రిలాక్సేషన్ వచ్చి డెలివరీ నార్మల్ అవడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట. అది సీమంత పరిచర్య ఒకటి ఉంది ఉపచారాల్లో. తర్వాత మనకి డెలివరీ అయిన తర్వాత బాలలకు చేసేటువంటి బారసాల ఇవన్నీ ఉంటాయి. సో ఇది మెయిన్ లైఫ్లో ఇంపార్టెంట్.

0: ఏంటంటే ఇది అనమాట. సో గర్భిణీ పరిచర్య, గర్భం రావడం అనేది అమ్మాయికి చాలా ముఖ్యమైనటువంటిది. అందుచేత ప్రతి నెల మాసాను మాస పరిచర్య అని ఆయుర్వేదంలో చాలా స్పష్టంగా చెప్పబడింది. అంటే గర్భిణీ వచ్చిన ప్రతి నెలకి మనలో ఏ రకమైనటువంటి మార్పు వస్తుంది, దానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే 50% గర్భిణీ తీసుకునేటువంటి ఆహారం మీదే ఆధారపడి శిశువు ఆరోగ్యం కానీ ఆనందం కానీ ఉంటుంది. మీరు అన్నారు ఆనందకరమైన డెలివరీ అని అన్నారు కాబట్టి చెప్తున్నాను. సో మన ఆరోగ్యం ఆనందం రెండు కూడా ఆయుర్వేదంలో చాలా స్పష్టంగా చెప్పబడింది, గర్భిణీ పరిచర్యలు కూడా అనమాట. సో మొదటి నెల ఏంటంటే లోపల గర్భం అనేది శ్లేష్మ రూపంలో ఉంటుంది. శ్లేష్మ అంటే జస్ట్ మ్యూకస్ జెల్ లాగా స్మాల్ ఫామ్లో మ్యూకస్, అది ఆ టైంలో వాతం ఎక్కువగా ఉంటుంది శరీరంలో. సో వాతం తగ్గడం కోసం పాలు ఎక్కువ తాగాలి అని చెప్పేసి స్పష్టంగా చెప్పారు. సో పాలు అంటే ఇప్పుడు మనం వాడుతున్న ప్యాకెట్ పాలు కాదు, ఆవు పాలు బెస్ట్. ఆవు పాలు లేని వాళ్ళు గేదె పాలు, అవి కూడా ఇంజెక్షన్స్ లేని, ఇప్పుడు హార్మోన్స్ ఇంజెక్షన్స్ తోటి గేదెలు పాలు ఇస్తున్నాయి కదా, అలా కాకుండా న్యాచురల్గా వచ్చేటువంటి పాలు రోజు తప్పనిసరిగా తీసుకోవాలి మొదటి నెలలో. రెండో నెలలో పాలతో పాటుగా కొంచెం నెయ్యి కూడా వేసుకుని తీసుకోవాలన్నమాట. ఆ తర్వాత మూడో నెలలో కొంచెం వాంతులు అవ్వడం ఇవన్నీ స్టార్ట్ అవుతుంటాయి. సో ఆ టైంలో ఏంటంటే కొంచెం శిశువు ఎదుగుదలు కూడా బాగానే పెరగడం స్టార్ట్ అవుతుంది. సో ఆ టైంలో నెయ్యితో పాటుగా కొంచెం ఆయుర్వేద మందులు కూడా యాడ్ చేసుకుని కొంచెం పాయసం లాంటివి తీసుకోవడం, పాలతో చేసిన పాలు. అంటే ప్రతి నెల కూడా ప్రెగ్నెన్సీ వచ్చిన దగ్గర నుంచి డెలివరీ అయ్యే వరకు, డెలివరీ అయ్యాక చైల్డ్కి మిల్క్ ఇస్తాం కదా, అప్పటి వరకు పాలు అనేవి ఇంచుమించుగా రోజుకి 0.5 లీటర్ నుంచి 1/2 లీటర్ పాలు తాగొచ్చండి తల్లి. అప్పుడు ఏంటంటే లోపల శిశువుకి రసరక్త మాంసం ఏదో అస్థి మధ్య శుక్రం అని చెప్పేసి 7 స్టెప్స్ ఆఫ్ మన బాడీ ఫామ్ అవడం ఉంటుంది అనమాట. రసం అంటే ఫస్ట్ నెలలో శ్లేష్మం అన్నాం కదా, అలా శ్లేష్మ రూపంలో ఉంటుంది. రెండో నెలలో రక్తం కింద తయారవుతూ ఉంటుంది అనమాట. మూడో నెలలో కొంచెం మాంసం ఫామ్ అవుతూ ఉంటుంది. సో మాంసం ఫామ్ అయ్యేటప్పుడు కొంచెం మనం సూప్స్ లాంటివి తీసుకోవచ్చు, నాన్ వెజ్ తినగలిగే వాళ్ళు, లేదంటే ఇంకా పరమాన్నం లాంటివి, పాయసం లాంటివి తీసుకోవచ్చు. నాలుగో నెలలో పాలతో పాటుగా స్పెసిఫిక్గా నాలుగో నెలలో వెన్నను తీసుకోమని చెప్పారు. ఎంత స్పెసిఫిక్ ఇంకే నెలలోనే చెప్పాలి, ఆ ఒక్క నెలలోనే చెప్పారు. సో ఇంత మంచి డైట్ కేర్ అనేది ఆయుర్వేద సిద్ధాంతంలోనే ఉంది. ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రతి పిల్లలకి ఇవి అవసరం. సో ఇప్పుడు మంచి ప్రెగ్నెన్సీ కావాలన్నా, మంచి పిల్లలు పుట్టాలన్నా కూడా మెయిన్ తల్లి పాత్రలోనే ఉంది. తల్లి సరైనటువంటి ఆహారం తీసుకోవడం, తల్లి సరైనటువంటి విహారం. విహారం అంటే బయట పచ్చని చెట్ల మధ్యన తిరగడం, ప్రాణాయామం చేసుకోవడం, యోగా, యాంటీనేటల్ యోగా కూడా ఇప్పుడు చాలా బాగుంది కదండి, అలాగే మెడిటేషన్ చేసుకోవడం, అలాగే దేవుణ్ణి ఎక్కువగా స్మరించడం, పెద్దలేడల గౌరవం కలిగి భక్తి కలిగి పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ ఎప్పుడు తీసుకుంటూ ఉండడం. సో అంటే అంత ప్రెగ్నెన్సీ కేర్ టైంలో, యాంటీనేటల్ కేర్ పీరియడ్లో అమ్మాయికి అంత మంచి అవకాశం ఉంది. యద్భావం తద్భవతి అంటుంటాం కదా భారతీయ. సో అందులో ఏంటంటే మనం ఎలా అనుకుంటే అలాంటి పిల్లల్ని కనవచ్చు, డిజైనర్ బేబీ అంటాం. పెళ్లికి డిజైనర్ కాస్ట్యూమ్స్ ఉంటాయి, డిజైనర్గా రకరకాలవన్నీ చేయించుకుంటాం, డిజైనర్ జ్యువెల్స్ చేయించుకుంటాం, ఆర్నమెంట్స్ ఇవన్నీ ఉంటాయి. ఇల్లు కూడా డిజైనర్స్ టైప్లో ఎలా కావాలంటే అలా కట్టించుకుంటాం. కానీ అసలు ఇంపార్టెంట్ అయింది మన జీవితంలో ముఖ్యమైనది నెక్స్ట్ జనరేషన్. సో నెక్స్ట్ జనరేషన్ని ఆరోగ్యంగా పుట్టించడం అనేది తల్లి చేతుల్లో, గర్భిణీ చేతుల్లోనే ఉంది. కాబట్టి అమ్మాయి తన పాత అలవాటు, ఆహారపు అలవాట్లు ఎలా ఉన్నా కానీ ఈ ప్రెగ్నెన్సీ టైంలో మంచి ఆహారం తీసుకోవడం అనేది మాత్రం ఒక ఆయుర్వేద డాక్టర్ గైడెన్స్లో తీసుకుంటే కనుక అద్భుతమైన పిల్లలు పుట్టడానికి అవకాశం ఉంది. మనకు ఎలా కావాలంటే అలా, మంచి కలర్ కావాలంటే కలర్, మంచి హైట్ కావాలంటే హైట్, మంచి మేధస్సు. ఇంతకుముందు ఏంటంటే వంశం చూసుకుని, వంశంలో ఇంత తెలివైన వాళ్ళు ఉన్నారు, నెక్స్ట్ జనరేషన్ కూడా తెలివైన పిల్లలు పుడతారు, మిగిలిన వాళ్ళందరూ దద్దమ్మలు అని అనుకునేవాళ్ళు. కానీ లేటెస్ట్ రీసెర్చ్, వెస్ట్రన్ రీసెర్చ్ ఏంటంటే 54% తల్లి చేతుల్లోనే ఉంది పిల్లల తెలివితేటలు కానీ, మేధస్సు అంటాం ఆయుర్వేదంలో, అంటే ఇంటెలిజెన్స్ ఐక్యూ అంటాం కదా, ఎమోషనల్ ఈక్యూ కూడా, ఎమోషనల్ కోషెంట్ కూడా అంతా కూడా తల్లి చేతుల్లోనే ఉంది. సో తల్లి ఎటువంటి ఒత్తిడి లేకుండా, స్ట్రెస్ఫుల్ లైఫ్ లేకుండా హ్యాపీగా హెల్దీ ఫుడ్ తీసుకుంటూ ఉంటే కనుక డెఫినెట్గా మంచి ఆరోగ్యకరమైనటువంటి శిశువులు కలుగుతారు. కాబట్టి తల్లి మినిమం తీసుకోవాల్సిన కేర్, ఇందాక మనం అనుకున్నట్లుగా ఆహారం, విహారం, ఇవన్నీ ఔషధాలు కూడా ఆయుర్వేదంలో అద్భుతమైనటువంటి ఔషధాలు ఉన్నాయి. అంటే వాత శామకాలు తీసుకోవాలి, ఒక్కొక్క నెలలో వాతం తగ్గేలాగా, బ్రహ్మణంగా ఉండేలాగా, అంటే బలం ఇచ్చేగా ఇవన్నీ కూడా తీసుకోవాలన్నమాట. అందులోనే ఆయుర్వేదంలో కొన్ని రకాలైన బృహతి అనేటువంటి మొక్క ఉంటుంది, అది కూడా లాస్ట్ ట్రైమిస్టర్ అంటాం కదా, థర్డ్ ట్రైమిస్టర్ అది తీసుకుంటే ఏంటంటే మనకి బాడీలో స్టెరాయిడ్ వాడితే ఎలాంటి మంచి మార్పులు వస్తాయో అలాంటి మార్పులు మొక్కల ద్వారానే వచ్చేటువంటి అద్భుతమైనటువంటి ఔషధాలు ఉన్నాయి. సో మనకు ఆయుర్వేదంలో సెకండ్ ట్రైమిస్టర్ ఏం తీసుకోవాలి, ఫస్ట్ ట్రైమిస్టర్లు ఏం తీసుకోవాలి, థర్డ్ ట్రైమిస్టర్లు ఏం తీసుకోవాలి, ఎలాంటి చర్యలు పాటించాలి అనేది చాలా విశిష్టంగా, చాలా చక్కగా చెప్పబడింది.
1: డాక్టర్ పూర్ణరాజేశ్వర్ గారు, కొందరు అరుదుగా చెబుతుంటారు గర్భం నిలవలేదండి, అబార్ట్ అయిందండి, ఇది వింటూ అయ్యేది రెండో నెలలోనో మూడో నెలలోనే కూడా వింటుంటాము. ఇది ఎందుకు ఇలా జరుగుతూ ఉంటుంది? కొందరు అంటారు బాగా వేడి చేసిందండి అందుకు జరిగి ఉండొచ్చు అని ఇలా అంటుంటారు డాక్టర్ గారు, మీరేమంటారు?
0: అది కరెక్ట్ అండి, వేడి చేయడం వలన అబార్షన్స్ జరగడం అనేది సహజం. ఎందుకంటే మనకి ఆయుర్వేదంలో చెప్తారు, ముందుగానే గర్భిణీ రావడానికి ముందుగానే మనం ఒక 3 to 6 months ముందు నుంచి ప్లాన్ చేసుకోవాలి. ప్రెగ్నెన్సీ అంటే ఏ సీజన్లో ఏ ఋతువులో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలో కూడా చాలా స్పష్టంగా చెప్పబడింది. అంటే మరీ ఎండల్లో అంటాం, అంటే గ్రీష్మ ఋతువు అంటాం కదా, గ్రీష్మ ఋతువులో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం కరెక్ట్ కాదు. మేబీ ఆ టైంలో ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి అలా మిస్డ్ అబార్షన్ వేడి వలన అవార్షన్స్ అవ్వచ్చు. సో అందుకని మనకు వర్ష ఋతువు నుంచి శరద్ ఋతువు, హేమంత ఋతువు, వసంత ఋతువు వరకు 10 నెలలు బాగానే ఉంటుంది. అందులో ముఖ్యమైనది ఏంటంటే మనకి ఈ హేమంత ఋతువులో కన్సెప్షన్ ప్లాన్ చేసుకున్నా కూడా చాలా మంచిది. సో వేడి వలన మిశ్ర అబార్షన్స్ అవ్వడానికి ఒక అవకాశం ఉంది. అలాగే తల్లికి ఉండే ఆహారపు అలవాట్లు, కొంతమంది మంచి ఆహారం అలవాట్లు ఉండదు, అంటే ఏది పడితే అది రుచిగా ఉండేదని తినేస్తుంటారు, పచ్చళ్ళు కారప్పళ్ళు అవి తింటూ ఉంటారు, మసాలాలు ఎక్కువ, నాన్ వెజ్లు ఎక్కువ, చికెన్ ఫుడ్స్ బయట దొరికేవి, బయట దొరికేవి ఇప్పుడు మోస్ట్ కామన్ కదండి, చాలా టేస్టీగా ఉంటుందేమో బహుశా, ఆ టేస్ట్కి అట్రాక్ట్ అయ్యి తినేస్తూ ఉంటారు. 3 పూట్ల బయట నుంచి తెప్పించుకుని తినేవాళ్ళు యువతలో మోస్ట్ కామన్ అయింది. దాంతోపాటుగా ప్రెగ్నెన్సీలో కూడా అవి తినకూడదు అనే విషయం అమ్మాయిలకు తెలియదు. అందరికీ ఎవరికైనా సరే ఉన్నంతలో మంచి ఆరోగ్యకరమైన ఆనందకరమైన శిశువుని జన్మనివ్వాలని ప్రతి తల్లికి ఉంటుంది కోరిక, కానీ వాళ్ళకి తెలియక ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్తే ఎవరు వినే స్టేజ్లో లేరు. సో మిశ్ర అబార్షన్స్ కి ప్రస్తుతం జీవన విధానం వల్ల జెనెటికల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి, దాని వల్ల మిశ్ర అబార్షన్స్ అవడానికి అవకాశం ఉందండి.
1: తర్వాత డాక్టర్ గారు, ఈ వేవిళ్ళు అనే విషయంలో కొందరికి అసలు నాన్ స్టాప్ గా వేవిళ్ళు అవుతుంటాయి,
0: అవంతులైపోతుంటాయి,
1: మరి ముఖ్యంగా తొలికాన్ పప్పుడు అనుకుంటాయి, ఎక్కువ అనుకుంటారండి.
0: కరెక్ట్ కరెక్ట్.
1: అధికంగా అలా అవుతున్నప్పుడు వెంటనే ఆయుర్వేదం ఏం పరిష్కారం చెప్తుంది? ఏమన్నా వాడాలన్నా ఆగడానికి, లేకపోయినా కొంచెం భరిస్తే మంచిది?
0: ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చాలా మందికి అమ్మాయిల అబ్బాయిల్లో మోస్ట్ కామన్ ఏంటంటే పాలు పెరుగు వాడడం అనేది ఈ రోజుల్లో చాలా తక్కువ మందికి తింటున్నారు. చాలా మంది వాటర్ లేదు, అసలు పాలంటే చూసిన వెంటనే వాంతి చేసుకోవడం, పెరుగు అంటే అసలు దగ్గరికి రానికపోవడం ఎక్కువ చూస్తున్నాం అనమాట. సో దాని వలన ఏమవుతుందంటే వాళ్ళకి లోపల ప్రోబయోటిక్స్ ఉండవు. సో పాలల్లో పెరుగులో ఉన్నంత ప్రోబయోటిక్స్ ఫుడ్స్ ఇంకేం లేవు. సో అవి లేకపోయేసరికి ఏంటంటే లోపల ఎసిడిటిక్ ఇది పెరిగిపోతుంది, ఎసిడిక్ టెండెన్సీ పెరిగిపోయి ఆ హైపర్ ఎసిడిటీ వలన వాళ్ళకి లోపలంతా వేడి వచ్చేసేసి వాంతి అయిపోవడానికి, అనీజీగా ఉండడం, ఇవన్నీ కూడా మోస్ట్ కామన్. సో తప్పనిసరిగా పాలు పెరుగు వాడడం అనేది ప్రతి అమ్మాయి చిన్నప్పటి నుంచి అలవాటుగా చేసుకుంటే ఈ వేవిళ్ళు పెద్ద బాధ పెట్టవు. ఒకవేళ అలా వేవిళ్ళు అవుతున్నా కూడా ఆయుర్వేదంలో మంచి మెడిసిన్స్ ఉన్నాయి, కానీ ప్రతి వాళ్ళు తప్పనిసరిగా వాడాలి. కానీ పాత రోజుల్లో ఆయుర్వేద శాస్త్రంలో ఇంత వేవిళ్ళు గురించి ఇంత లేదు, ఎందుకంటే అప్పుడు అంత సఫరింగ్ ఉండేది కాదు. ఇప్పుడు మన ఆహారపు అలవాట్లు మారుతున్న కొద్దీ ఈ హైపర్ ఎసిడిటీ వలన వేవిళ్ళు ప్రాబ్లం పెరుగుతుంది.
1: గర్భిణీ సమయంలో ఏదైనా చిన్న సమస్య ఏర్పడినట్లయితే సరే డాక్టర్ దగ్గరకు వస్తారు, మందులు వాడతారు, కానీ గర్భిణీ సమయంలో మందులు వాడకూడదు, వేరే ఏ రకమైనటువంటి మందులు వాడకూడదని అంటుంటారు డాక్టర్ గారు, మరి అక్కడ ఇబ్బంది ఉంటే వాడొచ్చా లేకపోతే డాక్టర్ పర్యవేక్షణలో పర్వాలేదా, మీరేమంటారు?
0: అంటే నన్ను అడిగితే యాజ్ ఎ డాక్టర్గా ఆయుర్వేద డాక్టర్ వాడకుండా ఉండడం మంచిదండి. అంటే టు బి ఫ్రాంక్ నా సొంత ఎక్స్పీరియన్స్లో నేను ఒక్క టాబ్లెట్ కూడా వాడలేదండి. నేను యాంటీనేటల్గా ఉన్న టైంలో ఒక్క టాబ్లెట్ కూడా, ఐరన్ కానీ, కాల్షియం కానీ, బి కాంప్లెక్స్ కానీ ఏమీ వాడలేదు. నేను డెలివరీ అయ్యే రోజును కూడా నేను ఓపీకి వెళ్ళిపోయాను, పేషెంట్స్ని చూసేసుకున్నాను, 2 hours డెలివరీ అయిపోయాను, నార్మల్ డెలివరీ. సో ఎందుకంటే ఎక్సర్సైజ్ మానకూడదు, మన ప్రొఫెషన్ ఆపుకోవక్కర్లేదు, స్ట్రెస్ లేకుండా ఉండాలి, మంచి ఆహారం తీసుకోవాలి, చెట్ల మధ్యన తిరుగుతూ ఉండాలి. రౌండ్స్కి వెళ్ళినప్పుడు ఏంటంటే మాకు చెట్లు అవి బాగుండే, సో రౌండ్స్ తిరుగుతూ మధ్య మధ్యలో ఆగుతూ గాలి పీల్చుకుంటూ అట్లా ప్రాణాయామ చేసుకుంటూ మెడిటేషన్ చేసుకుంటూ మన పురాణాలు వింటూ అన్నమాచార్య కీర్తనలు వింటూ ఇవన్నీ చేసుకున్నాను. నేను అప్పట్లో నాకు పెద్దగా తెలిసి తెలియకపోయినా నాకు తోచినట్లుగా నేను అలా చేసుకున్నాను కాబట్టి మా బాబు అయితే డిజైనర్ చైల్డ్ అవుతుంది. సో ప్రతి అమ్మాయి కూడా ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఆయుర్వేదం గురించి మంచి మంచి అవేర్నెస్ వచ్చేలాగా చాలా మంది డాక్టర్స్ ఉన్నారు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎన్నెన్నో మంచి మంచి పథకాలు పెడుతున్నారు, కొన్ని ఆశయాలు ఉన్నాయి. సో అప్పుడు ఇంకా అమ్మాయిలకి మంచి ఉపయోగం ఉండేలాగా, ముఖ్యంగా ఇంకొక పాయింట్ ఏంటంటే తల్లి దగ్గర ఉండడం మంచిదండి. ఆడపిల్ల ప్రెగ్నెన్సీ వచ్చిన దగ్గర నుంచి పుట్టింట్లో ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళకి మనస్సు చాలా ఆహ్లాదంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, ఎటువంటి ఇవి ఉండవు. ఆనందకరమైన శిశువు, ఆరోగ్యకరమైన శిశువు కలగడానికి అవకాశం ఉంది.
1: ధన్యవాదాలు. కొండ పూర్ణ రాజేశ్వర్ గారు నమస్కారం అండి.
0: నమస్తే అండి.
2: మీరింతవరకు గర్భవతుల్లో తరచుగా ఎదురయ్యే సమస్యలు, ఆయుర్వేద వైద్యంలో పరిష్కారాలు ఈ అంశం గురించి డాక్టర్ కొండా పూర్ణ రాజేశ్వరి గారితో పరిచయం విన్నారు.
3: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వినండి.

0: కార్యక్రమంలో మీరింతవరకు లలిత గీతం విన్నారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: కార్యక్రమంలో ఇప్పుడు విశేషాలు వింటారు.
3: బిర్యానీ ఆకు వలన కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. బిర్యానీ ఆకులను మనం ప్రతి నెలా కూడా ఎక్కువగానే కొంటూ ఉంటాము. కానీ వాటిని బిర్యానీ చేసినప్పుడు లేదా పలావ్ చేసినప్పుడు తప్ప మళ్ళీ దాని సంగతే గుర్తుకు రాదు. ఈ ఆకులను ఈ రోజుల్లోనే కాదు, రోమన్ల కాలం నుంచి కూడా వంటల్లోనూ సంప్రదాయ వైద్యంలోనూ వాడుతున్నారు. ఆరోగ్యపరంగా ఇది ఎన్నో మంచి ప్రయోజనాలు మనకి కలగజేస్తుంది. ఈ బిర్యానీ ఆకు అజీర్తికి మంచి మందులా పనిచేస్తుంది. పోషకాలు వంట బట్టేందుకు తోడ్పడుతుంది. 1/2 లీటర్ నీళ్లలో 4-5 బిర్యానీ ఆకులు చిన్న అల్లం ముక్క వేసి 1/4 వంతు అయ్యే వరకు మరిగించి చల్లారాక తేనె కలిపి రోజుకు 2 సార్లు కనుక తీసుకుంటే జీర్ణ వ్యవస్థ యొక్క పనితీరు మెరుగుపడుతుంది. పైగా మూత్రపిండాల్లో రాళ్లు కూడా ఏర్పడవు. ఇందులోని యాంటీబ్యాక్టీరియల్ గుణాల కారణంగా 2 లేదా 3 ఆకుల్ని నీళ్లలో వేసి బాగా మరిగించి ఆవిరిని పీల్చడంతో పాటు ఆ నీటిలో బట్టను ముంచి ఛాతీ దగ్గర రుద్దుకున్నట్లయితే శ్వాసకోశ వ్యాధులకు ఉపశమనం కలుగుతుంది. దీనికి తోడు దగ్గు, జలుబు, జ్వరాలు కూడా తగ్గుతాయి. ఈ నీళ్లను 1/4 వంతు అయ్యే వరకు మరిగించి తాగినా కూడా చాలా మంచిది. ఇక తలనొప్పితో బాధపడేవారు ఈ ఆకుల్ని మెత్తగా రుబ్బి నుదురి కనుక పట్టిస్తే ఫలితం ఉంటుంది. అలాగే చుండ్రు సమస్యతో బాధపడేవారు ఈ ఆకుల్ని నీళ్లలో వేసి నానబెట్టి ఆ తరువాత వాటిని తీసి మాడు మీద బాగా రుద్దాలి. ఇక తరువాత తలస్నానం చేస్తే ఈ ఆకులోని పదార్థాల కారణంగా చుండ్రు తగ్గిపోతుంది. ఈ ఆకుల్లోని పార్థినోలైడ్ అనే ప్రత్యేక ఫైటో న్యూట్రియంట్ కీళ్లనొప్పుల వల్ల వచ్చే నొప్పిని కానివ్వండి, మంటని తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే ఆయా నొప్పులతో బాధపడే వాళ్ళు దీన్ని కనుక ఆహారంలో భాగంగా చేసుకున్నా లేదా ఆకుల్ని మరిగించిన నీటిని తాగినా కూడా మంచి ఫలితం ఉంటుంది. ఈ ఆకుల్లోని కెఫిక్ ఆమ్లం, రూటీన్ అనే పదార్థాలు చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి. ఇంకా ఇందులోని కొన్ని పదార్థాలు క్యాన్సర్ నివారకంగా కూడా పనిచేస్తాయని శాస్త్రజ్ఞుల యొక్క పరిశోధనల్లో తేలింది. ఈ ఆకుల్ని పొడి చేసి 4 రోజుల పాటు 1/2 టీ స్పూన్ చొప్పున పరకడుపున కనుక తీసుకున్నట్లయితే మధుమేహం నియంత్రణలో ఉంటుంది. ఈ ఆకుల్ని నీళ్లలో వేసి మరిగించి ఆ వాసన పీల్చడం వల్ల ఒత్తిడి, ఆందోళనలు తగ్గిపోతాయి. గరం మసాలాను ఇంట్లో తయారు చేసుకునే వాళ్ళు చెక్క, లవంగ, ఇలాచీలు, ధనియాలు, జీలకర్రతో పాటు కొన్ని బిర్యానీ ఆకులను కూడా వేసి వేయించి పొడి చేసి పెట్టుకొని వాటిని కూరల్లో కనుక వేసుకున్నట్లయితే కూరలకి మంచి రుచి వస్తుంది. ఈ ఆకుల్ని ఏదో రకంగా ఎక్కువగా వంటకాలలో వాడుకోవడంతో పాటు ఆకుల్ని మరిగించిన నీటిని టీ రూపంలో తీసుకున్నా కూడా చాలా మంచిది. విన్నారు కదండి బిర్యానీ ఆకుల వల్ల కలిగే ప్రయోజనాలు.
0: మీరింతవరకు విశేషాలు విన్నారు. కార్యక్రమంలో చివరిగా లలిత గీతం వినండి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మీరింతవరకు లలిత గీతాలు విన్నారు.
4: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి. మీ ఉత్పత్తికి విస్తృత ప్రచారం కావాలంటే,
5: మీ వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవాలంటే,
4: మీ వినియోగదారుల్ని నేరుగా చేరుకోవాలంటే,
5: మీ ప్రకటనను స్పష్టంగా తెలపాలంటే,
4: వేరే మార్గాల కోసం వెతకండి,
5: ఆకాశవాణిని సంప్రదించండి.
4: ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ తో 99% శ్రోతల్ని చేరే ఏకైక ప్రసార వ్యవస్థ, మీ వ్యాపారానికి సరైన వేదిక.
5: వివరాలకు ఫోన్స్ 0402321-5163, 2321-5164.
4: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఈ మధ్యాహ్నం 3:05 నుండి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. టీన్ టైం కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటారు. ముందుగా వినబోతున్న పాట ఆగలే లగ్జా. ఈ చిత్రానికి కిషోర్ కుమార్, లతా మంగేష్కర్ గానం చేశారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన యువలయ కార్యక్రమంలో నేనడగబోయే ప్రశ్నలకు 0866 24 888 12 ఈ నంబర్కి వాట్సాప్ ద్వారా మీ సందేశాన్ని పంపించండి. మరి ఇంకెందుకు ఆలస్యం? ఆల్రెడీ శ్రోతలు గుడ్ ఈవినింగ్ అని పెట్టేస్తూ ఉన్నారు. మరి కార్యక్రమం స్టార్ట్ చేద్దామా? నేను అడగబోతున్న మొదటి ప్రశ్న, మొట్టమొదటిసారిగా సైకిల్ను ఎవరు కనుగొన్నారు? సైకిల్ అనగానే మనం ఇప్పుడు ప్రస్తుతం వాడుతున్న సైకిల్స్ గుర్తొస్తాయి కదా మనకి, కానీ ఎన్నో రూపాంతరాలు చెందిన తరువాత ఇప్పుడు మనం నడుపుతున్న సైకిల్స్ చూస్తున్నాం. కానీ అంతకుముందు ఇవి చాలా ఇదిగా ఉన్నాయండి సైకిల్స్. ఆ సైకిల్ను మొట్టమొదటిసారిగా ఎవరు కనుగొన్నారు? ఓకేనా? ఆ పేరు తెలిస్తే 0866 24 888 12 ఈ నంబర్కి వాట్సాప్ ద్వారా మీ సందేశాన్ని పంపించండి. ఈలోగా మనం మహారథి చిత్రం నుంచి ఒక పాట విందాం.

మొదటి సైకిల్ను ఎవరు కనుగొన్నారు అని అడిగాను కదా, మరి ఈ ప్రశ్నకి సమాధానాలు చూద్దాం. ముందుగా మనకి కరెక్ట్ సమాధానంతో వాట్సాప్ చేశారు, ప్రపంచంలోనే మొట్టమొదటి సైకిల్ను ఆన్సర్ ఇక్కడ నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుండి రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి, కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ ఎవరు పంపించారంటే ప్రసాద్, ఎల్ఐసి కాలనీ, నెల్లూరు, హరినాథ్పురం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి, కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ ఎస్వి సుబ్రహ్మణ్యం, దక్షిణ చిరువోలులంక, అవినిగడ్డ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అశోక్, రమ్య, దినకర్, దేవాన్ష్, శ్రీకృష్ణ, ఒంగోలు నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజన్న, సిరిసిల్ల జిల్లా చీర్లవంచి నుంచి వేముల, పరశురాములు, పద్మ కరెక్ట్ ఆన్సర్ అండి. వరగంటి, బదరి, విశాల, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం కొండారెడ్డి, సిద్ధవటం, కడప జిల్లా నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు మనకి. భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. తరువాత ఫణిరాజ్, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్, బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హైదరాబాద్, బౌరంపేట నుండి సంతోష్ కుమార్, సుప్రియ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత శ్రీరామదాసు, అంజాచారి, బ్రహ్మచారి, చిలకమర్రి ఉపేంద్రాచారి, తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. కొత్తపేట, గుంటూరు నుంచి షేక్ మహమూబ్ సుభాని వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు మనకి. నెక్స్ట్ నాగమణి, ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనిష్ ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పిఎస్ లక్ష్మి, ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. గాంధీ మార్కెట్, ఇంకోలు నుంచి హుస్సేన్ దాదా, అక్రమ్, అన్నారం, వినయ్ కుమార్, హేమలత, కరీముల్లా, తయ్యూబ్, ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మిడతల రామ్మూర్తి, ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. పాత, గుంటూరు నుండి రవిశంకర్, విజయలక్ష్మి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎవరు పంపించారంటే ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి, ఆర్ శృతి కందికాయపల్లి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల రాజేశం, సరోజిని, మాయా వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ విజయ్ శేఖర్, నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. కృష్ణప్రసాద్, తాడేపల్లిగూడెం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ కరెక్ట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకిరాజు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లతా, ఉయ్యూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. మంచిర్యాల నుంచి చంద్రమొగిలి, పద్మరాణి, అక్షరకృప కరెక్ట్ ఆన్సర్. సుబ్రమణి, పెత్తనపల్లి, కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. వైసిహెచ్ డేవిడ్, దోనకొండ నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నేదునూరు కళ్యాణ్చారి, రిత్విక్, శ్రీవైష్ణవ్, కల్వకుర్తి, నాగర్ కర్నూలు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు గారు కరెక్ట్ ఆన్సర్ అండి. మధుసూదన్ రెడ్డి, పాపినేపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. బృందావనం, పద్మశ్రీశ్యామ్, శశాంక్, అచ్యుత్, శ్రీవత్స, హైదరాబాద్, సైనిక్పురి కాలనీ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వీరా కనకారావు, పార్వతి, వీరభద్రాపురం నుండి కరెక్ట్ ఆన్సర్ అండి. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. క్వశ్చన్ ప్లీజ్ మేడం, ఇప్పుడే రేడియో సెట్ చేశామంటున్నారు. ఓకే అండి, మొట్టమొదటి సైకిల్ను
ఎవరు కనుగొన్నారు, అంటే మొదటిగా సైకిల్ని ఎవరు కనుగొన్నారు? ఓకేనా? సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. నారాయణ ఎడ్లవల్లి గ్రామం రాచర్ల ప్రకాశం జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దంపూరు బలరామరెడ్డి, సుగుణమ్మ, సౌధామిని, వసుంధర ఇనమడుగు నుండి వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమనగుర్తు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్ల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనురాధ గారు క్వశ్చన్ వినుంటారు కదా, ఓకేనా, ఆన్సర్ పంపించండి. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ బాను జైనుద్దీన్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సత్యనారాయణ జయలక్ష్మి తెలంగాణ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాచర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు.

గణగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాలెం పోలయ్య, ఆలగడ్డ, నంద్యాల జిల్లా అహోబిలం వెంకటేశ్వర్లు, రామకృష్ణయ్య, నరేంద్రారెడ్డి, గోపీనాథ్, నారాయణ, పెంచలయ్య, శశిరెడ్డి, శంకరయ్య వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మహేంద్ర తెనాలి నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. ఎస్పీఆర్ విఠల్, కళ్యాణి, కృష్ణసాయి, లక్ష్మీ, అనూష, ఆద్యశ్రీ, శ్రీగాయత్రి, రమా మనోహర్ తెనాలి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రఘుబీర్ సింగ్, సుగుణాబాయి ఏలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ పేరు పంపించలేదండి. ఏ సంవత్సరంలో కనుగొన్నారో పంపించారు కానీ పేరు పంపించలేదు. ఓకేనా. నెక్స్ట్ వెంకటేశ్వరరావు, చేతన్, దివిజ్ మార్టూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. డాక్టర్ కేవీ రావు, తణుకు నుంచి కరెక్ట్ ఆన్సర్. హ్యాపీ హోమ్ కాలనీ నుంచి త్రివేణి, చిన్మయి, ప్రీతం నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భిక్షం వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ, నల్గొండ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా నుంచి శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. లతా, సుహాస్, హోస్కాట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పండా, లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత, నగరం మండలం బాపట్ల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శ్యామ్, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆర్ఎస్వి నరసింహరాజు, చించినాడ, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకొల్లు నుండి శ్రీనివాసరావు, లక్ష్మీ, శివకుమారి, మోహన్ కృష్ణ, రేవంత్ కుమార్, లక్ష్మీ, హారిక, భవిష్య ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గణేష్, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. పద్మావతి, ఇనమడుగు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. క్యాదర్ వీరేష్, రాజోలి మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇస్మాయిల్ బాయ్, సయ్యద్ జాకీర్ బాయ్, మహమ్మద్ రఫీ బాయ్ ఇంకా వారి కుటుంబ సభ్యులు నెల్లూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే అండి, మరి ఆన్సర్ చూసేద్దామా. నేను అడిగిన ప్రశ్న, మొట్టమొదటి సైకిల్ను ఎవరు కనుగొన్నారు అని అన్నాను కదా. 1817 బారన్ కార్ల్ వాన్ డ్రైస్ ఈయన కనుగొన్నారు. ఈయన మొట్టమొదట ఆయన కనుగొన్న దానికి పేరు సైకిల్ కాదండి, రన్నింగ్ మిషన్ అని పెట్టుకున్నారు. అయితే ఆ సైకిల్కి పెడల్స్ ఉండేవి కావు. ఎవరైతే సైకిల్ తొక్కుతున్నారో వాళ్ళు వాళ్ళ పాదాలతో నేలను నెట్టుకుంటూ ముందుకు వెళ్ళవలసి వచ్చేది. ఆ తరువాత అనేక రూపాంతరాలు చెంది ఇప్పుడు మనం వాడుతున్న సైకిల్ మనం చూస్తున్నాం. ఓకేనా. మరి కరెక్ట్ సమాధానం పంపించిన వారందరికీ కూడా కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. ఆధునిక సేంద్రియ వ్యవసాయ పితామహుడు ఎవరు? ప్రశ్న మరొకసారి. ఆధునిక సేంద్రియ వ్యవసాయ పితామహుడు ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం చూసేలోగా మనం జర్నీ చిత్రం నుంచి ఒక పాట విందాము.

నేను అడిగిన ప్రశ్న, ఆధునిక సేంద్రియ వ్యవసాయ పితామహుడు ఎవరు అని అడిగాను కదా, మరి ఈ ప్రశ్నకి సమాధానాలు ఎవరు పంపించారో చూసేద్దాం. ముందుగా కరెక్ట్ సమాధానంతో మనకి వాట్సాప్ చేశారు ప్రసాద్, ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి. కంగ్రాచ్యులేషన్స్ అండి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తన్నోజ్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఫణిరాజ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. డాక్టర్ కేవీరావు తణుకు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఆర్ఎన్విఎన్ మూర్తి, శ్రీదేవి, రావిపాటి సత్యనారాయణ, లక్ష్మీ, సౌమ్య, లక్కవరం ఏలూరు జిల్లా నుంచి. ఇంకా వీరితో పాటు లీలా మహాలక్ష్మి, గీతికాసిరి, గహన, స్నిగ్ధ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. నాగమణి ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. అశోక్, రమ్య, దినకర్, దేవాన్, శ్రీకృష్ణ ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువోలు లంక అవినిగడ్డ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. తర్వాత పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనిష్ ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వరగంటి బదరి విశాల నెల్లూరు జిల్లా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. ఇంకొల్లు నుండి శ్రీనివాసరావు, శివకుమారి, మోహనకృష్ణ, రేవంత్ కుమార్, లక్ష్మి, హారిక ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరూ కూడా మనకి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత మహేంద్ర తెనాల నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. ఇర్సుమండ అంబేద్కర్ కోనసీమ డిస్ట్రిక్ట్ నుంచి ఎవరు పంపించారు, మను వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచి నుంచి వేములు పరశురాములు, పద్మ కరెక్ట్ ఆన్సర్ అండి. శ్రీరామదాసు, అంజాచారి, బ్రహ్మచారి, చిలకమరి ఉపేంద్రాచారి తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ క్వశ్చన్ అయిపోయిందండి, సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ పంపించండి. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. కాసుల పద్మ గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్.

మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి, కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పండా లలితాదేవి, శ్రీధర్బాబు, సునీత నగరం మండలం బాపట్ల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లతా, సుహాస్ హౌస్కట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వైసీహెచ్ డేవిడ్ దోనకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. రాము నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పద్మశ్రీ శ్యామ్, శశాంక్, అచ్యుత, శ్రీవత్స హైదరాబాద్ సైనిక్పూర్ కాలనీ నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు మనకి. గనగలూరు రామకృష్ణారెడ్డి, కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాచర్ల సుబ్రహ్మణ్యం, సరిపల్లె, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. కృష్ణప్రసాద్, తాడేపల్లిగూడెం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా, భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శ్రీదేవి, శైలజ, వినయ్, రవలి, మధుమిత వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు కడప నుంచి. పాత గుంటూరు నుండి రాజనేడి రవిశంకర్, బూరుగుల విజయలక్ష్మి కరెక్ట్ ఆన్సర్ అండి. ఒంగోలు నుండి దెంటకుర్తి సుబ్బారావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దైదా భిక్షం, దైదా వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ, నల్గొండ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి, ఆర్ శ్రీదేవి కందికాయబల్లి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. పాలెం పోలయ్య, ఆలగడ్డ, నంద్యాల జిల్లా, అహోబిలం వెంకటేశ్వర్లు, నరేంద్రారెడ్డి, రామకృష్ణయ్య, గోపీనాథ్, శంకరయ్య, చిన్నప్ప వీరందరూ కూడా మరి కరెక్ట్ ఆన్సర్ పంపించారు మనకి. విజయశేఖర్, ఎస్బీఐ కాలనీ, నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మంచిర్యాల నుంచి చంద్రమొగిలి, పద్మరాణి, అక్షర కృప కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ భారతీ కిషోర్, అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లలితా మల్లిక్, సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. వీరా కనకారావు, పార్వతి, వీరభద్రాపురం నుండి కరెక్ట్ ఆన్సర్. నల్గొండ నుంచి త్రివేణి, చిన్మయి, ప్రీతం కరెక్ట్ ఆన్సర్ అండి. హైదరాబాద్, బౌరంపేట నుండి సంతోష్, సుప్రియ కరెక్ట్ ఆన్సర్. రఘుబీర్ సింగ్, సుగుణాభాయి, ఏలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ, భాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దంపూరు బలరామరెడ్డి, సుగుణమ్మ, సౌదామిని, వసుంధర, ఇనమడుగు నుంచి తుమ్మా పద్మావతి వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం ప్రతాప్, ఐటీఏ జంక్షన్, విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. సుమతి, ఆత్మకూరు, నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని కరెక్ట్ ఆన్సర్. కోనసీమ జిల్లా మొరిపొలం నుండి పంతాడి శ్రీనివాసరావు, గంగా భవాని కరెక్ట్ ఆన్సర్. కర్ణాటక రాష్ట్రం చిన్నతిరుపతి నుంచి శ్యామలా ప్రకాష్ కరెక్ట్ ఆన్సర్. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళా సతీష్ కరెక్ట్ ఆన్సర్. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాసురెడ్డి, తిరుపతమ్మ, ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కొత్తగూడెం నుంచి రాజేశం, సరోజిని, మాయా కరెక్ట్ ఆన్సర్. జాప భువనేశ్వర్, భూలక్ష్మి, వెల్లూల నుంచి కరెక్ట్ ఆన్సర్. నరేంద్రారెడ్డి, స్వరూప, సాయి పూజ, దిలీప్, అన్విత చిత్తూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శ్యామ్, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. వెంకటేశ్వరరావు, చేతన్, దివిజ్, మార్టూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. గాంధీ మార్కెట్ ఇంకోళ్ళు నుంచి హుస్సేన్ దాదా, అక్రమ్, అన్నారం, వినయ్ కుమార్, హేమలత, కరీముల్లా, తయ్యూబ్ వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గణేష్ గారు, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్.
కళ్యాణ్చారి రిత్విక్ శ్రీవైష్ణవ్ కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ గోపాల్చారి శ్యామలారాణి ప్రకాష్ రాజ్ తమిళనాడు దొడ్డేపల్లి నుంచి. కరెక్ట్ ఆన్సర్ క్యాదర్ వీరేష్ రాజోలి మండలం నుంచి. కరెక్ట్ ఆన్సర్ మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుంచి. కరెక్ట్ ఆన్సర్ నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి శేషయ్య వెంకటేశ్వర్లు కృష్ణవేణి. కరెక్ట్ ఆన్సర్ ఇస్మాయిల్ బాయ్ సయ్యద్ జాకీర్ బాయ్ మహమ్మద్ రఫీ బాయ్ వీరందరూ కూడా నెల్లూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కృష్ణ తులసి అపర్ణ ప్రవీణ కడప నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఓకే అండి, మరి ఆన్సర్ చూసేద్దామా? ఆల్మోస్ట్ అందరూ కరెక్ట్ ఆన్సరే పంపించారు. ఓకే ఆన్సర్ చూసేద్దాం. ఆధునిక సేంద్రియ వ్యవసాయ పితామహుడు ఎవరు అని అడిగాను కదా, సర్ ఆల్బర్ట్ హోవార్డ్. ఓకేనా? ఎటువంటి రసాయనాలు పురుగుల మందులు వాడకుండా, అంటే మనం పచ్చి రొట్ట తర్వాత రైతులు సొంతగా వాళ్ళు తయారు చేసుకున్న ఎరువులను వాడి వ్యవసాయం కనుక చేస్తే అది మనకి ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుందని ఈ ఆధునిక సేంద్రియ వ్యవసాయాన్ని ఈయన స్టార్ట్ చేశారు. ఓకేనా? మరి కరెక్ట్ ఆన్సర్ పంపించిన వారందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్. తిరిగి రేపటి యువలైలో కలుసుకుందాం.

0: తెలుగులో కారం అంటారు. మరి మలయాళంలో ఓహో ఇది తీపి. మీ భాషలో
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సంస్కృత పాఠం వింటారు.

0: ఈనాటి సంస్కృత పాఠం కార్యక్రమంలో మృచ్ఛకటికం నాటకం గురించి వివరణ. ఉపాధ్యాయులు శ్రీ వావిలాల వెంకట మురళీకృష్ణ, విద్యార్థిని కందుల సంయుక్త.
1: శ్రీ గురవే నమః.
2: విద్యాభివృద్ధిరస్తు.
1: ఆర్య కం అంశం బోధయతి?
2: అద్య శూద్రక మహాకవి విరచిత మృచ్ఛనాటికే ద్వితీయాంకే ఏకం సందర్భం వదామి. సుకుమారుడైన సంవాహకుడికి ఈ కఠినమైన జూదగాళలోకంతో, ఈ చెడ్డదైన జూదపొలవాడుతో పనేమిటి అనుకున్నాడు కదా అని దర్దురకుడు అనుకున్న తర్వాత జరిగిన సంఘటనల గురించి వివరిస్తాను. తెలుసుకుంటావా?
1: అవశ్యమార్యా.
2: ఉత్తమం. దర్దురకుడు అంటున్నాడు, భవతు సరే, కాని మాధురం తావత్ శాంతమయామి, మాధురుణ్ణే మంచి మాటలతో ప్రసన్నుణ్ణి చేస్తాను అంటూ మాధుర అభివాదయే, మాధుర నమస్కారము అనగానే మాధురుడు కూడా నమస్కరిస్తాడు. దర్దురకుడు కిమేతత్, ఏమిటిది? మాధురుడు అయం దశసువర్ణం ధారయతి, ఇతడు 10 బంగారు నాణాలు బాకీ పడి ఉన్నాడు. దర్దురకుడు, నన్ను కళ్యవర్తమేతత్, ఓయ్ ఇది సద్దన్నం పాటిదయ్యా, 10 సువర్ణాలంటే ఎంత, దానికి ఇంత చేయాలా అని అనగానే మాధురుడు చంకలో చింపిగా దోపుకుని ఉన్న బట్టంలాగి భర్తారహ పశ్యత పశ్యత

0: ಜಜ್ಜರಪಟಪಾವೃತಃ ಅಯಂ ಪುರುಷಃ ದಶಸುವರ್ಣಂ ಕಲ್ಯವೃತ್ತಂ ಕಲ್ಯವರ್ತಂ ಭಣತಿ. ದೊರಲರಾ, ಚೂಡಂಡಿ, ಈ ಚಿಂಪಿನ ಗುಡ್ಡನು ಕಪ್ಪುಕೊನಿ ಅನ್ನ ವೀಡು 10 బంగారు నాణములను చల్ది కూడంటున్నాడు. దరిద్రకుడు, అరే మూర్ఖ, ఓరి తెలివిలేనివాడా, గుడ్డ చింపింది అని చూపి నా ధనహీనతను దిప్పుతావా అంటూ నన్ను చూడరా అంటూ కటకరకేన పాచికలు చూపిస్తూ అంటున్నాడంటే జూతం కదా వీళ్ళందరూ కూడా. అది అయితే సొమ్మెవడిదైతే వాడు చేసి చూపుతాడంటూ దరిద్రకుడు మాధురుణ్ణి ఉద్దేశించి కోపంతో, 10 బంగారు నాణాల కోసం ఒక మనిషిని హింసించడం ఎంతటి పాపమో ఆ దర్దురకుడు ఈ శ్లోకంలో చెబుతున్నాడు. తెలుసుకుంటావా?
1: అవశ్యమాద్యా.
0: దుర్వర్ణోసి వినష్టోసి దశ

0: ఇప్పుడు ఈ శ్లోకానికి అన్వయక్రమం చెబుతాను, వింటూ రాసుకో.
1: తదైవ ఆర్య
0: త్వయా
1: త్వయా
0: దశస్వర్ణస్య కారణాత్
1: దశస్వర్ణస్య కారణాత్
0: పంచేంద్రియ సమాయుక్తః
1: పంచేంద్రియ సమాయుక్తః
0: నరః వ్యాపాద్యతే
1: నరః వ్యాపాద్యతే
0: త్వం
1: త్వం
0: దుర్వర్ణః అసి
1: దుర్వర్ణః అసి
0: వినష్టః అసి
1: వినష్టః అసి.
0: ఇప్పుడు ప్రతిపదార్థం చెబుతాను, విను.
1: అవశ్యమార్యా
0: త్వయా నీ చేత ద్వశ స్వర్ణస్య కారణాత్ 10 బంగారు నాణాల కోసం పంచేంద్రియ సమాయుక్తః నరః. మనిషికి 5 జ్ఞానేంద్రియాలుంటాయి కదా, అంటే అలా ప్రాణమున్న నరః మనిషిని వ్యాపాద్యతే చంపబడుతున్నాడు. దుర్వర్ణహాసి నువ్వు నీచుడివి, వినష్టహాసి నువ్వు నశించినవాడు అంటే పాపం చేసినవాడు అని అర్థం. అస్తు ఇదానీ భావం వదామి, శృణు.
1: అవశ్యమార్యా.
0: ఓ మాథురా, కేవలం 10 బంగారు నాణాల కోసం 5 ఇంద్రియాలతో కూడిన ఒక నిండు మనిషిని ఇంతగా హింసిస్తున్నావు. ఇలా చేయడం వల్ల నువ్వు ఈ లోకంలో నీచస్థితికి చేరుకుంటున్నావు, పరలోకాన్ని కూడా కోల్పోయి నశించిపోతావు అని భావం. 10 దీనారులకు మాత్రమే నీ రంగే మార్చేశావు, సర్వనాశనమయ్యావు అని చెప్పి నీ తోటివాణ్ణి చంపుతున్నామని చెబుతున్నాడనమాట. అర్థమైంది కదా?
1: అర్థమైంది ఆచార్య.
0: ఇక ఈ శ్లోకంలోని వ్యాకరణాంశాలను చూద్దాం. దుర్వర్ణ, వినష్ట, సమాయుక్త, నరః ఇవన్నీ కూడా అకారాంత పుంలింగ శబ్దాలు, ప్రథమా విభక్తి ఏకవచన రూపాలు. దశస్వర్ణస్య, దశస్వర్ణ శబ్దమిది, ఇందులో షష్ఠీ విభక్తి ఏకవచనం. ఇక అసభువి ధాతువు నుంచి అదాది గణంలో ఉన్నటువంటిది అసి అనేటటువంటిది లట్లకార రూప మధ్యమ పురుష ఏకవచనం అన్నమాట. ఇక దశసు వర్ణస్య, దశానాం సువర్ణానాం సమాహార ద్విగ సమాసంలోకి పెడుతుందన్నమాట. ఈ విధంగా కొన్ని వ్యాకరణాంశాలు ఉన్నాయి. అవగతం కిలా?
1: ఆం మాన్య.
0: ఇక ఈ నాటకంలో మాధురుడు ఈ తర్వాత ఇలా అంటున్నాడు. మాధురుడు, భర్త తవ దశ సువర్ణ కళ్యవర్త మమైష విభవ. నీకేమో అది చల్దండం కావచ్చుగాక. ఏమిటిది 10 దీనారులతో ఉన్నటువంటి ఇది, ఈ మూట చద్దుకూడేమో, అదే నాకు సంపద సామ్రాజ్యము. దర్దుడొకడు అంటున్నాడు, యద్యేవం శ్రూయతాం తర్హి అన్యాస్తావదశ సువర్ణాన్ అస్యైవ ప్రేచ్ఛ అయమపి ద్యూతం శీలయతు. అలాగైతే విను, ఇంకో 10 దీనారులు కూడా వీడికే ఇచ్చేసి ఆడని, ద్యూతం ఆడని. అప్పుడు మాధురుడు అంటున్నాడు, తత్ కిం భవతి, సరే ఇచ్చాననుకో, అప్పుడేమవుతుంది అంటున్నాడు దర్దుడకు. ఇది జేష్యతి తదా దాస్యతి, సరే గెలిచినప్పుడు ఇస్తాడు అంటున్నాడు. అంటే డబ్బు వాడిది కాదుగా, వాడు ఇచ్చేమంటున్నాడు. మాధురుడు అంటున్నాడు, అథ నజయతి, ఒకవేళ గెలవకపోతే తదా నా దాస్యతి, అప్పుడు ఇవ్వడు అంటాడు దర్దురకు.

0: మాధుడు, అరే సంవాహక ప్రయచ్చత దశ సువర్ణం, ఒరే సంవాహకుడా ఆ 10 దినారాలు ఇటివో. సంవాహకుడు, అద్య దాస్యామి తావత్ దాస్యామి, ఆ ఇవాళ చూస్తాలే ఇస్తాలే అంటే పక్కన వాడు ఉన్నాడుగా ధైర్యం అన్నమాట. అంటూ ఉండగానే మాధుడు వెంటనే వాడి పారిపోబోతున్నాడని పట్టుకు తెలుసుకుని లాక్కుంటాడు. ఈ విధంగా ఆ మూట కోసం కొంత పెనుగులాట, మాటలు చేతలతో పోట్లాట జరుగుతుంది. ఒకళ్ళనొకళ్ళు చాలా రకాలుగా మాట్లాడుకుంటారు. ఆ సమయంలో దర్దురకుడు మాధురిని కళ్ళలో దుమ్ము కొట్టి పారిపోతూ సంవాహకుడిని కూడా సైగి చేసి ఇలా అనుకుంటాడు, జోదగాండ్రలో పెద్ద అయిన మాధురునితో విరోధం పెట్టుకున్నాను. భయంతో ఎవడిదో ఇల్లు రెక్కల తలుపు తెరిచుంది అంటూ అందులోకి వెళ్ళాడు. అందులో తలుపు తెరిచేటప్పటికీ ఎదురుకుండా వసంతసేనను చూచి, అమ్మా శరణాగతులను అంటాడు. అప్పుడు వసంతసేన, అభయం శరణాగతస్య చేటి పిధేహి పక్షద్వారకం, నీకు భయం లేదు ఓ సఖీ తలుపు మూసేయి అనగాని వెళ్ళి చెలికెత్తే మదనిక తలుపు మూసేస్తుంది. వసంతసేన, కుతస్తే భయం, నీకెందుకయ్యా భయం దేనివల్ల? సంవాహకుడు, ఆర్యే ధనికాత్ పూజురాలా, అప్పులవాడి వల్ల భయం. వసంతసేన, చేటి సాంప్రతం అపావృణు పక్షద్వారకం, ఓయి తలుపు గట్టిగా మొయ్యి అని చెలికెత్తని ఆజ్ఞాపించింది. సంవాహకుడు, కథం ధనికాత్తులిత మత్స్యాభయ కారణం? సుష్ఠు కల్వేమోచ్యతే, ఏమిటి నాలాగని ఈవిడికి కూడా ధనికులంటే భయమా అని లోపల అనుకుంటూ, అంతేలే ఇది లోకంలో ఉన్నదేగా, అంటే డబ్బున్నవాడిని చూస్తే కొంచెం వెనకలాడతారు మాట్లాడడంలో కదా అంటూ అతను ఒక శ్లోకాన్ని అనుకుంటాడనమాట, చెప్తాడు ఆ సందర్భాన్ని ఉద్దేశించి. మరి చెప్తాను విను.
1: అవశ్యమార్యా
0: య ఆత్మబలం జ్ఞాత్వా భారం తులితం వహతి మనుష్య తస్య స్ఖలనం న జాయతే నచ కాంతారగతో విపద్యతే. మరి ఈ శ్లోకం యొక్క ప్రతిపదార్థం తెలుసుకుందాం.
1: అలాగే ఆర్యా.
0: యహ మనుష్యః, ఏ మనిషి అయితే.
1: యహ మనుష్యః, ఏ మనిషి అయితే.
0: ఆత్మబలం, తన యొక్క శక్తిని.
1: ఆత్మబలం, తన యొక్క శక్తిని.
0: జ్ఞాత్వా, తెలుసుకొని.
1: జ్ఞాత్వా, తెలుసుకొని.
0: తులితం భారం, తన శక్తికి తగినట్లుగా.
1: తులితం భారం, తన శక్తికి తగినట్లుగా.
0: బరువును.
1: బరువును.
0: వహతి, మోస్తాడో.
1: వహతి, మోస్తాడో.
0: తస్య, అతనికి.
1: తస్య, అతనికి.
0: స్ఖలనం, పతనం కావడం.
1: స్ఖలనం, పతనం కావడం
0: అంటే పడిపోవడం అన్నమాట. నజాయతే, జరుగదు.
1: నజాయతే, జరుగదు.
0: కాంతారగతః చ.
1: కాంతారగతః చ.
0: దట్టమైన అడవి మార్గములలో ప్రయాణించినా కూడా.
1: దట్టమైన అడవి మార్గములలో ప్రయాణించినప్పుడైనా.
0: నా విపద్యతే. ఆపదపాలవ్వడు.
1: ఆపదపాలవ్వడు.
0: అస్తు, ఇదానీ భావం వదామి శృణు.
1: అవశ్యమార్యా.
0: ఏ మనిషి అయినా సరే ముందుగా తన స్వశక్తి ఎంతో తెలుసుకుని దానికి తగినట్లుగా మాత్రమే బాధ్యతలను బరువును మోయాలి. అలా తన పరిధిని ఎరిగి ప్రవర్తించే వ్యక్తి జీవితంలో ఎప్పుడూ అడుగు జారి కింద పడడు. అంతేకాదు అతడు ఎంతటి కష్టతరమైన లేదా ప్రమాదకరమైన మార్గంలో వెళ్ళినా సరే, అంటే దట్టమైన అడవిలో వెళ్ళినా సరే ఎప్పటికీ ఆపదలో చిక్కుకోడు. సంవాహకుడు తన ఆర్థిక శక్తిని ఆలోచించకుండా పెద్ద జూదమాడి తట్టుకోలేని భారాన్ని నెత్తిని వేసుకున్నాడు కాబట్టే కదా ఈనాడు ఇంత దుస్థితికి వచ్చాడని దర్దురకుడు ఉద్దేశం. భావం అర్థమైంది కదా?
1: అర్థమైంది ఆచార్య.
0: అస్తు, ఇదానీ వ్యాకరణాంశాన్ వదామి శృణోతు. ఆత్మబలం, భారం, స్ఖలనం, అకారాంత నపుంసకలింగ శబ్దాః ద్వితీయ ప్రథమ విభక్తయః ఏకవచన రూపాణి. మనుష్యః కాంతారగతః అకారాంత పుంలింగ శబ్దాలు. ఇక జ్ఞాత్వా, జ్ఞా అవబోధనే అనే ధాతువులో క్వాదిగణంలో ఉండేటటువంటిది, దీనిలో త్వా ప్రత్యార్థం వల్ల కూడా వస్తూ ఉంటుంది జ్ఞాత్వా అనే రూపం. వహతి వహ ప్రాపణే ధాతువు లట్ లకారము. ఆ తర్వాత సంధులలో చూచినట్లయితే కాంతారగత విపద్యతే కాంతారగతో విపద్యతే అనేటటువంటిది అన్నమాట. అయితే ఇందులో అర్ధాంతరన్యాసం అనేటటువంటి అలంకారం ఉంది. సాధారణంగా లోకోక్తి ద్వారా ఉన్నటువంటి ప్రకృతమైనటువంటి ప్రకృత విషయాన్ని కూడా సమర్థించడం అనేది ఇందులోని అలంకారం. ఇలా కొన్ని వ్యాకరణాంశాలు ఉన్నాయి. అర్థమైనాయా?
1: అర్థమైనాయి శ్రీమాన్. ధన్యవాదః ఆచార్య. సాధయామి.
0: శుభమస్తు. సాధయ.
2: సంస్కృత పాఠం కార్యక్రమంలో మృచ్ఛకటికం నాటకం గురించిన వివరణ విన్నారు ఉపాధ్యాయులు శ్రీ వావిలాల వెంకట మురళీకృష్ణ, విద్యార్థిని కందుల సంయుక్త.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం జానపద గీతాలు ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి ఆత్మకూరి పరిశుద్ధం బృందం వారి జానపద గీతాలు వింటారు.

0: ఏ ఊరే పిల్ల, పిల్ల నీ పేరు, నీ ఊరు పేరే మనల్సి మాట్లాడు.
1: ఏ ఊరే పిల్ల, పిల్ల నీ పేరు, నీ ఊరి పేరే మనల్సి మాట్లాడు.

0: మంచోడు కాదు.
1: మా ఊరు నీకెల మా జోలి నీకెల మా మామ చూస్తేను మంచోడు కాదు.
0: ఊరు పిల్ల
1: పిల్ల నీ పేరు
0: ఊరు పిల్ల
1: పిల్ల నీ పేరు
0: ఊరు పిల్ల పిల్ల నీ పేరు నీ ఊరు పేరే మనలిసి మాట్లాడు.

0: ఊరు పేరే మనల్సి మాట్లాడు.
1: ఏ ఊరి పిల్ల, పిల్ల నీ పేరు, నీ ఊరి పేరే మనల్సి మాట్లాడు.
0: ఆడింకేమంటాడా తగలదే గురజాడ, చెప్పు దెబ్బల మారి సాయి పరమయ్య.
1: ఆడింకేమంటాడా తగలదే గురజాడ, చెప్పు దెబ్బల మారి సాయి పరమయ్య.
0: ఊరు పిల్ల,
1: పిల్ల నీ పేరు,
0: ఊరు పిల్ల,
1: పిల్ల నీ పేరు,
0: ఊరు పిల్ల, పిల్ల నీ పేరు, నీ ఊరు పేరే మనల్సి మాట్లాడు.

0: ఊరి పిల్ల, పిల్ల నీ పేరు, నీ ఊరి పేరే మనల్సి మాట్లాడు.
1: ఏ ఊరి పిల్ల, పిల్ల నీ పేరు, నీ ఊరి పేరే మనల్సి మాట్లాడు. ఏ ఊరి పిల్ల, పిల్ల నీ పేరు, నీ ఊరి పేరే మనల్సి మాట్లాడు.

0: నష్టకం కమ్మ పోయనే చెల్లెల బావడిగితే మందున సెత్తండకాశననవే అక్కయ్య శిరిషమట పోషననవే
1: నష్టకం కమ్మ పోయనే చెల్లెల బావడిగితే మందున చిత్తండ కాశననవే చెల్లెల చిరిచమట పోషననవే
0: కళ్ళ కాటుకపోయనే చెల్లెల బావడిగితే మందున మా వారు వచ్చననవే అక్కయ్య ఏడిస్తూ పోయననవే.

చెల్లెల పావడికి మందును సుడిగాలి వచ్చననవే అక్కయ్య సొట్టేసి పోయనన.

0: మాటలు పెట్టింది రాండి మా మామయ్య గారు, నేను టిఫిన్ చేయటానికి వెళ్ళినాను మామయ్య గారు.
1: మాటలు పెట్టి రాండి మా మామయ్య గారు, నేను టిఫిన్ చేయటానికి వెళ్ళినాను మామయ్య గారు.
0: చిక్కుడు చెట్టు మేకలు మేసే
1: వైకోడలు,
0: చిక్కుడు చెట్టు మేకలు మేసే
1: వైకోడలు,
0: చిక్కుడు చెట్టు మేకలు మేసే వైకోడలా, నువ్వు ఎవరింటికి వెళ్ళినావే వైకోడలా,
1: చిక్కుడు చెట్టు మేకలు మేసే వైకోడలా, నువ్వు ఎవరింటికి వెళ్ళి

0: కొయ్యల్లి నిల్లు పేరు చెప్పే వైకోడల,
1: ఎల్దే ఎల్లేవు గాని వైకోడల, నీవు ఎల్లి నింటి పేరు చెప్పే వైకోడల.
0: సెలర్ కొట్టురు జనమ్మ
1: మావయ్య గారు,
0: సెలర్ కొట్టురు జనమ్మ
1: మావయ్య గారు,
0: సెలర్ కొట్టురు జనమ్మ మావయ్య గారు, నేను సరుకుల కోసం వెళ్ళినాను మావయ్య గారు.
1: సెలర్ కొట్టురు జనమ్మ మావయ్య గారు, నేను సరుకుల కోసం వెళ్ళినాను మావయ్య గారు.
0: వంగ చెట్లు మేకలు మేసే
1: వైకోడలు,
0: వంగ చెట్లు మేకలు మేసే
1: వైకోడలు,
0: వంగ చెట్లు మేకలు మేసే వైకోడల, నువ్వు ఎవరింటికి వెళ్ళినావే వైకోడల.
1: వంగ చెట్టు మేకలు మేసే వైకోడల, నువ్వు ఎవరింటికి వెళ్ళినావే వైకోడల.
0: వెళ్తే వెళ్ళావు గాని
1: వైకోడలు,
0: వెళ్తే వెళ్ళావు గాని
1: వైకోడలు,
0: వెళ్తే వెళ్ళావు గాని వైకోడల, నువ్వు ఎల్లు నిల్లు పేరు చెప్పే వైకోడల.

0: పాలు పోసే పాపమ్మ మామయ్య గారు, నేను పాల కోసం వెళ్ళినాను మామయ్య గారు.
1: పాలు పోసే పాపమ్మ మామయ్య గారు, నేను పాల కోసం వెళ్ళినాను మామయ్య గారు.
0: చెట్లు మేకలు మేసే
1: కోడలు,
0: బీర చెట్లు మేకలు మేసే
1: వై కోడలు,
0: బీర చెట్లు మేకలు మేసే వై కోడలు, నువ్వు ఎవరింటికి వెళ్ళినా

మీరింత వరకు శ్రీమతి ఆత్మకూరి పరిశుద్ధం బృందం వారి జానపద గీతాలు విన్నారు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 5 గంటలు కావస్తుంది. ముందుగా ఇప్పుడు విందాం సింహపురి ఎఫ్ఎం కేంద్రం వారి ఈ సాయంకాలం పూట అలాగే రేపు ప్రసారం కానున్న ప్రసార విశేషాల వివరాలు.

వింటూ కొన్ని సినీ గీతాలు వింటారు. 5:30 యువతరంగం కార్యక్రమంలో విద్య, ఉద్యోగ సమాచారం, యూత్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మరియు యూత్ వెల్ఫేర్ స్కీమ్స్ గురించి వింటూ కొన్ని సినీ యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ సాంగ్స్ వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం 3వ మనిషి కథానిక వింటారు. కథానిక రచన మరియు సమర్పణ శ్రీమతి పాతూరి అన్నపూర్ణ గారు. అనంతరం పాలిథిన్ వాడకం వల్ల వచ్చే దుష్ప్రయోజనాలు ఈ అంశంపై ప్రసంగం వింటారు. 7:00 అలనాటి మధుర గీతం, 7:15 పాడి పంటలు కార్యక్రమంలో రక్తహీనతకు గల కారణాలు, నివారణ, పోషకాహారం గురించి కేవీకే గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ సుజాత గారి ప్రసంగం వింటారు. అనంతరం పొలం కబుర్లు ప్రసారమవుతుంది. 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకునే సినీ గీతాలు 8:15 వరకు ప్రసారమవుతుంది. 8:15 నుండి రాత్రి 11:46 వరకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రకటించిన కార్యక్రమాలు వినడంతో ఈ సాయంకాలం పూట ప్రసారాలు సమాప్తమవుతుంది.

ముందుగా ఈ సాయంకాలం పూట ప్రసారం కానున్న ప్రసార విశేషాల వివరాలు విందాం. ఈ సాయంత్రం పూట 5:05 వనితావాణి కార్యక్రమంలో మహిళలు పోషకాహారం, పిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. మరి ఇప్పుడు విందాం రేపు ప్రసారం కానున్న సింహపురి ఎఫ్ఎం కేంద్రం ప్రసార విశేషాల వివరాలు. రేపు ఉదయం 6:10 అర్చన కార్యక్రమంలో భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి సుధ కార్యక్రమంలో శ్రీ పచ్చ పెంచలయ్య గారి వ్యాఖ్యానంలో సూక్తులు వింటారు. 6:35 పొలం కబుర్లు. 7:00 ప్రసార విశేషాల వివరాలు. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం. అనంతరం వ్యాధి నిరోధకతకు ఆయుర్వేదం మరియు ఉపయోగాల గురించి డాక్టర్ కూరపాటి శ్రీనివాస్ గారితో జరిపిన పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం సందేశం కథానిక ప్రసారమవుతుంది. రచన మరియు సమర్పణ శ్రీ యామిని కోళ్ళూరు గారు. అనంతరం సంపూర్ణ ఆరోగ్యానికి కొన్ని పద్ధతులు ఈ అంశంపై ప్రసంగం వింటారు. 8:35 విహారి కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమ సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీతమనం నాగేశ్వరరావు. 9:00 సముద్ర తీర కథలు శీర్షికన దొరల్లా వచ్చారు దొంగల్లా మారారు కథానిక వింటారు. కథానిక సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీతమనం నాగేశ్వరరావు. కథానిక అనంతరం ఫోనిన్ లైవ్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకునే సినీ గీతాలు ప్రసారమవుతుంది. 9:30 వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకునే సినీ గీతాలు వింటారు. ఈ కార్యక్రమం 10:00 ప్రసారమవుతుంది. సాయంత్రం 5:00 సాయంకాల ప్రసార విశేషాల వివరాలు వింటారు. 5:05 వనితావాణి కార్యక్రమంలో ఫోనిన్ లైవ్ ద్వారా ఆకాశవాణి మహిళా శ్రోతలు కోరుకునే సినీ గీతాలు వింటారు. 5:30 యువతరంగం. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక. అనంతరం ఈ సంగతి మీకు తెలుసా కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ, నిర్వహణ శ్రీతమనం నాగేశ్వరరావు. 7:00 అలనాటి మధురగీతం. 7:15 పాడి పంటలు కార్యక్రమంలో ఎర్లీ ఖరీఫ్లో నువ్వు పంట సాగు యాజమాన్యం గురించి వ్యవసాయ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి కృష్ణారెడ్డి గారితో జరిపిన పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీమతి ఉమాదేవి. అనంతరం పొలం కబుర్లు ప్రసారమవుతుంది. 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకునే సినీ గీతాలు 8:15 వింటారు. 8:15 నుండి రాత్రి 11:46 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రకటించిన కార్యక్రమాలు వినడంతో రేపటి ప్రసారాలు సమాప్తమవుతుంది. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు ఇంతవరకు సింహపురి ఎఫ్ఎం కేంద్రం వారి ఈ సాయంకాలం పూట అలాగే రేపు ప్రసారం కానున్న ప్రసార విశేషాల వివరాలు విన్నారు. సమయం 5:05. మరి ఇప్పుడు విందాం వనితావాణి కార్యక్రమం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఈ కథ ఒక ఫోటోగ్రాఫర్ ఇంకా తన మనసులోని మాటది. ఓ లవ్లీ, వెల్ డన్, బిజినెస్ లోన్ అప్రూవ్ అయింది. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో అదే లోన్తో. నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైంకి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం ఫోటోనైనా తీ. మీరెవరు?
4: ఆర్బీఐ అంటోంది,
3: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
5: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం వనితావాణి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు కూడా వనితావాణి కార్యక్రమంలో మన ఆకాశవాణి మహిళా శ్రోతల కోసం ఎన్నో అంశాలను వినిపిస్తున్నటువంటి ఈనాటి వనితావాణి కార్యక్రమంలో మీకోసం సిద్ధంగా ఉంది పిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, అలాగే కొన్ని సినీ గీతాలు కూడా. సో ప్రస్తుతం ఎక్కడ చూసినా కానీ కాలేజీ వాతావరణం తలపిస్తుంది. ఎందుకంటే అందరూ కూడా ఎగ్జామ్స్ ఫినిష్ చేసుకున్నారు, రిజల్ట్స్ వచ్చేసాయి. సో ఏ కాలేజ్లో చదవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏ కోర్స్ ఎంపిక చేసుకోవాలి, ఏ కాలేజ్లో, ఏ ఊళ్ళో మనం చదువుకుంటే మన భవిష్యత్తు బాగుంటుంది, సో ఇలాంటి హాట్ హాట్ వాతావరణమే సర్వత్రా నెలకొంది. సో మరికొద్ది రోజుల్లో అంటే జూన్ 12 నుంచి స్కూల్స్ కూడా ప్రారంభమైపోతున్నాయి. సో సుదీర్ఘమైనటువంటి వేసవి సెలవులు కూడా పూర్తయిపోతుంది. అండ్ మళ్ళీ పుస్తకాలతో, ఎగ్జామ్స్తో కుస్తీలు పడేటువంటి సమయం అయితే స్టార్ట్ కాబోతుంది అన్నమాట. సో ఈనాటి వనితావాణి కార్యక్రమంలో మనం వినబోతున్నటువంటి అంశం ఏంటంటే, సాధారణంగా పిల్లలు స్కూలింగ్లో ఒక రకమైనటువంటి మనస్తత్వంతో ఎదుగుతూ ఉంటారు. సో సడన్గా స్కూల్ నుంచి కాలేజీ వాతావరణంలోకి అడుగుపెట్టినప్పుడు పిల్లల్లో కొన్ని రకాలైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఎయిదర్ అది సామాజిక పరమైన మార్పులు కావచ్చు, శారీరక పరమైన మార్పులు కావచ్చు, ఎలాంటివైనా కావచ్చు అన్నమాట. కానీ మార్పులు ఏవైనప్పటికీ మనల్ని మనం కంట్రోల్ చేసుకోగలిగేటువంటి ఆ కంట్రోలింగ్ కెపాసిటీ అంటే నిగ్రహ శక్తి అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. లేకపోతే మన భావోద్వేగాల్ని మనం కంట్రోల్ చేసుకోలేకపోయామంటే ఎదురయ్యే పరిస్థితుల్ని మనం ఎప్పుడు కూడా సునాయాసంగా ఎదుర్కోలేం. సో దానికి సంబంధించిన పర్యవసానాలే ఇప్పుడు మనం సోషల్ మీడియాలో, న్యూస్ పేపర్లో, అలాగే టీవీ ఛానల్స్లో చూస్తున్నటువంటి ఆత్మహత్యలు. ఏంటంటే సూసైడ్ చేసుకుంటున్నారు ఎక్కువ మంది స్టూడెంట్స్. దేనికోసం? అక్కడ ఎదురయ్యేటువంటి పరిస్థితుల్ని తట్టుకోలేక, కాలేజీలకు వెళ్ళంగానే అక్కడ ఉన్నటువంటి ర్యాగింగ్, సో రకరకాలైనటువంటి రీజన్స్ వల్ల అనమాట. సో ఈనాటి కార్యక్రమంలో ఈ భావోద్వేగాల నియంత్రణ, ఈ క్రమశిక్షణ గురించి కొన్ని మంచి మాటలైతే విందాం. వినే ముందుగా కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందు ఒక చక్కటి పాటనైతే విందాం. వరుడు చిత్ర నుంచి మణిశర్మ సంగీతం, వేటూరి సాహిత్యం, సోను నిగమ్ మరియు శ్రేయ ఘోషల్ ఆలపించిన బ్యూటిఫుల్ మెలోడియస్ సాంగ్.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
3: పిల్లల్లో దారి తప్పని స్వేచ్ఛ, లోపాలు సరిదిద్దే వ్యవస్థ, 40 ఏళ్ల అనుభవం చెప్పే పాఠం, గురి తప్పని ప్రోగ్రాముల బలం, అన్ని ఒక్క శ్రీ చైతన్య.

చదువు ఒత్తిడి మరియు కొత్త స్నేహితుల వల్ల ఎమోషన్స్ కలవరపెట్టడం అనేది చాలా సహజమైనటువంటి పరిణామాలు. సో వీటిని అదుపులో ఉంచుకోవడానికి ఎమోషనల్ రెగ్యులేషన్ పద్ధతులు, క్రమశిక్షణ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాలేజీలో కొత్త వాతావరణాన్ని తట్టుకోవడానికి, ఎమోషన్స్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి కొన్ని ముఖ్యమైన పద్ధతుల్ని చూస్తే అందులో మొదటిది ఐడెంటిఫైయింగ్ ఎమోషన్స్, అంటే మన భావోద్వేగాల్ని మనం గుర్తించగలగడం. కోపం, బాధ, విసుగు వంటివి కలిగినప్పుడు వాటిని మనం గుర్తించి మనం బయటికి ఎక్స్ప్రెస్ చేసుకోవాలనేటువంటి పరిస్థితి ఉంటే కూడా ఆ ఎక్స్ప్రెషన్ని మనం ఒక పుస్తకం రూపంలో చేసుకోవచ్చు. అంటే మన ఎమోషన్స్ని ఒక పుస్తకంలో రాయడం వల్ల వాటి తీవ్రత తగ్గుతుంది. సో దీనివల్ల మన మెంటల్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. అలా కాకుండా మన బాధల్ని మన మనసులోనే ఉంచుకొని కుమిలిపోతూ ఉండడం వల్ల మన హెల్త్ పాడవుతుంది, లేదా బాహటంగా మనకు వచ్చినటువంటి ఫీలింగ్స్ని బయటకు మనం వెళ్ళబుచ్చామనుకోండి మనకు కొన్ని కొన్ని నెగిటివ్ ఇంపాక్ట్స్ అనేవి పడుతుంది అన్నమాట. సో దీనికి ఒక బెటర్ ఆల్టర్నేటివ్ వే ఏంటంటే మన ఎమోషన్స్ని మనం ఒక పుస్తకంలో రాయడం వల్ల అది ఇతరులకి తెలిసేటువంటి అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. పైగా మనకున్నటువంటి భారం కూడా చాలా వరకు తగ్గిపోతుంది అన్నమాట. అండ్ మరొకటి, డోంట్ రియాక్ట్ ఇమ్మీడియట్లీ, అంటే దేనికి కూడా వెంటనే రియాక్ట్ అవ్వద్దు. ఎవరైనా ఏదైనా అన్నప్పుడు లేదా సమస్య ఎదురైనప్పుడు వెంటనే స్పందించకుండా కాస్త సమయం తీసుకొని ఆలోచించడం వల్ల ఎంతో పెద్ద పెద్ద అనర్థాలు తప్పేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది చెప్పడం కన్నా మీకు ఇలాంటి సిచ్యువేషన్స్ గనక ఎదురైతే ఒక్కసారి మీరు ట్రై చేశారనుకోండి, ఖచ్చితంగా దీనివల్ల వచ్చేటువంటి ఆ పాజిటివ్ ఎఫెక్ట్ అనేది మీరే చూస్తారనమాట. సో ఇలా చాలా చాలా టెక్నిక్స్ అయితే ఉన్నాయన్నమాట. వీటన్నిటిని కూడా మనం చక్కగా ఫాలో అవుతూ వెళ్తే సో కాలేజీ వాతావరణం అనేది ఎంతో జాయ్ఫుల్గా ఎంటర్టైనింగ్గా ఉంటుందన్నమాట. సో వినేద్దాం చాలా టిప్స్లన్నీ కూడా. వినే ముందుగా మరొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విందాం. జిల్లా చిత్ర నుంచి డి ఇమాన్ సంగీతం, వెన్నెల కంటి సాహిత్యం, రాకేందు మౌళి మరియు ప్రణవి ఆలపించిన యుగల గీతం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మనం వింటున్నాం వనితవాణి కార్యక్రమంలో. స్కూలింగ్ నుంచి కాలేజీలోకి అడుగుపెట్టినప్పుడు ఎదురయ్యేటువంటి ఆ ఎమోషనల్ స్ట్రెస్ని కానీ ప్రెషర్ని కానీ ఎలా సహజంగా తగ్గించుకోవాలి అనేటువంటి విషయాల గురించి. సో ఇంతవరకు కూడా మనం మన ఎమోషన్స్ని వెంటనే మనం బయటికి ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి అవకాశం లేకపోయినా మనం పుస్తకాల్లో చిన్న చిన్న అంశాలను రాసుకోవడం వల్ల ప్రెషర్ తగ్గుతుందని విన్నాం. అండ్ అలాగే కొన్ని కొన్ని విషయాల్ని మనం మన ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోవచ్చు. సో వెళ్ళంగానే మనకు ఆప్తమిత్రులు ఎవరు కూడా సెట్ అయిపోరు. కాకపోతే సమయమే మనం అన్నిటికీ కూడా సమాధానం ఇస్తుంది కాబట్టి. సో చిన్నగా మన వేవ్ లెంత్కి సరిపోయేటువంటి ఫ్రెండ్స్ని మనమే వెతుక్కుంటూ, సో వారితో మనం ఎంచక్క మనకు సంబంధించిన విషయాన్ని షేర్ చేసుకుంటూ కనుక ఉండగలిగితే, సో వీలైనంత వరకు కూడా మనలో ఉన్నటువంటి ఆ ప్రెషర్ కంటెంట్ అనేది తగ్గడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అండ్ దీంతోపాటు కాలానుగుణంగా వచ్చే కొన్ని మార్పుల వల్ల కాలేజీలో స్టడీ ప్రెషర్ మరియు స్ట్రెస్ రావడం చాలా సహజమైనటువంటి విషయం. స్కూల్ వాతావరణంతో పోలిస్తే కాలేజీలో సిలబస్ ఎక్కువగా ఉండడం, సొంతంగా చదువుకోవాల్సి రావడం వల్ల ఈ ఒత్తిడి అనేది పెరుగుతుంది. సో ఈ స్ట్రెస్ని సులభంగా అధిగమించడానికి కొన్ని మార్గాల్ని కనుక మీరు ఫాలో అవ్వగలిగితే, సో ఈజీగా మీరు ఈ కాలేజ్ ఎడ్యుకేషన్ అనేది హ్యాపీగా కంప్లీట్ చేసుకోవచ్చు. సో అందులో మొదటిది ప్లానింగ్ మరియు టైం మేనేజ్మెంట్. అంటే పనుల్ని లేదా చదువుని రేపటికి వాయిదా వేయడం, మన జనరల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే పోస్ట్పోన్మెంట్స్ అన్నమాట. సో ఎప్పుడైతే మీరు ఈ పోస్ట్పోన్మెంట్ అనే పదాన్ని మీ డిక్షనరీలో నుంచి తీసేస్తారో, సో ఆటోమేటిక్గా మీ కనుక్కునేటువంటి కంటెంట్ని మీరు అనుకునే విధంగా చక్కగా ఎటువంటి ప్రెషర్ లేకుండా ఫినిష్ చేయొచ్చు. అలా కాకుండా పరీక్షల సమయంలో ఒకేసారి మొత్తాన్ని తీసి ముందుకు బుక్కుల్లో మీరు ముందుకెళ్ళి కూర్చున్నారనుకోండి, సో మీకు ప్రెషర్ అనేది ఎక్కువైపోతుంది. సో ఆటోమేటిక్గా టెన్షన్ మొదలైపోతుంది అన్నమాట. అలా కాకుండా చిన్న చిన్న లక్ష్యాల్ని కేటాయించుకుంటూ పెద్ద సిలబస్ను చూసి భయపడిపోకుండా రోజువారీగా కొంత కొంతగా భాగాలుగా విభజించుకొని చదువుకుంటూ ఉన్నారనుకోండి, సో మీకు ఎలాంటి స్ట్రెస్ అనేది ఉండదు. సో స్టడీ ప్రెషర్ అనేది అసలే ఉండదు అన్నమాట. అండ్ దీంతోపాటు ఆరోగ్యకరమైనటువంటి నిద్ర, ఆరోగ్యకరమైనటువంటి ఆహారం, ప్రతి మనం చదివేటువంటి ఒక టెక్నిక్లో

పోడోమోరో టెక్నిక్ అని మనం ఇందాకే విన్నాం. సో ఈ పోడోమోరో టెక్నిక్ అంటే ఏం లేదు, చదువుకునేటప్పుడు ప్రతి 45 నుంచి 50 నిమిషాలకు ఒక్కసారి 5 నుంచి 10 నిమిషాల విరామం అంటే చిన్ని బ్రేక్స్ తీసుకుంటూ మనం చదువుకుంటూ ఉన్నాం అనుకోండి, సో హ్యాపీగా ఏ రోజు కంటెంట్ని ఆ రోజు మనం చక్కగా ఫినిష్ చేసుకోవచ్చు. సో వీటన్నిటితో పాటు ఎలాంటి ప్రెషర్నైనా ఎలాంటి స్ట్రెస్నైనా మనం ఈక్వల్గా బ్యాలెన్స్ చేయాలి అని అంటే ముందు మనం మన శారీరకంగా కూడా మనం సహకరించాలన్నమాట. అంటే మన మైండ్ అనేది చాలా పీస్ఫుల్గా ఉండాలి. దీనికి సహకరించేటువంటి ఒకే ఒక సాధనం ఏంటంటే వ్యాయామం, ధ్యానం లాంటివి. సో రోజుకు కేవలం 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని ధ్యానం వంటివి చేయడం వల్ల మానసికమైన ప్రశాంతత మనకు లభిస్తుంది. అలాగే ప్రతిరోజు కాసేపు నడవడం, రన్నింగ్ లేదా యోగా చేయడం వల్ల కూడా ఒత్తిడిని తగ్గించే ఎండార్ఫిన్లు మన శరీరంలో విడుదలవుతాయి. సో దీనివల్ల మనం ఎలాంటి ఒత్తిడిని ఫేస్ చేయాల్సిన పరిస్థితులు మనకు ఎదురైనా కానీ ఈజీగా దాన్ని మనం చాకచక్యంగా నెట్టేసుకుంటూ ముందుకెళ్ళిపోతామన్నమాట. సో ఇలా మనం చిన్న చిన్న విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే గనక చక్కగా మనం స్కూలింగ్ నుంచి కాలేజీలోకి అడుగుపెట్టిన తర్వాత వచ్చేటువంటి కామన్ ప్రెషర్స్ కానీ ఈ స్ట్రెస్ బూస్టర్స్ కానీ మనకు మనల్ని ఏ రకం కూడా ఇబ్బంది పెట్టకుండా ఉంటుందన్నమాట. సో ఇది ఈనాటి వనితావాణి కార్యక్రమంలో మనం విన్నటువంటి విషయాలు. ఇంతటితో ఈనాటి వనితావాణి కార్యక్రమం సమాప్తం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
3: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
4: ఆకాశవాణి సింహపురి FM కేంద్రం యువతరంగం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు కూడా యువతరంగం కార్యక్రమంలో మన ఆకాశవాణి యువత కోసం బోలెడన్ని విద్య ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. అండ్ ఇలాగే ఈనాటి యువతరంగం కార్యక్రమం కూడా మీకోసం విద్య ఉద్యోగ సమాచారాలతో సిద్ధంగా ఉంది. కార్యక్రమాన్ని మొదలుపెట్టేద్దాం. దేశంలోని ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్స్లో ప్రవేశాలకు రంగం సిద్ధమైంది. IITలు, నీట్లు, IIITలు, GFTIల్లో ఇంజనీరింగ్ కోర్సుల్లో అడ్మిషన్స్ కోసం నిర్వహించే జోసా కౌన్సిలింగ్ ప్రారంభమైంది. జూన్ 2 నుంచి ప్రారంభమైన ఈ జోసా 2026 కౌన్సిలింగ్ ప్రక్రియతో వేలాది మంది

విద్యార్థుల ఉన్నత విద్యా ప్రయాణంలో ఒక కీలక ఘట్టం మొదలైంది. సరైన కాలేజ్, అనువైన కోర్సు ఎంపిక భవిష్యత్ కెరీర్కు బలమైన పునాది కదా. దీంతో ప్రతి అడుగు ఆచితూచి వేయాల్సిన సమయం ఇది. ఈ నేపథ్యంలో జోసా కౌన్సిలింగ్, షెడ్యూల్, చాయిస్ ఫిల్లింగ్, సీట్ అలాట్మెంట్ విధానం, కాలేజీ కోర్సు ప్రాధాన్యాల ఎంపిక, అసలు ఏంటి జోసా కౌన్సిలింగ్, వీటన్నిటి గురించి కూడా ఈనాటి యువతరంగం కార్యక్రమంలో వినేద్దాం. వినే ముందుగా నిప్పు చిత్ర నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ నైతే విందాం.

నిప్పు చిత్ర నుంచి కార్తిక్ మరి చిత్ర ఆలపించిన బ్యూటిఫుల్ సాంగ్ నైతే మీరు యువతరంగం కార్యక్రమంలో విన్నారు. అండ్ ఈనాటి యువతరంగం కార్యక్రమంలో

మనం వింటున్నాం జోసా కౌన్సిలింగ్కి సంబంధించిన వివరాలు. అసలు ఏంటి జోసా కౌన్సిలింగ్? ఈ జోసా ద్వారా ఏ విద్యా సంస్థలో ప్రవేశాలు కల్పిస్తారు? మరి జోసా రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేయాలా? సీట్ల కేటాయింపు ఎలా జరుగుతుంది? మాక్ సీట్ అలాట్మెంట్ అంటే ఏంటి? చాయిస్ లాక్ చేసిన తర్వాత మార్చుకోవచ్చా? చాయిస్ లాక్ చేయడం ఒకవేళ మర్చిపోతే గడువు తర్వాత చాయిస్లు మార్చుకోవచ్చా? సో ఇలా రకరకాలైనటువంటి డౌట్స్ పిల్లలందరికీ అలాగే తల్లిదండ్రులకు కూడా ఫ్రీక్వెంట్గా వచ్చేటువంటివి. వీటన్నిటికీ సంబంధించిన సమాధానాలు ఈనాటి కార్యక్రమంలో వింటున్నాం. సో మొదటిగా జోసా కౌన్సిలింగ్ ద్వారా ఐఐటీలు, ఐఐఎన్సి బెంగళూరు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ఐఐఈఎస్టీ షిప్ఫూర్, అలాగే కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నడిపే పలు సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశాలు కల్పిస్తారు ఈ జోసా ద్వారా. జోసా రిజిస్ట్రేషన్ మరి తప్పనిసరిగా చేయాలా అంటే ఖచ్చితంగా చేయాలి. జేఈఈ మెయిన్ లేదా జేఈఈ అడ్వాన్స్డ్లో మంచి ర్యాంకు వచ్చిన జోసా పోర్టల్లో నమోదు చేసుకొని చాయిస్ ఫిల్లింగ్ పూర్తి చేయకపోతే సీటు కేటాయింపు జరగదు. కాబట్టి రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరి. సో సీట్ల కేటాయింపు ఎలా జరుగుతుంది అంటే అభ్యర్థి ర్యాంక్, కేటగిరీ, అర్హత, రిజర్వేషన్ నిబంధనలు, సీట్ల లభ్యత, చాయిస్ ఫిల్లింగ్లో ఇచ్చిన ప్రాధాన్యతల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. మాక్ సీట్ అలాట్మెంట్ అంటే ఏంటి? చాయిస్ లాక్ చేసిన తర్వాత మార్చుకోవచ్చా? చాయిస్లు లాక్ చేయడం మర్చిపోతే ఏం జరుగుతుంది? వీటి గురించి కూడా విందాం. వినే ముందుగా మరొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేద్దాం. నిన్ను కోరి చిత్రం నుంచి గోపీసుందర్ సంగీతం, రామజోగి శాస్త్రి సాహిత్యం, కార్తీక్ మరియు చిన్మయి శ్రీపాద ఆలపించిన మరొక బ్యూటిఫుల్ డ్యూయట్ సాంగ్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మన వింటున్నాం యువతరంగం కార్యక్రమంలో జోసా కౌన్సిలింగ్ కి సంబంధించినటువంటి సంపూర్ణమైన వివరాలు. సో ఇంతవరకు ఈ జోసా కౌన్సిలింగ్ ద్వారా సీట్ల కేటాయింపు ఎలా జరుగుతుందో విన్నాం. ఇప్పుడు మాక్ సీట్ అలాట్మెంట్ అంటే ఏంటి, చాయిస్ లాక్ చేసిన తర్వాత మార్చుకోవచ్చా, చాయిస్లు లాక్ చేయడం మర్చిపోతే ఏం జరుగుతుంది, గడువు తర్వాత చాయిస్లు మార్చుకునే వెసులుబాటు ఉందా, వీటి గురించి ఇప్పుడు విందాం. ప్రస్తుత చాయిస్లు ర్యాంక్ ఆధారంగా ఏ సీటు వచ్చే అవకాశం ఉందో తెలుసుకునేందుకే మాక్ అలాట్మెంట్ ఉపయోగపడుతుంది. ఇది తుది కేటాయింపు అయితే కాదు. దీన్ని చూసుకొని అభ్యర్థులు తమ ప్రాధాన్యతల జాబితాలను సవరించుకోవచ్చు. ఇదే మాక్ సీట్ అలాట్మెంట్. ఇక చాయిస్లు లాక్ చేసిన తర్వాత మార్చుకోవచ్చా అంటే గడువు ముగియకముందు ఓపీటీ ధృవీకరణతో అన్లాక్ చేసి మార్పులు చేసి మళ్ళీ లాక్ చేయొచ్చు. చాయిస్లు సేవ్ చేసి లాక్ చేయకపోయినా గడువు ముగిసిన తర్వాత జోసా వాటిని ఆటోమేటిక్గా లాక్ చేస్తుంది. చివరిగా సేవ్ చేసిన జాబితానే పరిగణనలోనికి తీసుకుంటారు. కాబట్టి గడువు తర్వాత చాయిస్లు మార్చుకోవచ్చా అంటే కుదరదు. గడువు ముగిసిన తర్వాత కొత్త చాయిస్లు చేర్చడం, తొలగించడం లేదా క్రమాన్ని మార్చడం సాధ్యం కాదు. కాబట్టి సో ఈ చాయిస్ చూసింగ్ అనేది కూడా కొంచెం మీరు జాగ్రత్తగా చూస్ చేసుకోవచ్చు. అండ్ సీటు వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఆన్లైన్ రిపోర్టింగ్ పూర్తి చేయాలి. ఇందులో ఫ్రీజ్, ఫ్లోట్, స్లైడ్ అనేటువంటి వర్డ్స్ ఉంటాయి. సో వీటిని ఎంపిక చేయడం, పత్రాలు అప్లోడ్ చేయడం, సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు చెల్లించడం అనేటువంటివి ఉంటాయన్నమాట. సో సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు అంటే ఏంటి అంటే, సీటు వచ్చిన తర్వాత దాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో చెల్లించే ఫీజుని ఎస్ఏఎఫ్ అంటారు. గడువులోగా చెల్లించకపోతే మీరు ఎంపిక చేసుకున్న సీటు రద్దు అవుతుందన్నమాట. సో అండ్ అలాగే మనం ఒక 3 టర్మినాలజీస్ని అయితే చూసాం, ఫ్రీజ్, ఫ్లోట్, స్లైడ్. ఏంటి ఈ టర్మినాలజీస్ అంటే, ఫ్రీజ్ అంటే వచ్చిన సీటునే ఖరారు చేసుకొని తదుపరి రౌండ్లలో పాల్గొనకపోవడమే ఫ్రీజ్. ఇక ఫ్లోట్ అంటే ప్రస్తుత సీటును కొనసాగిస్తూ ఇతర సంస్థల్లో ఉన్నత ప్రాధాన్యత సీటు కోసం అవకాశం ఉంచుకోవడం. ఇకపోతే స్లైడ్ అంటే అదే సంస్థలో మెరుగైన కోర్స్ కోసం ప్రయత్నించడం. సో వీటి టర్మినాలజీస్కి సంబంధించిన మీనింగ్స్ని కనుక మీరు చక్కగా ముందుగానే తెలుసుకుంటే, సో మీరు అక్కడ పెట్టుకునేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో ఎలాంటి పొరపాట్లు సడలు

కుండా ఉంటుందన్నమాట. అండ్ అలాగే తర్వాతి రౌండ్లో ఒకవేళ మెరుగైన సీట్ వస్తే ఏం చేయాలి? ఫ్లోట్ లేదా స్లైడ్ ఎంచుకున్న అభ్యర్థికి మెరుగైన సీట్ వస్తే పాత సీట్ ఆటోమేటిక్గా రద్దయి కొత్త సీట్ని కేటాయిస్తారనమాట. సో ఇలా ఇంకా చాలా క్వశ్చన్స్ కూడా మీకోసం సిద్ధంగా ఉంది, వాటితో పాటు ఆన్సర్స్ కూడా నేను మీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. సో వాటి గురించి వినే ముందుగా మరొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేద్దాం. మ్యాడ్ చిత్రం నుంచి భీమ్ సెస్రోల్ సంగీత సారథ్యంలో భీమ్ సెస్రోల్ అలాగే వర్మ అండ్ అలాగే కీర్తన మాలిక్ ఆలపించినటువంటి బ్యూటిఫుల్ సాంగ్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మన వింటున్నాం యువతరంగం కార్యక్రమంలో జోసా కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి సమాచారం. సో ఈ జోసా కౌన్సిలింగ్ అనేది ఐఐటి విద్యార్థులకు ఎంత ఇంపార్టెంట్ అనేది చదువుకుంటున్నటువంటి పిల్లలకు బాగా తెలిసిందే. అయితే ఈ కౌన్సిలింగ్ సమయంలో కొన్ని కొన్ని పొరపాట్లు మనం అవలీలగా చేసేస్తూ ఉంటాం. సో ఎటువంటి పొరపాట్లు మనం చేయకూడదు, సో పొరపాట్లు దొరలడానికి ఎలాంటి ఆస్కారం ఉంటుంది, సో వీటన్నిటి గురించి కూడా ఇప్పుడైతే విందాం. జోసా కౌన్సిలింగ్ సమయంలో విద్యార్థులు ఎలాంటి పొరపాట్లు లేకుండా అప్రమత్తంగా వ్యవహరించాలి, ముఖ్యంగా చాయిస్ ఫిల్లింగ్ సమయంలోనే ప్రాథమ్యాలపై స్పష్టత ఏర్పరచుకోవాలి, ముందుగానే కసరత్తు చేసి బ్రాంచ్ ఇన్స్టిట్యూట్ ఎంపికలను సిద్ధం చేసుకోవాలి, వాటి ఆధారంగానే ఆన్లైన్ చాయిస్ ఫిల్లింగ్కు ఉపక్రమించాలి. ఒక రౌండ్లో సీటు లభించి తాను అనుకున్న బ్రాంచ్ లేదా ఇన్స్టిట్యూట్లో సీట్ వస్తేనే ఫ్రీజ్ ఆప్షన్ను ఎంచుకోవాలి, లేదంటే ఫ్లోట్ ఆప్షన్ ఎంచుకొని తదుపరి రౌండ్ చాయిస్ ఫిల్లింగ్కు అవకాశాన్ని సజీవంగా ఉంచుకోవాలి. సో ప్రతి రౌండ్లోనూ నిర్దేశిత రుసుము చెల్లించి తదుపరి రౌండ్కు అర్హత కొనసాగించుకోవాలి. ఇలా అన్ని దశలు పూర్తయ్యాక నిర్దేశిత తేదీల్లో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్, అదేవిధంగా సెల్ఫ్ రిపోర్టింగ్కు సంబంధిత క్యాంపస్కు నిర్దేశిత తేదీల్లో హాజరు కావాల్సి ఉంటుంది. కౌన్సిలింగ్ సమయంలో అప్లోడ్ చేయాల్సిన అన్ని డాక్యుమెంట్లని ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ముఖ్యంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులైతే సంబంధిత అధికారిక ధృవీకరణ పత్రాలను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇలా ముందస్తుగానే కౌన్సిలింగ్ ముందస్తుగానే కావాల్సినటువంటి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కానీ, అండ్ ఈ కౌన్సిలింగ్ టైంలో మనకు ఎదురయ్యేటువంటి సమ్ ఇంపార్టెంట్ టర్మినాలజీస్ మీద అవగాహన కానీ మనం ఏర్పరచుకోగలిగితే సో హ్యాపీగా ఈ జోసా కౌన్సిలింగ్ అనే దాన్ని మనం పూర్తిగా మనం హ్యాపీగా కంప్లీట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది ఈనాటి యువతరంగం కార్యక్రమంలో మనం విన్నటువంటి ఒక బ్యూటిఫుల్ ఇంపార్టెంట్ మెసేజ్. అండ్ కార్యక్రమాన్ని ముగించే ముందుగా ఒక మరొక సాంగ్ అయితే వినేద్దాం, భీమా చిత్ర నుంచి.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. మీరు ఇంతవరకు యువతరంగం కార్యక్రమంలో ఆకాశవాణి యువతకు ఉపయోగపడేటువంటి బ్యూటిఫుల్ మెసేజ్ అయితే విన్నారు. అండ్ అలాగే మంచి మంచి యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ సాంగ్స్ కూడా విన్నారు. ఇంతటితో ఈనాటి యువతరంగం కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మరికొద్ది క్షణాలలో హిందీలో వార్తలు, అలాగే 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం వింటారు. 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం వింటారు. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. రాజధాని అమరావతిలో 2 కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక వసతులు మెరుగుపరిచినట్లు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి చెప్పారు. రాష్ట్రంలో విబీజీ రామ్జీ పథకాన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 7,707 కోట్ల రూపాయలు కేటాయించింది. నైరుతి ఋతుపవనాలు రాబోయే 3-4 రోజుల్లో రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలకు మరింత విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వివరాలు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి 2 కీలక కేంద్ర ప్రాజెక్టులను ప్రభుత్వం కేటాయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ 2 కేంద్ర ప్రభుత్వ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఈరోజు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల్లో భాగంగా 1,299 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కేంద్ర ప్రభుత్వ సాధారణ కార్యాలయ భవన సముదాయం సిజీజీపీఓఏను 1,234 కోట్ల రూపాయల వ్యయంతో ఉద్యోగులకు నివాస భవన సముదాయం జీపీఆర్ఏను నిర్మించనున్నారు. రాష్ట్రానికి కేటాయించిన ప్రాజెక్టులపై కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ న్యూఢిల్లీలో పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: ఆఫీస్ వచ్చి 2 టవర్స్, దాదాపు 1,300 కోట్ల రూపాయలు, 23 లక్షల స్క్వేర్ ఫీట్, 5 ఎకరాల్లో. ఇది కంప్లీట్ అయిన తర్వాత అప్ టు 8,000 పీపుల్ ని ఇది అకామిడేట్ చేయగలదు ఆఫీస్ స్పేస్. అదేవిధంగా 1,800 కార్ పార్కింగ్ వచ్చేటువంటి పరిస్థితి. రెండోది తీసుకుంటే రెసిడెన్షియల్ కాంప్లెక్స్, 1,234 కోట్ల రూపాయలు, 17 ఎకరాల్లో, 11 టవర్స్ ఇవి రెసిడెన్షియల్ క్వార్టర్స్. ఈరోజు కేబినెట్ ద్వారా గౌరవ ప్రధాని గారు ఆమోదం చేశారు.
0: దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సఫలీకృతులయ్యారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చేసిన సామాజిక మాధ్యమ పోస్టులో నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత్ అద్భుత శక్తిగా ఎదుగుతోందని పేర్కొన్నారు. ప్రధానిగా నరేంద్ర మోదీ 4,399 రోజుల నిరంతర పాలన ప్రతి స్థాయిలో భారతదేశాన్ని పరివర్తన చెందించాలనే అద్వితీయమైన కృషితో నిండుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున ఈ అద్భుతమైన మైలురాయిని చేరుకున్నందుకు నరేంద్ర మోదీకి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. విబీజీ రామ్జీ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 7,707 కోట్ల రూపాయలు కేటాయించింది. దేశంలో 3వ అత్యధిక కేటాయింపులను ఆంధ్రప్రదేశ్ దక్కించుకోవడం సమర్థవంతమైన అమలు పట్ల తమ నిబద్ధతకు బలమైన నిదర్శనమని ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ కేటాయింపులు గ్రామ మౌలిక సదుపాయాలను బలోపేతం చేసి జీవనోపాధిని మెరుగుపరుస్తాయని తెలిపారు.

0: దేశ అభివృద్ధికి చోదక శక్తిగా ఉన్న రైతులు, మహిళలు, శ్రామికులకు మరిన్ని అవకాశాలు సృష్టిస్తాయన్నారు. గ్రామీణాభివృద్ధిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉన్న అచంచలమైన దృష్టికి సామాజిక మాధ్యమ ప్రకటనలో కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాలను గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేశామని ఆ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలియజేశారు. గడిచిన రెండేళ్లలో సాంఘిక సంక్షేమ శాఖ చేపట్టిన అభివృద్ధి పనుల గురించి అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులకు వివరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగా తమ ప్రభుత్వ పరిపాలన సాగుతోందని, రాష్ట్రంలో స్టడీ సర్కిళ్లను మరింత బలోపేతం చేసినట్టు చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో, పదవ తరగతి, ఇంటర్మీడియట్లో మంచి ఉత్తీర్ణత సాధించినట్టు తెలియజేశారు. విద్యార్థులకు సురక్షిత, పరిశుభ్రమైన వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం విస్తృత స్థాయిలో చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలియజేశారు. 104.96 కోట్ల రూపాయల వ్యయంతో హాస్టళ్ల మరమ్మతులు, అభివృద్ధి పనులు చేపట్టి 774 హాస్టళ్లలో మౌలిక వసతులు మెరుగుపరిచామని చెప్పారు. ఈ నెలాఖరు నాటికి రాష్ట్రంలోని అన్ని వసతి గృహాల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి కానుందని మంత్రి వెల్లడిస్తూ,
1: 774 హాస్టల్లో 104 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనం రిపేర్ చేసి మెరుగైన వసతులు కూడా కల్పించడం జరిగింది. ప్రతి ఒక్క హాస్టల్ కూడాను ఆర్ఓ ప్లాంట్, మస్కిటో మెట్స్, దాంతో పాటుగా మిగిలినటువంటి మౌలిక వసతులు కూడా కల్పించేందుకు మేము చర్యలు తీసుకోవడం జరిగింది. కమ్యూనిటీ టాయిలెట్స్ కూడా 23.79 కోట్ల రూపాయలతో మంజూరు చేయడం కూడా జరిగింది. శానిటేషన్ మెయింటెనెన్స్ కి అవుట్ సోర్సింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది మన మార్చి నుండి ప్రారంభించడం జరిగింది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాయణ పేర్కొన్నారు. సాలూరు మండలం సారిక పంచాయతీ పరిధిలోని దండిగాం నుంచి నేరెళ్ల వరుస వరకు సుమారు 1.90 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పునర్నిర్మించిన బీటీ రహదారిని మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడే విధంగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ రహదారి వల్ల దండిగాం, నేరెళ్ల వలస గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడనున్నాయని చెప్పారు. ప్రముఖ చలనచిత్ర దర్శకులు భారతీరాజా మరణం బాధాకరమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగు తమిళ చిత్ర పరిశ్రమలకు భారతీరాజా చిరస్మరణీయ చిత్రాలు అందించారని, భారతీయ సినీ పరిశ్రమకు ఆయన మరణం తీరని లోటని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అదేవిధంగా భారతీరాజా మృతి పట్ల సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గ్రామీణ నేపథ్య చిత్రాలకు సరికొత్త ప్రాణం పోసిన మహోన్నత దర్శకుడు భారతీరాజా అని, ఎందరో నూతన నటీనటులను సినీ పరిశ్రమకు పరిచయం చేసిన దర్శక శిఖరం అనే సామాజిక మాధ్యమ పోస్టులో మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. భారతీరాజా తెరకెక్కించిన సీతాకొక చిలుక, ఎర్ర గులాబీలు, చిరంజీవి నటించిన ఆరాధన చిత్రాలు తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. 6 జాతీయ పురస్కారాలు, 4 ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్న భారతీరాజాను 2004 భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. వైద్య సేవల్లో కృత్రిమ మేధ ఏఐ వినియోగాన్ని ప్రభుత్వం క్రమంగా పెంచేందుకు ప్రయత్నం చేస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ క్రమంలోనే మధుమేహంతో కంటిచూపు సమస్యలు, రెటినోపతి కలిగిన వారికి తగిన సమయంలో చికిత్స అందించడంలో ఏఐ వినియోగాన్ని ప్రయోగాత్మకంగా గుంటూరు, కర్నూలు, విశాఖల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రవేశపెట్టాలని నిర్ణయించామన్నారు. ఫండస్ కెమెరాల ద్వారా తీసే ఇమేజ్ను పరిశీలించి రెటినోపతి సమస్య ఎంత తీవ్రంగా ఉంది, వైద్యులను సంప్రదించాలా వద్దా అనే దానిపై ఏఐ స్పష్టత ఇస్తుందన్నారు. ప్రస్తుతం వైద్యులు అందుబాటులో ఉన్న చోట మాత్రమే ఫండస్ కెమెరాలు ఉన్నాయని, ఏఐ సేవల రాకతో ఫండస్ కెమెరాలు ఆస్టోమెట్రిస్ట్ టెక్నీషియన్ను అందుబాటులోకి తీసుకొస్తే సరిపోతుందని స్పష్టం చేశారు. రెటినోపతి సమస్యలు గుర్తించడంలో వైద్యుల కొరతను అధిగమించేందుకు ఏఐ సహాయపడుతుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈరోజు ఒక ప్రకటనలో వెల్లడించారు. నైరుతి రుతుపవనాలు రాబోయే 3-4 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన ప్రాంతాలకు మరింత విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. అదేవిధంగా మధ్య బంగాళాఖాతం నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అంతర్ కర్ణాటక మీదుగా ఉన్న నిన్నటి అల్పపీడన ద్రోణి సగటు సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతోందని తెలియజేశారు. మరిన్ని వివరాలను వాతావరణ శాఖాధికారిణి జి లక్ష్మి వెల్లడిస్తూ,
2: రాబోయే 3-4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సముద్ర

అల్లూరి, పోలవరం, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. రాజధాని అమరావతిలో 2 కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక వసతులు మెరుగుపరిచినట్లు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి చెప్పారు. రాష్ట్రంలో వీబీజీ రామ్జీ పథకాన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 7,700 కోట్ల రూపాయలు కేటాయించింది. నైరుతి రుతుపవనాలు రాబోయే 3-4 రోజుల్లో రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలకు మరింత విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: है तो टेली लॉ के ऐप, वेबसाइट www.tele-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: తరం మారింది, శ్రీ చైతన్య సిద్ధం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం గ్రామదర్శిని కార్యక్రమంలో ముందుగా విందాం సమాచార వేదిక.

డీసెట్ను వచ్చే నెల 1న నిర్వహించనున్నామని డీఈఓ బాలాజీరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. హాల్ టికెట్లు ఈ నెల 10 నుంచి అందుబాటులో ఉంటాయని, ఫలితాలను వచ్చే నెల 4న విడుదల చేయనున్నారని వివరించారు. అర్హత సాధించిన విద్యార్థులకు వచ్చే నెల 10 నుంచి 15లోపు వెబ్ ఆప్షన్లు, 16న సీట్స్ అలాట్మెంట్, 19 నుంచి 23 వరకు సర్టిఫికేట్ల వెరిఫికేషన్, 25న తరగతులు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు.

మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు వృత్తి విద్యా కోర్సులను నేర్చుకోవాలని సునీత సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి సారంగం సులక్ష్మి సూచించారు. కుటుంబ పోషణ నిమిత్తం పనులకు వెళ్లి కష్టపడాల్సిన అవసరం లేకుండా వాషింగ్ పౌడర్ తయారు చేసుకోవడం నేర్చుకుని మరికొంతమందికి పనులు కల్పించవచ్చని పేర్కొన్నారు. గూడూరులోని సంస్థ కార్యాలయంలో మంగళవారం మహిళలకు వాషింగ్ పౌడర్ తయారీపై శిక్షణా కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. తీర ప్రాంత గ్రామమైన బురదగల్లి కొత్తపాలెంలో మంగళవారం ప్రకృతి వ్యవసాయంపై ఆ శాఖ డివిజన్ మాస్టర్ ట్రైనర్ అనంతరావు రైతులకు అవగాహన కల్పించారు. ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలి, దానివల్ల కలిగే లాభాలను రైతులకు తెలియజేశారు. ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల భూమి సారవంతంగా ఉండి పొలం నిస్సారం కాకుండా ఉంటుందని వివరించారు. పంటలకు అవసరమైన అన్ని రకాల పోషకాలు భూమి నుంచి అందుతాయన్నారు. ఆ పొలంలో పండే వరి ధాన్యం ద్వారా వచ్చేటువంటి బియ్యం ఆహారంగా తినడం వల్ల క్యాన్సర్ లాంటి పెద్ద వ్యాధులు రావన్నారు. అలాగే ఘన ద్రవ జీవామృతాలు తయారు చేసి పంటలపై ఎలా పిచికారీ చేయాలో వివరించారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ మోటివేటర్లు ధనమ్మ తదితరులు పాల్గొన్నారు.

విఆర్పాలెం అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం కిశోరి వికాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. బాల్య వివాహాల వలన కలిగే అనర్థాలపై కిశోర బాలికలు తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. సూపర్వైజర్ జ్యోతి మాట్లాడుతూ బాల్య వివాహాలతో జరిగే అనర్థాలను వివరించారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి తెలియజేశారు. బాల్య వివాహాలను ప్రోత్సహించిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

కావలి పరిసర ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం మోస్తరు వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తీవ్రమైన ఎండలు ఉన్న క్రమంలో సాయంత్రానికి ఒక్కసారిగా వాతావరణం చల్లబడి వర్షం పడడంతో ప్రజలు ఉపశమనం చెందారు.

ఆత్మకూరు పట్టణంలోని ఏపీ గురుకుల బాలికల పాఠశాలలో సోషల్ టీచర్ ఖాళీ కోసం మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ పి వలీవ్ కెజియా రూత్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాల కోసం 8712625046 అనే నెంబర్ను సంప్రదించాలని కోరారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా చర్యలు చేపట్టినట్లు ఐసీడీఎస్ సీడీపీఓ సునీత లత అన్నారు. చిన్నారుల ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఏఐ ఆధారిత ఈసీడీ స్క్రీనింగ్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం అంగన్వాడీ కేంద్రాల నిర్వాహకులకు పట్టణంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఆరేళ్లలోపు పిల్లల్లో ఎదుగుదల, పౌష్టికాహార లోపాలు, మానసిక రుగ్మతలు, ఇతర ఆరోగ్య సమస్యలు ప్రారంభ దశలోనే గుర్తించేందుకు ఈ స్క్రీనింగ్ విధానం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. డైస్ ఆసుపత్రి డాక్టర్ దినకర్, సామాజిక కార్యకర్త రమణలు ఏ విధంగా స్క్రీనింగ్ పరీక్షలు చేయాలో వివరించారు. సూపర్వైజర్లు జీ కస్తూరి, రమాదేవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు ఇంతవరకు గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక విన్నారు. సమాచార వేదిక ఇంతటితో సమాప్తం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం మూడవ మనిషి కథానిక. కథానిక రచన మరియు సమర్పణ శ్రీమతి పాతూరి అన్నపూర్ణ గారు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రీమతి పాతూరి అన్నపూర్ణ గారు మనకు అందించిన కథానిక
2: నా కథ శీర్షిక మూడో మనిషి. అమ్మాయి రజని, ఆ పిల్లల్ని అలా వదిలేస్తే ఎలా? వీధిలోకి వెళ్లారంటే ఎంత ప్రమాదం. పోయే బళ్ళు వచ్చే బళ్ళాయే. ఏ స్కూటర్కో కారుకో అడ్డం పోయారంటే ఇంకేమన్నా ఉందా? రామనాథం గారి గొంతు గణగణ గంటలా మోగుతున్నది. అది విన్న రజని కస్సున లేచింది. ఆ గొంతంటేనే ఆమెకు కంపరం, అసహ్యం. ఎక్కడికి పోతారండి బాబాయ్ గారు? పోతే పోనీయండి, ఎంతసేపని పట్టు కూర్చుంటాం అంది విసుగ్గా రజని. చిన్నపిల్లలు కదమ్మా, వాళ్ళకేం తెలుస్తుంది, అందుకని చెప్పానులే అన్నాడాయన. 24 గంటలు పక్కింటి పిల్లలు ఏం చేస్తున్నారు, ఎదురింటి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, ఇదే గొడవ తప్ప ఏ పని పాట లేదు ఈ మనిషికి అని గొణుక్కుంది రజని. ఆ ఇంట్లో 4 పోర్షన్లున్నాయి, పైన 2 కింద 2. రామనాథం ఆ ఇంటికి యజమాని. ఆయన రిటైర్డ్ పోస్ట్ మాస్టరు. ఆయనకి 2 పిల్లలు, 2 పెళ్లిళ్ళయ్యాయి. అమ్మాయి హైదరాబాదులో, అబ్బాయి ముంబైలో ఉంటారు. ఈయన పెన్షన్ ఈయనకొస్తుంది, ఏ బాధరాబందీ లేదు. ఆయన భార్య చంద్రకాంతమ్మకి భర్త మాటంటే వేదవాక్కు, ఆయన చెప్తే మంచే చెప్తాడు అనే నమ్మకంతోనే ఆయన చెయ్యి పట్టుకుని 40 ఏళ్ల నుండి నడుస్తున్నది. రామనాథం కూడా అంతే.

0: ఇంటి పనిలో వంట పనిలో భార్యకు చేదోడు వాదోడుగా ఉంటాడు. ఆయనకు వచ్చే జీతంలో పొదుపుగా ఉండబట్టే ఈరోజు వరకు ఎవరిని దేహి అంటూ చెయ్యి చాపకుండా నెట్టుకొస్తున్నాడు. మీరెందుకు నాన్న విడిగా అక్కడ మా దగ్గరే ఉందరు గాని రాకూడదా అంటూ కొడుకు అనంతు ఎన్నోసార్లు పిలిచాడు. కోడలు మణి కూడా సర్దుకుపోయే అమ్మాయి, కాలు చెయ్యి ఆడుతున్నది కదరా, అక్కడకు వచ్చి ఏం చేస్తాము, ఇక్కడంటే అలవాటైన ఊరు, అంతగా చేసుకోలేని రోజు నువ్వు చెప్పినట్టే చేస్తాం, మీ దగ్గరికి కాక ఇంకెవరి దగ్గరికి వెళ్తాము అంటూ నవ్వేస్తారు రామనాథం గారు. అసలు ఆయనకు ఈ వీధి ఈ ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళబుద్ధి కాదు. ఈ నాలుగిళ్ల లోగిలిలోనే అందరూ తనకు కావలసిన వాళ్లే అనుకుంటాడు. ఏదో ఒక సలహా చెప్తుంటాడు. ఆ వీధిలో ఆయన 20 ఏళ్ల పైబడి ఉండటం వల్ల అందరికీ సుపరిచితుడు. ఎవరికేం మాట సాయం కావాలన్నా నిమిషంలో పరుగులు తీస్తాడు. ప్రతి ఏటా శ్రీరామనవమికి ఆ ఇంటి ఆవరణలోనే రాములవారి వివాహ మహోత్సవం జరిపిస్తాడు. ఆ రోజు ఆ వీధంతా కదలి వస్తుంది. తీర్థప్రసాదాలు పంచుతారు. రామనాథం గారి చేత అక్షతలు వేయించుకొని ఆశీర్వాదం పొందేందుకు కూడా కొందరు వస్తారు. ఆ ఇళ్లలోనే ఓ ఇంట్లో రజనీ రమేష్ ఇద్దరు పిల్లలు ఉండే కుటుంబం అద్దెకు ఉంటున్నది. వాళ్ళు వచ్చి ఓ 6 నెలలు కావస్తున్నది. అమ్మాయి రజనీ అంటూ అడగకుండానే లోపలికి రావడం, ఈ సోఫా ఇటెందుకు పెట్టారమ్మా, ఇటు ఈశాన్యం బరువుండకూడదు, ఆ దేవుని ఫోటో తూర్పు చూసేటట్టు పెట్టుకోండి మంచిది అంటూ సలహాలు ఇచ్చేవాడు రామనాథం గారు. ఏంటి ఈరోజు సెలవా, మీ వారు పిల్లలు ఇంకా నిద్రలు లేచినట్టు లేదు అంటూ రజనీని అడుగుతుంటే, ఈయనకి వేరే పని పాట లేనట్టుంది, నా ప్రాణం తీస్తున్నాడు అనుకునేది రజని. పిల్లలకి అప్పుడప్పుడు ఏదో ఒక బిస్కెట్ ప్యాకెట్టు చాక్లెట్టు ఇవ్వడం చేసేవాడు. ఒరే బాబీ, అలా ఎవరంటే వాళ్ళు ఏమన్నా ఇస్తే తీసుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాను అంటూ పిల్లల్ని అరిచేది రజని. రమేష్తో చెప్తే ఏదోలే ఆయన చాదస్తం పట్టించుకోకు అనేవాడు తేలిగ్గా తీసేస్తూ. కానీ ఒకరోజు రమేష్కి విసుగనిపించింది. ఏమయ్యా రమేష్, ఆ బండి మీద రోజు ఆఫీస్కు వెళ్ళి వస్తావు కదా, పిల్లల్ని పెళ్ళాన్ని ఎక్కించుకొని తిరుగుతుంటావు, కాస్త అప్పుడప్పుడు బండిని శుభ్రంగా తుడుచుకోవాలయ్యా, చూడు ఎట్లా దుమ్ము కొట్టుకుని పోయిందో అంటూ సలహా ఇస్తున్న రామనాథం గారితో, నాకు తెలీదా సార్, టైం ఉంటే చేసుకోలేనా, ఆఫీస్ పనిలో బిజీగా ఉంటున్నాను అన్నాడు. ఎన్నున్నా మన పని మనం వాయిదా వేయకుండా ఎప్పటికప్పుడు చేసుకుంటుంటే పనులు పెండింగ్లో పడవు కదా అంటూ ఆరిన బట్టలను ఇంట్లోకి తీసుకెళ్లాడు రామనాథం. ఈయనలాగా మగపని ఆడపని అంటూ తేడా లేకుండా చేస్తుంటే అందరిలో అలసైపోను అనుకున్నాడు మనసులో రమేష్. మన ఇంటి విషయాల్లో మూడో మనిషి జోక్యం ఏంటండి, కల్పించుకోవద్దని గట్టిగా వార్నింగ్ ఇస్తే సరి అంది రజని. సమయం దొరికింది కదా అని రమేష్తో. ప్రపంచంలో భయంకరమైన వైరస్ బయలుదేరింది. కరోనా భయంతో మనుషులు ఎక్కడి వాళ్ళు అక్కడ కట్టుబడిపోయినారు. పదులు కాస్త వందలు వేలు లక్షలు ఆ మహమ్మారికి బారిన పడుతున్నారు. ప్రభుత్వం స్వీయ నిర్బంధం సామాజిక దూరం అంటూ అందరి ముఖానికి మాస్కులు ధరించండి అంటూ నిబంధనలు విధించింది. లాక్డౌన్ సమయంలో కూడా రమేష్కి ఆఫీస్ డ్యూటీ తప్పడం లేదు. అతను కలెక్టరేట్లో పనిచేస్తున్నాడు. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి క్వారంటైన్ డ్యూటీలు వేస్తున్నారు. రమేష్ అన్ని జాగ్రత్తలు తీసుకుని వెళ్తున్నాడు. పొద్దున వెళ్తే ఏ రాత్రో ఇంటికి వస్తున్నాడు. ఇంట్లో రజనీ పిల్లలు ఉంటున్నారు. పిల్లలు 5, 3 తరగతులు చదువుతున్నారు. పూర్తిగా ఊహ తెలిసిన వాళ్ళు కారు, అట్లా అని తెలియని వాళ్ళు కాదు. వాళ్ళిద్దరూ ఇంట్లోనే తలుపులు వేసుకుని అరెస్ట్ అయినట్టు ఉండలేకపోతున్నారు. దాంతో ఒకటే గోల అరుపులు ఏడుపులు కొట్టుకోడాలు. రజని వాళ్లతో వేగలేకపోతున్నది, పైగా మళ్లీ కడుపుతో ఉన్నది. ఆడపిల్ల మీద మోస్తో ఇంకొక ఛాన్స్ చూద్దామనుకున్నారు రజనీ రమేష్. ప్రస్తుతం రజనీకి 3వ నెల వచ్చింది. ఆ రోజు ఎందుకో పొద్దున్నీ రజనీకి బాగా నీరసంగా ఉంది. లాక్డౌన్ వల్ల పని మనిషి మానేసింది. పనులన్నీ చేసుకుని రమేష్కి టిఫిను లంచి అన్ని బాక్సుల్లో సర్ది పంపించి మంచంపై పడుకుంది. టైం 9 గంటలైంది. పిల్లలిద్దరూ హాల్లో బొమ్మలతో ఆడుకుంటూ కొట్టుకుంటున్నారు. ఒకే బొమ్మ ఇద్దరికీ కావాలి. అప్పటికి ట్యాబ్ కోసం ఏడుపు అయిపోయింది. వాళ్లకి తోచటం లేదు. రజనీకి వాళ్ల ఏడుపులు తలనొప్పి తెప్పిస్తున్నాయి. ఏంట్రా బాబ్జీ బుజ్జి కొట్టుకుంటున్నారు అంటూ రామనాథం గారు లోపలికొచ్చాడు. ఆ పరామర్శకే బుజ్జి ఇంకొంచెం రాగం పెంచాడు. మరేమో నా కారు బొమ్మ తీసుకుని ఇవ్వడం లేదంటూ అన్నపైన కంప్లైంట్ చేశాడు బుజ్జి. ఇటు రండి బుజ్జిగా కూర్చోండి, మీకు ఒక మంచి కథ చెప్తాను అంటూ కుర్చీలో కూర్చున్నాడు రామనాథం గారు. కథ అవగానే ఉత్సాహంగా ఏడుపులు దెబ్బలాటలు మాని బుద్ధిగా కూర్చున్నారు పిల్లలిద్దరూ. చెప్పు తాతయ్య అంటూ సర్దుకొని కూర్చుంటున్న పిల్లలతో, ముందు మీరు వెళ్లి శుభ్రంగా సబ్బుతో చేతులు కడుక్కొని రండి అన్నాడు ఆయన. ఓ అంటూ వాష్ బేసిన్ దగ్గరికి పరిగెత్తారు. రామాయణంలో వాలిసుగ్రీవుల యుద్ధం గురించి పిల్లలకి చక్కగా అర్థమయ్యేటట్టు చెప్తున్న రామనాథం గారి గొంతు శ్రావ్యంగా వినిపిస్తున్నది బెడ్రూమ్ లో పడుకున్న రజనికి. వాళ్ల కథ పూర్తయ్యేసరికి హాల్లోకి వచ్చింది. ఏంటమ్మా రజని అంత నీరసంగా కనిపిస్తున్నావు, ఒంట్లో బాగలేదా? ఉండు, మీ ఆంటీని పంపుతాను, ఏమన్నా కావాలంటే సహాయం చేస్తుంది అంటున్న రామనాథం గారి మాటలకి ప్రాణం లేచొచ్చింది రజనికి. పడుకొని రెస్ట్ తీసుకోమ్మా, ఏదన్నా అవసరం ఉంటే పిలువు అంటూ, రాండర్రా పిల్లలు మా ఇంటికి వెళదాం, క్యారమ్స్ ఆడుకుందాం అంటూ రజని వైపు చూశాడు. తీసుకెళ్ళండి బాబాయ్ గారు అంది రజని. పిల్లలిద్దరూ గెంతుకుంటూ సంతోషంగా ఆయన చేతులు పట్టుకుని ఆయనతో వెళ్లారు. రజనీలో ఏదో అంతర్మథనం మొదలైంది. ఈయన గురించి ఎంత నెగిటివ్గా ఆలోచించాను అనుకుంది. రామనాథం గారు చెప్పారేమో, చంద్రకాంతమ్మ వచ్చింది రజనీ దగ్గరికి. ఏంటి రజని, నీరసంగా ఉన్నావని మీ అంకుల్తో చెప్పావు, జ్వరమా అంటూ అడిగింది దూరంగా నిలబడి. అబ్బే కాదండి అంటూ తన సంగతి చెప్పింది రజని. అవునా, హ్యాపీ న్యూస్, పడుకో పడుకో, పిల్లల్ని ఆయన ఆడిస్తారులే అంటూ నిమ్మకాయలున్నాయా అని అడిగింది. రజని ఫ్రిడ్జ్లోంచి 4 నిమ్మకాయలు తీసిచ్చింది. ఇప్పుడే వస్తానంటూ వెళ్లిన చంద్రకాంతమ్మ ఓ 10 నిమిషాల తర్వాత గ్లాసుడు నిమ్మకాయ రసం కలిపి తీసుకువచ్చింది. అది తాగాక రజనీకి ప్రాణం లేచి వచ్చినట్లు అనిపించింది. చూడమ్మా, మీ ఆయన పొద్దున వెళితే రాత్రి గాని రావడం లేదు. పిల్లలకు బడులు ఆటలు లేక ఇళ్లలో బందీలయ్యారు. అందరి పరిస్థితి ఇదే. నీకు ఇబ్బందిగా ఉన్నప్పుడు వాళ్ళని మా ఇంటికి పంపు, మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాంలే అంటూ వెళ్లిపోయింది చంద్రకాంతమ్మ. అట్లా అట్లా పిల్లలు రామనాథన్ దంపతులకి బాగా దగ్గరయ్యారు. ఇప్పుడు రజనీకి పెద్దవాళ్ల అండదండా ఉంటే ఎంత ధైర్యంగా ఆరోగ్యంగా ఉంటుందో అర్థమైంది. రామనాథం గారి మాటలు ఇప్పుడు చాదస్తంగా విసుగ్గా అనిపించడం లేదు, కోపమూ తెప్పించడం లేదు. కూరలు తేంగానే కొంచెం వేడిగా ఉండే నీళ్లలో బాగా కడిగి తడి ఆరాక ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అనో, చల్లని ఫ్రిడ్జ్ వాటర్ తాగద్దు అనో, చేతులు బాగా కడుక్కోండి అనో, మాస్కులు తప్పనిసరిగా కట్టుకుని వెళ్ళండి అనో ఏదో ఒక సలహా ఇస్తున్నా అంతా మన మంచికేగా అని అనుకుంటున్నారు రమేష్ రజని. ఈ 3-4 నెలల్లో పిల్లలకి రామాయణ భారతాలు, నీతి పద్యాలు, చిన్న లెక్కలు, ఎక్కాలు అన్ని నోటికి వచ్చేశాయి. రజనికి 7వ నెల పెట్టింది. రామనాథన్ చంద్రకాంతమ్మలే అమ్మానాన్నలయ్యారు రజనికి. లాక్డౌన్ కారణంగా రజని అమ్మానాన్నలు గాని అత్తామామలు గాని రాలేకపోతున్నారు. తనని స్వంత కూతురిలా చూసుకుంటున్న ఆ దంపతుల వల్ల తను ఎంత మనశ్శాంతిని పొందిందో అర్థమయ్యేసరికి పశ్చాత్తాపంతో ఆమె హృదయం తల్లడిల్లిపోయింది. ఇన్నాళ్లు వీళ్ల మంచితనం గ్రహించలేకపోయాను, 3వ మనిషి వల్ల మెంటల్ డిస్టర్బెన్స్ అనుకున్నాను, మనసులో ఎన్నిసార్లు తిట్టుకున్నాను, దేన్నైనా పాజిటివ్గా తీసుకుంటే ఎదుటి మనిషి విలువ తెలుస్తుంది అనే గుణపాఠం నేర్చుకున్నాను అనుకుంది రజని.
1: మీరు ఇంతవరకు 3వ మనిషి కథానిక విన్నారు. కథానిక రచన మరియు సమర్పణ శ్రీమతి పాతూరి అన్నపూర్ణ గారు.
2: తరం మారింది, శ్రీ చైతన్య సిద్ధమై

0: ఒక్క శ్రీ చైతన్య నుండి.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: గ్రామదర్శిని కార్యక్రమంలో ఇప్పుడు విందాం పాలిథిన్ వాడకం వల్ల వచ్చే దుష్ప్రయోజనాలు.

ప్లాస్టిక్ కవర్లు మనిషికి మట్టికి మధ్య అడ్డుగోడగా నిలుస్తున్నాయి. వాననీరు భూమిలో ఇంకిపోకుండా అడ్డుపడుతున్నాయి. ఫలితంగా భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఎంత విస్తారంగా వానలు పడినా నీటికి కటకటే.

కణాలు మట్టిలోని సత్తువునంతా మింగేస్తున్నాయి. బంగారం పండే పొలమైనా ఆ దెబ్బకి ఎడారిలా మారిపోవలసిందే. పచ్చగడ్డి కూడా మొలవదు. ఎక్కడికక్కడ పేరుకుపోయిన ఈ పాలిథిన్ చెత్తను తరలించే ఓపిక లేక, తరలించడానికి వాహనాలు సరిపోక చాలా ప్రాంతాల్లో పారిశుద్ధ్య సిబ్బంది కాల్చిపడేస్తున్నారు. కొండంత చెత్తకు చిన్న అగ్గిపుల్ల పరిష్కారం. ఆ మంటల్లోంచి కొన్ని రకాల విషవాయువులు పుట్టుకొచ్చి పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. పాలిథిన్ కొన్నేళ్ల తరువాత ముక్కలు ముక్కలైపోయి ప్లాస్టిక్ ధూళి ఏర్పడుతోంది. అది గాల్లో కలిసిపోయి మన శరీరంలోకి ప్రవేశిస్తోంది. ఇవన్నీ క్యాన్సర్, మూత్రపిండ సమస్యలు, శ్వాసకోశ వ్యాధులు, చర్మ సమస్యలు, ఇంకా అనేకనేక రోగాలకు కారణమవుతున్నాయి. చెత్త కుండీల్లో, మురుగు కాలువల్లో, ఆట మైదానాల్లో, ఖాళీ స్థలాల్లో ఎక్కడ చూసినా పాలిథిన్ కవర్లే. నగరాల్లో అయితే ఈ సమస్య మరీ ఎక్కువ. మురుగు కాలువల్లో పేరుకుపోయిన పాలిథిన్ వ్యర్థాలు డ్రైనేజ్ ప్రవాహానికి అడ్డుపడుతున్నాయి. దీంతో ఎక్కడి మురుగు నీరు అక్కడే నిలిచిపోతోంది. ఫలితంగా పారిశుద్ధ్య సమస్య అనేది ఏర్పడుతోంది. ఇక ముఖ్యంగా చెప్పాలంటే, చాలామంది ఇంట్లో ఉన్నటువంటి చెత్తని ఈ పాలిథిన్ కవర్లలో వేసి బయటపడేస్తూ ఉంటారు. మూగ జీవాలైనటువంటి ఆవులు, గేదెలు తమ ఆహార అన్వేషణలో అనుకోకుండా ఈ పాలిథిన్ కవర్లను తినడం జరుగుతోంది. అవి వాటి కడుపులో జీర్ణం కాక అక్కడే ఉండిపోయి ఆ మూగ జీవాల మరణానికి కారణం అవుతున్నాయి. చనిపోయిన ఈ ఆవులు, గేదెల కడుపులను కోసి చూడగా కొన్ని వందల ప్లాస్టిక్ కవర్లు బయటకు వచ్చాయి. ప్లాస్టిక్ కవర్లు భూమిలో కలవడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. వాటి వల్ల ఎంత వినాశనం జరుగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఇన్ని రకాల దుష్ప్రభావాలు కల పాలిథిన్ వాడకాన్ని నియంత్రించడం అనేది మన చేతుల్లోనే ఉంది. ముందుగా మనమే ఒక అడుగు ముందుకు వేసి దీనిపై యుద్ధం చేద్దాం. మాకు పాలిథిన్ కవర్లలో సరుకులు వద్దు అని మొహమాటం లేకుండా చెప్పేద్దాం. లేదంటే దర్జాగా మనమే ఒక కాటన్ సంచి లేదంటే వెదురుబుట్ట తీసుకుని వెళ్లి సరుకులు తీసుకొచ్చుకుందాం. ఈ పాలిథిన్ కవర్లు రాకుండా ఎవరో వచ్చి నియంత్రిస్తారని అనుకోకుండా మనలోనే చైతన్యం రావాలి. నో పాలిథిన్ హౌస్ అనే నినాదాన్ని చెప్పడమే కాదు, ఆచరణలో పెట్టాలి. అందరి సహకారంతో ముందు ఇంట్లో ఆ పని చేద్దాం. అందరినీ చైతన్యపరుచుదాం.

మీరు ఇంతవరకు పాలిథీన్ వాడకం వల్ల వచ్చే దుష్ప్రయోజనాల గురించి విన్నారు. గ్రామదర్శిని కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని జానపద గీతాలు.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. మీరు ఇంతవరకు గ్రామదర్శిని కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7 గంటలు. ఇప్పుడు విందాం అలనాటి మధుర గీతం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ఈనాటి అలనాటి మధుర గీతం సంచికలో మనం వినబోతున్న ఆ పాత మధుర గీతం ఎన్టీ రామారావు నటించిన భీష్మ చిత్రం నుంచి, ఎస్ రాజేశ్వరరావు సంగీతం, ఆరుద్ర సాహిత్యం, కె జమునారాణి ఆలపించిన గీతం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు ఇంతవరకు అలనాటి మధుర గీతం సంచికన భీష్మ చిత్రం నుంచి ఎస్ రాజేశ్వరరావు సంగీత సారథ్యంలో ఆరుద్ర సాహిత్యాన్ని అందించగా కె జమునారాణి ఆలపించిన గీతాన్ని విన్నారు. ఇంతటితో ఈనాటి అలనాటి మధుర గీతం సంచిక సమాప్తం. మరికొద్ది క్షణాలలో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం వింటారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల కీలక సమావేశం న్యూఢిల్లీలో కొనసాగుతోంది. ప్రధానమంత్రిగా 12 ఏళ్లపాటు సుదీర్ఘంగా కొనసాగుతున్న నరేంద్ర మోదీకి పలువురు ప్రపంచ నేతలు, కేంద్ర మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. గుర్తింపు పొందిన హోమియోపతి వైద్యులపై ప్రకటనలు చేసేటప్పుడు మీడియా సంస్థలు, ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జాతీయ హోమియోపతి కమిషన్ సూచించింది. తెలంగాణ ప్రభుత్వం నూతనంగా నిర్మించిన ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ శాశ్వత కార్యాలయ భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభించారు. వార్తల్లోని వివరాలు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల కీలక సమావేశం న్యూఢిల్లీలో కొనసాగుతోంది. ఎన్డీఏ ప్రభుత్వం విజయవంతంగా 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశంలో అత్యంత సుదీర్ఘకాలం నిరంతరాయంగా సేవలు అందించిన ప్రధానిగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించిన నేపథ్యంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు బీజేపీ అధ్యక్షులు నితిన్ నబీన్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఏక్నాథ్ షిండే, చిరాగ్ పాస్వాన్, హెచ్డి కుమారస్వామి సహా ఎన్డీఏ కూటమిలోని మిత్రపక్షాల అగ్రనేతలందరూ హాజరయ్యారు. వీరితో పాటు ఎన్డీఏ పాలిత ప్రాంతాలకు చెందిన 22 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. జాతీయ అభివృద్ది కార్యక్రమాలు, మౌలిక వసతుల ప్రాజెక్టుల సమీక్షతో పాటు 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ది చెందిన దేశంగా మార్చాలనే విజన్పై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్నారు. అత్యధిక కాలం పనిచేసిన ఎన్నికైన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించిన నరేంద్ర మోదీని అభినందిస్తూ కేంద్ర మంత్రి మండలి ఈరోజు ఒక తీర్మానాన్ని ఆమోదించింది. కేబినెట్ సమావేశం అనంతరం న్యూఢిల్లీలో సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ దేశానికి ప్రధానమంత్రిగా పీఎం మోదీ అందిస్తున్న నిరంతర సేవలకు గాను ఈ చారిత్రాత్మక మైలురాయిని తీర్మానంలో ప్రశంసించారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలను కూడా చర్చించినట్లు తెలిపారు.
1: आज श्री नरेंद्र मोदी जी निर्वाचित प्रधानमंत्री के रूप में सर्वाधिक अवधि तक निरंतर देश की सेवा करने वाले प्रधानमंत्री बन गए हैं. उन्होंने निर्वाचित पीएम के तौर पर 4399 दिन की निरंतर सेवा का कीर्तिमान स्थापित किया है, जो स्वतंत्र भारत के इतिहास में पहली बार हुआ है. इससे पूर्व श्री जवाहरलाल जी नेहरू ने 1952 से लेकर 1964 तक निरंतर 4398 दिन तक इस पद को सुशोभित किया था. मुख्य बात यह है, यह अवसर भारत की लोकतांत्रिक चेतना, జన విశ్వాస్ ఆర్ జన భాగీదారీకి శక్తి కా ప్రతీక్.
0: ఈ సమావేశంలో 2169 కోట్ల వ్యయంతో అహ్మదాబాద్ మెట్రో ఫేజ్ 2A విస్తరణకు కేబినెట్ ఈరోజు ఆమోదం తెలిపినట్లు అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. 5 స్టేషన్స్తో కూడిన 6 కిలోమీటర్ల పొడవైన మెట్రో కారిడార్ ఇందులో ఉందన్నారు. ఫేజ్ 2A అందుబాటులోకి వస్తే అహ్మదాబాద్, గాంధీనగర్ మధ్య 77 కిలోమీటర్లకు పైగా మెట్రో రైల్ నెట్వర్క్ క్రియాశీలకంగా మారుతుందని మంత్రి తెలిపారు.
1: आज कैबिनेट में 3 फैसले लिए गए.
2: 3 decisions were taken in today's cabinet meeting. 1 decision concerns the expansion of the Ahmedabad metro, while other 2 relate to Amravati, the new capital city being developed in Andhra Pradesh. The cabinet approved the Ahmedabad metro phase 2A corridor from Koteshwar Road to the airport in Amravati. Several central government offices will be brought together in a single complex. 2 projects have been approved for this purpose, a residential complex and an office complex.
1: So residential complex or office complex?
0: ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల సముదాయం, కేంద్ర ప్రభుత్వ నివాస సముదాయాల నిర్మాణానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపిందని

మంత్రి పేర్కొన్నారు. దేశంలోనే అత్యధిక కాలం పనిచేసిన ఎన్నికైన ప్రధానమంత్రిగా గుర్తింపు పొందిన నరేంద్ర మోదీకి ప్రపంచ నేతలు అభినందనలు తెలిపారు. శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిశానాయకే, పాపోవా న్యూగినియా ప్రధానమంత్రి జేమ్స్ మరాపే, ట్రినిడాడ్ అండ్ టోబాగో ప్రధానమంత్రి కమలా ప్రసాద్ బిస్సేసర్ తదితరులు పీఎం మోదీ పరిపాలన సంస్కరణలను అభివృద్ది చెందుతున్న దేశాల కోసం చేసిన కృషిని, ఆర్థికంగా శక్తివంతమైన భారతదేశం కోసం ఆయనకున్న విజన్ను కొనియాడారు. ప్రధానమంత్రిగా 12 ఏళ్లపాటు సుదీర్ఘంగా కొనసాగుతున్న నరేంద్ర మోదీకి పలువురు కేంద్ర మంత్రులు అభినందనలు తెలిపారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఈ 12 ఏళ్ల కాలం భారతదేశ ఆత్మగౌరవాన్ని పునరుద్ధరించారని అమిత్ షా పేర్కొన్నారు. మోదీ హయాంలో దేశ సరిహద్దులు సురక్షితంగా మారాయని, కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370 రద్దు చేయబడిందని, రామాలయం నిర్మించబడిందని, నక్సలిజం నిర్మూలించబడిందని, ఉగ్రవాదానికి తగిన సమాధానం ఇవ్వబడిందని తెలిపారు. నరేంద్ర మోదీ నాయకత్వం, విజన్ జాతీయ అభివృద్ది పట్ల భారత ప్రజలు ఉంచిన అచంచలమైన నమ్మకాన్ని ప్రతిబింబిస్తుందని డాక్టర్ జైశంకర్ పేర్కొన్నారు. గడిచిన 12 ఏళ్లలో ప్రధాని మోదీ నాయకత్వం భారతదేశ వృద్ధి పథాన్ని మార్చేలా అనేక సంస్కరణలు తీసుకువచ్చిందని మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నో సాహసోపేతమైన సంస్కరణలు చేపట్టిందని మంత్రి నిర్మలా సీతారామన్ అభినందనలు తెలిపారు. 4399 రోజుల ప్రయాణం సాధికారత, సంపన్న, అభివృద్ది చెందిన స్వావలంబన కలిగిన భారతదేశ నిర్మాణంలో ఒక సువర్ణ అధ్యాయమని మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. దేశంలో అత్యంత సుదీర్ఘకాలం ఎన్నికైన ప్రధానిగా పనిచేసిన నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నాగాలాండ్ ముఖ్యమంత్రి నేఫియు రియో సోషల్ మీడియా ట్వీట్ ద్వారా అభినందనలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు న్యూఢిల్లీలోని రాష్టపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. వికసిత్ భారత్ టీమిండియా విజన్కు అనుగుణంగా ఈ ఏడాది థీమ్ వికసిత్ భారత్ అట్ ద రేట్ ఆఫ్ 2047 కోసం సమగ్ర మానవాభివృద్దిగా నిర్ణయించారు. ఇది సామాజిక ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతి భారతీయుడి సంక్షేమం, అభివృద్దిపై దృష్టి సారిస్తుంది. తెలంగాణ రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులో భాగంగా రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో నూతనంగా నిర్మించిన ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఎఫ్సీడీఏ శాశ్వత కార్యాలయ భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నగర విస్తరణ, మౌలిక వస్తుల కల్పన, ప్రణాళికాబద్దమైన పట్టణీకరణ లక్ష్యంగా ఈ అథారిటీ పనిచేస్తుంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ప్రముఖ సీనియర్ చలనచిత్ర దర్శకుడు భారతీ రాజా మృతి పట్ల ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. భారతీ రాజా ఒక అద్భుతమైన దర్శకులని, గ్రామీణ భారతదేశ ఆత్మను, మానవ భావోద్వేగాలను వెండితెరపై అత్యంత సహజంగా ఆవిష్కరించి తమిళ సినిమాను విప్లవాత్మకంగా మార్చారని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. గుర్తింపు పొందిన హోమియోపతి వైద్యులపై ప్రకటనలు చేసేటప్పుడు మీడియా సంస్థలు, భాగస్వాములు, సాధారణ ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జాతీయ హోమియోపతి కమిషన్ ఒక అడ్వైజరీ జారీ చేసింది. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్, సామాజిక మాధ్యమాల్లో హోమియోపతిపై వస్తున్న తప్పుదోవ పట్టించే ప్రకటనలను కమిషన్ సుమోటోగా స్వీకరించింది. కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ తారకేశ్వర్ జైన్ మాట్లాడుతూ, నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి యాక్ట్ 2020 కింద హోమియోపతి చట్టబద్దంగా గుర్తింపు పొందిన వైద్య విధానమని స్పష్టం చేశారు. నీట్ అర్హత సాధించిన అభ్యర్థులకే ఇందులో ప్రవేశాలు కల్పిస్తారని కూడా పేర్కొన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఈరోజు బల్గేరియా రాజధాని సోఫియాలోని జాతీయ చారిత్రక మ్యూజియాన్ని సందర్శించారు. శతాబ్దాల నాటి అద్భుతమైన కళాఖండాల సేకరణను తాను పరిశీలించానని, బల్గేరియా తన సుసంపన్నమైన చరిత్రను, సాంస్కృతిక వారసత్వాన్ని ఎంతటి శ్రద్ధతో పరిరక్షించిందో తెలుసుకోవడం గొప్ప అనుభూతిని ఇచ్చిందని సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. సోఫియా పర్యటనలో ఉన్న విదేశాంగ మంత్రి అక్కడ బల్గేరియా అగ్రనాయకత్వంతో భేటీ కానున్నారు. ఆ దేశ విదేశాంగ మంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. పాక్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో పాకిస్తాన్ అవలంబిస్తున్న విధానాలపై బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ అధినేత డాక్టర్ అల్లా నజర్ బలోచ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ప్రాంతంలో పెరుగుతున్న ప్రజల నిరసనలు ప్రాథమిక హక్కులు, స్వయం నిర్ణయాధికారం, రాజకీయ స్వేచ్ఛకు నిదర్శనమని పేర్కొన్నారు. రానున్న 3 రోజుల్లో ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో గణనీయమైన వాతావరణ మార్పులు వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, దుమ్ము తుఫాను, వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో తీవ్రమైన ఎండల నుంచి

0: ఉపశమనం లభించనుంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, సిక్కిం, తీర ప్రాంత కర్ణాటక, పశ్చిమ బెంగాల్లోని ఉప హిమాలయ ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ నుంచి చాలా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆఫ్ఘనిస్తాన్తో జరగబోయే మూడు వన్డేల సిరీస్కు ముందే భారత వన్డే జట్టుకు మరో ఎదురు దెబ్బ తగిలింది. విరాట్ కోహ్లీ తర్వాత హార్దిక్ పాండ్యా కూడా ఈ సిరీస్కు దూరమయ్యాడు. దక్షిణాఫ్రికాలో జరగనున్న 2027 వన్డే ప్రపంచకప్కు భారత్ సన్నద్ధతను ఈ సిరీస్ ద్వారానే ప్రారంభించనుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల కీలక సమావేశం న్యూఢిల్లీలో కొనసాగుతోంది. ప్రధానమంత్రిగా 12 ఏళ్ల పాటు సుదీర్ఘంగా కొనసాగుతున్న నరేంద్ర మోదీకి పలువురు ప్రపంచ నేతలు, కేంద్ర మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. గుర్తింపు పొందిన హోమియోపతి వైద్యులపై ప్రకటనలు చేసేటప్పుడు మీడియా సంస్థలు, ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జాతీయ హోమియోపతి కమిషన్ సూచించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు విందాం పాడి పంటలు కార్యక్రమం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: పాడి పంటలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం రక్తహీనత కారణాలు, నివారణ మరియు పోషకాహారం గురించి కేవీకే గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ సుజాత గారి ప్రసంగం.
4: అందరికీ నమస్కారం అండి. నా పేరు సుజాత. నేను కృషి విజ్ఞాన కేంద్రంలో గృహ విజ్ఞాన విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ప్రస్తుతం మనం చర్చించే అంశం ఏంటంటే రక్తహీనత కారణాలు, వాటి వల్ల కలిగేటువంటి ప్రభావాలు, నివారణ మరియు పోషకాహారం అనే అత్యంత ముఖ్యమైనటువంటి విషయం మీద చర్చిస్తున్నాము. మన దేశంలో అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ వాటిలో రక్తహీనత ఒక ప్రధానమైన సమస్య, అలాగే చాలా విస్తృతంగా ఉంది అని కూడా చెప్పవచ్చును. దీనిని మనం ముఖ్యంగా సమస్య అని ఎందుకు అంటామంటే చాలా మందికి ఇది ఉందని కూడా తెలియదు. నెమ్మదిగా కనిపించకుండా శరీరాన్ని బలహీనపరుస్తూ జీవన నాణ్యతను తగ్గించే ప్రమాదకరమైన సమస్య ఇది. ముఖ్యంగా మహిళలు, బాలికలు, గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు ఈ సమస్యకు ఎక్కువగా గురవుతూ ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పోషకాహార లోపం, అవగాహన లేకపోవడం, ఆర్థిక పరిస్థితులు ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తూ ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2019 గణాంకాల ప్రకారం తీసుకున్నట్లయితే చిన్నపిల్లలు అనగా 6 నుంచి 59 నెలల వయసు ఉన్న వాళ్ళు 53.4%, అలాగా గర్భిణీ స్త్రీలు తీసుకున్నట్లయితే 15 నుంచి 49 సంవత్సరాలున్న వాళ్ళు 50.1%, పునరుత్పత్తి వయసు గల పిల్లలు అంటే అడాలసెంట్ ఏజ్ ఉన్న వాళ్ళు 15 నుంచి 49 సంవత్సరాలున్న వాళ్ళు 53% రక్తహీనత సమస్యతో చాలా బాధపడుతూ ఉన్నారు. అంటే దాదాపు సగానికి పైగా చిన్నపిల్లలు, మహిళలు, గర్భిణీ స్త్రీలు, అడాలసెంట్ గర్ల్స్ అనేవాళ్ళు ఈ రక్తహీన

కణాలనేవి ఉపయోగపడతాయి. కండరాలు బలంగా ఉండడానికి ఈ స్థాయి తగ్గిపోయినప్పుడు ఏమవుతుందంటే శరీరం అవసరమైన ఆక్సిజన్ తీసుకోకుండా ఫలితంగా చాలా తొందరగా శరీరం అలసిపోవడం అనేది జరుగుతుంది. చాలా బలహీనత అనేది ఏర్పడుతుంది. కనీసం రోజువారి పనులు చేయడంలో కూడా ఆసక్తి చూపించలేకపోతాము. రక్తహీనత లక్షణాలను మొదట చాలా స్వల్పంగా కనిపిస్తాయి, అంటే దీనివల్ల ఏ సమస్య లేదు అనుకుంటారు. అందుకే చాలా మంది దీన్ని సాధారణ అలసటగా భావించి ఏం చేస్తారంటే చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కానీ కాలక్రమేణా లక్షణాలు తీవ్రంగా మారుతాయి. తరచుగా అలసట రావడము, చిన్న పని చేసినా శ్రమగా అనిపించడము, తలనొప్పి ఎక్కువగా ఉండడము, తల తిరగడం, కళ్ళు తిరగడం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, గుండె వేగంగా కొట్టుకోవడం, చర్మం తెల్లగా కనిపించడం, చేతులు కాళ్ళు చల్లగా ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. పిల్లల్లో అయితే చదువుపై ఆసక్తి తగ్గిపోతుంది. చదువుపై అనే కాకుండా ప్రతి ఒక్క విషయంలో కూడా ఆసక్తి తగ్గిపోయి చాలా డల్ గా ఉంటారు. ఏకాగ్రత అనేది లోపిస్తుంది. తరచుగా అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. అలాగే మహిళల్లో రోజువారీ ఇంటి పనులు కూడా భారంగా కనిపిస్తూ ఉంటుంది. గర్భిణీ స్త్రీలను తీసుకున్నట్లయితే రక్తహీనత ఉంటే తల్లి ఆరోగ్యం మాత్రమే కాకుండా గర్భంలో పెరుగుతున్న శిశువు ఆరోగ్యంపై కూడా తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. మన దేశంలో రక్తహీనత ఎక్కువగా కనిపించడానికి చాలా కారణాలు చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మొట్టమొదటిది మరియు చాలా ఎక్కువగా చెప్పుకోవాల్సిన కారణం ఏంటంటే అవగాహన లోపం. చాలా మందికి రక్తహీనత అంటే ఏంటి, దాని లక్షణాలు, దాని ప్రభావాలు ఎంత తీవ్రంగా ఉంటాయో తెలియదు. కొంచెం బలహీనంగా ఉన్నాంలే అని చాలా నిర్లక్ష్యం చేస్తూ వైద్యుని సలహా తీసుకోవడానికి కూడా చాలా వాయిదా వేస్తూ ఉంటారు. రెండో కారణాన్ని తీసుకున్నట్లయితే అసమతుల్య ఆహారం. ప్రస్తుత రోజుల్లో చూసినట్లయితే సాంప్రదాయ పోషకాహారాన్ని వదిలిపెట్టి తెల్లటి బియ్యము, అంటే ఎక్కువ పాలిష్ చేసినటువంటి బియ్యాన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. అలాగే మైదా వాడినటువంటి ఫుడ్, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్ మీద ఎక్కువగా ఆధారపడడం అనేది జరుగుతూ ఉంది. ఈ ఆహారపు అలవాట్లు కడుపు నిండడానికి ఉపయోగపడతాయే కానీ శరీరానికి అవసరమైనటువంటి ముఖ్యమైనటువంటి పోషకాలని అందించవు. వాటిల్లో చెప్పుకోదగినవే ఈ విటమిన్లు మరియు ఇనుము, మినరల్స్. ఇవి చాలా తక్కువగా ఉంటాయి ఫాస్ట్ ఫుడ్స్ మరియు జంక్ ఫుడ్స్ లో. ఇనుము లోపం రక్తహీనతకు ప్రధాన కారణమని చెప్పుకున్నాం కదా. అలాగే ఈ హీమోగ్లోబిన్ తయారీకి ఇనుము ఏ విధంగా అవసరమవుతుంది, అది ఆహారం ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నది తీసుకున్నట్లయితే, ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో ఇనుము తగినంతగా లేకపోతే శరీరం కొత్త ఎర్ర రక్త కణాలను సరిగ్గా తయారు చేయలేదు. ఫలితంగా హీమోగ్లోబిన్ స్థాయి తగ్గిపోతుంది. దానికి పరిష్కారంగా మనము ప్రతిరోజు ఆకుకూరలు, మిల్లెట్లు అంటే చిరుధాన్యాలు, పప్పులు, కాయధాన్యాలు, అలాగే డ్రై ఫ్రూట్స్ వంటి ఇనుము అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల ఈ సమస్యను మనం ముఖ్యంగా పరిష్కరించుకోవచ్చు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇప్పుడు పాలిష్డ్ బియ్యంని ఎక్కువగా తీసుకుంటూ ఉన్నారు. సాంప్రదాయ పద్ధతిలో వాడేటువంటి సాంప్రదాయమైనటువంటి రాగి సంగటి, జొన్న రొట్టెలు, కొర్రాన్నం వంటి పోషకాహారం కలిగినటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం కూడా చాలా తగ్గించారు. ఇది కూడా ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు రక్తహీనతకు. ఇంకొక ముఖ్యమైన కారణం ఏంటంటే టీ కాఫీ అలవాట్లు చాలా మందికి ఉన్నాయి. ఎక్కువ మంది ఏంటంటే భోజనం చేసిన వెంటనే టీ లేదా కాఫీ తాగడం అలవాటు చేసుకుంటూ ఉన్నారు. కానీ కాఫీ టీలో ఉండే టానిన్ అనే పదార్థము ఇనుము శోషణను బాగా అడ్డుకుంటుంది. ఫలితంగా మనం ఇనుము ఉన్న ఆహారం తిన్నా కూడా శరీరం దాన్ని సరిగ్గా శోషించలేకపోతుంది. ఇది తెలియకపోవడం వల్ల చాలా మంది ఆరోగ్యకరమైన ఆహారం తింటున్నాము కాబట్టి ఏ విధమైనటువంటి సమస్యలు ఉండవు అని భావిస్తారు. కానీ మనం పోషకాహారం తీసుకున్న టీ కాఫీలు కానీ తీసుకున్నట్లయితే రక్తహీనత సమస్య అనేది తగ్గదు. ఇంకొక ప్రధాన కారణం వచ్చి గర్భధారణ సమయంలో రక్తహీనత ఎక్కువగా ఉంటుంది అనేది కూడా గమనించడం జరిగింది. గర్భిణీ స్త్రీలకు సాధారణ మహిళల కంటే కూడా ఇనుము చాలా అవసరంగా ఉంటుంది. ఎందుకంటే తల్లి శరీరంలో రక్త పరిమాణం పెరుగుతుంది, అలాగే గర్భంలో పెరుగుతున్న శిశువు కూడా ఇనుము అవసరం అనేది చాలా ఉంటుంది. సరైన పోషకాహారం తీసుకోకపోతే లేదా వైద్యులు సూచించినటువంటి ఐరన్ టాబ్లెట్స్ కానీ ఫోలిక్ టాబ్లెట్స్ కానీ తీసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తే గర్భిణీ స్త్రీల్లో రక్తహీనత తప్పనిసరిగా ఏర్పడుతుంది. దీనివల్ల ప్రసవ సమయంలో సమస్యలు, శిశువు తక్కువ బరువుతో పుట్టడము, తల్లి బలహీనతగా ఉండడం
వంటి సమస్యలు వస్తాయి. అందుకే ఐసీడీఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రతి నెల కూడా గర్భిణీ స్త్రీలకు అలాగే బాలింతలకు 3 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలకు ఈ అనీమియా అనేది చెక్ చేస్తూ ఉంటారు. ఫ్రీక్వెంట్ గా చెక్ చేయడం వల్ల ఏంటంటే పోషకాహార లోపం ఎక్కడైనా ఉంది అనుకుంటే దానికి తగినటువంటి సూచనలు కూడా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఇంకొక కారణం తీసుకున్నట్లయితే అధిక రక్తస్రావం కూడా చెప్పుకోవచ్చు. మహిళల

మాసిక ధర్మ సమయంలో ఎక్కువ రక్తస్రావం జరిగితే శరీరంలో ఇనుము నిల్వలు అనేవి చాలా తగ్గిపోతాయి. అలాగే ప్రసవ సమయంలో అధిక రక్తస్రావం కావచ్చు. శస్త్రచికిత్సలు అలాగే ప్రమాదాలు వంటి సందర్భాల్లో కూడా రక్తహీనత వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో సరైన పోషకాహారం మరియు వైద్య పర్యవేక్షణ అనేది చాలా అవసరంగా చెప్పుకోవచ్చు. ఇంకొక కారణాన్ని తీసుకున్నట్లయితే పురుగులు మరియు ఇన్ఫెక్షన్లు ఎక్కువ కారణంగా చెప్పచ్చు రక్తహీనతకి. ఇది మనం పిల్లల్లో చాలా ఎక్కువగా గమనించవచ్చు. పేగుల్లో ఉండేటువంటి పురుగులు మనం తీసుకున్న ఆహారంలోని పోషకాలను శరీరానికి అందకుండా చేస్తాయి. కొన్ని పురుగులు నేరుగా రక్తాన్ని పీలుస్తాయి, కాబట్టి రక్తహీనత ఏర్పడేదానికి అవకాశాలు కూడా పెరుగుతాయి. దీంట్లో మరొక కారణం ఏంటంటే మురికి నీరు తాగడము, చేతులు శుభ్రంగా కడుక్కోకపోవడము, చెప్పులు లేకుండా బయట తిరగడం వంటి అలవాట్లు ఈ ఇన్ఫెక్షన్లకు ఎక్కువగా దారితీస్తాయి. ఫలితంగా పిల్లల్లో బలహీనత, ఎదుగుదల లోపము, చదువుపై ఆసక్తి తగ్గడం వంటి సమస్యలు ఏర్పడతాయి. రక్తహీనత ప్రభావాలు వ్యక్తిగత ఆరోగ్యానికే కాకుండా సమాజంపై కూడా ప్రభావం చూపుతాయి అనడంలో సందేహం లేదు. పిల్లలు ఆరోగ్యంగా ఎదగకపోతే భవిష్యత్తులో సమాజానికి అవసరమైన మానవ వనరులు కూడా బలహీన పడతాయి. మహిళలు బలహీనంగా ఉంటే కుటుంబ ఆరోగ్యం మొత్తం దెబ్బతింటుంది. గర్భిణీ స్త్రీల ఆరోగ్యం బాగలేకపోతే తదుపరి తరం ఆరోగ్యం కూడా ప్రమాదంలో పడుతుందని చెప్పుకోవచ్చు. అందుకే రక్తహీనతను చిన్న సమస్యగా కాకుండా సమాజ స్థాయి సమస్యగా గమనించుకోవాలి. ఇప్పుడు మనం రక్తహీనత నివారణలో అత్యంత ముఖ్యమైన పాత్ర ఆహారం పోషిస్తుందని చెప్పుకున్నాము. అది ఏ విధంగా అంటే ఇనుము రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి వచ్చి హీమ్ ఐరన్ మరియు నాన్ హీమ్ ఐరన్ అంటారు. హీమ్ ఐరన్ జంతు ఆహార పదార్థాల్లో లభిస్తుంది. ఉదాహరణకు తీసుకున్నట్లయితే మాంసము, చేపలు, కాలేయము, గుడ్లు ఇటువంటి జంతు సంబంధమైన ఆహార పదార్థాల్లో ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో సులభంగా శోషించబడుతుంది. అలాగే నాన్ హీమ్ ఐరన్ వచ్చి మొక్కజాతి ఆహార పదార్థాల్లో ఉంటుంది. ఇవి ఎక్కువగా ఆకుకూరలు, చిరుధాన్యాలు, పప్పులు, కాయధాన్యాలు, నువ్వులు, బెల్లం అలాగే డ్రై ఫ్రూట్స్ ఈ కోవలోకి వస్తాయి అన్నమాట. ఇది శోషణలో కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ సరైన పద్ధతిలో తీసుకున్నట్లయితే మంచి ఫలితాన్ని ఇస్తాయి. నాన్ హీమ్ ఐరన్ శోషణను పెంచేందుకు విటమిన్ సి అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. నిమ్మకాయ కాని, నారింజ, జామ, ఉసిరి, టమాటా వంటివి విటమిన్ సి అధికంగా ఉండేటువంటి ఆహార పదార్థాలు. ఇవి ఇనుము ఉన్న ఆహారంతో కలిపి తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్నట్లయితే ఐరన్ అబ్జార్ప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు ఆకుకూరల్లో నిమ్మరసం కలపడం, పప్పుతో టమాటా వాడడం వంటి చిన్న మార్పులు పెద్ద ఫలితాన్ని ఇస్తాయి. అలాగే పులియబెట్టిన ఆహార పదార్థాలు తీసుకోవడము, ఉదాహరణకు ఇడ్లీ, దోశ, అంబలి వంటి వాటిలో ఇనుము శోషణ మెరుగ్గా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆహార పులియబెట్టి వాటిని తీసుకోవడం కూడా మంచిదని చెప్పుకోవచ్చు. ఆకుకూరలు రక్తహీనత నివారణలో అతి ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. వీటిలో ఎక్కువ శాతం పాలకూర, గోంగూర, తోటకూర, మెంతికూర, మునగాకులు వంటి ఆకుకూరల్లో ఇనుము, కాల్షియం, ఫోలిక్ యాసిడ్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. వీటిని వారంలో కనీసం 3 నుండి 4 సార్లు తీసుకోవాలి. అలాగే చిరుధాన్యాలు కూడా రక్తహీనత నివారణలో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పచ్చు. రాగి, జొన్న, కొర్రలు, సామలు, బాజ్రా వంటి మిల్లెట్లు ఐరన్ మాత్రమే కాకుండా ఫైబర్, ప్రోటీన్, ఇతర మినరల్స్ కూడా అందిస్తాయి. అలాగే పాలిష్ చేసినటువంటి బియ్యం సాలలో చిరుధాన్యాలను రోజువారీ ఆహారంలో చేర్చడం కూడా మంచిదని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎక్కువ ఐరన్ కలిగినటువంటి ఆకుకూరలను తీసుకున్నట్లయితే ప్రతి 100 గ్రాముల్లో సిర్రాకులో 38 నుంచి 38.5 మిల్లీగ్రాములు, తోటకూరలో 27.3 మిల్లీగ్రాములు, శనగాకులో 23.8 మిల్లీగ్రాములు, ముళ్ళతోటకూరలో 22.9 మిల్లీగ్రాములు, అలాగే చిన్న తోటకూర, రాజగిర, పప్పు తోటకూరలు కూడా 14 నుంచి 15 మిల్లీగ్రాముల వరకు ఈ ఇనుపు ధాతు అనేది లభిస్తుంది. సో ఈ ఆకుకూరలు వాడడం అనేది చాలా మంచిది. ఇంకా పప్పులు, కాయధాన్యాలు, ప్రోటీన్లు మరియు ఇనుము మంచి వనరులు కలిగినటువంటి ఆహార పదార్థాలుగా చెప్పచ్చు. కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు, శనగలు, రాజ్మా వంటి వాటిని తరచుగా వాడుతూ ఉండాలి. నువ్వులు, బెల్లం, ఎండుద్రాక్ష, ఖర్జూరం వంటి ఆహారాలు శక్తిని పెంచడంతో పాటు ఇనుమును కూడా అందిస్తూ ఉంటుంది. అందుకే ఇప్పుడు ICDS వాళ్ళు కూడా గవర్నమెంట్ మంచి పోషకాహారము, ఇనుము ధాతు లోపం రాకుండా ఉండేదాని కోసం అని చెప్పి పిల్లలకి చిక్కీలను కూడా అందిస్తూ ఉన్నారన్నమాట స్నాక్స్ రూపంలో. ఈ విధంగా అందించడం వల్ల ఏంటంటే ఈ పోషకాహార లోపాలను తగ్గించడమే కాకుండా ప్రతినిత్యము వాళ్ళకు కావలసినటువంటి తగిన మోతాదులో పోషకాలను అందించేదానికి ఉపయోగపడుతుందని చెప్పి ICDS వాళ్ళు కూడా ఆహార ప్రణాళిక అనేది రూపొందించడం

0: అనేది జరిగింది. ఆహారంతో పాటు సరైన ఆహారపు అలవాట్లు కూడా చాలా ముఖ్యము. భోజనం చేసిన వెంటనే టీ కాఫీ తాగకూడదు, కనీసం చాలా సేపు టైం ఇచ్చి తాగడం అనేది మంచిది. అలాగే ఇనుము మాత్రలు తీసుకునే వాళ్ళు కాఫీ, టీలు, పాలు వంటి వాటితో కాకుండా నీటితో లేదా నిమ్మరసంతో కలిపి తీసుకుంటే చాలా మంచిది. గర్భిణీ స్త్రీలు వైద్యుల సూచన ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ మాత్రలను తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే అడల్సెంట్ గర్ల్స్ అంటే బాలికలకు చిన్న వయసు నుంచే సరైన పోషకాహారం గురించి అవగాహన కల్పించడం చాలా అవసరము. మాసిక ధర్మం ప్రారంభమైన తర్వాత ఇనుము అవసరం అనేది పెరుగుతూ ఉంటుంది, కాబట్టి ఆకుకూరలు, చిరుధాన్యాలు, పప్పులు దిననిత్య ఆహారంలో అందించాలి. పిల్లల పౌష్టికాహారం అందించడం, పురుగుల నివారణ, పరిశుభ్రమైన ఆహారం, ఆహారపు అలవాట్లు నేర్పించడం కూడా రక్తహీనత నివారణలో ముఖ్యమైన కీలక అంశాలుగా చెప్పుకోవచ్చు. అలాగే ఇవే కాకుండా పోషకాలు నష్టపోకుండా కూడా మనము కొన్ని పద్ధతులు అవలంబించినట్లయితే ఇనుము ధాతు అనేది ఈజీగా తీసుకోవచ్చు. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఆకుకూరలను తరగడానికి ముందే నీటిలో శుభ్రపరచుకోవాలి. సన్నగా తరిగిన తర్వాత కడగడం వల్ల ఆకుకూరల్లో ఉండేటువంటి ఆ పోషకాలు అనేవి నీటిలో కరిగి విటమిన్లన్నీ కోల్పోతాము. అలాగే ఆకుకూరలు వండడానికి అవసరమైన నీటిని మాత్రమే వాడాలి. ఎక్కువ నీటిలో ఉడికించినట్లయితే నీరు వృధా చేయకుండా పప్పులో కానీ, చారులో కానీ, సూపుల్లో కానీ వాడుకోవచ్చు. అలాగే ఆకుకూరలను వండుతున్నప్పుడు కొంచెం నూనె వేస్తే వాటిలో ఉండేటువంటి బీటా కెరోటిన్ అంటే విటమిన్ ఏ అనేది కొవ్వు పదార్థంలో కరిగి నష్టపోకుండా ఉంటుంది. విటమిన్ సి అధికంగా లభించేటువంటి పదార్థాలను ఎక్కువ మంటపై ఎక్కువ సమయం ఉడికించడం వల్ల విటమిన్ సిని కూడా కోల్పోతాం, కాబట్టి దీన్ని గమనించుకుంటూ ఉండాలి. ఇనుము అధికంగా లభించేటువంటి ఆహార పదార్థాలను తీసుకుంటూనే తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కూడా మనము వాటిని నష్టపోకుండా ఆహార పదార్థాలను తీసుకోవచ్చు. ముఖ్యంగా గుడ్డులోని పచ్చసొన బ్లూ గ్రీన్ అయ్యే వరకు ఉడికించకుండా దాన్ని తగిన మోతాదులో సన్న మంట మీద ఉడికించుకోవడం వల్ల కూడా సూక్ష్మ పోషకాలు అనేవి నష్టపోకుండా మనం కాపాడుకోవచ్చు. సూక్ష్మ పోషకాల లోపాన్ని తగ్గించుకోవడానికి పోషకాహార పెరటితోటలు కూడా ఎంతో సహాయపడతాయి. పెరటి తోటల్లో అన్ని రకాల కూరగాయలు, పండ్ల మొక్కలు ఉండేలాగా చూసుకుంటే ఇనుము లోపాన్ని నివారించేదానికి ఫోర్టిఫైడ్ ఆహార పదార్థాలను తీసుకోవడము, అలాగే ప్రతినిత్యం మనం ఎంత మోతాదులో తీసుకోవాలో అన్ని రకాలైనటువంటి కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు తీసుకోవడం వల్ల కూడా మనము ఈ రక్తహీనత నుంచి బయటపడవచ్చు అని చెప్పచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా రక్తహీనత నివారణకు సమాజ స్థాయి చర్యలు అనేవి చాలా ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోనే గమనిస్తూ ఉన్నాము. మహిళా సంఘాలు కావచ్చు, లేకపోతే స్వయం సహాయక సంఘాలు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు ఈ విషయంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉన్నాయి. ఇంకా కూడా పోషించాలి. అవగాహన అనేది ఎక్కువగా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పోషకాహార శిక్షణలు ఇవ్వడము లేదా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడము, ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం ద్వారా ప్రజల్లో మార్పును తీసుకురావచ్చు. ప్రతి కుటుంబం ఇంటి ఆహారాన్ని పరిశీలించి చిన్న చిన్న మార్పులు చేస్తే పెద్ద ఫలితాన్ని సాధించుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా రక్తహీనత నివారించగలిగితే ఆరోగ్య సమస్యలు లేకుండా చాలా బాగా ప్రతి ఒక్కరు సమాజంలో మంచి ఆరోగ్యంతో ఉంటారని చెప్పి ఈ కార్యక్రమం ద్వారా ఈ అవగాహన కల్పించడం అనేది జరుగుతూ ఉంది. ధన్యవాదాలు.
1: మీరు ఇంతవరకు పాడి పంటలు కార్యక్రమంలో రక్తహీనత కారణాలు, నివారణ మరియు పోషకాహారం గురించి కేవీకే గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ సుజాత గారి ప్రసంగం విన్నారు.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: పాడి పంటలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం పొలం కబుర్లు.
5: కోకో పంటలో బెరడు తొలచు పురుగుని గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో కోకో వాణిజ్య పంట. దీనిని ప్రధానంగా చాక్లెట్లు, ఆహార పానీయాలు, ఔషధాలు వంటి తయారీలో వినియోగిస్తూ ఉంటారు. కోకో మార్వేసీ కుటుంబానికి చెందినది. దక్షిణ అమెరికాలో గల అమెజాన్ నదీ తీరంలో దీని జన్మస్థలంగా చెప్తారు. భారతదేశంలో కోకో 20వ శతాబ్దంలో తొలిదశలో ప్రవేశపెట్టబడింది. మన దేశంలో కేరళ, కర్ణాటక, తమిళనాడు ఇంకా ఆంధ్ర రాష్ట్రాలలో సాగు చేయబడుతుంది. మన రాష్ట్రంలో ఈ కోకో పంటను ప్రధానంగా కోస్తా జిల్లాలలో కొబ్బరి, ఆయిల్ పామ్ ఇంకా వక్క తోటలలో శాశ్వత అంతర పంటగా సాగు చేస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలలో కొబ్బరి తోటలలో

0: అంతర పంటగా కోకో అత్యంత లాభదాయకంగా ఉంది. గాలిలో సుమారు 80 నుంచి 100% తేమ గల ఉష్ణ మండల ప్రదేశాలు, సగటున ఏడాది వర్షపాతం 1250 మిల్లీమీటర్లు, ఇంకా 17 నుంచి 39 డిగ్రీల ఉష్ణోగ్రత గల ప్రాంతాలు కోకో సాగుకు అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా మురుగునీటి సదుపాయం గల సారవంతమైన బంకమన్ను ఇంకా గరపనేలల్లో ఈ పంటను సాగు చేసుకోవచ్చు. కోకో పంటను సుమారు 50 రకాల జాతులకు చెందిన పురుగులు ఆశించి ఉత్పత్తిపై ప్రభావం చూపిస్తూ ఉంటాయి. వాటిలో ఆకు తినే గొంగళి పురుగులు, రసం పీల్చే పిండినల్లి, పేనుబంక, బుట్ట పురుగు, ఆకు తినే పురుగులు ప్రధానంగా ఉంటాయి. అయితే 2012 నీలం తుఫాన్ తర్వాత కోకోలో బెరడు తొలచు పురుగు ఉనికిని గుర్తించడం జరిగింది. ఇటీవల కాలంలో ఈ పురుగు ఉధృతి తీవ్రస్థాయిలో ఉంది. ఈ పురుగు కోకోలో మాత్రమే కాకుండా మామిడి, పనస, జామ, ఉసిరి వంటి సుమారు 70 రకాల పంటలను నాశించి ఉత్పత్తిపై ప్రభావం చూపిస్తుంది. ఈ పురుగు ఇండార్ బెల్లా జాతికి చెందింది. ఇతర పంటలలో సాధారణంగా ఇండార్ బెల్లా టెట్టానిస్, ఇండార్ బెల్లా క్వాడ్రినోటాటా పురుగులు ఆశించి నష్టం కలుగజేస్తున్నాయి. మన రాష్ట్రంలో కోకో ఆశించే పురుగు మాత్రం ఇండార్ బెల్లా అబ్లిక్యూ ఫెషియోటాగా గుర్తించడం జరిగింది. బెరడు తులసి పురుగు యొక్క తల్లి పురుగు సాధారణంగా మే నుంచి జూలై నెలలలో కోసస దశ నుండి బయటకు వచ్చి బెరడు వదులుగా ఉన్న ప్రదేశాలలో గుడ్డు పెడతాయి. పిల్ల గొంగళి పురుగులు బెరడును తిని కాండంలోకి తలుచుకుని పోతాయి. పగటిపూట కాండంలో ఉంటూ రాత్రి సమయంలో అవి విసర్జించిన పదార్థాలతో తయారైన గొట్టం వంటి ఆకారంలో ఉన్న వాటి ద్వారా బయటకు వచ్చి బెరడును తింటూ ఉంటాయి. చెట్టు కాండం పైన చూస్తే ఈ పురుగు లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. కొన్నిసార్లు రైతులు ఈ లక్షణాలు గమనించి చెద పురుగులు ఆశించాయనుకుని అపోహ పడే అవకాశం ఉంది. దీని గొంగళి పురుగు దశ సుమారు 9 నుంచి 10 నెలల వరకు ఉండటం వలన కాండంపై బెరడును కోల్పోతాయి. కోకో చెట్లలో పూత చెట్ల కాండంపై మాత్రమే ఉంటుంది. ఈ పురుగు ఆశించిన చెట్ల కాండంపై ఉన్న బెరడును కోల్పోవటం వలన సరైన ఆధారం లేక పుష్పగుచ్చాలు రాలిపోయి పిందెలు ఏర్పడే అవకాశం ఉండదు. బెరడు తొలచు పురుగు యొక్క తల్లి పురుగు సాధారణంగా మే నుంచి జూలై నెలలలో విడుదలవుతుంది. ఆడతల్లి పురుగు సాధారణంగా జూన్ నెలలో వదులుగా ఉన్న చెట్టు బెరడలో గుడ్లు పెడుతుంది. ఈ గుడ్డలో 15 నుంచి 25 రోజుల్లో పిల్ల గొంగళి పురుగు విడుదలవుతుంది. గొంగళి పురుగు తొలి దశలో చెట్ల బెరడం తింటూ క్రమేపీ కాండంపై రంధ్రం చేసుకుని లోపల నివసిస్తుంది. ఇవి సాధారణంగా 15 నుంచి 20 సెంటీమీటర్ల రంధ్రాన్ని ఏర్పరుస్తుంది. గొంగళి పురుగు ఉన్న చెట్లపై అవి విసర్జించిన పదార్థాలతో తయారైన గొట్టం వంటి నిర్మాణాన్ని ఏర్పరచుకుని రాత్రి సమయాలలో బయటకు వచ్చి బెరడును తింటూ ఉంటాయి. ఈ దశలో సుమారుగా 9 నుంచి 10 నెలల వరకు జీవిస్తుంది. తర్వాత గొంగళి పురుగు ఏర్పరిచిన రంధ్రంలో కోసస దశగా రూపాంతరం చెంది 15 నుంచి 20 రోజుల్లో తల్లి గొంగళి పురుగు విడుదలవుతుంది. ఈ పురుగు యొక్క జీవితకాలం దశ దాదాపు 1 సంవత్సరం వరకు ఉంటుంది. పురుగుల అన్నింటికెల్లా సుమారు 9 నుంచి 10 నెలల గొంగళి పురుగు దశలో ఉండే ఇండార్ బెల్లా జాతి ప్రథమ స్థానంలో ఉంది. అందువలన ఈ పురుగు ఆశించిన ఎడల కోకో పంటకి చాలా నష్టం కలిగిస్తుంది. కొమ్మ కత్తిరింపులు చేపట్టినప్పుడు కొమ్మల పగుళ్లు గాయాలు ఏర్పడకుండా జాగ్రత్త పడాలి. ఏదైనా పగుళ్లు ఏర్పడితే బోర్డో పేస్ట్ పూతగా పోయాలి. దీని నివారణకు ఏం చేయాలంటే సెప్టెంబర్ మాసం నుండి తోటలలో పురుగు యొక్క ఉనికిని నిశితంగా గమనించుకుంటూ ఉండాలి. విసర్జించిన పదార్థాలతో ఏర్పడిన గొట్టాన్ని పూర్తిగా తీసివేసి పురుగు రంధ్రాన్ని గుర్తించాలి. పురుగు ప్రవేశించే రంధ్రం గుండా లామిడా సైహలోత్రిన్ 0.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి లేదా క్లోరాంత్ర నిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపిన ద్రావణాన్ని సిరంజి సహాయంతో నింపాలి. ఆ తర్వాత రంధ్రాన్ని తూతితో మూసివేయాలి. పురుగు మందులు వాడకుండా సేంద్రీయ పద్ధతిలో కోకోను పండించే రైతులు పురుగు రంధ్రాన్ని నాఫ్తలిన్ ఉండల పొడితో నింపి దూదితో మూసివేసి నివారించుకోవచ్చు. సేంద్రియ సాగు చేసే రైతులు పురుగు రంధ్రాన్ని 3 నుంచి 5 మిల్లీలీటర్ల ఆముదం నూనె లేదా కొబ్బరి నూనె, పామాయిల్ నూనె, సిరంజి సహాయంతో రంధ్రాన్ని నింపి తర్వాత దూదితో మూసివేయటం ద్వారా కూడా నివారించుకోవచ్చు. ఇప్పుడు కూరగాయలలో పోషక లోపాల నివారణ గురించి తెలుసుకుందాం. పంటల పెరుగుదలకు ప్రధాన పోషకాలు ఇంకా సూక్ష్మ పోషకాలు కూడా చాలా అవసరం. పోషక లోపాలు ఉంటే వాటిని సాధ్యమైనంత వరకు నేలలో సంబంధించిన ఎరువులు తగిన మోతాదు వేసుకుని లోపాలను సవరించుకోవాలి. మట్టి నమూనాల పరిశీలన ద్వారా మన రాష్ట్ర భూములలో ఇనుము లోపం దాదాపు 5% గమనించబడింది. ఇనుము లోపం సున్నం అధికంగా ఉండే నేలల్లో ఇంకా సాగునీరులో కార్బోనేట్లు, బైకార్బోనేట్లు అధికంగా ఉండే సందర్భాల్లో కూడా ఉంటూ ఉంటాయి. అయితే శ్రీకాకుళం ఇంకా విజయనగరం జిల్లాల్లో ఇనుము లోపం పెద్దగా ఉన్నట్టుగా కనిపించలేదు. అయితే జింకు లోపం మన రాష్ట్రంలో ఒక మోస్తరుగా విస్తరించింది. విశాఖపట్నంలో 20%, తూర్పుగోదావరిలో 15%, పశ్చిమగోదావరిలో 38% జింకు లోపం ఉంది. ఇక ప్రధాన పోషకాల గురించి తెలుసుకుంటే ఈ పోషకాలు 1 ppm కంటే ఎక్కువగా మొక్కలు వాటి అవసరాల కోసం వినియోగించుకుంటాయి. వీటిని ప్రధాన పోషకాలు అంటారు. నత్రజని, భాస్వరం, పొటాష్, కార్బన్, ఆక్సిజన్, హైడ్రోజన్ ని ప్రధాన పోషకాలుగా చెప్పవచ్చు. ఇక నత్రజని గురించి తెలుసుకుంటే, నత్రజని లోపం వల్ల కాండం పసుపు రంగులోకి మారుతుంది. ముదురు ఆకులు ఆకుపచ్చగా మారి క్రమేణా ఎండిపోతాయి. టమోటా పంటలో నత్రజని లోపం వలన లేత కాండం పసుపు రంగులోకి మారుతుంది. నత్రజని లోపం వలన కూరగాయ పంటలలో పూతరాలటం ఎక్కువగా జరుగుతుంది. కాలీఫ్లవర్ ఇంకా క్యాబేజీ పంటలలో ఆకులు ఎరుపు, గులాబీ ఇంకా నారింజ రంగులోకి మారుతాయి. అందుకని పంటకి తగిన మోతాదులో నత్రజనిని అందించాలి. కాయగూర పంటలు తొందరగా కోలుకోవడానికి యూరియా 35 గ్రాముల లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక భాస్వరం లోపం గురించి తెలుసుకుంటే, భాస్వరం లోపం వలన కూరగాయలలో కాండం సన్నగా ఇంకా మొక్క ఎదుగుదల ఆశించినట్టుగా ఉండదు. టమాటా పంటలో భాస్వరం లోపించడం వలన మొక్కలు సన్నగా బలహీనంగా ఉండి కిందకు వేలాడుతూ ఉంటాయి. కాయలు పిండి దశలోనే రాలిపోతూ ఉంటాయి. ఇంకా చిక్కుడు, పాలకూర, క్యారెట్ వంటి పంటలలో భాస్వరం యొక్క లోపాలు తొందరగా కనబడుతూ ఉంటాయి. ఇక పొటాషియం గురించి తెలుసుకుందాం. పొటాషియం మొక్కలకు నీటి ఎద్దడి కలిగినప్పుడు తట్టుకుని నిలబడే శక్తి ఇస్తుంది. పొటాషియం లోపం వలన మొక్కల ఎదుగుదల ఆశించినట్టుగా ఉండదు. ఈ పోషక లోపం వలన కొమ్మలు ఇంకా ఆకుల సంఖ్య తగ్గుతూ ఉంటాయి. ఆకు అంచు భాగం మాడిపోయినట్టుగా అవుతుంది. మిరపలో ఈ పోషక లోపం ఎక్కువగా ఉంటే ఆకులు మిరప పంటలో పండిపోయి పసుపు రంగులోకి మారుతాయి. చిక్కుడు పంటలో ఆకులు చుట్టుకుపోయి ఆకు పరిమాణం తగ్గుతుంది. మొక్కలు తొందరగా కోలుకోవడానికి లీటర్ నీటికి 5 గ్రాముల పొటాషియం 2-3 సార్లు పిచికారీ చేసుకోవాలి. ఇక కాల్షియం గురించి తెలుసుకుందాం. కాల్షియం లోపం వలన మొక్కలు ఎదిగే భాగాలపై ప్రభావం చూపిస్తుంది. లేత ఆకులు పెరగకుండా ఒక టీ కప్పు మాదిరిగా లోపలికి ముడుచుకుపోతాయి. దీనినే కప్పింగ్ అంటారు. ఆకులు క్రమేణా నల్లగా మారుతాయి. టమాటా పంటలో కాల్షియం లోపం వలన కాయ పగుళ్లు, కాయ తయారు కావడంలో లోపాలను గమనించుకోవచ్చు. ఈ పోషక లోపం అధిగమించడానికి 3-5 గ్రాముల కాల్షియం సల్ఫేట్ లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక మెగ్నీషియం గురించి తెలుసుకుంటే, ఈ పోషక లోపం వలన ముదురు ఆకులు పత్రహరితాన్ని కోల్పోతాయి. ఆకుల ఈనలు పత్రహరితాన్ని కోల్పోయి క్రమేణా ఆకు మొక్కలకు వేలాడుతూ కనిపిస్తుంది. చిక్కుడు పంటలో ఆకులు ముందుగా గోధుమ రంగు మచ్చలు ఏర్పడి తర్వాత ఆకు మొత్తం పత్రహరితాన్ని కోల్పోతుంది. ఈ లోపాన్ని అధిగమించడానికి 2 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ను లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక ఇనుము గురించి తెలుసుకుందాం. ఇనుము ధాతు లోపం వలన మొక్కల పెరుగుదల సరిగ్గా ఉండదు. ఆకులు ఈనలు పత్రహరితాన్ని కోల్పోయి ముందుగా లేత ఆకులు పత్రహరితాన్ని కోల్పోయి ముదురు ఆకుల తర్వాత పత్రహరితాన్ని కోల్పోవడం జరుగుతుంది. ఆకుల సంఖ్య కూడా తగ్గుతుంది. ఇనుము లోపాల సవరణకు 2 గ్రాముల ఫెర్రస్ సల్ఫేట్ లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. కాలీఫ్లవర్ పంటల్లో మాలిబ్డినం ఇంకా బోరాన్ లోపం ఎక్కువగా కనపడే అవకాశం ఉంది. ఈ లోపం
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. మీరు ఇంతవరకు పాడి పంటలు కార్యక్రమంలో పొలం కబుర్లు విన్నారు. ఇంతటితో ఈనాటి పాడి పంటలు కార్యక్రమం సమాప్తం.

0: బాబాయ్, మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా?
1: తెలీదు.
0: బటర్ఫ్లైస్ మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పు.
1: తెలీదు.
0: పూరి గుడిలో దేవుడి బొమ్మలు దేంతో చేశారో తెలుసా?
1: తెలీదు.
0: ఎల్లోర గుహలు ఎక్కడున్నాయో చెప్పు చూద్దాం.
1: తెలీదు తెలీదు తెలీదు. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు?
2: తను ఈ మధ్య ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో ఈ సంగతి మీకు తెలుసా ప్రోగ్రామ్ వింటూ ఉంది.
0: అందులో మనకి తెలియని ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు బాబాయ్.
2: మీరు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా వినండి ఈ సంగతి మీకు తెలుసా. ప్రతి సోమవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 6:30 మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో.
3: ఆకాశవాణి సింహపురి

0: ಆಕಾಶವಾಣಿ ವಿಕಸಿತ ಭಾರತ್ ಕಾರ್ಯಕ್ರಮ ವಿಂಟರು
1: ಆಕಾಶವಾಣಿ ಈನಾಟಿ ವಿಕಸಿತ್ ಭಾರತ್ ಕಾರ್ಯಕ್ರಮಂಲೋ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం గురించి, అలాగే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం గురించి ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నెల్లూరు జిల్లా అధికారి అబ్దుల్ ఖయూం గారితో పరిచయం వింటారు. పరిచయకర్త సయ్యద్ ఆబిద్ హుసేన్.
2: ఆకాశవాణి యువత భవిష్యత్తును మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు అమలు చేస్తోంది. ఈ పథకాల గురించి మనకు వివరించేందుకు ఈరోజు స్టూడియోలో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నెల్లూరు జిల్లా అధికారి అబ్దుల్ ఖయూం ఉన్నారు. వారితో చర్చిద్దాం. నమస్కారం ఖయూం గారు.
3: నమస్కారం అండి.
2: యువతకు నైపుణ్యాలు, ఉద్యోగ అవకాశాలు అందించే దిశగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో పిఎం ఇంటర్న్షిప్ కార్యక్రమం ముఖ్యమైంది కదా ఖయూం గారు. మరి ఈ కార్యక్రమం అమలు తీరు గురించి మా శ్రోతలకు వివరిస్తారా?
3: అందుకే నమస్కారం అండి. పిఎం ఇంటర్న్షిప్ అనే ప్రోగ్రాము కొత్తగా ఫేజ్ 3 ఇప్పుడు జరుగుతుందండి. గత 2 సంవత్సరాలు కూడా పిఎం ఇంటర్న్షిప్ అనే ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది. ఈ మొదటి ఉన్న ప్రోగ్రామ్స్కి ఇప్పటికీ పిఎం ఇంటర్న్షిప్లో చాలా చేంజెస్ జరిగాయి. సో మొట్టమొదటిగా ఇది ఇప్పుడు జరుగుతుంది ఫేజ్ 3 అంటున్నాము. దీంట్లో ప్రధానంగా 18 నుంచి 25 సంవత్సరాలు ఉన్న యువతీ యువకులందరూ కూడా దీనికి అర్హులు. క్వాలిఫికేషన్ ప్రకారంగా చూసుకుంటే 10వ తరగతి కానీ, ఇంటర్ కానీ, ఐటీఐ, పాలిటెక్నిక్, డిప్లొమా ఆర్ ఎనీ గ్రాడ్యుయేషన్, వీళ్ళందరూ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా వీళ్ళందరూ ఎలిజిబుల్ ఉంటుంది. సో ఇంకోటి చూసుకుంటే దీని ముందు ఈ పిఎం ఇంటర్న్షిప్ అనే ప్రోగ్రామ్ 1 ఇయర్ ప్రోగ్రామ్ ఉంది. దాంట్లో కొంతమంది ఇబ్బందులు గురవుతున్న ఉద్దేశంతో ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ని 6 నెలల నుంచి 9 నెలలకి తగ్గించడం జరిగింది. సో అదేవిధంగా దీని ముందు యువతీ యువకులు అందరూ కూడా స్టైఫండ్ కింద 5,000 ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు దీన్ని 9,000 పెంచడం జరిగింది. సో ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త పథకాలు. యువతీ యువకులు, నిరుద్యోగ యువకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇబ్బందులు గురి కాకుండా వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో దేశంలోని ప్రధాన కంపెనీలు ఏవైతే ఉన్నాయో, సో అలాంటి కంపెనీలు అన్నింటిలో కూడా ఈ పిఎం ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ని అర్హులు చేయడం జరిగింది. ఇది ప్రతి జిల్లాలో, అలాగే రాష్ట్రంలో, అలాగే దేశంలో 3 రకాల అవకాశాలు వాళ్ళకు ఉంటాయి. ఎక్కడైనా కూడా ఒక యువకుడు నీ ఉద్యోగం పొందాలంటే రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, కంపెనీని సెలెక్ట్ చేసుకోవచ్చు, అదేవిధంగా దేశంలో ఉన్న ప్రధాన కంపెనీలు కూడా చేసుకోవచ్చు. ఇంకొక గొప్ప అవకాశం దీంట్లో ఉన్నది ఏంటంటే, వీళ్ళకి అక్కడికి వెళ్ళినప్పుడు ఇబ్బందులు గురి కాకుండా 1 టైమ్ సెటిల్మెంట్ కింద వీరందరికీ కూడా 6,000 రూపాయలు ముందుగా ఇవ్వడం జరుగుతుంది జాయిన్ అవ్వగానే. అది కాకుండా అడిషనల్గా ప్రతిసారి వాళ్ళకి స్టైఫండ్ కింద ఇప్పుడు 9,000 కూడా ఇవ్వడం జరుగుతుంది. టోటల్ ప్రోగ్రామ్ పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత అదే కంపెనీలో వాళ్ళు ఒకళ్ళ వాళ్ళ ప్రవర్తన కానీ వాళ్ళ ఇవి నచ్చితే అదే కంపెనీలో కంటిన్యూ అవ్వచ్చు. వద్దు అనుకుంటే మళ్ళీ ఆ సర్టిఫికేషన్ తీసుకొని వాళ్ళకి నచ్చిన కంపెనీలో ఆ సర్టిఫికేషన్ ద్వారా మంచి ఉద్యోగం పొందే అవకాశం ఉంది. సో ఇలాంటి అవకాశము ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం మనకు యువతి యువకుల కోసం ఏర్పాటు చేస్తుంది. రాష్ట్రంలో, అలాగే దేశంలో ఈ ప్రోగ్రామ్ ఫాస్ట్ మేనర్లో ఉంది. ఫేజ్ 3కి, ఫస్ట్ 1కి, ఫేజ్ 1కి, ఫేజ్ 2కి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. సో 1 ఇయర్ అనే ప్రోగ్రామ్ని దాన్ని 9 నెలలకి ఇప్పుడు 6 నుంచి 9 నెలలకి కుదించడం జరిగింది. అదేవిధంగా మేజర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ మేజర్ కంపెనీస్ అన్నిటి కూడా దీన్ని ఆన్బోర్డ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ పోర్టల్లో రిజిస్టర్ చేసుకున్నప్పుడే మీకు మొత్తం కంపెనీ లిస్ట్ మీకు కనబడుతుంది. మనకి ఏ కంపెనీ అయితే నచ్చుతుందో ఆ కంపెనీని మనం సెలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇంటర్న్షిప్ 1 కన్నా 3 ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు వాళ్ళకి ఏ ఆప్షన్ నచ్చితే, వాళ్ళు లోకల్గా కావాలనుకుంటున్నారా, లేదా రాష్ట్రంలో కావాలనుకుంటున్నారా, లేదా ప్రధాన నగరాల్లో ఏమైనా కావాలనుకుంటున్నారా, దాన్ని చూస్ చేసుకునే అవకాశం ఉంటుంది. తద్వారా మంచి ఉద్యోగం పొందే అవకాశం.
2: అంటే శిక్షణలో ఏ రంగాల్లో ట్రైనింగ్ ఇస్తున్నారు?
3: అన్ని రంగాలండి. దీంట్లో ఎస్పెషల్ చెప్పాలంటే సర్వీస్ సెక్టర్ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఉంది, ఆటోమొబైల్ సెక్టర్ ఉంది. అలాగే ప్రతి రంగంలో ఇలాంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఆ ప్రతి వాళ్ళకి ఏ రంగంలో అయితే ఇంట్రెస్టింగ్ ఉంటుందో ఆ రంగంలో దాన్ని చూస్ చేసుకోవచ్చు.
2: గ్రామస్థాయిలో తీసుకుంటే, గ్రామస్థాయిలో ఈ కోర్సులపై అవగాహన విషయం తీసుకుంటే అవగాహన ఎలా ఉంది, అక్కడ అమలు తీరు ఎలా ఉంది, అలాగే యువత నుంచి స్పందన ఎలా ఉందంటారు?
3: మేము ప్రధానంగా చూసుకుంటే ఈ ఎవరైతే నిరుద్యోగ యువకులు ఉన్నారో ఆ ప్రోగ్రామ్ గ్రాస్ రూట్

0: తీసుకెళ్ళడానికి మా ప్రయత్నం అన్నీ చేస్తున్నాము. అలాగే ఈ ప్రోగ్రాం గురించి రెగ్యులర్గా అందరికీ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ఈ ప్రోగ్రాం గురించి ఎక్కువగా ఇంట్రెస్ట్ చేసుకుని జరిగింది. మన జిల్లాలో చూసుకుంటే సుమారుగా ఈరోజు వరకు కూడా 1,350 మంది వరకు దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. సో వీళ్ళందరికీ కూడా ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు కాబట్టి సంవత్సరంలో ఒక్కసారి ఇలాంటి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కావచ్చు, ఫైనల్ సెమిస్టర్లో ఉన్న విద్యార్థులు కావచ్చు, లేదా కంప్లీట్ చేసిన వాళ్ళు 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు.
1: శిక్షణ పూర్తయిందనుకుందాం. శిక్షణ పూర్తయిన తర్వాత అభ్యర్థులకు ఎలాంటి కంపెనీలో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి, అలాగే ప్లేస్మెంట్ ప్రాసెస్ తీసుకుంటే ప్లేస్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంది?
0: దీంట్లో మ్యాక్సిమం అండి మంచి కంపెనీలే ఉన్నాయి, అంటే ఎంఎన్సీ కంపెనీలు, మేజర్ కంపెనీసే ఉన్నాయి. సో ఈ కంపెనీస్లో సర్టిఫికేషన్ పొందడం అనేది మీకు ఫర్దర్గా చాలా చాలా ఉపయోగపడుతుంది. ఈ సర్టిఫికేషన్ తీసుకొని ఫర్దర్ కంపెనీస్కి అప్లై చేసినప్పుడు మీ పాత కంపెనీ యొక్క రెప్యుటేషన్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఆ కంపెనీలో మీ అవగాహన బాగుండి, మీ యొక్క బిహేవియర్ బాగుండి, లేదా మీ పర్ఫార్మెన్స్ బాగుంటే తప్పనిసరిగా అదే కంపెనీలో మీ రెగ్యులర్ జాబ్స్ కూడా పొందే అవకాశం ఉంది.
1: టెక్నికల్ స్కిల్స్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి మనందరికీ తెలిసిందే, మరి ఆ దిశగా ప్రత్యేకమైనటువంటి శిక్షణా తరగతులు ఏమైనా అందిస్తున్నారా?
0: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొట్టమొదట ప్రతి ప్రోగ్రాంలో కూడా ఇంగ్లీష్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, బిహేవియర్ స్కిల్స్ కావచ్చు, లేదా వాళ్ళ యొక్క ఫుల్ డెవలప్మెంట్ కోసం రకరకాల చర్యలు తీసుకుంటున్నాయి. వాళ్ళకి ప్రతి ట్రైనింగ్ ప్రోగ్రాంలో మొట్టమొదట దీని మీద నుంచే కమ్యూనికేషన్ స్కిల్స్ మీద మొట్టమొదటి ట్రైనింగ్స్ ఉంటాయి మొదటి 10-15 రోజులు. సో దీని ద్వారా ఫర్దర్గా ఇంటర్వ్యూస్కి వెళ్ళడానికి కానీ లేదా మంచి జాబ్స్ పొందడానికి కానీ మంచి అవకాశాలు ఉంటాయి.
1: అలాగే అబ్దుల్ ఖయ్యం గారు, ఈ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం గురించి కూడా మా శ్రోతలకు వివరిస్తారా?
0: తప్పనిసరిగానండి. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ముఖ్యమైన పథకాల్లో పిఎంకేవివై ప్రైమ్ మినిస్టర్ కౌశల్ వికాస్ యోజన అనేది ఇప్పుడు 4.0 వర్షన్ జరుగుతుంది. దీని ముందు ఫస్ట్ వర్షన్ జరిగింది, సెకండ్ వర్షన్, థర్డ్ వర్షన్, ప్రజెంట్ 4వ వర్షన్ జరుగుతుంది. పిఎం ఇంటర్న్షిప్ డైరెక్ట్ ప్లేస్మెంట్ సంబంధించింది అయితే పిఎంకేవివై అనేది శిక్షణ మరియు ఉపాధి కల్పించడానికి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో శిక్షణ కాలం ఉంటుంది, శిక్షణ పొందిన తర్వాత ఆ శిక్షణ పొందిన ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రైమ్ మినిస్టర్ కౌశల్ వికాస్ అనే ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. ఇది ముఖ్యంగా ప్రతి రాష్ట్రంలో అలాగే ప్రతి జిల్లాలో కూడా ఈ ప్రోగ్రామ్ని జరుగుతూ ఉంది. ప్రతి జిల్లాలో ఒక స్కిల్ హబ్ అని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్లో, గవర్నమెంట్ ఐటీఐ కాలేజెస్లో, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్లో, అలాగే యూనివర్సిటీలో ప్రతి దగ్గర స్కిల్ హబ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించిన శిక్షణాకాలం 240 రోజుల నుంచి 480 గంటల వరకు కూడా ఈ ప్రోగ్రాం ఉంటుంది. సో ఈ ప్రోగ్రాంలో ఎవరైతే నిరుద్యోగ యువకులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ అవకాశం సద్వినియోగపరుచుకొని శిక్షణ పొంది శిక్షణతో పాటు ఉపాధి పొందే అవకాశం కూడా ఉంది.
1: ఎలాంటి కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు?
0: నెల్లూరు జిల్లాలో చూసుకుంటే ఈ అప్డేటెడ్ కోర్సెస్లో మనకు ఫీల్డ్ టెక్నీషియన్ కంప్యూటింగ్ పెరిఫెరల్స్ కానీ, అలాగే మైక్రో ఇరిగేషన్ టెక్నీషియన్ అనేది నెల్లూరు డీకేడబ్ల్యూ కాలేజ్లో, అలాగే సైబర్ సెక్యూరిటీ అండ్ సోషల్ మీడియా అనలిస్ట్ అనేది మన డిగ్రీ కాలేజ్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ డీకేడబ్ల్యూ కాలేజ్లో జరుగుతుంది. అలాగే కోవూరులో చూసుకుంటే క్లౌడ్ కంప్యూటింగ్ విత్ AWS అండ్ అజూర్, కస్టమర్ కేర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ వాయిస్ అండ్ నాన్ వాయిస్. అలాగే మన విక్రమసింహారావు యూనివర్సిటీలో సైబర్ సెక్యూరిటీ విత్ సోషల్ మీడియా అనలిస్ట్, అప్లికేషన్ డెవలపర్ వెబ్ అండ్ మొబైల్, అలాగే సెక్యూరిటీ అనలిస్ట్, మైక్రో ఇరిగేషన్ టెక్నీస్. అంటే జనరల్ కోర్సెస్ కాకుండా అప్డేటెడ్ కోర్సెస్, వీళ్ళందరికీ ఈ ట్రైనింగ్ పొందిన తర్వాత మంచి సర్టిఫికేషన్తో పాటు వాళ్ళకి మంచి ఉపాధి అవకాశాలు పొందే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ జరుగుతున్నాయి.
1: సో ట్రైనింగ్ తర్వాత ప్లేస్మెంట్ విషయం తీసుకుంటే ప్లేస్మెంట్ ఏ విధంగా ఉంది అంటే టెక్నికల్ స్కిల్స్ లేదే ఈ రోజుల్లో ప్లేస్మెంట్స్ అనేది చాలా కష్టం అని చెప్తూ ఉంటారు కదా?
0: అవునండి. ఇప్పుడు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్నింటిలో కూడా ఖచ్చితంగా ప్లేస్మెంట్ అనేది ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ప్రతి ట్రైనింగ్ ప్రోగ్రామ్కి ముందే కొన్ని కంపెనీలతో మనం టైఅప్ చేసుకోవడం జరుగుతుంది. వీరందరూ ట్రైనింగ్ పొందుతున్నప్పుడు, అదేవిధంగా ట్రైనింగ్ కంప్లీట్ అయ్యేటప్పుడు వీళ్ళందరికీ ఫైనల్గా ఒక అసెస్మెంట్ అని కండక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా అసెస్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి సర్టిఫికేషన్ రావడం జరుగుతుంది. సర్టిఫికేషన్తో పాటు వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. మ్యాక్సిమం టు మ్యాక్సిమం ప్రతి ఒక్కరికి కూడా ఈ అవకాశం పొందే అవకాశం ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో కూడా చూసుకుంటే కూడా వీళ్ళందరికీ ఒక మంచి ప్లాట్ఫామ్ లాగా నైపుణ్యం అనే ఒక యాప్ని తీసుకురావడం జరిగింది. ఈ నైపుణ్యం యాప్లో ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వారికి రాష్ట్రంలో జరుగుతున్న శిక్షణ వివరాలు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ట్రైనింగ్ ప్రోగ్రామ్ అన్నిటి కూడా వాళ్ళకి మెసేజ్ రూపంలో, వాట్సాప్ రూపంలో, అలాగే డైరెక్ట్గా కాల్ సెంటర్కి కాల్ చేయడం ద్వారా కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు పొందవచ్చు. NSDC నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా సర్టిఫికేషన్ అనేది చాలా వాల్యుబుల్ సర్టిఫికేషన్ ఉంటుంది. ఆ సర్టిఫికేషన్ పొందడం వల్ల మీ ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది.
1: అంటే మీరు ఇప్పుడు రెండు కోర్సులు చెప్పారు కదా, రెండిట్లో యువత ఎక్కువగా ఏ కోర్సు నేర్చుకోవడానికి మక్కువ చూపిస్తున్నారంటారు?
0: ఈ మనం చూసుకున్న కోర్సులన్నీ కూడా అండి మంచి డిమాండ్ ఉన్న కోర్సులే కూడా, రెండింటికి కూడా హైలీ డిమాండ్ ఉంది. వాళ్ళకి దీంట్లో అయితే ఎక్కువ అభిరుచి కలిగి ఉంటారు, ఆ కోర్సును చూస్ చేసుకునే అవకాశం ఉంది. మనం తక్కువ టార్గెట్ అయినా కూడా వాళ్ళకి ఇంట్రెస్టెస్ కోర్సెస్ని ఎప్పుడు పెట్టడం జరుగుతుంది.
1: గ్రామీణ యువతకు కూడా ఈ కోర్సెస్ బాగా ఉపయోగకరంగా ఉంటాయి.
0: తప్పనిసరిగా అండి, ఇప్పుడు ఆల్రెడీ అందరికీ క్వాలిఫికేషన్స్ పెరిగాయండి. మినిమం చాలామంది ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నారు. సో వాళ్ళకి సర్టిఫికేషన్ పొందడం ద్వారా వాళ్ళ ఉపాధి అవకాశాలను బాగా పెంచుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అదే కాకుండా మన ద్వారా కూడా మనం ఉపాధి కల్పిస్తున్నాం. వీళ్ళందరికీ కూడా డిగ్రీ నుంచి బయటకు వస్తున్నప్పుడే ఎంప్లాయబిలిటీ స్కిల్ సెంటర్స్ అని ప్రతి డిగ్రీ కాలేజీలో మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఎంప్లాయబిలిటీ స్కిల్ సెంటర్స్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏదైతే కోర్సులు ఉంటుందో ఆ కోర్సులో వాళ్ళకి శిక్షణ ఇచ్చి సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఫైనల్ ఇయర్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళకి ఇమీడియట్గా ఒక సర్టిఫికేషన్ ద్వారా వారు బయటికి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్ కావచ్చు, వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్రెస్టెస్ కోర్సెస్లో వారు చదువుతున్న బీకామ్ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, వారికి సంబంధించిన కోర్సెస్లో వాళ్ళకి సర్టిఫికేషన్ పొందుతున్నారు. సో బయటకు వచ్చేటప్పుడు ఒక సర్టిఫికేషన్తో బయటకు వస్తే వాళ్ళు ఉద్యోగం పొందే అవకాశాలు మెరుగుపడతాయి. అదే ఉద్దేశంతో ఎంప్లాయబిలిటీ స్కిల్స్ సెంటర్స్ పెట్టడం జరిగింది. అదేవిధంగా అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం, నిరుద్యోగ యువత యువకుల కోసం స్కిల్ హబ్స్ని ఏర్పాటు చేశాం. ప్రతి 3 నెలలకి ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక మెగా జాబ్ మేళా, అంటే కనీసం 10 నుంచి 25 కంపెనీల వరకు ఈ జాబ్ మేళా నిర్వహించి డైరెక్ట్గా ఉపాధి అవకాశాలను పెంచడం కోసం చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తుంది. ఇవే కాకుండా ఎవరైనా వేరే విదేశాల్లో పనిచేయాలనుకునే ఉద్దేశం ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయో దాన్ని కూడా వర్కౌట్ చేసి వారందరికీ కూడా వాళ్ళకి క్వాలిఫికేషన్ తగ్గట్టు డైరెక్ట్గా APSDC మరియు ఓమ్ క్యాప్, ఓవర్సీస్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, దీని ద్వారా కూడా వారందరికీ కొంత శిక్షణ ఇచ్చి, జర్మనీ లాంగ్వేజ్ అయితే జర్మనీ లాంగ్వేజ్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది, అలాగే రష్యన్ అయితే రష్యన్ లాంగ్వేజ్ మీద ఇవ్వడం జరుగుతుంది. తద్వారా వారు అక్కడికి వెళ్ళినప్పుడు ఇబ్బందులు ఎదుర్కోకుండా వాళ్ళకి మంచి ఒక ప్లాట్ఫామ్ లాగా APSDC వర్తిస్తారు.
1: చివరిగా నేటి యువతకు మీరు ఏమైనా చెప్పదలచారా?
0: మా ఉద్దేశంలో అండి, నేటి యువత అందరూ కూడా ప్రధానంగా చూస్తుంది ఏంటంటే మనకు స్కిల్స్ కలిగి ఉన్నాయా లేదా అనేది మొట్టమొదట వాళ్ళందరూ గమనించాల్సిన విషయం. స్కిల్స్ ఉంటే ప్రతి కంపెనీ కూడా తప్పనిసరిగా తీసుకుంటుంది. మనం కాలేజ్ నుంచి బయటకు వచ్చినప్పుడు మనకు అకాడమిక్ నాలెడ్జే ఉంటుంది. కొంత ఉద్యోగం పొందిన తర్వాత ఆ పరిశ్రమలో ఉన్న దీని మీద ఒక అవగాహన వస్తుంది. కాబట్టి నా ఉద్దేశంలో, నా సలహా, ప్రతి ఒక్క యువత కూడా మొట్టమొదట శాలరీ అనే కన్సర్న్ కాకుండా మొదట ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేయాలనే ఉద్దేశంతో ఉపాధిని పొందితే బాగుంటుందని నేను భావిస్తున్నాను. సో యువత అందరూ కూడా వచ్చిన అవకాశాన్ని జారవిడ్చుకోకుండా కొంత ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయాలి, తద్వారా ఫ్యూచర్లో డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి వీరందరూ కూడా మొదట ఉన్న దాన్ని స్టార్టింగ్ స్టెప్గా తీసుకొని ఎక్స్పీరియన్స్ పొందడం ద్వారా ఎక్కువగా ఉద్యోగాలు పొందాలని నేను కోరుకుంటున్నాను.
1: రైట్, అబ్దుల్ కరీం గారు చాలా ధన్యవాదాలు. సో PM ఇంటర్న్షిప్ స్కీమ్, అలాగే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, ఈ 2 స్కీమ్స్ కూడా యువతకు కొత్త దారులు చూపిస్తున్నాయి, సరైన స్కిల్స్తో పాటు అవకాశాలు కూడా అందిస్తున్నాయి. కాబట్టి ప్రతి యువత ఈ స్కీమ్స్ ను సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తున్నారు అబ్దుల్ ఖయ్యం గారు. ధన్యవాదాలు అబ్దుల్ ఖయ్యం గారు.
0: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం గురించి మరియు ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం గురించి ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నెల్లూరు జిల్లా అధికారి అబ్దుల్ ఖయ్యూం గారితో పరిచయం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమైంది.
4: ఆకాశవాణి సింహపురి FM కేంద్రం.
5: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: ప్లాస్టిక్ వాడకం ఆపేద్దాం, భూమిని కాపాడుకుందాం, సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను నిషేధిద్దాం.
1: హైలెస్సు హైలెస్సు హైలెస్సు హైలెస్స హైలెస్సు హైలెస్సు హైలెస్సు హైలెస్స 102.7 ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతల కోసం శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారి రచనలో వచ్చినటువంటి సముద్ర తీర కథలు ప్రతి గురువారం ఉదయం 9 గంటలకు మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం గ్రామదర్శినిలో 6:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8 గంటలు. ఇప్పుడు విందాం వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకునే సినీ గీతాలు. కార్యక్రమంలో ఈనాటి మన మొదటి వాట్సాప్ కడప నుంచి శ్రీదేవి, శైలజ, వినయ్, సృజన, స్వరూప, ఉమా మరియు రెడ్డమ్మ వీరు కోరుకుంటున్నారు. సింహ చిత్ర నుంచి హరిహరన్ మరియు కౌసల్య ఆలపించగా, చంద్రబోస్ సాహిత్యం, చక్రి సంగీతాన్ని మాకోసం వినిపించండి అంటూ.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: వాట్సాప్ రిక్వెస్ట్ కార్యక్రమంలో ఇప్పుడు మరొక వాట్సాప్. నిజామాబాద్ జిల్లా సీఎం రోడ్ ఆటోనగర్ నుంచి షేక్ అబ్దుల్ అలీ, నిగార్ పర్వీన్, ఉదయభాను, మీనా సత్యం, శారద, సుధీర్, శోభా శ్రీధర్ మరియు రవి సునీత్ వీరు కోరుకుంటున్నారు. సంపంగి చిత్రం నుంచి ఘంటాడి కృష్ణ సంగీత సారథ్యంలో వరికుప్పల యాదగిరి సాహిత్యాన్ని అందించగా ఉదిత్ నారాయణ్ మరియు అనురాధ శ్రీరామ్ ఆలపించిన యుగల గీతాన్ని మాకోసం ప్రసారం చేయండి అంటూ.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు. వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకుంటున్న సినీ గీతాలు. మరి ఇవాళ మన వాట్సాప్ రిక్వెస్ట్ కార్యక్రమానికి ముగింపు సమయం వచ్చింది కాబట్టి ఇవాళ మనకు మెసేజెస్ పంపించినటువంటి శ్రోతల పేర్లనైతే ఒకసారి చివరిగా చూసేద్దాం. మరి అందరి కోసం కలిపి ఒక చిట్ట చివరి పాటతో కార్యక్రమాన్ని అయితే ముగించుకుందాం. ఇవాళ మన కార్యక్రమానికి మెసేజెస్ పంపించిన శ్రోతలు నల్గొండ నుంచి సందీప్, మమత, అక్షయ మరియు కుటుంబ సభ్యులు మనకు మెసేజ్ చేశారు. అండ్ అలాగే కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ మరియు కుటుంబ సభ్యులు, నంద్యాల జిల్లా ఆలగడ్డ నుంచి పాలెం పోలయ్య మరియు కుటుంబ సభ్యులు మనకు మెసేజ్ చేశారు. అండ్ వీరితో పాటు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకిరాజు మనకు మెసేజ్ చేశారు. అండ్ అలాగే మహబూబ్నగర్ జిల్లా మూసాపేట గ్రామం నుంచి ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా మరియు కుటుంబ సభ్యులు మనకు మెసేజ్ పంపించారు. సోమనాథం జనార్దన్ రావు, వణజమ్మ, వెంకట భావన మరియు కుటుంబ సభ్యులు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామం నుంచి మనకు మెసేజ్ పంపించడం జరిగింది. అండ్ వీరితో పాటు పులిపాటి వెంకటేష్, పులిపాటి సత్యవతి మరియు కుటుంబ సభ్యులు మనకు మెసేజ్ పంపించారు మహబూబ్నగర్ జిల్లా నుంచి. అండ్ అలాగే తరాలపల్లి గ్రామం కాజీపేట మండలం హనుమకొండ జిల్లా నుంచి జేరుపోతుల బుచ్చయ్య గారు మనకు మెసేజ్ చేశారు. అండ్ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి తబలా మస్తాన్ భాషా మరియు కుటుంబ సభ్యులు కూడా మనకు మెసేజ్ చేశారు. అలాగే ధనలక్ష్మీపురం నుండి సయ్యద్ జాకీర్ అన్న మరియు కుటుంబ సభ్యులు మనకు మెసేజ్ పంపించారు. కర్నూలు నుంచి బ్రహ్మయ్య గారు మెసేజ్ చేశారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలపులపల్లి గ్రామం నుంచి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి పూజ మరియు కుటుంబ సభ్యులు కూడా మనకు మెసేజ్ పంపించడం జరిగింది. అండ్ వీరితో పాటు నెల్లూరు జిల్లా సంగం మండలం జెండాదిబ్బ గ్రామం నుంచి చొప్పా కుమార్, మస్తానయ్య, కుమారి మరియు కుటుంబ సభ్యులు మనకు మెసేజ్ చేశారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తుల గుప్తా మరియు కుటుంబ సభ్యులు, కోవూరు నుంచి ఇస్మాయిల్, సయ్యద్, ఖాదర్ బాషా మరియు కుటుంబ సభ్యులు, అలాగే విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ నుంచి ఎం ప్రతాప్ గారు మరియు మన కుటుంబ సభ్యులు మనకు మెసేజ్ చేశారు. అండ్ వీరితో పాటు నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అభేద మరియు ఆయేష గారు మనకు మెసేజ్ పంపించారు. పుట్టపాక నుంచి మిరియాల తిరుమలయ్య, ఆండాలు, ఆదిత్య, అలాగే స్తుతి మనకు మెసేజ్ పంపించారు. వీరితో పాటు గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం వల్లూరు గ్రామం నుంచి కే పద్మాభాయ్, నర్సింగ్, శివరాణి మరియు కుటుంబ సభ్యులు కూడా మనకు మెసేజ్ పంపించారు. సో చాలామంది అయితే ఇవాళ మనకు మెసేజెస్ రిక్వెస్ట్ అయితే పంపించారు, కానీ సమయం చాలా కొద్దిగా ఉన్న సందర్భంలో శ్రోతలు కోరిన పాటలన్నింటినీ ప్రజెంట్ చేయలేనటువంటి పక్షంలో సో కార్యక్రమాన్ని ముగించే ముందుగా చివరి పాటగా బావగారు బాగున్నారు చిత్రం నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్తో కార్యక్రమాన్ని అయితే క్లోజ్ చేసుకుందాం. అండ్ మరికొద్ది క్షణాల్లో కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్ళు పూర్తి చేసుకునే సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం.

0: ఆకాశవాణి కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం. కేంద్ర ప్రభుత్వ 12 ఏళ్ల పాలనలో రైతు సంక్షేమం. ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం అధిపతి సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ డి సుధారాణి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు.
1: వస్తుంది రైతుల అభ్యున్నతి కోసం ఎటువంటి కార్యక్రమాలు రూపొందించింది, వీటి వల్ల రైతులు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నారు, వారి యొక్క ఆదాయాన్ని ఏ విధంగా రెట్టింపు చేసుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోస్లో మనతో డాక్టర్ డి సుధారాణి గారు ఉన్నారు. వీరు సీనియర్ శాస్త్రవేత్త, అధిపతి ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం, కృష్ణా జిల్లా. నమస్కారం మేడం.
2: నమస్కారం అండి.
1: మేడం, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇప్పటికీ 12 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా మనం చర్చించుకున్నట్లయితే రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం ఎటువంటి ప్రధాన కార్యక్రమాలు చేపట్టింది అని చూసినట్లయితే మెయిన్గా ఎటువంటి కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది ఈ 12 ఏళ్లలో?
2: ముఖ్యంగా మన కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఏకంగా దృష్టి పెట్టింది ఏంటి అంటే రైతుల ఆదాయాన్ని పెంచటం. ఏ విధంగా అంటే వాళ్ళు పండించినటువంటి పంటల ఉత్పత్తికి మంచి రకమైనటువంటి రేట్ రావడంతో పాటు వాళ్ళ ఉత్పత్తులు ఎక్స్పోర్ట్ క్వాలిటీ కూడా ఉండే విధంగా చేయటం, అలాగే ఖర్చు విధానాన్ని కూడా తగ్గించుకోవటం. ఎప్పుడైతే ఖర్చు తగ్గుతుందో వాళ్ళకి నికర ఆదాయం అనేది పెరుగుతుంది. ఆ దిశగా సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు నేరుగా తీసుకోవడం కోసం వివిధ రకాలైనటువంటి యోజనలు కానీ, అభియాన్లు కానీ, మిషన్లు కానీ, పథకాలను కానీ తీసుకురావటం జరిగిందండి. ఉదాహరణకి గత 2 సంవత్సరాల నుంచి వికసిత కృషి సంకల్ప అభియాన్ అనే ప్రోగ్రామ్స్ ద్వారా పంట కాలానికి ముందుగుండానే అంటే సార్వ ముందస్తు చర్యలు ఏం తీసుకోవాలని నెల రోజుల పాటు అభియాన్ కార్యక్రమం చేయడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే నేల సారం బాగా తగ్గిపోతుంది కాబట్టి కిందటి నెలలో 2 సార్లు భూమి సుపోషణ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అలానే బ్యాలెన్స్డ్ ఫెర్టిలైజర్స్ అంటే ఎరువుల్లో సమతుల్యత పాటించండి అనే విధానం కోసం కూడా కొన్ని రకమైనటువంటి సాంకేతిక పరమైనటువంటి సూచనలు ఇవ్వడం కోసం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయడం జరుగుతుంది. అలానే ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఖేత్ బచావ్ అభియాన్ అనేటువంటి ప్రోగ్రామ్ ద్వారా జూన్1 తారీఖు నుంచి 30 తారీఖు వరకు ప్రతిరోజు మన కృషి విజ్ఞాన కేంద్రాలు అంటే కృష్ణా జిల్లా అవ్వచ్చు, ఎన్టీఆర్ జిల్లా అవ్వచ్చు, ఏ జిల్లాలో అయినా కూడా రోజుకి 3 నుంచి 4 ప్రోగ్రామ్స్ చేస్తూ సుమారుగా ఒక రోజుకి 500 నుంచి 600 మంది రైతులకి మనం ఏ విధంగా భూసారాన్ని కాపాడుకోవాలి, ఖేత్ని ఏ విధంగా మనం రక్షించుకోవాలనేటువంటి అంశం మీద కూడా మనకి చాలా రకాలైనటువంటి సూచనలు ఇవ్వడం జరుగుతుందండి. ఇవే కాకుండా మన పథకాల విషయానికి వచ్చినట్లయితే పిఎం కిసాన్, ఇది అందరికీ తెలిసిందే, పిఎం కిసాన్ సన్మాన్ నిధి ద్వారా రైతుల్ని ఆదుకోవటం, అలాగే ప్రధానమంత్రి ఫజల్ బీమా యోజన అని చేయటం, అలాగే నేలకి సంబంధించినటువంటి పోషకాలు ఏ విధంగా ఉన్నాయని రైతులు తెలుసుకోవడం కోసం సాయిల్ హెల్త్ కార్డ్స్ స్కీమ్స్ కానీ, కిసాన్ క్రెడిట్ కార్డ్స్ కానీ, అలానే ప్రస్తుతం యూరియా కొరతగా ఉన్నప్పుడు నానో యూరియా లాంటి ఫార్ములేషన్స్ ఏ విధంగా రైతులు యూస్ చేసుకోవాలనే దాని మీద ప్రోత్సాహం అందించడం కానీ, అండ్ ప్రస్తుతం ఏది చూసుకున్నా కూడా కృత్రిమ మేధస్సు ఉపయోగించాలంటున్నారు. సో డిజిటలైజేషన్ మీద కూడా మనకి గత 12 ఏళ్ల నుంచి చూసుకున్నట్లయితే రైతుల సంక్షేమం కోసం చాలా రకంగా మన ప్రభుత్వం అనేది పాటుపడుతూ రైతులకి ప్రయోజనం చేసే విధంగా ఉన్నాయండి.
1: డాక్టర్ సుధారాణి గారు, పిఎం కిసాన్ నుంచి మనం చూసుకున్నట్లయితే లేటెస్ట్గా ఖేత్ బచావో కార్యక్రమం వరకు కూడా రైతుల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాలని తీసుకురావడం జరిగింది అన్నారు. ప్రధానంగా మేడం, రైతు సోదరులు అందరూ చాలామంది లబ్ధిదారులుగా ఉన్నటువంటి పథకం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి, వారికి డైరెక్ట్ బెనిఫిట్గా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఏ విధంగా రైతులకు ఉపయోగపడుతుంది మేడం?
2: ప్రభుత్వం వచ్చిన 1 సంవత్సరం నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఈ పథకాన్ని లాంచ్ చేయడం జరిగిందండి. పిఎం కిసాన్ సన్మాన్ నిధి, అలానే మన స్టేట్ గవర్నమెంట్ చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభవ, ఈ రెండు కూడా రైతులకు ఎంతగా ఉపయోగపడుతుంటాయంటే కొన్నిసార్లు రైతులు చూసుకున్నట్లయితే పెట్టుబడికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవండి. సో పెట్టుబడులకి కూడా ఎవరి మీద ఆధారపడి రుణాలు తీసుకొని దాన్ని చెల్లించలేక మరింతగా అప్పుల పాలు అవ్వకుండా ఉండడం

0: కోసం అని చెప్పి మనకి పిఎం కిసాన్ సన్మాన్ నిధి అనేటువంటి పథకాన్ని లాంచ్ చేయడం జరిగిందండి. లాంచ్ చేసిన ప్రతిసారి కూడా భారీగా ఏ రోజైతే అనౌన్స్ చేస్తున్నారో ఆ ఇమీడియట్లీ నెక్స్ట్ రోజే బ్యాంకులో వాళ్ళ అకౌంట్లో పడడం జరుగుతుందండి.
1: తర్వాత మేడం, పంటల బీమా విషయంలో ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమాలు చేస్తుంది మేడం?
0: ప్రస్తుతానికి మనకి ప్రధాన మంత్రి ఫజల్ బీమా యోజన ద్వారా మనం చూసుకున్నట్లయితే ప్రకృతి వైపరీత్యాలు ఈరోజు చూస్తున్నామండి. ఎల్లినినో అంటున్నాం, కిందటిసారి మొంతా సైక్లోన్ వచ్చింది, ద్విత్వా సైక్లోన్ వచ్చింది, కరువులు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి, తుఫాన్లు వస్తున్నాయి. వాతావరణాల్లో మార్పులు చూసుకున్నట్లయితే పంటలకి ఏ రకంగా కూడా అనుకూలత అన్నది లేదు. అలాంటప్పుడు బీమా యోజన అనేది రైతులకి చాలా సహాయపడుతుంది. కాబట్టి ఈ బీమా రక్షణ ఉండడం వలన రైతులకి ఒక ధైర్యంతో పాటుగా ఆర్థిక సహాయాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి పంటల బీమా అన్నది ఫస్ట్లో కొంతమంది రైతులు నిరాకరించేవాళ్ళు ఎందుకు పెట్టుబడి పెట్టాలని, కానీ ప్రస్తుతాన్ని చూసుకున్నట్లయితే వివిధ రకాలైనటువంటి వరదలు కావచ్చు, తుఫాన్లు కావచ్చు, ప్రకృతి వైపరీత్యాల వల్ల కావచ్చు, ఈ బీమాలకి ఎవరైతే అర్హులు ఉంటున్నారో రైతులు వాళ్ళ అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వెంటనే ఈ బీమా ద్వారా వాళ్ళకి కావాల్సినటువంటి ఆర్థిక సహాయం అన్నది కేంద్ర ప్రభుత్వం వారు ఇస్తున్నారండి.
1: తర్వాత మేడం, మనకు ప్రధానమంత్రి మోడీ గారు ముఖ్యంగా చెప్తుంది సాంకేతిక పరిజ్ఞానం, అంటే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది ల్యాబ్స్ నుంచి వ్యవసాయ క్షేత్రాలకి మళ్లించాలి అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో సాంకేతిక పరిజ్ఞానం మన రైతులకి ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రభుత్వం ఏ విధంగా ప్రోత్సహిస్తోంది?
0: ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి సాంకేతిక పరంగా విజ్ఞానాన్ని ఇవ్వడం కోసం అన్ని జిల్లాల్లో కూడా కృషి విజ్ఞాన కేంద్రాలు పెట్టడం జరిగిందండి. రైతులకి సాంకేతిక పరమైన విజ్ఞానాన్ని ఇవ్వడం కోసం వాట్సాప్ గ్రూప్స్ కానీ, కిసాన్ సారథి పోర్టల్స్ ద్వారా కానీ, లేదా ప్రజెంట్ అంతా డిజిటలైజేషన్, అందరూ మొబైల్స్ యూజ్ చేస్తుంటాం కాబట్టి ఏఏ వాయిస్ ఏజెంట్ ద్వారా కానీ, అంటే మీకు ఇప్పుడు ఉపక్తు రాబోతుంది, దీని కొరకు ముందస్తుగా ఈ నివారణ చర్యలు తీసుకోండి అని కూడా మేము శాస్త్రవేత్తల ద్వారా కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్స్ ఇస్తూ ఉంటాం. ఇంకా మరీ ముఖ్యంగా చెప్పాలంటే ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో డ్రోన్ వినియోగం అండి. ఈ డ్రోన్ అన్నది కేవలం పిచికారి కోసమే కాకుండా విత్తనాలు వేయడానికి కూడా ఈ రోజు రైతులు ఉపయోగించడం జరుగుతుంది. అలాగే డిజిటలైజేషన్ వ్యవసాయ మిషన్ అన్నటువంటి పథకాన్ని కూడా లాంచ్ చేశారన్నమాట. సాంకేతిక పరమైనటువంటి విజ్ఞానాన్ని ఇవ్వడంలో డిజిటలైజేషన్ ని మేళవింపు చేసుకుంటూ మన కేంద్ర ప్రభుత్వం వారు మరిన్ని సంక్షేమ పథకాలు అన్నవి రైతులకు తీసుకురావడం జరిగిందండి.
1: రైతు సోదరులు పంట పండించి దిగుబడి తీసుకోవడం ఒక ఎత్తు అయితే, దాన్ని మార్కెట్ లో అమ్ముకోవడం మరొక ఎత్తు. ఎందుకంటే ఒక్కొక్కసారి ధరలు తగినంత ఉండవు, పెట్టుబడి ఎక్కువైపోతూ ఉంటుంది, వారికి వచ్చే లాభం తక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో మేడం ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి? ఈ మార్కెటింగ్ కోసం రైతు సోదరులకి ఏమైనా కార్యక్రమాలు అందుబాటులో ఉన్నాయా?
0: ప్రస్తుతానికండి మనకి ఈనామ్ అంటే నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్ ద్వారా రైతులు ఏవైతే వాళ్ళ పంట ఉత్పత్తులు ఉంటున్నాయో వాళ్ళని విస్తృతంగా మార్కెట్లోకి విక్రయించుకునేటువంటి అవకాశాన్ని పొందుతారనమాట. అలానే మనందరికీ తెలిసింది ఎఫ్పిఓస్, ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్ అని రైతులు సంఘాలుగా ఏర్పాటు చేసుకుని ఆ రైతుల యొక్క ఏవైతే పండించినటువంటి పంట ఉత్పత్తులు ఉంటున్నాయో వాటి మీద ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం వారు ఎగుమతులు దిగుమతుల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం జరిగిందండి.
1: సహజ వ్యవసాయం, మీరు చెప్పినట్లు ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ సుస్థిర వ్యవసాయం చేయడానికి ప్రభుత్వం రైతు సోదరులను ఏ విధంగా ప్రోత్సహిస్తుంది?
0: ఎవరైతే ప్రకృతి వ్యవసాయం కింద రిజిస్టర్ చేసుకుంటున్నారో ఆ రైతులందరికీ కూడా కావలసినటువంటి సాంకేతిక పరమైనటువంటి విజ్ఞానాన్ని ప్రతి గ్రామంలో కూడా శిక్షణ ద్వారా ఇవ్వటం జరుగుతుంది
1: మేడం. అలాగే మన ప్రధాని మోడీ గారు పిలుపునిస్తూ ఒక టార్గెట్ గా పెట్టుకున్నాం మనం, రైతుల ఆదాయం రెట్టింపు చేయాలి ఎలాగైనా అని. ఇందుకోసం ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది రైతు సోదరుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి?
0: రైతుల సంక్షేమంలో మొదటి అంశమే కేంద్ర ప్రభుత్వం అంది. ఏంటి అంటే వాళ్ళు పండించేటువంటి పంటకి అధిక రేటు రావటం, అలాగే రెట్టింపు ఆదాయం రావటం. సో రెట్టింపు ఆదాయం రావాలి అంటే పంటల్లో వైవిధ్యీకరణ అన్నది చాలా వరకు అవసరం అండి. అంటే ఇప్పుడు ఓన్లీ మనం వరే వేసుకుంటాము లేదా పత్తే వేసుకుంటాం అనే రకంగా కాకుండా ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ అన్నమాట. అంటే వ్యవసాయంతో ఉద్యానంతో పాటుగా మేళవించుకొని కోళ్ల పెంపకం, చేపల పెంపకం, ఇలా ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్, సమీకృత వ్యవసాయాన్ని కనుక చేపట్టినట్లయితే తక్కువ పెట్టుబడితో, అంటే చేపల పెంపకం ద్వారా వచ్చేటువంటి ఎరువుల్ని వరికి వాడుకోవటం, వరి నుంచి వచ్చేటువంటి గడ్డిని కోళ్ళకి వాడుకోవటం, అట్లా అన్నమాట రీసైక్లింగ్ చేసుకుంటూ ఇన్పుట్ కాస్ట్ కూడా తగ్గించుకున్నట్లయితే మనకి వ్యవసాయ మరియు వ్యవసాయ అనుబంధ రంగాలు, పాడి కానీ, మత్స్య కానీ, కోళ్ల పెంపకాన్ని కానీ మేళవించుకుంటూ మన రైతులు కనుక వైవిధ్యకరణ తీసుకొచ్చినట్లయితే ఖచ్చితంగా వాళ్ళ ఆదాయాన్ని పెంచుకోవచ్చు. ఇలాంటి సదుపాయాలన్నీ రైతులకు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ యొక్క పండించినటువంటి ఉత్పత్తులకి అధిక ఆదాయాన్ని, రెట్టింపు ఆదాయాన్ని తీసుకునేటువంటి అవకాశం ఎంతైనా మన కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు.
1: మేడం, మనకు గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఎక్కువగా

0: వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు. అలాగే ప్రభుత్వం కూడా అగ్రిప్రెన్యూర్షిప్ డెవలప్ చేయాలని కూడా చెప్తోంది. అంటే వ్యవసాయ అనుబంధ పారిశ్రామికవేత్తలుగా ఎదగడం, వీరిని ఆ వైపుగా ప్రోత్సహించడం, అటువంటి కార్యక్రమాలు చేయాలని ప్రభుత్వం కూడా చూస్తోంది. దీనికోసం గ్రామీణ మహిళల సాధికారత కోసం ప్రభుత్వం ఎటువంటి పథకాలను తీసుకొస్తుంది మేడం?
1: మనందరికీ తెలుసండి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటాం, స్వయం సహాయక సంఘాలు అన్నది ఏర్పాటు చేసింది మన ఈ కేంద్ర ప్రభుత్వం. దీనివల్ల ఏంటంటే, ఎవరైతే మహిళా రైతులు ఉంటారో వారు ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఒక సాధికారిత అన్నది డెవలప్ చేసుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ప్రత్యేకంగా ప్రాధాన్యత్యం అనేది ఇస్తున్నారు రైతు మహిళలకి ప్రత్యేకంగా. ఎవరైతే మత్స్య శాఖలో చేపలు పెంచుకునే మహిళలు అవ్వచ్చు, కోళ్లు పెంచుకునే మహిళలు అవ్వచ్చు, లేదా విలువాధారిత ఉత్పత్తులు తయారు చేసుకునేటువంటి మహిళలు అవ్వచ్చు, లేదా తేనెటీగల పెంపకాలు అవ్వచ్చు. ఈ రోజుల్లో చూడండి, మనకి గుర్రపు డెక్క అనేది చాలా సమస్యాత్మకంగా ఉండేటువంటి కలుపు, కానీ ఆ గుర్రపు డెక్క కలుపు నుంచి చెత్త నుండి సంపద లాగా గుర్రపు డెక్క నుంచి బుట్టలు అల్లుతున్నారు, పర్సులు అల్లుతున్నారు. విలువాధారిత ఉత్పత్తులు అనేది చెత్త నుంచి సంపద, వేస్ట్ టు వెల్త్ కాన్సెప్ట్లో కూడా ఈ మహిళలకి శిక్షణ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి. మనకి ఇప్పుడు బనానా ఫైబర్ ఉంటుంది, నారు, దాంతో కూడా హ్యాండ్ బ్యాగ్స్ అల్లటం కానీ క్యారేజ్ బ్యాగ్స్ అల్లటం కానీ, దీని మీద కూడా రైతు మహిళలకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా FPOస్లో కూడా ఈ ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్ చూసుకున్నట్లయితే రైతు మహిళలు కూడా ముందుకు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుందండి. అలానే కొత్తగా మనకి డ్రోన్ దీది అన్నది కూడా 2023-24 సంవత్సరంలో ఇనిషియేట్ చేశారు. 3 ఏళ్ల ప్రోగ్రామ్ అండి, 2025-26 సంవత్సరం వరకు కూడా ఉంటుంది. ఈ 3 ఏళ్ల పాటు సుమారుగా 1200 కోట్లు వెచ్చిచ్చి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు రైతులకి ఫ్రీగా, అంటే ఇప్పుడు డ్రోన్ అన్నది స్కిల్తో కూడినటువంటిది అనమాట, అది ఎట్లా ఆపరేట్ చేయాలన్నది ఫ్రీగా ట్రైనింగ్ ఇవ్వటం, ప్రతి గ్రామంలోని ఒక డ్రోన్ దీదీని ఏర్పాటు చేయటం, సబ్సిడీ మీద మిగతా అమౌంట్ కూడా లోన్ మీద వాళ్ళకి ఇచ్చి ఒక డ్రోన్ ఇవ్వటం జరుగుతుంది. దాని ద్వారా కూడా ఆ మహిళా సాధికారతకి మన ప్రభుత్వం అనేది చాలా ముందంజ వేస్తుందండి.
0: డాక్టర్ సుధారాణి గారు, చివరిగా చెప్పండి మేడం, ఇప్పుడు NDA ప్రభుత్వం 12 ఏళ్ళు పాలన పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ పథకాల గురించి రైతు సోదరుల యొక్క రెస్పాన్స్ ఎలా ఉంది? అంటే మీరు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ఉంటారు, రైతు సోదరులతో మాట్లాడుతూ ఉంటారు, వారికి ఏవైనా మీ నుంచి సూచనలు చేయాలంటే మీరు ఏం చెప్తారు రైతు సోదరులకు చెప్పండి?
1: చాలా వరకండి రైతులకి ఈ ప్రభుత్వ పథకాల మీద అవగాహన ఉంది, కానీ అవగాహన ఉన్నా కూడా దాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి అవకాశం అన్నది కూడా రైతులే అందిపుచ్చుకోవాలి. ఈ వ్యవసాయ శాఖ కానీ, కృషి విజ్ఞాన కేంద్రాలు కానీ, లేదా కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళ సేవ కోసమే పనిచేస్తున్నాం కాబట్టి మా యొక్క సేవని వినియోగించుకోవాలనేసి ఆకాశవాణిలో ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా రైతు సోదరులు కూడా విన్నవించుకుంటున్నామండి. మా సేవల్ని వినియోగించుకోండి, ఎప్పుడు ఏ సలహా కావాలన్నా, ఏ సమాచారం కావాలన్నా వాళ్ళకి దగ్గరలో ఉండేటువంటి వ్యవసాయ అనుబంధ శాఖలను కూడా సంప్రదించండి, లేదా కృషి విజ్ఞాన కేంద్రాలని సంప్రదించండి, ఉన్నటువంటి పథకాల్ని సద్వినియోగం చేసుకోండి. చాలా వరకు చాలా మంది ఇది మనకి వస్తే ఏదైనా బెనిఫిట్ ఉంటుందా లేదా అన్న ఆలోచనలోనే కాలయాపన చేస్తున్నారు, దాని తర్వాత ఒకవేళ చేసుంటే బాగుండేదేమో అని కాకుండా ఉండేటువంటి ప్రతి పథకాన్ని కూడా తెలుసుకోండి, సద్వినియోగం చేసుకోండి, మీకు కావలసినటువంటి సమాచారాన్ని ప్రతి ఒక్కరు ఇవ్వడం జరుగుతుంది. అలానే శాస్త్రీయ పద్ధతుల్లో కనుక మనం సాగు చేసినట్లయితే ఉత్పత్తితో పాటు ఉత్పాదకతను కూడా మనం పెంచే విధంగా చూసుకోవచ్చు, అలానే ఆదాయాన్ని కూడా రెట్టింపు చేసుకోవచ్చు. మరింతగా చెప్పాలంటే సాంకేతిక పరమైనటువంటి విజ్ఞానాన్ని దయచేసి అందరూ పాటించాల్సిందిగా సూచిస్తున్నాను. ఎందుకంటే మొబైల్ ఫోన్స్లోనే ఈరోజు అరచేతిలోనే మనకి ప్రపంచం కనిపించే విధంగా మీ ఫోన్ ద్వారానే మీకు కావలసినటువంటి ప్రతి సమాచారాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులందరి కోసం ఈ యొక్క విజ్ఞప్తి ఏంటి అంటే, మా యొక్క సేవల్ని వినియోగించుకుంటూ అలానే సమిష్ట వ్యవసాయ కార్యకలాపాలలో ప్రతి ఒక్కరు పాల్గొని మన దేశ అభివృద్ధికి మరింతగా తోడ్పడతారని కోరుకుంటున్నానండి.
0: ధన్యవాదాలండి డాక్టర్ సుధారాణి గారు. ఈరోజు మా ఆకాశవాణి స్టూడియోస్ ద్వారా రైతు సంక్షేమంలో 12 ఏళ్ల NDA ప్రభుత్వం ఈ కార్యక్రమంలో మనం చర్చించుకున్నాం. రైతు సోదరులకి ఎటువంటి ఆర్థిక అలాగే స్వావలంబన పథకాలు ఉన్నాయి, రైతు సంక్షేమంలో కేంద్ర ప్రభుత్వం ఎటువంటి ప్రధాన కార్యక్రమాలు చేస్తోంది, ఇవన్నీ రైతు సోదరులు అందిపూచుకొని వారి యొక్క ఆదాయం రెట్టింపు చేసుకుని మెరుగైన జీవన విధానం కలిగి ఉంటారని ఆశిద్దామండి. మీకు మరొకసారి ధన్యవాదాలు మేడం.
1: ధన్యవాదాలండి.
2: పాలనలో రైతు సంక్షేమం. ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం అధిపతి సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ డి సుధారాణి గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
3: సమయం 8:30 కావస్తోంది. తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుండి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముందుగా ముఖ్యాంశాలు. దేశంలో స్థిరమైన ప్రభుత్వం కొనసాగుతుండడం వల్లే వేగవంతమైన వృద్ధి సాధ్యపడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కేంద్ర మంత్రివర్గం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభినందిస్తూ ఈరోజు ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించింది. కార్యాచరణ భద్రతను పెంపొందించేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ నౌకాదళం కోసం 20 GNSS జామర్లు కొనుగోలు చేయనుంది. ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా భారతదేశంలో తన మొట్టమొదటి AI ఆధారిత డేటా సెంటర్ను గుజరాత్లోని జామ్నగర్లో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. వివరాలు. దేశంలో స్థిరమైన ప్రభుత్వం కొనసాగుతుండడం వల్లే వేగవంతమైన వృద్ధి సాధ్యపడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గత పుష్కర కాలంలో NDA కూటమి ప్రభుత్వం అనేక సమస్యలకు పరిష్కారం చూపిందన్నారు. ఈరోజు న్యూఢిల్లీలోని భారత మండపం వేదికగా జరిగిన NDA కూటమి భాగస్వామ్య పక్షాల సమావేశంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ 2014 నుంచి 2026 వరకు సాగిన NDA ప్రస్థానాన్ని భారత్ తన పూర్తి సామర్థ్యంతో అత్యున్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించేందుకు అవిశ్రాంతంగా కృషి చేసిన ప్రయాణంగా చెప్పొచ్చన్నారు. ప్రభుత్వ పారదర్శక పాలన, ప్రజారంజక కార్యక్రమాల కారణంగా NDA కూటమి ప్రజా విశ్వాసాన్ని పొందుతుందని ప్రధానమంత్రి పేర్కొంటూ
1: దేశ్ నే దేఖా కి జబ్ నీతి ఔర్ నిర్ణయ తీనో ఏక్ సాథ్ కామ్ కర్తే హై తో వికాస్ కి గతి కైసీ హోతీ హై. దేశ్ నే దేఖా కి జో కామ్ దశకో మే హోతే థే వో కామ్ మహీనో మే హోనే లగే. 2014 మే 74 ఎయిర్పోర్ట్ థే, 2026 మే 160 సే అధిక ఎయిర్పోర్ట్ తక్, 2014 మే 1000 కిలోమీటర్ ఎక్స్ప్రెస్ వే థే, 2026 మే 6700 కిలోమీటర్ ఎక్స్ప్రెస్ వే తక్, 2014 మే 700 కరోడ్ రూపాయ డిఫెన్స్ ఎక్స్పోర్ట్ సే, 2026 మే 23000 కరోడ్ రూపాయ కే డిఫెన్స్ ఎక్స్పోర్ట్ తక్ దేశ్ నే బహుత్ లంబీ యాత్ర తయ్ కీ.
0: ఎన్డీఏ ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యధిక కాలం నిరంతరాయంగా పదవిలో కొనసాగిన ఎన్నికైన ప్రధానమంత్రిగా నిలిచిన నేపథ్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు భారతీయ జనతా పార్టీ కీలక నాయకులు, ఎన్డీఏ కూటమిలోని భాగస్వామ్య పార్టీల ప్రతినిధులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. కేంద్ర మంత్రివర్గం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభినందిస్తూ ఈరోజు ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించింది. ఎన్నికైన ప్రధానమంత్రులు నిరంతరాయంగా 4399 రోజుల పాటు సేవలందించిన నరేంద్ర మోదీ, పూర్వ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ నెలకొల్పిన 4398 రోజుల రికార్డును అధిగమించారు. మంత్రివర్గ సమావేశం అనంతరం న్యూఢిల్లీలో కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రధానమంత్రిని అభినందిస్తూ 7 అంశాలతో కూడిన తీర్మానాన్ని కేబినెట్ ఆమోదించినట్టు తెలియజేశారు.
2: మాన్య ప్రధానమంత్రిజీ నే ఏక్ నిర్వాచిత్ ప్రధానమంత్రి కే రూప్ మే సర్వాధిక అవధి తక్ దేశ్ కి నిరంతర సేవా కర్నే కా రికార్డ్ స్థాపిత్ కియా హై. ఇస్ ప్రస్తావ్ మే మాన్య ప్రధానమంత్రి జీ కే నిర్వాచిత్ ప్రధానమంత్రి కే రూప్ మే సర్వాధిక అవధి తక్ దేశ్ కి నిరంతర సేవా కా జో ఐతిహాసిక అవసర హై ఇస్కే విషయ మే చర్చా హుయి, సంకల్ప లియే గయే. आज 10 जून 2026 का दिन भारतीय लोकतंत्र की यात्रा में एक ऐतिहासिक और प्रेरणादायी पड़ाव के रूप में अंकित हुआ है.
0: అదేవిధంగా అహ్మదాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ 2వ దశకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. కోటేశ్వర్ రోడ్ నుంచి విమానాశ్రయం వరకు 6 కిలోమీటర్ల మేరకు దీన్ని నిర్మించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన 2 ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు సైతం ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ ఆమోదం తెలిపిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సాధారణ కార్యాలయ సముదాయాల నిర్మాణం, సాధారణ నివాస సముదాయాల నిర్మాణాలు ఈ ప్రాజెక్టుల్లో భాగమని అశ్విని వైష్ణవ్ వివరిస్తూ,
2: अमरावती नया शहर बन रहा है तो नए शहर में कई सारे जो सेंट्रल गवर्नमेंट के ऑफिसेज हैं इनको एक सिंगल कॉम्प्लेक्स में शिफ्ट किया जाएगा. बिखरे बिखरे से ऑफिसेज से काम करने में तकलीफ होती है, इंटीग्रेशन होने से कोऑर्डिनेशन प्रॉपर हो पाता है. इसके लिए करीब 5.5 एकड़ की जमीन राज्य सरकार ने दी है और 23 लाख स्क्वायर फीट का कंस्ट्रक्टेड एरिया बनेगा. 2 प्रोजेक्ट्स हैं, एक तो रेजिडेंशियल कॉम्प्लेक्स है और एक ऑफिस कॉम्प्लेक्स है. ये भी सेंट्रल गवर्नमेंट के जो एम्प्लॉइज पूरे प्रदेश में फैले हुए हैं उनको एक जगह कंसोलिडेटेड वे में बनाने के लिए आज ये फैसला किया गया.
0: ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా భారతదేశంలో తన మొట్టమొదటి ఏఐ ఆధారిత డేటా సెంటర్ను గుజరాత్లోని జామ్నగర్లో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి మెటా రిలయన్స్ ఇండస్ట్రీస్ మధ్య ఈరోజు ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం గుజరాత్లోని జామ్నగర్లో 168 మెగావాట్ల సామర్థ్యంతో అత్యాధునిక డేటా సెంటర్ను నిర్మించనున్నారు. ఈ డేటా సెంటర్ ఏర్పాటు భారతదేశం పట్ల మెటా సంస్థకు ఉన్న నిబద్ధతను ప్రతిబింబిస్తోందని ఆ సంస్థ తెలిపింది. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో కూడిన ఈ కేంద్రం ద్వారా మెటా ఉత్పత్తులు, కృత్రిమ మేధస్సు సామర్థ్యాలను ప్రపంచంలోని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న డిజిటల్ మార్కెట్లలో ఒకటైన భారతదేశానికి మరింత చేరువు చేయనున్నట్లు పేర్కొంది. ఈ ప్రపంచ స్థాయి డేటా సెంటర్ ద్వారా సంస్థ తన ఏఐ మౌలిక సదుపాయాలను ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించడంతో పాటు భారత ఆర్థిక వ్యవస్థలో దీర్ఘకాలిక పెట్టుబడులను బలోపేతం చేయగలదని మెటా విశ్వాసం వెలిబుచ్చింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. రక్షణ రంగంలో స్వదేశీ సామర్థ్యాల బలోపేతానికి మరో కీలక ముందడుగు పడింది. భారత నౌకాదళం కోసం 20 అధునాతన సామర్థ్యాల గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ జీఎన్ఎస్ఎస్ జామర్ల కొనుగోలుకు రక్షణ మంత్రిత్వ శాఖ 449 కోట్ల రూపాయల విలువైన ఒప్పందంపై ఈరోజు సంతకం చేసింది. భారత్ స్వదేశీ రూపకల్పన, అభివృద్ధి, తయారీ బియ్యూవై విభాగం కింద కుదిరిన ఈ ఒప్పందంపై న్యూఢిల్లీలో రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో సంతకాలు జరిగాయి. ఈ జీఎన్ఎస్ఎస్ జామర్ వ్యవస్థలు ప్రత్యర్థి దేశాల ఉపగ్రహ ఆధారిత నావిగేషన్ వ్యవస్థల పనితీరును దెబ్బతీయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఉపగ్రహ సంకేతాల స్వీకరణ, ట్రాకింగ్ ప్రక్రియకు అంతరాయం కలిగించడంతో పాటు తప్పుడు సంకేతాల ప్రసారం, మోసపూరిత జామింగ్ చర్యలను కూడా ఇవి నిర్వహించగలవని పేర్కొంది. ఈ వ్యవస్థలను భారత నౌకాదళంలో ప్రవేశపెట్టడం బహుళ ముప్పు వాతావరణంలో భారత నావికాదళ నౌకల కార్యాచరణ భద్రతను మెరుగుపరుస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. జాతీయ విద్యా విధానం ఎన్ఈపీ 2020 భారత విద్యారంగంలో అత్యంత పరివర్తనాత్మక సంస్కరణల్లో ఒకటిగా నిలిచినట్లు కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. గత 12 సంవత్సరాల నరేంద్ర మోదీ ప్రభుత్వ పాలనలో సాధించిన అత్యంత కీలక విజయాల్లో ఇది ఒకటని ఆయన అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ది వీక్ ఎడ్యుకేషన్ కాన్క్లేవ్ 2026ను ఉద్దేశించి జితేంద్ర సింగ్ ప్రసంగిస్తూ ఎన్ఈపీ అమల్లో విద్యార్థులు ముందుగా నిర్దేశించిన విద్యా మార్గాలకు మాత్రమే పరిమితం కాకుండా తమ ఆసక్తులు, ఆశయాలకు అనుగుణంగా విద్యను అభ్యసించే అవకాశాన్ని పొందారని తెలియజేశారు. విద్యార్థులు ప్రస్తుతం బయోటెక్నాలజీ నుంచి సాహిత్యం వరకు అభివృద్ధి చెందుతున్న నూతన రంగాల్లో తమ అభివృద్ధికి అనుగుణంగా విద్యను అభ్యసించే స్వేచ్ఛ పొందుతున్నట్టు చెప్పారు. గతంలో సమాజంలోని పరిమిత వర్గాలకే విద్యా అవకాశాలు కేంద్రీకృతమై ఉండగా ప్రస్తుతం సాంకేతిక సహాయంతో ఆ అడ్డంకులు గణనీయంగా తగ్గాయని, ఫలితంగా మరింత మంది విద్యార్థులు నాణ్యమైన విద్యను పొందగలుగుతున్నారని జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. హోమియోపతి వైద్యం గురించి చట్టబద్ధంగా నమోదైన హోమియోపతి వైద్యుల గురించి వ్యాఖ్యలు చేసే సమయంలో అన్ని వర్గాల భాగస్వాములు, మీడియా సంస్థలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జాతీయ హోమియోపతి కమిషన్ సూచించింది. ఎలక్ట్రానిక్, ప్రింట్, డిజిటల్ మాధ్యమ వేదికల ద్వారా హోమియోపతికి సంబంధించి తప్పుదోవ పట్టించే, ధృవీకరణ లేని సమాచారాన్ని ప్రచారం చేస్తున్న ఘటనలను కమిషన్ గమనించిన నేపథ్యంలో ఈ సూచనలు జారీ చేసింది. జాతీయ హోమియోపతి కమిషన్ చట్టం 2020 ప్రకారం హోమియోపతి దేశంలో చట్టబద్ధంగా గుర్తింపు పొందిన వైద్య విధానమని కమిషన్ చైర్మన్ డాక్టర్ తారకేష్ జైన్ తెలియజేశారు. హోమియోపతి మందులు డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం 1940 కింద నియంత్రించబడుతున్నాయని వివరించారు. కమిషన్ నిర్దేశించిన వ్యవస్థీకృత విద్యా విధానం ప్రకారం హోమియోపతిలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు నిర్వహించబడుతున్నాయని, ఈ కోర్సుల్లో ప్రవేశాలు నీట్ అర్హత సాధించిన అభ్యర్థుల ద్వారా జరుగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. హోమియోపతిపై ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డాక్టర్ తారకేశ్వర్ జైన్ హెచ్చరించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలో స్థిరమైన ప్రభుత్వం కొనసాగుతుండడం వల్లే వేగవంతమైన వృద్ధి సాధ్యమవుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కేంద్ర మంత్రివర్గం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభినందిస్తూ ఈరోజు ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించింది. కార్యాచరణ భద్రతను పెంపొందింపజేసేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ నౌకాదళం కోసం 20 జీఎన్ఎస్ఎస్ జామర్లు కొనుగోలు చేయనుంది. ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా భారత్లో తన మొట్టమొదటి ఏఐ ఆధారిత డేటా సెంటర్ను గుజరాత్లోని జామ్నగర్లో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి.

0: మాత్రమే.
1: అయితే మీరు?
0: నేను సెంట్రల్ స్కూల్ టీచర్ని. ఈ మధ్య ఇక్కడికి బదిలీ మీద వచ్చాను. ఉండటానికి వసతి కోసం వెతుకుతూ ఈ ఇంట్లో ఏదైనా అద్దెకిచ్చే గది దొరుకుతుందేమోనని వాకప్ చేద్దామని ఇలా వచ్చాను.
1: అద్దెకు గదా? అబ్బే, అలాంటివేమీ లేవండి ఇక్కడ. మా మామయ్యకి చదరంగపు మిత్రులేమో అనుకున్నాను. సారీ మాస్టారు.
0: నేను సారీనే. మిమ్మల్ని అనవసరంగా డిస్టర్బ్ చేశానేమో కదా. వస్తాను
1: మాస్టారు. బయట ఎండ మండిపోతుంది, పోనీ క్షణకాలం విశ్రాంతి తీసుకుని వెళ్ళొచ్చు కదా.
0: అబ్బే ఎందుకులేమ్మా, నేను వెళ్తాను, గది వెతుక్కోవాలిగా.
2: పర్వాలేదు కూర్చోండి, పాపం మంచి ఎండను పడొచ్చారు, కొంచెం దాహం తీసుకుని వెళ్ళొచ్చు. అమ్మా సులక్షణ, మాస్టర్కి.
1: అయ్యయ్యో, అడగటం మర్చాను, తెస్తానుండండి.
0: మీరంతగా అంటుంటే వెళతానటం బాగాలేదు. సరే కానివ్వండి, అలాగే కొద్దిసేపు శాంతి తీర్చుకునే వెళ్తాను. ఏమిటి చదరంగం ఒంటరిగా ఆడుకుంటున్నారు, నేషనలా ఇంటర్నేషనలా?
2: ఏమిటి మీకు చదరంగం తెలుసా? ఏమిటి కొంపు తీసి?
0: కొంపలు తీసి అంత కాకపోయినా ఏదో కొద్దిపాటి ప్రవేశం ఉందిలేండి.
2: అలా చెప్పరే మరి, రండి రండి రండి, ఒక్క ఆట వేసుకుందాం.
0: అలా అన్నారా? సరే అలానే కానివ్వండి, తమరి మాట ఎందుకు కాదాలి.
1: ఏమిటి చదరంగపు బల్ల ముందు సెటిల్ అయిపోయారా? ముందు కూల్ డ్రింక్స్ తీసుకోండి, ఆ తర్వాత మీ ఇష్టం.
2: అలాగే మరి, తీసుకోండి మాస్టారు. చెప్పండి, మీరు తెల్లపావులతో ఆడతారా నల్లపావులా?
0: ఏవైతేనేనండి.
2: అయితే తెల్లపావులతోనే మొదలు పెట్టండి.
0: మీరే మొదలు పెట్టండి.
2: అలా కాదు, అతిథులు ఫస్ట్.
0: కాదులేండి, మీరే మొదలు పెట్టండి.
2: సరే, ముందుగా మనల్ని మనం పరిచయం చేసుకోలేదు కదూ. నా పేరు చదలవాడ దాశరథి, నేను రిటైర్డ్ ఆర్మీ మేజర్నండి. ఇదిగో ఈ అమ్మాయి ఉంది చూశారు, సులక్షణ. ఆమెకు సాక్షాత్తు మేనమావను. ఈ ఇంట్లో మేమిద్దరమే ఉంటామండి. సులక్షణ యూనివర్సిటీ కాలేజీలో ఎంఏ ఫిలాసఫీ చేస్తుంది. నేను ఆమెకు గార్డియన్గా, ఆమె మంచి చెడ్డలు చూస్తున్నాను అని అనుకుంటారంతా. కానీ అసలు సంగతి, సులక్షణే నాకు గార్డియన్. ఇక నా దినచర్య అంటారా? ఉదయం చదరంగం, మధ్యాహ్నం చదరంగం, సాయంత్రం చదరంగమే. ఆ మాటకొస్తే అర్ధరాత్రి వరకు చదరంగమే.
0: బాగుందండి. ఇక నా గురించి, నేను బీఏబీఈడిని. ఈ సెంట్రల్ స్కూల్ విద్యాలయ వ్యవస్థలో టీచర్ని. ఇదిగో ఇప్పుడు ఈ ఊరు బదిలీ వచ్చాను. మరో కొద్ది సంవత్సరాలు ఓపిక పడితే రిటైర్ అయ్యి ఒక చోట ఎక్కడో కుదురుగా కూర్చోవచ్చు.
1: మాస్టారు, మరి మీ ఫ్యామిలీ?
0: నా ఫ్యామిలీనా? నా ఫ్యామిలీ మొత్తం నేనేనమ్మా, నేను ఒంటరి వాణ్ణి.
2: అలా చెప్పండి, అందుకే మీలో నా పోలికలు కనిపిస్తున్నాయి.
0: నాలో మీ పోలికలా?
2: కాదా మరి, నేను మీలాగే ఆ జన్మ బ్రహ్మచారిని, చదరంగ ప్రియుణ్ణిను.
0: అదా, కానీ నేను బ్రహ్మచారిని కాదు, మా ఆవిడ జానకి. నా ఉద్యోగ బదిలీల పేరిట నాతో తిరిగి తిరిగి విసిగిపోయి, ఇక తిరగలేనండి బాబు అంటూ తాను ఇక తిరిగి రాని చోటకు వెళ్ళిపోయింది, నన్ను ఒంటరిని చేసి.
1: అయ్యో సారీ మాస్టారు.
0: అయ్యా దాశరథి గారు, నన్ను మాటలో పెట్టి బీపావును కదిలిచ్చేశారు. ఆగండి, ఇదిగో మేము కదులుతున్నాం.
1: సరే సరే, మీరు ఆడుకోండి, నేను వెళ్తున్నాను.
2: మాస్టారు, మీ శకటను మా పైకి ఉసుకొలుపుతున్నారా? ఇదిగో మా అశ్వం కదులుతోంది.
0: మీ అశ్వం మరీ కన్ను మిన్ను కానక తారసిల్లుతోంది, కాస్త వెనక ముందు ఆలోచించుకోండి.
2: కానీ మాస్టారు, ఎన్నాళ్లకెన్నాళ్లకు మీలాంటి ఉజ్జీతో ఆట ఆడే అదృష్టం కలిగింది, అదర కొట్టేశారనుకోండి.
0: మీరు మాత్రం తక్కువ ఆట ఆడారా? నేను మీలాంటి యోధతో ఏనాడు తలపడి ఎరుగునంటే నమ్మండి.
2: ఏమిటి నన్ను యోధా అన్నారా?
0: అవును అన్నాను.
2: మాస్టారు, ఇప్పుడు నాలో యోధుణ్ణి జ్ఞాపకం చేసి నన్ను రెచ్చగొట్టారు. ఇక తప్పదు, ఏవైనా కానివ్వండి, ఇదిగో మరో ఆట ఆడాల్సిందే.
0: సరే, నాకు ఈ సెలవుల్లో కాలక్షేపం కాక బోరు కొట్టేసింది, అలాగే కానివ్వండి. మరి మీ తర్వాత ఎత్తు వేయండి.
2: వస్తున్నా వస్తున్నా, ఈసారి మీకు తిరుగులేని కాటా దెబ్బ తగలబోతుంది, కాచుకోండి. హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్ మాస్టారు, వరుసగా 3 సార్లు నన్ను చిత్తు చిత్తు చేసి మీరే గెలిచారు. ఓహోహోహో, ఎంత గొప్ప అనుభూతి. మీతో ఆటలో మునిగిపోయి చుట్టలు కాల్చడం కూడా మర్చిపోయానంటే నమ్మండి,
0: రాత్రి 8 గంటలు.

0: ఇక లేద్దావా?
1: అలాగేనండి.
2: మామయ్య వాళ్ళ ఆట అయిపోయినట్లుంది. సత్యమా, సత్యమా, బాత్రూమ్ లో గీజర్ వెయ్యి.
1: అమ్మడు సులక్షణ, ఈ మాస్టారు సామాన్యులు కాదమ్మా, మాస్టర్ ఆఫ్ మాస్టర్స్. ఆ ఎత్తుగడలేమిటి, బలాబలాలను నడపటంలో ఆ ముందు చూపేమిటి, ఓహోహో, వ్యూహాలను ప్రతి వ్యూహాలను అల్లడంలో ఆ చాతుర్యం ఏమిటనుకున్నావు? అబ్బో, ఈ రోజు నేను ఆటను ఎంజాయ్ చేసినట్టు ఏనాడు చేయలేదమ్మాయి.
0: కాలాతీతమైంది, నేను వస్తాను, సెలవు ఇప్పించండి. మరి
2: మాస్టారు, మీకు ముందుగా చెప్పనందుకు క్షమించాలి. మీరు ఇక్కడే మాతో కలిసి భోజనం చేస్తున్నారు.
0: భోజనం ఎందుకమ్మా, నేను వెళ్తాను.
2: మీరు అన్యథా భావించకండి. మా మామయ్యను నేను ఇంత ఆనందంగా ఎన్నడూ చూడలేదు. మీరు మాకు అనుకోని అతిథులైనా ఎంతో ఆత్మీయులా కనిపిస్తున్నారు. మా ఈ చిన్న అభ్యర్థనను కాదనకండి మాస్టారు.
0: అది కాదమ్మా, మరోసారి వచ్చి దాశరథి గారితో తీరికగా చవరంగం ఆడి ఆయన చేతిలో ఓడిపోయి ఆ రోజు మీ ఇంట్లో తప్పక ఆతిథ్యం స్వీకరిస్తాను, సరేనా?
2: మరో మరో రావటం ఏమిటి మాస్టారు, మీరిక్కడే ఉండిపోతున్నారు. అదుగు, ఆ దక్షిణ వైపు గది ఉందే, ఆ గది ఇక మీది. ఇక దానిలో మీరుండబోతున్నారు.
0: ఏమిటమ్మా, ఏమిటమ్మా నువ్వు అంటున్నది?
2: అవును మాస్టారు.
0: అది కాదమ్మా.
1: ఆగండి మాస్టారు, ఇక మీరు ఆగండి. మా సులక్షణ మాట అన్నది అంటే అంతే, దానికి తిరుగులేదు, కాదని ప్రయోజనం లేదు. మనం మనం పూర్వ జన్మలో చాలా ఆప్తులం అన్నమాట. ఈ జన్మలో ఇలా కలుసుకున్నాం, అదే మరి జన్మ జన్మల చదరంగం అంటే.
2: సత్యమా, సత్యమా, తువ్వాలు సోపు స్నానాల గదిలో ఉంచు, మాస్టారు స్నానానికి వస్తున్నారు.
1: మాస్టారు, ఇంకా ఆలోచించుకునేందుకు ఏమీ లేదు. మా సులక్షణ షా చెప్పేసింది మీకు, అంతే మరి.
2: మావయ్య, మీరు స్నానం చేసి మాస్టర్ని తీసుకుని డైనింగ్ హాల్కి వచ్చేయండి.
1: అలాగేనమ్మా.
2: మాస్టారు, మాస్టారు.
0: ఏమిటమ్మా?
2: నా ముఖ్య స్నేహితుల్ని మీకు పరిచయం చేస్తానన్నాను కదూ, తిరుగు. ఇతని మధు, అంటే మధుసూదనం. ఎంఏ పాలిటిక్స్ చేస్తున్నాడు. యూనివర్సిటీ కాలేజీ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్. మంచి క్రికెటర్ కూడా.
3: నమస్కారం మాస్టారు.
0: ఆయుష్మాన్ భవ. మీ నాన్నగారు ఏం చేస్తారు బాబు?
2: వాళ్ళ నాన్నగారు కాకినాడలో ఓ పెద్ద ఇంజనీరు. మధు ఇక్కడ హాస్టల్లో ఉంటున్నాడు. ఇదిగో ఇతను భావరాజు, ఎంఏ తెలుగు చేస్తున్నాడు, మంచి భావకవి. ఇతను వాళ్ళ బంధువుల ఇంట్లో ఉంటున్నాడు.
4: మాస్టారు, తమరికి వీలుంటే నా కవిత్వం వినిపిస్తాను.
0: మంచిది నాయన. సురక్షణ, మరి నన్ను వాళ్ళకి పరిచయం చేసావు కదే.
3: సులక్షణ మిమ్మల్ని దేవుడిచ్చిన ఆత్మబంధువులని ఇదివరకే పరిచయం చేసింది మాస్టారు. సులక్షణకులాగే మాకు మీరిక మాస్టారే.
1: మాస్టారు, మీకోసం కారు వచ్చేలోగా పోనీ ఒక ఆట వేసుకుంటేనో?
0: మీ ఆట చేసుకోలా, కింద రాత్రి 1 గంట వరకు ఆడుతూనే ఉంటుంది కదా. అయినా ఇప్పుడు టైం ఎక్కడుందండి? అదిగో కారు రానే వచ్చింది.
1: సరే సరే, బయలుదేరండి.

0: మాస్టారు, మనం గడిచిన 8 నెలల్లో ఆడిన చదరంగ పాటలన్నీ ఒకెత్తు, ఈ సంక్రాంతి సెలవుల్లో ఆడబోయే ఆటలు మరో ఎత్తుగా ఉండాలి. ఏమంటారు?
1: ఏమిటి, నేను ఇక్కడ చేరి 8 నెలలైందా?
0: కాదా మరి.
1: ఏనాటి రుణానుబంధమో ఇది. ఈ ఆలయంలో నాకింత చోటు దొరకడమే కాకుండా సులక్షణ, మీరు మీ ఆప్యాయత అనురాగాలతో నన్ను ముంచేశారు.
0: మరి మా సులక్షణ ఏమనుకుంటుందో తెలుసా? మీరు మాకు దొరికిన పెన్నిది అనుకుంటుంది. నేను అదే అనుకుంటున్నాను. నాకంటూ ఉన్న ఆత్మబంధువులు మా అక్క బావ, వాళ్ళిద్దరూ ఒకేసారి ట్రైన్ యాక్సిడెంట్లో పోయారు. ఆనాటికి సులక్షణ 5 పసికందు. అంతా అయోమయంగా అనిపించింది. ఆర్మీ నుండి రిటైర్మెంట్ తీసుకుని వచ్చేశాను. సులక్షణకు నేను, నాకు సులక్షణ. ఎంతటి ఏకాంతత, ఎంతటి స్తబ్దత. అలాంటి మాకు మీరు మీ ఆత్మీయతను, ఆశీస్సులను పంచి ఇచ్చేందుకు పెన్నిధులుగా దొరికారు మాస్టారు.
1: అదేం కాదండి, ఇదంతా మీ సౌహార్దత. నేనే మీ నుంచి మీ ఆదరణ అభిమానాలను పుచ్చుకుంటున్నానే కానీ తిరిగి మీకు ఇచ్చిందేమీ లేదు. నేనే మీకు రుణపడున్నాను. ఎవరు?
2: నేనే మాస్టారు. లోపలికి రావచ్చా?
1: ఎవరు? సులక్షణ, తలుపు తీసి ఉందమ్మా, రా. అదేమిటమ్మా, నీ ఇంట్లోకి నువ్వు రావటానికి నా పర్మిషన్ కావాలా?
2: అది కాదు మాస్టారు, రాత్రి 12 కదా, మీకు విశ్రాంతి భంగమేమోనని మీరు ఇంకా నిద్రపోలేదా?
1: ఏదమ్మా, ఈరోజు సెలవులు మొదలు, పరీక్ష పేపర్లు దిద్దాలి, ప్రోగ్రెస్ కార్డులు సిద్ధం చేయాలి, కనీసం 10 పని. కానీ వీటన్నింటినీ రేపటి సాయంత్రంలోగా పూర్తి చేసి ఎల్లుండి ఉషస్సు నుండే చదరంగపు ఏకాహాలకు సిద్ధం కమ్మని దాసరథి గారి హుకుం. ఏం చేయను తల్లి, ఇలా అర్ధరాత్రి వరకు కూర్చొని పేపర్లు దిద్దుతున్నాను.
2: పాప, మా మావయ్య మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారులా ఉంది.
1: ఏదో మీ మావయ్య మీద నెపం, కానీ నాకు చదరంగం ఒక వ్యసనమేనమ్మా. అవును, ఏమిటమ్మా ఇంత రాత్రి పూట వచ్చావు?
2: మాస్టారు, ఒక విషయం మీ నుండి తెలుసుకోవాలని వచ్చాను. సూటిగా సమాధానం చెప్పండి. ప్రేమట, ప్రేమంటే ఏమిటండి?
1: ఏమిటి ప్రేమంటేనా? ఇదేమిటమ్మా ఇలాంటి ప్రశ్న వేశావు? మంచి నిద్రలో ఉన్నవాడిని లేపి పరబ్రహ్మ స్వరూపం ఏమిటి అన్నట్లు. ఏమిటమ్మా ఈ ప్రశ్న? అసలు ఈ ప్రశ్న ఎందుకు ఉదయించినట్లు?
2: ప్రతివాడు ప్రేమ ప్రేమ అంటూ వెంటబడి ఒకటే గొడవ. అందుకే ఇంత చిరాకు పుట్టిస్తున్నా ఆ ప్రేమ ఏమిటో తెలుసుకుందామని.
1: ఓ, అయితే ఇది నీ ప్రశ్న కాదు, నువ్వు ఎదుర్కొంటున్న సమస్య అన్నమాట. అవునా?
2: అవును మాస్టారు, చెడ్డ చిరాకెత్తిస్తున్న సమస్య.
1: చూడమ్మా, ఇది మిశ్రమ సమాజం, ఎదిగి ఎదగని మనస్తత్వాల కూటమి. మనం కొంచెం ఓర్పు వహించి వదిలించుకోవాల్సిన సమస్య. నువ్వేది పట్టించుకోనట్లు ఉండిపోయావనుకో.
2: కాకుంటే నేను మాత్రం వీళ్ళందరినీ లక్ష్య పెడుతున్నానా మాస్టారు? ప్రేమ ప్రేమ అంటూ నా చుట్టూ తిరుగుతున్న మూకనంతా పొండిరా పుల్లా ఇల్లారా అంటూ పట్టించుకోకుండానే తిరుగుతున్నాను. వస్తున్న ప్రేమ లేఖల్ని, వచ్చిన వాటిని వచ్చినట్లే కవర్లన్నా విప్పకుండా చింపివేస్తున్నాను కూడా. కాకుంటే ఎటొచ్చి అందరిలా ఈ మధు కూడా.
1: ఏది, మన మధుసూదనం?
2: మన మధుసూదనమే. సాయంత్రం బీచ్లో తారసపడి తాను నన్ను ప్రేమిస్తున్నాడట, ఎన్నాళ్ళుగానో నాకు చెప్పాలని యోచిస్తున్నాడట, అవకాశం చిక్కింది కాదట, ఏమేవో ఇలా చాలా చాలా మాట్లాడాడు.
1: పోలేమ్మా, అతన్ని నేను వారిస్తాలే.
2: ఎందుకు మాస్టారు, నేనే చెప్పాను ఇలాంటి వెర్రిమొరి ప్రసంగాలు ఇంకా చెయ్యొద్దని. వస్తాను మాస్టారు, గుడ్ నైట్.
1: గుడ్ నైట్.
0: మాస్టారు, పోయిన సీజన్ అంతా ఫామ్ లేక చాలా డల్లగా చదరంగం ఆడానండి. ఇప్పుడు ఫామ్ లోకి వచ్చేసాను. ఇక చూడండి నా తడాఖ, ఈ రోజు క్వీన్స్ పాన్ వ్యూహంతో మొదలెడుతున్నాను. ఒక్క క్షణమాగండి. సత్యమ్మా, ఓ సత్యమ్మా, మాస్టార్ కి ఫ్రిడ్జ్ లో నుండి పెద్ద మంచినీళ్ళ బాటిల్ తీసుకుంటరా.
1: నాకిప్పుడు మంచినీళ్ళు అవసరం లేదే.
0: ఇప్పుడు అవసరం లేకపోవచ్చు మాస్టారు, మిమ్మల్ని దిగ్బంధనం చేస్తానే అప్పుడు కావలసి వస్తాయి మీకు మంచి నీళ్లు. అందుకు
1: అవునండి, తెప్పించండి, ఎవరికైనా పనికొస్తాయిగా.
2: మావయ్య, మాస్టర్తో కొంచెం మాట్లాడాలి, అలా 10 మన గార్డెన్ దాకా వెళ్ళొస్తాం.
0: అలాగేనమ్మా.
1: అమ్మా, మన గార్డెన్ ఇప్పుడు చాలా బాగుందమ్మా. ఏమిటి మాట్లాడాలన్నా?
2: జాలిలో నుండి ప్రేమ పుడుతుందంటారా?
1: ఏమిటి, జాలిలో నుంచి ప్రేమ పుడుతుందా అనా? ఇదేదో చిక్కు ప్రశ్న ఉందే. ఎవరమ్మా, జాలిలో నుంచి ప్రేమ పుడుతుందో, ప్రేమలో నుండి జాలి జాలి వారుతుందో, అసలు జాలే ప్రేమేనవో లేక జాలి ముదిరి ప్రేమగా మారుతుందో, ఏమిటోనమ్మా ఈ ప్రేమతో పెనివేసుకున్న ఈ ప్రశ్న ఉందే. అది నా వరకు నాకు పూర్వజన్మలోని పాఠ్యాసంలో అనిపిస్తోంది. అవును, ఇంతకు అసలు విషయం ఏమిటి?
2: ఏముంది మాస్టారు, జాలిపడి తనను ప్రేమించాలట, పెండ్లాడాలట. మధు మళ్ళీ మొదటికి వచ్చాడు.
1: ఇదెక్కడ మధుసూదనం? పోనీ మరొక్కసారి నిక్కచ్చిగా నీ అభిప్రాయం చెప్పలేకపోయావా?
2: ఎక్కడా, నన్ను మాట్లాడిస్తేనా తన హృదయం భగ్నమై ముక్కలు ముక్కలు అయిపోతుందట. కుమిలి కుమిలి ఒకటే ఏడుపు.
1: అయ్యో, నీ అగాయిచ్చు కోలా.
2: మాస్టారు, మీరే అతనితో మాట్లాడి మా స్నేహాలను కలుషితం చెయ్యొద్దని చెప్పండి.
1: అలాగే, నేను మధుతో మాట్లాడతాను, నువ్వేం కంగారు పడుకో. పెడదాం పద. పాపం, అక్కడ దాశరథి గారి పక్కన కూర్చుంది ఎవరు చెప్పమా?
2: ఇంకెవరు, మన భావరాజు. మావయ్యకు తన గేయం ఏదో వినిపిస్తున్నట్లుంది.
3: రెండు రంగుల గళ్ళు, చదరంగపు ముంగిళ్ళు. ఎలా ఉంది, ఎలా ఉంది, మాట్లాడరేం?
1: ఆయన యానిమేషన్ లో ఉన్నారు, ఎలా మాట్లాడతారు?
2: భావరాజు, లే మనం వెళదాం. ఇక మావయ్య మాస్టారు తమ చదరంగపు సమాధిలో మునిగిపోతారు.
3: అవునవును.
1: కానివ్వండి, మీ త్రిముఖ వ్యూహ నిర్మాణ కౌశలాన్ని ప్రదర్శించండి.
0: ఇదిగో నా ఎత్తు.
1: ఇది నా పై ఎత్తు.
0: దానిపై నా ఎదురెత్తు.
1: మీ ఎదురెత్తుపై. అప్పా, వస్తున్నా వస్తున్నా. ఎవరు? మధుసూదనమా? ఏమిటయ్యా ఇంత రాత్రి వేళ? రా లోపల రా, అలా కూర్చోలో కూర్చో. ఏమిటి మధుసూదనం? ఆ రేగిన జుట్టేమిటి? జ్యోతుల్లా కళ్ళేమిటి? ఏమిటి అలా ఉన్నావు?
4: నా జీవితంలో ఇది పరీక్షా సమయం మాస్టారు.
1: ఏమిటి అంతలేసి బరువైన డైలాగులు వలిస్తున్నావు?
4: నేనొక్కసారి అర్జెంటుగా సులక్ష్యంతో మాట్లాడాలి.
1: ఇప్పుడా? టైం ఎంత అయిందో తెలుసా? అర్ధరాత్రి 2 గంటలు. పాపం మంచి నిద్రలో ఉంటుంది, వద్దులేవయ్యా.
4: అది కాదు మాస్టారు.
1: చూడు మధుసూదనం, నాగరిక ప్రపంచంలో ఉన్న మనలాంటి విద్యార్థికులు స్త్రీల పట్ల మెలగవలసిన పద్ధతి ఉంటుందయ్యా.
4: అసలు విషయం ఏంటంటే,
1: సులక్ష్యం అంతా చెప్పింది నాకు. జాలి పడితేనో దయతలిస్తేనో ప్రేమలు పుడతాయా? ప్రేమ పెళ్లి ఇలాంటి విషయాలలో నిర్ణయాలు తీసుకోవాల్సింది ఒక్కరే కాదు, ఉభయలు కదా.
4: సులక్షణకు నేనంటే ఇష్టమే మాస్టారు
1: అని నువ్వు అనుకుంటున్నావు, కానీ సులక్షణ నిన్న దృష్టితో చూడటం లేదే.
4: అది నిజం కాదు మాస్టారు, సులక్షణ నన్ను ఆటలు పట్టించడానికి అలా మాట్లాడుతోంది అంతే.
1: సరే, నువ్వు అన్నట్లు సులక్షణ నిన్ను ఆటలు పట్టిస్తుందే అనుకుందాం. మరింకే తొందరపడకు, ఆవిడ ఎంతకాలం అలా ఉంటుందో వేచి చూసి సరిపోదా?
4: లేదు మాస్టారు, నేను ఈ దాగుడు మూతలు తట్టుకోలేకపోతున్నాను. ఈ క్షణాన్నే అమీ తుమి తేల్చుకోదలిచాను.
1: మధు, ఇది సభ్యత కాదు. నువ్వు పనిచేద్దాం, రేపు ఆదివారమేగా సులక్షణ ఇంటి పట్టునే ఉంటుంది. నేను మరోసారి ఆమె మనోగతాన్ని కనుక్కొని రేపు సాయంత్రం నీకు చెప్తాను, సరేనా? ఇప్పటికి వెళ్ళిపో.
4: సరే వెళ్తాను, కానీ మాస్టారు నా భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది, ఏం చేస్తారో.
2: మాస్టారు, మాస్టారు.
1: నువ్వా? ఏమిటమ్మా ఇంత రాత్రి?
2: మీరు తలుపు తెరవటం, మధు మీ గదిలోకి రావటం అంతా నేను పైనుండి గమనిస్తూనే ఉన్నాను.
1: అవును సులక్షణ, అసలు ప్రేమల గురించి నీ అభిప్రాయం ఏమిటి?
2: ఈ శారీరక ప్రేమలను గురించి నాకెలాంటి అభిప్రాయాలు లేవు మాస్టారు, అవి నాకు అర్థం కావు కూడా. కాకుంటే వాటి పట్ల నాకు జాగృతి ఉంది, వాటికి దూరంగా ఉంటాను.
1: ఏమిటి, ప్రేమకు తొలగి దూరంగా ఉండిపోతావా? అలా అయితే నువ్వు పరిపూర్ణమైన వ్యక్తివి కాకుండా మిగిలిపోతావేమో.
2: పరిపూర్ణమైన వ్యక్తిగా మిగలాలంటే ఈ బంధాల్లో ఇరుక్కోవాలంటారా?
1: ఈ బంధాలు బాధ్యతలే కదమ్మా జీవితానికి పరిపూర్ణతనిచ్చేవి.
2: నేను అలా అనుకోవటం లేదు మాస్టారు. ఈ ప్రేమను ఆత్మీయతను ఏ ఒక్కరి కోసమో పదిలిపరచటం, మనల్ని మనం కించపరచుకోవటం కదూ. ఆ జగన్నాథుడు ప్రసాదించిన ఈ జన్మ అనే అవకాశాన్ని దీన జనకోటి సేవకు వినియోగిస్తేనే పరిపూర్ణత అనుకుంటున్నాను మాస్టారు. మధుసూదనానికి నా మనోగతం ఇదేనని చెప్పండి. అతనంటే నాకు ఎలాంటి ప్రత్యేక భావన లేదని చెప్పండి. వస్తాను మాస్టారు.
1: ఈ సులక్షణను అర్థం చేసుకోవటం ఆ మధుసూదనానికి ఏం సాధ్యమవుతుంది? ఆ సాయంత్రం వచ్చిన మధుసూదనానికి సులక్షణ ఏమందో చెప్పాను. అతను తట్టుకోలేక ఏమైపోతాడో అనుకున్నాను, కానీ విచిత్రం, మధుసూదనని చెప్పిందంతా విని క్షణకాలం మౌనం వహించి క్లుప్తంగా వస్తాను మాస్టారు అనేసి వెళ్ళిపోయాడు. ఆశ్చర్యపోయాను. అంతటితో ఆ సమస్య పరిష్కారమైనందుకు తృప్తిపడ్డాను కూడా. అలా నేను దాశరథి చదరంగం బల్ల ముందు కూర్చున్నామో లేదో ఫోన్లో పిడుగులాంటి వార్త వచ్చింది. మధుసూదనానికి యాక్సిడెంట్ అయిందట. కొన్ని క్షణాల్లో నేను సులక్షణ దాశరథి హాస్పిటల్కి వెళ్ళాం. ఒంటి నిండా కట్లతో స్పృహలేని స్థితిలో ఉన్నాడు మధు. భావరాజు కొందరు మిత్రులు అక్కడే ఉన్నారు. మధుసూదనాన్ని చూస్తూనే సులక్షణ కన్నీటి సముద్రమైంది. ఆశ్చర్యపోయాను. ఆ క్షణం నుండి 24 గంటలు హాస్పిటల్లో మధుసూదనం పక్కనే ఉండి అతని సేవలో మునిగిపోయింది తాను. అంతటి వరకు సులక్షణ నేను ఒక నాగరిక యువతగానే భావిస్తూ వచ్చాను. కానీ ఆమె మధుసూదనాన్ని అంటిపెట్టుకుని అతని పట్ల చూపుతున్న ఆ శ్రద్ధ, ఆ సేవానీరతని చూశాక విస్మయం చెందాను. మధుసూదనాన్ని వచ్చింది స్పెషల్ రూమ్లో కావటానా? నేను సులక్షణ రాత్రిళ్ళు కూడా అక్కడ ఉండటానికి వీలైంది. ఒకనాటి రాత్రి మెలకు వచ్చి చూసేసరికి హాట్ వాటర్ బ్యాగ్తో మధుసూదనం కాళ్ళను కాస్తున్న సులక్షణ కనిపించింది. ఆ మోములో ఎంతటి ఆత్రతో అప్పుడు అనిపించింది, గత ఇన్ని జన్మల్లో సులక్షణ మాతృమూర్తిగా అవతరించిందో అని. గాయాల నుండి కొంచెంగా కోలుకున్నాక హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయించి తన ఇంటికి తీసుకొచ్చింది మధుసూదనాన్ని సులక్షణ. మధుసూదనం యాక్సిడెంట్పై నాకు ఎందుకో అనుమానం వచ్చింది. ఒకనాటి రాత్రి సులక్షణ గదిలో లేని సమయాన, ఏమయ్యా మధుసూదనం, నీకు జరిగింది యాక్సిడెంటా లేక నీవుగా?
4: మాస్టర్ పసిగట్టేశారన్నమాట. అవును, అది నిజమైన యాక్సిడెంట్ కాదు, నేను సృష్టించుకున్న యాక్సిడెంటే. ఇప్పుడు అంతా తేలిపోయింది. సులక్షణకు నా పట్ల ఉంది ప్రేమేనండి అంటే కాదని కొట్టిపడేశారుగా, ఇప్పుడేమంటారు?
1: సులక్షణలోని సంస్కారాన్ని తప్పుగా అనుమయించుకుంటున్నాడు పిచ్చివాడు.
4: ఏమిటి మాస్టారు, మౌనంగా ఉండిపోయారేం?
1: సులక్షణ వస్తుందిలా ఉంది, నేను వెళ్తున్నాను.
2: మధు, నీవింతటి వరకు మాస్టర్తో మాట్లాడిందంతా తలుపు అవతలు ఉన్న నాకు వినిపించింది. పిచ్చి మధు, ఎంతటి అవివేకమైన పనిచేశావు. నాది నీవనుకునే ప్రేమ కాదు.
5: ఐగోరు ఐగోరు,
1: ఎవరు? సత్యమ్మా.
5: అదేంటి?

0: తాతయ్య గారు తమరు అందరికంటే ముందు లేచేవారు. తెల్లగా తెల్లారినే నిద్రపోతున్నారు.
1: తెల్లవారిపోయిందా? అరే
2: ఏమిటో, పిచ్చి నిద్ర పట్టట్టుంది. ఆ సురక్షణ వాళ్ళంతా నిద్ర లేచారా?
0: అరుగో అమ్మగారు వచ్చేసినారు, నాకుంది ఇటే వస్తున్నారు.
3: మాస్టరు ఈ ఉత్తరం చూడండి.
1: ఉత్తరం ఏది?
4: సులక్షణ, నేను దేనిని భరించలేను. ఇన్నాళ్ళు నీ పట్ల ఆకర్షణను భరించలేకపోయాను. ఇప్పుడు నీ మంచితనాన్ని భరించలేకపోతున్నాను. నేను వెళ్తున్నాను. నీ మధుసూదనం.
1: ఏమిటి మధుసూదనం వెళ్ళిపోయాడా? నీకు ఉత్తరం ఎవరు ఇచ్చారు?
3: తెల్లవారుజామున మధుకేమైనా కావాలేమో అని అతనున్న గదిలోకి వెళ్ళాను. అక్కడే ఈ లెటర్ ఉంది.
1: అయితే మధు నీకు చెప్పకుండా వెళ్ళాడా?
3: మధుని ఆపాలని రైల్ స్టేషన్కి వెళ్ళాను. మధు కనిపించలేరు. నేనేం చేశానని మధు ఇలా నిర్దాక్షిణ్యంగా వెళ్లాలా చెప్పండి.
1: ఇందులో నిర్దాక్షిణ్యతే ఉందమ్మా.
3: మధు ఇలా అవటానికి నా బాధ్యత ఎంత అని ఈ రోజంతా ఆలోచించాను మాస్టారు.
1: నువ్వెందుకు ఇలా బాధపడుతున్నావో, ఇందులో నీ దోషమే ఉందని.
3: ఏమైతేని, నేనొక నిర్ణయానికి వచ్చాను. కొంచెం అహితమైనా సరే ఇక ముందు చాలా నిష్కర్షగా ఉంటాను మాస్టారు.
1: అంటే మధుసూదనం మళ్ళా తిరిగి వస్తాడన్న నీ ఉద్దేశం?
3: ఈ నిర్ణయం మధుసూదనం గురించి కాదు, భావరాజు విషయంలో.
1: భావరాజు విషయంలోనా?
3: అవును, అతనికి నన్ను పెండ్లాడాలని.
1: అదిగో భావరాజే మరేదో కొత్త గేయాన్ని పుక్కిటి పట్టి వస్తున్నట్టుంది. లే, సిద్ధంగా ఉండు.
3: భావరాజు, నీ పట్ల నే చూపుతున్న ఆదరణ అనురాగం అన్ని ఒక సోదరి తన సోదరుని పట్ల చూపేవేనని నీకు తెలుసా?
5: అవునా?
3: అవును.
5: ఈ విషయం నీవు నాకెన్నడూ చెప్పవలసింది.
3: ఆ తప్పు నాది కాదు, గ్రహించవలసిన బాధ్యత నీది. అయినా ఇప్పుడే మించిపోయింది కనుక.
5: చాలా మించిపోయింది. నిన్ననే మా మేనమామ గారి అమ్మాయి విశాలక్షికి తనను చేసుకోను అని జాబు రాసి పడేశాను.
3: ఆ జాబ్ ఇంకా చేరుండదులే, వెంటనే వెళ్ళు. అదో ప్రాక్టికల్ జోక్ అని చెప్పుకో. వెంటనే వెళ్ళి ఆమెను అర్థాంగిగా చేసుకో. నేను వస్తాను నీ పెళ్లికి.
5: థ్యాంక్.
1: భావరాజు పెళ్లి బాగా జరిగిందా అమ్మా? పెళ్లి విశేషాలు ఏమిటి?
3: భావరాజు అప్పుడప్పుడు రాసి నా దగ్గర వదిలేసిన గేయాలను ఏరుకూర్చి ఓ పుస్తకంగా అచ్చువేయించి ఆ పుస్తకాన్ని విశాలాక్షికి పెండ్లి కానుకగా ఇచ్చి ఆ గేయాలలోని స్వప్న సుందరివి నీవేసుమి అని చెప్పాను.
1: ఆరిని గొప్ప పని చేసావమ్మా.
3: మాస్టారు, ఇక భావరాజును గురించి నాకెలాంటి దిగులు లేదు. మధు జీవితం కూడా ఇలా సుఖాంతమైతే నేను ఓడిపోయినట్లవుతుంది.
1: నువ్వు ఓడిపోవటమా? నీకు ఓటమేమిటమ్మా? నువ్వెప్పుడు విజేతవే.
3: వీల్లేదు మాస్టారు, మీరు వెళ్ళటానికి వీల్లేదు. మీరు వెళ్ళిపోతే నేను మావయ్య ఏమైపోతా? మావయ్య అయితే మీ బదిలీ వార్త విని ఈరోజు భోజనం కూడా చేయలేదు. ఆ చదరంగపు బల్ల ముందు దిగులుగా ఒంటరిగా ఎలా కూర్చుంటిపోయాడో చూడండి మాస్టారు.
1: చూడమా సురక్షణ, బ్రతుకుబాటలో ఈ సంయోగ వియోగాలు, సంకల్ప వికల్పాలు, సుఖ దుఃఖాలు తప్పవమ్మ. జీవితం అంటే అదే. మళ్ళీ ఎప్పుడో ఎక్కడో విధి నిర్ణయాన్ని కలుస్తావేమో.
3: నేను ఒక్కతనే మిగిలిపోతాను కదా.
1: చూడమ్మా, అందుకే నీకు ఒక తోడు కావాలి. ఒక మాట చెప్పనా?
3: చెప్పండి.
1: నువ్వు వివాహం చేసుకోవాలి. జీవనయానంలో ముఖ్యంగా స్త్రీకి ఒక తోడు కావాలి. ఏమంటావు?
3: తోడా? ఆ భగవానుడు లాంటి తోడు దొరికితే ఆ నీడను అలాగే ఆశ్రయిస్తాను మాస్టారు. పదండి, మీకు టైం అవుతోంది, స్టేషన్కి వెళ్దాం.
6: మాస్టారు, మీరు రిటైర్ అవుతూనే తిరిగొచ్చి మాతో ఉండిపోతానని మీరిచ్చిన వాగ్దానం మన చదరంగపు సాక్షిగా మరిచిపోవచ్చు.
1: అలాగే, మరి నాకు సెలవు.
6: నమస్కారం.
1: జీవితం ఒక మహాయానం, ఒక మహాప్రవాహంలా అది ఎటు నుంచి అటు పయనిస్తుందో, ఎన్ని వంకలు వాగులు తిరుగుతుందో, తన గమనంలో ఎన్ని మార్పులు చేర్పులకు గురవుతుందో నాకు చిత్రంగా వెంట వెంటనే బదిలీలు వచ్చాయి. ఆ తర్వాత నేను సులక్షణకు రాసిన జాబులు ఆమెకు అందక అడ్రస్ నాట్ ఇన్ టౌన్ లెఫ్ట్ అంటూ తిరిగి వచ్చాయి. అలా సులక్షణ దాసరథిలకు నేను, వాళ్ళు నాకు దూరం అయ్యాం. నేను చివరిసారిగా బదిలీ అయి వచ్చిన ప్రాంతం అంతా పుణ్యక్షేత్రాలతో నిండి ఉన్న ప్రదేశం. ఒకసారి అక్కడ ఏదో మేళా లాంటి జరుగుతుంది. ఒక ఉదయం హోటల్లో కాఫీ తాగి బయటకు వచ్చి ఏవో ఆలోచనతో మునిగి నడుస్తున్నాను. ఎదురుగా వచ్చిన వ్యక్తి అమాంతంలో కౌగిలించుకుని ఉక్కిరి బిక్కిరి చేశాడు. తమాయించుకొని చూస్తే అతడు దాశరథి. నేను ఉప్పొంగిపోయాను. దాశరథి చెప్పాడు, సురక్షణ తను చదువయ్యాక గోదావరి తీర ప్రాంతాన దీనజన బాల బాలికలకు ఓ ఆశ్రమం, పాఠశాల నెలకొల్పి సేవ చేస్తోందట. అది విని నాకు చాలా సంతోషం వేసింది.
6: నేను సులక్షణ ఉత్తరదేశ యాత్రలకు బయలుదేరిటొచ్చామండి. సులక్షణ పుణ్యక్షేత్ర దర్శనాలలో మునిగిపోగా నేనిక్కడ కాస్మాలిటన్ క్లబ్లో జరుగుతున్న ప్రపంచ

0: అదరంగపు పోటీలను చూడటానికి ఉండిపోయాను.
1: అవునండి, మీకు గుర్తు చేసే వరకు ఆ పోటీల విషయమే మర్చిపోయించమండి. నేను ముందర సురక్షణ చూడాలి.
0: తాను లేటుగా ఏ రాత్రికో గాని తిరిగి రాదండి. అప్పటికి మనం ఈ ఆటలను చూసుకుని హోటల్ గదికెళ్లి ఆమె కోసం ఎదురు చూడొచ్చు. పదండి హోటల్కి వెళ్దాం.
1: పదండి.
0: నేను చెప్పలేదు ఛాంపియన్షిప్ మన ఆనంద విశ్వనాథిదేని, అలాగే అయింది.
1: అవును, చాలా గొప్ప ఎత్తులు వేసి ఎదుటివాడిని బోకా కుట్టించాడు. పదండి, ఈ పాటికి సురక్షణ వచ్చి ఉంటుందేమో.
0: రండి రండి, ఇదే మా గది. ఇంకా సులక్షణ వచ్చినట్లేదు, వచ్చేస్తూ ఉంటుందిలేండి. మధ్యాహ్నం ఫైనల్స్ లో మన ఆనంద్ విశ్వనాథ్ వేసిన ఆ 13వ ఎత్తుంది చూశారు, అద్భుతం. ఏమంటారు?
1: ఏమంటాను, మరి ఆ మూతోనే కదా ఆ రష్యన్ ఆటగాని మట్టి కరిపించేశాడు.
0: ఇక్కడ మీకు రహస్యం చెప్పనా?
1: చెప్పండి.
0: మనం విశాఖలో ఉండగా నాకు కల వచ్చిందని, అందులో నేనెక్కడో చదరంగం ఆడుతూ ఒక అద్భుతమైన ఎత్తు వేశాను అని చెప్పాను, గుర్తుందా మీకు?
1: అవునవును, ఇది గ్రాండ్ మాస్టర్ కాస్పరో మీద మీరు వేసిన ఎత్తు.
0: సరిగ్గా ఆ ఎత్తేనండి ఈ రోజు మన ఆనంద్ విశ్వనాథ్ వేశాడు.
1: అవునా?
0: అవునండి, ఎగ్జాక్ట్లీ అదే ఎత్తు. నా ఎత్తును కాపీ కొట్టేశాడు విశ్వనాథ్. పోనీలేండి, మన వాడే కదా.
1: అవునవును.
0: అదిగదిగో సులక్షణ వచ్చేసింది.
2: ఏమిటి మాస్టారి, వాట్ ఈ ప్లేస్ సర్ప్రైజ్.
0: మన మాస్టారేనమ్మా, ఉదయాన్నే పట్టేసి షా చెప్పేసి మన గదికి పట్టుకొచ్చేశాను.
2: ఏమిటి మాస్టారు అలా చూస్తూ ఉండిపోయారు? నేనే సులక్షణను.
1: అదే సులక్షణ చూస్తున్నాను. మెడలో ఆ జపమాల, వదులుగా అల్లి అల్లని ఆ కేసరాశి, నుదుటిన కుంకుమ బొట్టు, విభూతి రేఖలు, ఆ కాషాయపు చీర, చేతిన పూసజ్జ, ఆశ్రమవాసిన్లా.
2: మాస్టారు, ముందు ఈ తీర్థ ప్రసాదాలు పుచ్చుకోండి. అకాల మృత్యుహరణం, సర్వపాప నివారణం, శ్రీవిష్ణు పాదోదకం, పావనము శుభం. ఇదిగోండి మావయ్య. మీరును
0: మాస్టారు సులక్షణతో మాట్లాడుతూ ఉండండి, అలా రిసెప్షన్ వరకు వెళ్ళొస్తాను.
1: అలాగే. చెప్పమ్మా.
2: భగవంతుణ్ణి వెతుక్కుంటూ తీర్థయాత్రలు చేస్తున్నాను. ఈ క్షేత్రాన మీరు కనిపించారు మాస్టారు.
1: కొంప తీసి నన్ను భగవంతుడు చేస్తావా ఏమిటి?
2: ఏ, మీరు నాకు ఆ భగవంతుడు లాంటి వారే. కానీ మాస్టారు, ప్రతి చోట నాకు ఆ భగవంతుడు కనిపించినట్లే అనిపిస్తుంది. అంతెందుకు, నేనున్న ఆ అనాథల శరణాలయంలోని ప్రతి అనాథ బాలబాలికల మోములోనూ ఆ భగవత్స్వరూపమే కనిపిస్తూ ఉంటుంది నాకు. కానీ ఆయన పలుకే వినరాదు. అందుకే ఈ అన్వేషణ శోధనాను.
1: నీకాయన పలుకెందుకమ్మా?
2: ఆ సత్యస్వరూపుడు పలికితే విని ధన్యమవుదామని మాస్టారు.
1: నిష్కామ కర్మను చేస్తున్న నువ్వు ధన్యవు కావని ఎందుకు అనుకుంటున్నావమ్మా? నిన్ను నువ్వు దీనజన సేవకు అర్పించుకుని ఏనాడో ధన్యమయ్యావు. ఇంకా నువ్వు కోరుకోవలసింది ఏముంతల్లి, గతంలో నేను అనుకునేవాణ్ణి, నీకు తోడు నీడా కావాలని. నాకిప్పుడు ఎంతో తృప్తిగా ఉందమ్మా. ఆ అనాథలకు నువ్వే తోడయ్యావు, వాళ్లకు నీడవయ్యావు. నీకు గమ్యం ఏర్పడింది. మానవ సేవకు నిన్ను నువ్వు అర్పించుకుని నివేదితమయ్యావు. ఇంకా కావలసిందే ఉందమ్మా.
2: అవును, నాకు కావలసినదేముంది? ఎందుకు ఈ అన్వేషణ మాస్టారు? నిజంగా మీరు నా కళ్ళు తెరిపించారు. సద్గురువులై నాకు జ్ఞానం ప్రసాదించారు. రేపే తిరిగి శరణాలయానికి వెళతాను. ఆ సేవకు పునరంకితమవుతాను. సెలవిప్పించండి మాస్టారు.
3: మీరింతవరకు నివేదిత నాటిక విన్నారు. రచన శ్రీ గంధం యాజ్ఞవల్క్య శర్మ. నిర్వహణ శ్రీ ఆళ్ళ యోగానందీశ్వరరెడ్డి.
4: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. తర్వాత కార్యక్రమం కొద్ది క్షణాల్లో. ఆకాశవాణి రాగం తానం పల్లవి. ఈనాటి కార్యక్రమంలో పుదుక్కోటై కృష్ణమూర్తి గారి వీణావాయిద్యం వింటారు బివిఎస్ ప్రసాద్ గారు మృదంగం. చలనాట రాగం తానం పల్లవి సాహిత్యం వీణాగాన విలాసం చతురస్రజాతి మఠ్యతాళం సమన్నుంచి రెండు అక్షరాలు వదిలి

మీరింతవరకు శ్రీ పుదుక్కటే కృష్ణమూర్తి గారి వీణావాదన విన్నారు. శ్రీ బివిఎస్ ప్రసాద్ మృదంగ సహకారం. ఈనాటి రాగం తానం పల్లవి కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఆపాత మధురాలు వింటారు. దేవత చిత్రానికి ఘంటసాల పేసుశీలా గానం.

0: మరింతవరకు కేంద్ర ప్రభుత్వం
1: మీరు ఇంతవరకు 12 ఏళ్లు పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం శీర్షికన ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం వార్తా ప్రసార విభాగం వారి ప్రత్యేక కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:48 మా ప్రభాత ప్రసారాలతో కలుసుకుందాం. జై హింద్.